శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెడ్స్పై ఎనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెడ్స్పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెడ్స్పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 15వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 5వ తేదీ ఈరోజు మంగళవారం. ఇప్పుడు సమయం 5:54 దాటి 10 సెకండ్లు. శుభోదయం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు సూక్తి సుధా.

0: క్షణం. దండకడియాలు, ముత్యాల హారాలు, పన్నీటి జలకాలు, పచ్చకర్పూరాది సుగంధ ద్రవ్యాల మైపూత, వివిధ రకాల పట్టువస్త్రాలు, పువ్వులు, ఇవన్నీ నిజమైన అలంకరణలు కావు. వ్యాకరణాది శాస్త్రముల చేత సంస్కరింపబడినటువంటి వాక్కు మాత్రమే మానవులకు నిజమైన అలంకారం. మిగిలినవన్నీ ఎప్పటికైనా నశించిపోయేవే. కానీ వాగ్భూషణం మాత్రం ఎప్పటికీ నశించిపోనిది, విలువైనది. వాగ్భూషణం అంటే వాక్కు లేదా మాటనే ఒక విలువైన భూషణంగా పోల్చాడు భర్తృహరి. నిజానికి దండకడియాలు, ముత్యాలు, పచ్చలు, కెంపులతో కూడిన బంగారు హారాలు మంచి శోభను కలిగిస్తాయి. పన్నీటిలో స్నానం చేసి సుగంధాలను వెదజల్లే పరిమళాలు శరీరానికి అందించిన సౌరభం ప్రత్యేకంగా ఉంటుంది. పట్టు వస్త్రాలు ధరించిన వారి మీదే అందరి చూపు ఉంటుంది. వివిధ రకాల కేశాలంకరణలు వారి రూపాన్నే మార్చేంతగా ఆకర్షిస్తాయి. కానీ ఇవన్నీ అలంకరణలు ఎందుకు కావు? అంటే అందరికీ ఇవన్నీ ఉండవు కదా, అందుకే కవి ఇలా అన్నారని అనుకుంటే పొరపాటే. నిజానికి స్త్రీ పురుషులకు అందాన్నిచ్చే చాలా ప్రియమైన సాధనాలు ఆభరణాలు. అయినా వీటన్నిటికంటే అత్యంత విలువైనది, అలంకారప్రాయమైనది, అన్నిటికీ మూలమైనది ఒకటి ఉంది. అదే మాటతీరు. దానినే అసలైన అలంకరణగా, వాగ్భూషణంగా చెప్పారు. ఇది చిన్న, పెద్ద, పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ అందుబాటులో ఉంటుంది, అందరి దగ్గర ఉంటుంది. అందరూ మాట్లాడుతూనే ఉంటారు కదా, మాటదేముంది అనుకున్నా పొరపాటే. అందరూ మాట్లాడతారు, కానీ కొందరి మాటలే నిజమైన స్ఫూర్తిని కలిగిస్తాయి. భాషలో ఉన్న వ్యాకరణం, శాస్త్రాలను చదువుకుని భాషలో పట్టు సాధిస్తే స్ఫూర్తిని నింపవచ్చు అనుకుంటే పొరపాటే. శాస్త్రాల చేత సంస్కరింపబడిన పురుషుడు అని కవి సంబోధించాడు. అంటే చదువుకున్న అన్ని అంశాలలోని జ్ఞానాన్ని తన మేధస్సుతో జోడించి అందరి పట్ల మంచి మాట తీరుతో ప్రవర్తించాలి. పాండిత్యాన్ని ప్రదర్శించడమే మాట యొక్క పరమావధిగా కాకుండా ఎంతోమందిని మంత్రముగ్ధులను చేసే మాట తీరుతో, ఇతరులను ప్రోత్సహించే జ్ఞానం సముపార్జించిన వ్యక్తి యొక్క మాటను గురించి కవి చెప్పాడు. ఆ ఒక్క సంస్కరణ అనే పదంలో తెలుసుకోవాల్సింది ఇది. మరి చదువులేని వారి మాటలు స్ఫూర్తిని నింపవా అనుకోవచ్చు. చదువురాని వారి ఎందరో జీవితాలు మనకు గొప్ప పాఠాలు. ఇక్కడ భర్తృహరి చదువుకుని జ్ఞానాన్ని సముపార్జించిన వ్యక్తికి మిగిలిన అలంకరణలతో పనిలేదు అని చెప్పాడు. కొందరు వ్యక్తులు ఎటువంటి అలంకారాలు చేసుకోకపోయినా వారి దగ్గరకు అందరూ వెళ్లాలని అనుకుంటారు. వారి ప్రబోధాలతో ప్రసిద్ధులైన రామకృష్ణ పరమహంస, చైతన్య మహాప్రభువు, స్వామి వివేకానంద వంటి ప్రముఖులందరికీ ఉన్న ప్రత్యేకమైన ఆభరణం వాక్కు అనే భూషణం.
1: సూక్తి సుధ విన్నారు. సమర్పణ శ్రీమతి దేవి శ్రేయశ్రీ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 6:05 కావస్తోంది. మరికొంచెం సేపట్లో ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: జీడి మామిడిని ఆశించు పురుగులు, యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. ప్రపంచంలో భారతదేశం జీడిమామిడి పంట విస్తీర్ణంలో, అలాగే ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో జీడిమామిడి సుమారు 1,64,000 హెక్టార్లలో సాగు చేపడుతూ దాదాపు 0.98 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో జీడిమామిడి ఉత్పాదకత హెక్టారుకు 900 కేజీలుగా ఉంది. ఇది మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ఉత్పాదకతతో పోలిస్తే చాలా తక్కువే అని చెప్పుకోవచ్చు. దీనికి కారణాలు అనేకం ఉన్నప్పటికీ పురుగులు, అలాగే తెగుళ్ల యాజమాన్యంపై రైతులకు సరైన అవగాహన లేకపోవడం అనేది ఒక ముఖ్యమైన కారణంగా చెప్పుకోవచ్చు. కావున రైతులు జీడిమామిడిలో వచ్చే పురుగులు, వాటి లక్షణాల యాజమాన్య పద్ధతులపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి. ముందుగా పురుగుల గురించి చూసినట్లయితే, జీడిమామిడి నాశించు పురుగులలో కాండము మరియు వేరుతొలుచు పురుగు, లేత చిగురు, అలాగే పుష్పగుచ్చాలను ఆశించు టీ దోమ అతి ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. ఇవి తోటకు అధిక నష్టాన్ని కలుగచేస్తాయి. ఈ చీడలే కాకుండా ఆకు పూత గూడుకట్టు పురుగు, ఆకుముడత పురుగు, కొమ్మ అలాగే పుష్పగుచ్చాలను తొలిచే పురుగు, కాయ గింజ తినే పురుగు, తామర పురుగులు, పిండినల్లి మొదలైనవి కూడా ఈ తోటలను ఆశిస్తూ ఉంటాయి. తామర పురుగులు నవంబర్ నుండి ఏప్రిల్ నెలల మధ్యలో తోటను అధికంగా ఆశించి లేత చిగుర్లు, లేత కొమ్మలు, పుష్పగుచ్చాలు, అలాగే లేత కాయల నుండి రసం పీల్చడం వల్ల పిక్క నాణ్యతను తగ్గించడమే కాకుండా దిగుబడిని కూడా తగ్గిస్తాయి. కాండం అలాగే వేరుతొలుచు పురుగు గురించి చూసినట్లయితే, ఈ పురుగు తల్లి పురుగు మొదట బియ్యపు గింజ పరిమాణంలో ఉండే గుడ్లను బహిర్గతంగా ఉండే వేర్లపై పెట్టి వెళ్లిపోతుంది. తర్వాత ఈ గుడ్ల నుండి తెల్లటి లద్దె పురుగులు వచ్చి వేర్ల బెరడును తొలుస్తూ క్రమేణా కాండాన్ని ఆశిస్తాయి. ఈ పురుగు ఆశించిన మొక్కల నుండి బంక కారడం అనేది ప్రాథమిక లక్షణంగా చెప్పుకోవచ్చు. లద్దె పురుగులు బెరడు లోపల తిని పిప్పిని బయటకు వదులుతాయి. బంక కారే ప్రదేశం నుండి కొంతవరకు కాండం బెరడును తొలచినట్లయితే బెరడు కింద తెల్లటి పొడవైన లద్దె పురుగును మనం చూడవచ్చు. బెరడును చెక్కిన చోట ఇతర పురుగు తెగుళ్లను కలిగించు ఇతర కారకాలు ఆశించకుండా క్లోరిఫైరిఫాస్ 10 మిల్లీలీటరు లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. చెక్కిన బెరడు ముక్కలను, కాండం నుండి కారిన బంకను, చెక్క పొడిని దూరంగా తీసుకువెళ్లి భూమిలో పాతిపెట్టాలి. తోటలను పరిశుభ్రంగా ఉంచుతూ సరైన యాజమాన్య పద్ధతులను సంవత్సరమంతా పాటిస్తూ ఉండటం వల్ల ఈ పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఈ పురుగు ఉధృతిని సకాలంలో గుర్తించి పురుగులను తీసివేయకపోతే లేదా నిర్లక్ష్యం చేసినా ఈ పురుగులు మిగిలిన మొక్కలను కూడా ఆశించి క్రమేణా తీవ్ర నష్టాన్ని కలుగచేస్తాయి. ఈ పురుగును జీడిమామిడి తోటలను ఆశించే అత్యంత ప్రమాదకరమైన పురుగుగా పరిగణిస్తాము. ఎందుకంటే ఈ పురుగు ఆశించడం వల్ల మొక్క మొత్తం ఎండిపోయి చనిపోయే అవకాశం అధికంగా ఉంటుంది. తుది దశలో పురుగు ఆశించిన మొక్కల ఆకులు పసుపు రంగుకు మారి తరువాత ఆకులన్నీ ఎండిపోయి రాలిపోయి చివరకు మొక్క మోడుబారి కనిపిస్తుంది. కావున మొక్కల ఆకులు పసుపు రంగుకు మారిన వెంటనే మొక్కను పూర్తిగా తీసివేసి వేర్ల బెరడులో దాక్కుని ఉన్న కోసస్థ దశలను తీసి చంపి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. చెట్లను తొలగించిన గుంటలలో ఎండుగడ్డి ఆకులను వేసి కాల్చివేయటం మంచిది. తర్వాత తేయాకు దోమ లేదా టీ దోమ గురించి మనం చూసుకున్నట్లయితే, టీ దోమ యొక్క తల్లి అలాగే పిల్ల పురుగులు జీడిమామిడి లేత కొమ్మలు, చిగుర్లు, పూరెమ్మల నుండి రసం పీల్చడం వల్ల వాటి నుంచి ఎర్రటి జిగురు కారటం మనం గమనించవచ్చును. అంతేకాకుండా అవి రసం పీల్చిన చోట్ల నల్లటి కండె ఆకారపు మచ్చలను చూడవచ్చు. చివరకు పూతా పిందెలు నల్లగా మారి మాడిపోయి రాలిపోతాయి. పురుగు ఉధృతి అధికంగా ఉన్నట్లయితే దూరం నుండి తోటను చూసినప్పుడు తోట అంతా కాలిపోయి మాడిపోయినట్లే కనిపిస్తుంది. ఈ పురుగు లేతాకు దశ నుండి పిండి దశలో అధికంగా ఆశించటం వలన దిగుబడిని అధికంగా తగ్గించుటకు అవకాశం ఉంటుంది. దీని నివారణకు ఈ జీడిమామిడి చుట్టూ అతిధేయ మొక్కలైన వేప, జామ, కోకో, మునగ వంటి మొక్కలు లేకుండా జాగ్రత్త పడాలి. ముందు జాగ్రత్తగా పురుగు ఆశించక ముందే సస్యరక్షణ చర్యలను చేపట్టాలి. ఈ పురుగు నివారణకు 3 దశల్లో 3 దఫాలుగా పురుగు మందులను పిచికారీ చేయాలి. మోనోక్రోటోఫాస్ లేదా లామ్డా సైహలోత్రిన్ 1.4 లేదా 0.6 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకుని మొదటి దఫాగా కొత్త చిగురాకు దశలో పిచికారీ చేసుకోవాలి. తర్వాత క్లోరిఫైరిఫాస్ 2 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకుని 2వ దఫాగా పూత దశలో ఉన్నప్పుడు పిచికారీ చేయాలి. తర్వాత ప్రొఫెనోఫాస్ ఇది 1 మిల్లీలీటరు లీటర్ నీటి కలుపుకుని మూడవ దఫాగా కాయ ఏర్పడేటప్పుడు పిచికారీ చేసుకుంటే కనుక ఈ తేయాకు దోమబారి నుండి పంటను రక్షించుకోవచ్చు. తర్వాత ఆకు అలాగే పూత గూడు కట్టు పురుగు. ఈ పురుగు గురించి చూసినట్లయితే ఈ పురుగు ఎక్కువగా లేత చిగురు అలాగే పూత దశల్లో అధికంగా కనిపిస్తుంది. అది ఆకులను పూతను కలిపి బూజులాంటి దారపు పోగుల సహాయంతో గూడు కడుతుంది. ఈ పురుగు లేత ఆకులను పూతలను చిగుళ్లను తిని నాశనం చేయటం వలన దిగుబడిని తగ్గిస్తుంది. ఇది ఎదుగుతున్న పిక్కలను పండ్లను గోకి తినటం వలన కూడా నాణ్యత తగ్గి రాబడి కూడా తగ్గిపోతుంది. తర్వాత కొమ్మ పుష్పగుచ్చాలను తొలచే పురుగు గురించి చూసినట్లయితే ఈ పురుగు లేత కొమ్మల చివరలను తొలచి లోపల గుజ్జును తింటూ ఒక సొరంగ మార్గాన్ని ఏర్పరచుకుంటూ వెళ్తుంది. ఇదే విధంగా పుష్పగుచ్చాలను కూడా తొలచి తింటుంది. ఫలితంగా కొమ్మలు పుష్పగుచ్చాలు ఎండిపోయి చివరకు దిగుబడి తగ్గిపోతుంది. లీఫ్ మైనర్ పొడ పురుగు అంటారు. దీని గురించి మనం చూసినట్లయితే ఈ పురుగు ఆకు పైభాగంలో సన్నని రంధ్రం చేసి ఆకు యొక్క పైపొర కింది భాగంలో తింటూ సొరంగాలను ఏర్పాటు చేసుకుంటుంది. ఆకులపై పొక్కులను ఏర్పరుస్తుంది. దీనివల్ల ఈ పురుగు ఆశించిన ఆకులు పొక్కులు కలిగి బూడిద రంగు మచ్చలాగా కనపడుతూ ఉంటాయి. ఈ పురుగు నర్సరీ దశలో అలాగే తక్కువ వయసు ఉన్న మొక్కలను అధికంగా ఆశిస్తాయి. కాయ అలాగే గింజ తినే పురుగు. ఈ పురుగు కాయ గింజ మధ్యలో గల ప్రదేశం ద్వారా లోపలికి ప్రవేశించి పండులోని గుజ్జును తినటమే కాకుండా గింజలోని పప్పును కూడా తిని నష్టపరుస్తుంది. ఫలితంగా పిక్కలు కాయలు ముందుగానే పక్వానికి వస్తాయి. ఈ పురుగు ఆశించిన కాయలు అభివృద్ధి చెందక ముడుచుకుపోయి ఎండిపోతాయి. ఈ పురుగు చేసిన రంధ్రాలు వాటి యొక్క మల విసర్జనతో నిండి ఉండటం మనం గమనించవచ్చు. తర్వాత బెరడు తినే పురుగు. ఈ గొంగళి పురుగులు సన్నని వెంట్రుకలతో ముదురు గోధుమ రంగులో ఉంటాయి. పొదిగిన తర్వాత చిన్న గొంగళి పురుగు బెరడులోకి చొచ్చుకుపోయి రాత్రి సమయంలో బెరడును తిని వాటి మల పదార్థాన్ని సన్నని దారపు పోగులతో పాటు బయటకు వదులుతాయి. దీని నివారణకు పురుగు యొక్క విసర్జక పదార్థాలను తొలగించి బెరడుపై ఉన్న గొంగళి పురుగు ప్రవేశ రంధ్రాన్ని గుర్తించి రంధ్రంలో కిరోసిన్ పోయాలి లేదా డైక్లోరోవాస్ పురుగు మందును 2 మిల్లీలీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. తర్వాత తామర పురుగులు. ఈ పురుగులు పుష్పగుచ్చాలను కాయలను అలాగే పండ్లను గీకి రసం పీల్చుట వలన గోధుమ రంగు గరుకు మచ్చలు ఏర్పడి నాణ్యత తగ్గటంతో పాటు దిగుబడి కూడా తగ్గుతుంది. చివరిగా పిండి నల్లి గురించి మనం చూసినట్లయితే తెల్లటి పిండి వంటి పొరను శరీరం పైన కలిగిన గోధుమ రంగు తల్లి పిల్ల పురుగులు లేత ఆకులు కొమ్మలు పుష్పగుచ్చాలు అభివృద్ధి చెందుతున్న పండ్ల కాడలకు దిగువన గుంపులు గుంపులుగా చేరి రసాన్ని పీలుస్తూ ఉంటాయి. ఈ పురుగులు రసం పీల్చడం వలన ఆకులు లేత పసుపు వర్ణంలోకి మారి కింది వైపుకు ముడుచుకుపోతాయి. అంతేకాకుండా ఇవి తేనెలాంటి బంకను స్రవించటం వలన కింద ఉన్న ఆకులపై పడి నల్లటి బూజు దానిపై పెరిగి మసితెగులు ఏర్పడుతుంది. దీనివల్ల పరోక్షంగా దిగుబడి తగ్గుతుంది. ఈ పురుగు తీవ్రత అధికంగా ఉన్నట్లయితే సకాలంలో కొమ్మ కత్తిరింపులు చేపట్టాలి. అలాగే ప్రొఫెనోఫాస్ 1 మిల్లీలీటరు లేదా డైమిథోయేట్ 1.75 మిల్లీలీటరు నీటి కలిపి పిచికారీ చేయాలి. డిసెంబర్ నుండి మార్చి మాసాల్లో అవసరాన్ని బట్టి 2 లేక 3 దఫాలుగా పురుగు మందులను పిచికారీ చేయటం వలన ఈ విధమైన పురుగులను సమర్థవంతంగా నివారించవచ్చు.
1: పొలం పనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 6:45 కావస్తోంది. మరికొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. వేసవి దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లో నీటి అద్దెని తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని విద్యుత్ ఉపకేంద్రాల వద్ద సౌరశక్తి ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. రాబోయే 2027 గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. వార్తల వివరాలు. వేసవి దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా మంచినీటి సరఫరా సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతి రాష్ట సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నీటి సరఫరా కోసం ప్రతి జిల్లాకు 1 కోటి రూపాయల చొప్పున నిధులు విడుదల చేయాలని సూచించారు. అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయడంతో పాటు బోర్ల మరమ్మతులు చేపట్టాలని స్పష్టం చేశారు. వేసవి తీవ్రత దృష్ట్యా వడదెబ్బ నివారణకు మంచినీరు మజ్జిగ పంపిణీ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. తెలంగాణలోని విద్యుత్ ఉపకేంద్రాల వద్ద సౌరశక్తి ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హైదరాబాద్ రాష్ట సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశ వివరాలను సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్డూరి లక్ష్మణ్ కుమార్, వాగిరి శ్రీహరితో పాటు కలిసి నిన్న పాత్రికేయులకు వివరించారు. ఉమ్మడి జిల్లాలో 19 ప్రాంతాల్లో 20 మెగావాట్ల సామర్థ్యమున్న సౌరశక్తి ప్లాంట్లను 66 కోట్ల 50 లక్షల రూపాయలతో ప్రయోగాత్మక విధానంలో ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. తెలంగాణలో భూముల ధరలను రిజిస్ట్రేషన్ ఛార్జీలను సవరించాలని, వాస్తవ ధరలతో పోలిస్తే భారీగా హెచ్చు తగులున్న చోట క్రమబద్ధీకరించాలని మంత్రివర్గం నిర్ణయించిందని తెలియజేశారు. మహిళల ఆర్థిక సాధికారత కోసం స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జరిగిన కార్యక్రమంలో విఏఓలకు స్మార్ట్ ఫోన్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ పేదరిక నిర్మూలనలో గ్రామ సంఘ సహాయకులు విఏఓల పాత్ర కీలకమని తెలిపారు. వారి కోసం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 28,500 స్మార్ట్ ఫోన్ల పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: మహిళలు చిన్న చిన్న అవసరాలకు తండ్రి మీద, భర్త మీద, కొడుకు మీద ఆధారపడటం కాదు, తమ కాళ్ళ మీద తాము నిలబడాలి అనేటువంటి అవకాశం ఇవ్వాలి ఆలోచనతో డ్వాక్రా సంఘాన్ని అరవింద్ చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం, ఆ తీసుకొచ్చినటువంటి డ్వాక్రా సంఘాన్ని కూడా మరింత ఎప్పటికప్పుడు బలోపేతం చేయాలనేటువంటి ఆలోచనలో భాగంగానే అనేకమైనటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఈ యొక్క డ్వాక్రాకు సంబంధించినటువంటి గ్రూప్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి వారికి 50,000 రూపాయలు పైబడి ఖరీదు చేసేటువంటి రికార్డు మీ అందరికీ కూడా అందజేయడం జరుగుతూ ఉంది.
0: ఆంధ్రప్రదేశ్లో మీ భూమి మీ హక్కు కార్యక్రమం కింద రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కొనసాగుతోంది. నంద్యాల జిల్లా అవుకు మండలం మెట్టుపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి పీసీ జనార్దన్ రెడ్డి నిన్న రైతులకు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల భూమి హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
2: ప్రతి కుటుంబానికి 3 భూములు ఇస్తా ఉన్నాము. స్త్రీ శక్తి కేవలం
0: ఆంధ్రప్రదేశ్లో సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం నిలవాడ గ్రామంలో 66 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు కాలువలను ఆయన ప్రారంభించారు. అనంతరం కెరటం గ్రామంలో 96 లక్షల రూపాయలతో నిర్మించిన సాగునీటి కాలువలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంక్షేమ కార్యక్రమాలతో పాటు అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ది దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.

0: 10 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని, వారి సౌకర్యార్థం టెంట్ సిటీలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పుష్కర నిధులతో శాశ్వత అభివృద్ది పనులు చేపడతామని, రోడ్లు, డ్రైనేజీలు, ఘాట్లు, తాగునీటి సదుపాయాలు మెరుగుపరుస్తామని మంత్రి తెలియజేస్తూ,
1: 2014-15 కేవలం 3 మంత్స్ ముందే గోదావరి పుష్కరాలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, పంచాయతీ కావచ్చు, ఎండోమెంట్స్ కావచ్చు, R&B కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, అదర్ డిపార్ట్మెంట్స్ కూడా కేవలం 3 నెలల ముందు స్టార్ట్ చేశారు. అలా కాకుండా ఇప్పుడు ముందుగానే స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో అన్ని డిపార్ట్మెంట్లు ఎవరి డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నారు. 2014-15 దాదాపు 4 కోట్ల మంది వచ్చారు. ఈసారి ఇంకా ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి దానికి తగ్గట్టుగా ఆ సిటీస్ లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాటు జరుగుతుంది.
0: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. యోగా కార్యక్రమాల నిర్వహణపై ఆయుష్ అధికారులతో విజయవాడలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ, యోగాసనాల ప్రాధాన్యంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు విద్యార్థులు, ఉద్యోగులు, యోగా సంస్థలు, సేవా సంస్థలను భాగస్వాములను చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యోగా ట్రైనర్లతో సమావేశం నిర్వహించి కార్యక్రమాలపై వారి అభిప్రాయాలు తెలుసుకోవాలని ఆదేశించారు. జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో మండల స్థాయి వరకు యోగా కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి సూచించారు. మార్క్సిజం సిద్ధాంత సృష్టికర్త, తత్వవేత్త, ఆర్థిక శాస్త్రవేత్త కార్ల్ మార్క్స్ జయంతిని ఈరోజు నిర్వహిస్తున్నారు. 18 మే 5 జర్మనీలో జన్మించిన కార్ల్ మార్క్స్ సామాజిక శాస్త్రాలను సరళమైన భాషలో రాసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. దస్ క్యాపిటల్, ద కమ్యూనిస్ట్ మేనిఫెస్టో గ్రంథాలను రాశారు. పెట్టుబడిదారి విధానానికి భిన్నంగా సోషలిస్టు సిద్ధాంతాన్ని తీసుకొచ్చిన కార్ల్ మార్క్స్ 1883 మార్చి 14 కన్నుమూశారు. సమానత్వ సమాజ స్థాపన కోసం ఆయన చేసిన సేవలను ప్రపంచవ్యాప్తంగా స్మరించుకుంటూ ఈరోజు నివాళులర్పిస్తున్నారు. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లపై హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో ఆయన దృశ్య మాధ్యమ విధానంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇప్పటి వరకు 8575 కొనుగోలు కేంద్రాల ద్వారా 1,84,000 మంది రైతుల నుంచి 14,40,000 టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేసినట్టు తెలిపారు. వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా కొనుగోళ్లకు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అకాల వర్షాల నేపథ్యంలో రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో టార్పాలిన్ సిద్ధంగా ఉంచి తడిసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని మంత్రి ఆదేశించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో మరో 3 రోజులు విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోందని పేర్కొంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన 185 మంది హజ్ యాత్రికులు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి హజ్ యాత్రకు నిన్న బయలుదేరారు. విడిది కేంద్రం నుంచి విమానాశ్రయానికి వెళ్లే వాహనాలను మైనార్టీ శాఖ మంత్రి NMD ఫరూక్ జెండా ఊపి ప్రారంభించారు. తెల్లవారుజామున 5 గంటలకు మొదటి విమానం, అనంతరం 2 విమానాల్లో మొత్తం 185 మంది యాత్రికులు బయలుదేరినట్టు చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వేసవి దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని విద్యుత్ ఉపకేంద్రాల వద్ద సౌరశక్తి ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. రాబోయే 2027 గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచకః డాక్టర్ గణేశ హెగడే. అథ వార్తాః. భారతీయ జనతా పార్టీతి దళైన పశ్చిమ బంగాళరాజ్యే చతుర్నవత్యుత్తర ద్విశతం సదస్య రాజ్య విధానసభాయాం ప్రచండం జనాదేశం ప్రాప్య ఇతిహాసః వినిర్మితః. అనేన స్వాధీనతానంతరం ప్రథమవారం పశ్చిమ బంగాళరాజ్యే భాజపాదళం బహుమతేన సత్తాయామాగతమస్తి.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఆకాశవాణి ఎఫ్ఎం 102.2లో ఈరోజు ప్రసారం కాబోతున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. ఉదయం 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఉదయ రేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం ఆలోచనాలోచనం సమర్పణ డాక్టర్ ఎన్ దీక్షిత్. ఈ కార్యక్రమ ప్రయోజకులు కేబిఎన్ కాలేజ్ విజయవాడ. ఇక అనంతరం హానికరమైన రసాయనాలు ఆరోగ్యంపై ప్రభావం, బి కేశవరావు గారి ప్రసంగం ఉంటుంది. అనంతరం ప్రపంచ ఆస్తమా దినోత్సవం సందర్భంగా ఆస్తమా ఆదిలో నరికట్టడానికి సూచనలు, చికిత్సా విధానాలు, శ్రీ కంటి రఘు గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. లలిత గీతాలు వినవచ్చు. ఇక ఉదయం 8:00 విజయవాడ ఏ మీటర్లపై కార్యక్రమాలు వింటారు. 8:35 సినీ గీతాలు వినవచ్చు. ఉదయం 9:00 శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో తరకుటూరు వీరాంజనేయులు గారి నాదస్వరం ఉంటుంది. డోల్ సహకారం ఎన్ఎం బాబు, వయలిన్ కే సుబ్రహ్మణ్యరాజు. 9:30 నమస్తే అమరావతి, 10:00 ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వారు సమర్పించు ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. మహిళా సాధికారత అంశంపై ప్రత్యేక ముఖాముఖి వింటారు అతిథి రాణి సుస్మిత. ఈ కార్యక్రమం వెంటనే రావోయి అతిథి కార్యక్రమం ఉంటుంది. ఇక ఉదయం 11:00 గుర్తు చేసుకుందాం ఈ శీర్షికన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భండారం నుంచి అందిస్తున్న కార్యక్రమాలలో భాగంగా బాలంత్రపు రజనీకాంతరావు గారితో పరిచయం ఉంటుంది. పర్యవేక్షణ శ్రీ ప్రశాంత్ కిరణ్. 11:30 సినీ గీతాలు ఉంటాయి. 12:10 లాహిర్ లాహిర్లో, ఇక 12:40 జీవన లాహిరి కార్యక్రమంలో పల్లవిని ఇంటి పేరుగా మార్చుకున్న గాన సరస్వతి, సంగీత విద్వాన్ పల్లవి డాక్టర్ వరదరాజన్ గారితో పరిచయం ఉంటుంది. తర్వాత సినీ గీతాలు వినవచ్చు. 1:10 సినీ గీతాలు, 1:20 ప్రాంతీయ వార్తలు ఉంటాయి. 1:30 వనితావాణి, వేసవిలో చిన్నపిల్లలు ఆరోగ్య సంరక్షణ గురించి డాక్టర్ శనక్కాయల రాధామాధవ్ గారితో పరిచయం ఉంటుంది. లలిత గీతం విశేషాలు ఉంటాయి. 3:00 టీన్ టైం, 4:00 యువలయ, 4:30 హిందీ పాఠం సాహసి శిరీష, 7వ తరగతికి పాఠం ఉంటుంది. ఉపాధ్యాయులు శ్రీమతి టి ఇందిర, విద్యార్థిని ఎస్కే అలియా ఫర్ఖాత్. 4:40 లైవ్ విన్యాసం, ధరణికోటి వెంకటేశ్వర్లు గారి లైవ్ న్యాసం వినవచ్చు. 5:00 సినీ గీతాలు, 5:00

ఈ కథాని ఖైదీ. అనంతరం 8:15 90 వసంతాల ఆకాశవాణి. 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణితో నా అనుబంధం, శ్రీ కళారత్న కరడి చంద్రశేఖర్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. 8:40 దేశభక్తి గీతం, 8:45 నుండి విజయవాడ ఏ మీటర్లపై ప్రసారాలు ఉంటాయి. ఇక రాత్రి 11:10 నుంచి ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాల రిలే వినవచ్చు. ఇవి ఈరోజు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 ప్రసారం కాబోతున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. సమయం 7:05 వస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తా ప్రసారం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళం ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల వద్ద ఎలాంటి కొరత లేదని ప్రభుత్వం తెలిపింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మధ్యప్రాచ్య గల్ఫ్ ప్రాంతాల్లో నౌకలపై ఇరాన్ దాడులు తీవ్రతరం చేయడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు 6% మేర పెరిగాయి. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాత్రి ముంబైలో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్పై ముంబై ఇండియన్స్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వార్తల వివరంగా. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళం ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలు ఉద్దేశించి ప్రసంగిస్తూ, ప్రజలు భారతదేశ గొప్ప ప్రజాస్వామ్యంపై, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిపై నమ్మకం ఉంచారన్నారు. ప్రజల విశ్వాసంతో కమలం మళ్లీ వికసించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన బీజేపీ అధ్యక్షులు నితిన్ నవీన్ను అభినందించారు. గెలుపోటములు రాజకీయాల్లో భాగమని, భారతదేశాన్ని ఎందుకు ప్రజాస్వామ్యానికి తల్లి అని పిలుస్తారో ప్రపంచం ఈసారి గమనించిందని పేర్కొన్నారు. ఇది భారత ప్రజాస్వామ్యం, రాజ్యాంగం సాధించిన విజయమన్నారు.
1: లోక్తంత్ర ఔర్ చునావీ రాజనీతి కా ఏక్ స్వాభావిక్ హిస్సా హోతా హై, లేకిన్ 5 ప్రదేశో కీ జనతా నే పూరే విశ్వ కో దిఖాయా హై కి యే హమారా భారత్ మదర్ ఆఫ్ డెమోక్రసీ క్యో హై. లోక్తంత్ర డెమోక్రసీ హమారే లియే సిర్ఫ్ ఏక్ తంత్ర నహీ హై, ये हमारी रगों में दौड़ता हुआ संस्कार है. और आज सिर्फ भारत का लोकतंत्र ही नहीं जीता है, आज भारत का संविधान भी जीता है.
0: ప్రస్తుతం దేశంలో 20 కంటే ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వాలున్నాయని, ప్రజలే దేవుళ్లు అనేది బీజేపీ మంత్రమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. పార్టీ ప్రజల సేవకి అంకితమైందని, అందుకే ప్రజలు బీజేపీపై మరింత నమ్మకం ఉంచుతున్నారని చెప్పారు. బీజేపీ ఉన్న చోట సుపరిపాలన, అభివృద్ధి ఉంటాయని ప్రజలు గమనిస్తున్నారని ప్రముఖంగా ప్రస్తావించారు.
1: आज देश के 20 से ज्यादा राज्यों में भाजपा एनडीए की सरकारें हैं. हमारा मंत्र है नागरिक देवो भव, हम जनता की सेवा में जुटे हुए हैं और इसलिए जनता भाजपा पर ज्यादा से ज्यादा भरोसा कर रही है. जनता साफ देख रही है, जहां भाजपा वहां गुड गवर्नेंस, जहां भाजपा वहां विकास.
0: అస్సాం ప్రజలు వరుసగా 3వ సారి బీజేపీ, ఎన్డీఏపై నమ్మకం ఉంచి హ్యాట్రిక్ విజయం అందించారని గుర్తు చేశారు. అస్సాం చరిత్రలో ఇదో గొప్ప ఘట్టమని, ముఖ్యంగా టీ ఎస్టేట్ ప్రాంతాల్లో బీజేపీకి అపూర్వ మద్దతు లభించిందని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో ప్రతి పౌరుడికి హామీ ఇస్తూ రాష్ట్ర మెరుగైన భవిష్యత్ కోసం బీజేపీ నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఉంటుందని, యువతకు ఉపాధి లభిస్తుందని, వలసలు ఆగిపోతాయని, చొరబాటుదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మొదటి కేబినెట్ సమావేశంలోనే ఆయుష్మాన్ యోజనకు ఆమోదం తెలుపుతామని వెల్లడించారు. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్ కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడుతూ, 4 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత ప్రజలు బీజేపీ, ఎన్డీపీ చూపిన విశ్వాసానికి ధన్యవాదాలు తెలిపారు. అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి ఫలితాలు మోదీ నాయకత్వంపై ప్రజలకున్న అచంచల నమ్మకాన్ని ప్రతిబింబిస్తున్నాయని చెప్పారు. కార్యకర్తల కృషి, అంకితభావం వల్లే పశ్చిమ బెంగాల్లో బీజేపీ భారీ విజయం సాధించిందని నవీన్.

0: పేర్కొన్నారు. దేశంలో 4 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పశ్చిమ బెంగాల్లో బీజేపీ భారీ ఆధిక్యంతో చారిత్రక విజయం నమోదు చేసింది. మమతా బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్ 15 ఏళ్ల పాలనకు ముగింపు పలికి స్వాతంత్ర అనంతరం బెంగాల్లో బీజేపీ తొలిసారిగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భవానీపూర్లో సువేందు అధికారి చేతిలో ఓటమి పాలయ్యారు. అసోంలో బీజేపీ ఎన్డీఏ కూటమి వరుసగా 3వ సారి విజయం సాధించింది. ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ జలుక్ బారి నుంచి విజయం సాధించారు. కేరళలో యూడీఎఫ్ 99 స్థానాలతో విజయం సాధించి అధికారం దక్కించుకుంది. అయితే ధర్మడం నుంచి ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన స్థానం నిలబెట్టుకున్నారు. ఇక తమిళనాడులో నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ అరంగేట్రంలోనే రికార్డు సృష్టించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. కొలత్తూరులో ముఖ్యమంత్రి స్టాలిన్ టీవీకే అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక పుదుచ్చేరిలో రంగస్వామి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి 18 స్థానాలతో స్పష్టమైన మెజార్టీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఉప ఎన్నికల్లో గుజరాత్, మహారాష్ట, త్రిపురలో బీజేపీ విజయం సాధించగా బారామతిలో సునీత్ర పవార్ దేశంలో అత్యధిక ఓటు మెజార్టీతో కొత్త రికార్డు సృష్టించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలో యూడీఎఫ్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన పదవికి రాజీనామా చేశారు. కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అరలేకర్ పినరయి రాజీనామాను ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగే వరకు ఆ పదవిలో కొనసాగాలని గవర్నర్ విజయన్ను కోరారు. రాష్ట ఎన్నికల్లో అధికార ఎల్డీఏ ప్రభుత్వంపై యూడీఎఫ్ విజయం సాధించడంతో విజయన్ తన రాజీనామా సమర్పించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ మెజార్టీతో విజయం సాధించి తొలిసారిగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ పాలనకు ముగింపు పలికి రాష్ట్రంలో సరికొత్త రాజకీయ శకం ప్రారంభించింది. అత్యంత కీలక భవానీపూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో 15,000 పైగా ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇక బహరంపూర్ స్థానంలో సీనియర్ కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి ఓటమి చెందారు. బెంగాల్ చరిత్రలో అత్యధికంగా 92.47% ఓటింగ్ నమోదైంది. పాల్తా నియోజకవర్గంలో పోలింగ్ రద్దవడంతో May 21న మళ్లీ ఎన్నిక జరగనుంది. ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలో తమిళిగ వెట్రిక్ కలగం ప్రభంజనం సృష్టించింది. పార్టీ స్థాపించిన తొలి ఎన్నికల్లోనూ 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. పార్టీ అధినేత విజయ్ తాను పోటీ చేసిన పెరంబూర్, తిరుచి, ఈస్ట్ 2 స్థానాల్లో ఘన విజయం సాధించారు. మరోవైపు అధికార డీఎంకే 59 స్థానాలకు, ఏఐడిఎంకే 47 స్థానాలు దక్కించుకున్నాయి. ముఖ్యమంత్రి స్టాలిన్ చెన్నైలో కొలత్తూరులో టీవీకే అభ్యర్థి విఎస్ బాబు చేతిలో 8,700 ఓట్లు తేడాతో ఓటమి పాలవడం గమనార్హం. ఇక ఉదయనిధి స్టాలిన్ తిరువళ్లికేణి స్థానం నిలబెట్టుకున్నారు. కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ టీవీకే అభ్యర్థి కమిడి చేతిలో ఓడిపోయారు. దేశవ్యాప్తంగా ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల వద్ద ఎలాంటి కొరత లేదని ప్రభుత్వం తెలిపింది. వాణిజ్య ఎల్పీజీ సరఫరా సుమారు 70% వరకు పునరుద్ధరించబడిందని పేర్కొంది. న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల సమావేశంలో పెట్రోలియం సహజవాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, ఏప్రిల్ నెలలో 2.15 లక్షల టన్నులకు పైగా వాణిజ్య ఎల్పీజీ విక్రయాలు జరిగాయని తెలిపారు. ఆటో ఎల్పీజీ విక్రయాలు ఇప్పటివరకు సుమారుగా 11,100 టన్నులకు చేరుకున్నాయని, అలాగే ఈ నెలలో 5 కిలోల సామర్థ్యం గల 2 లక్షల పైగా సిలిండర్లు అమ్ముడినట్టుగా సుజాత శర్మ వెల్లడించారు.
1: कमर्शियल एलपीजी में 70% तक की आपूर्ति की जा रही है. अभी तक लगभग 2,15,000 टन कमर्शियल एलपीजी की सेल हुई है और ऑटो एलपीजी की सेल अप्रैल से लेकर अब तक लगभग 11,100 टन की गई है. 5 किलो के सिलेंडर की आपूर्ति भी 100% इंक्रीज की जा चुकी है और इसके चलते अब तक लगभग 23,05,000 के सिलेंडर्स की सेल हुई है.
0: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మధ్యప్రాచ్య గల్ఫ్ ప్రాంతంలో నౌకలపై ఇరాన్ దాడులు తీవ్రతరం చేయడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు 6% మేర పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు $6.27 పెరిగి $114.44 ముగిసింది. ఇక యుఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ బ్యారెల్కు $4.48 పెరిగి $106.42 స్థిరపడింది. గల్ఫ్ ప్రాంతంలో ఆందోళన పెరగడం సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉండటంతో చమురు ధరలు పెరిగాయి. ఉత్తరాఖండ్లో ఉత్తరకాశీ, రుద్రప్రయాగ్, చమోలి, భాగేశ్వర్, పిథార్గౌర్ జిల్లాలో రాగల 24 గంటల్లో పిడుగులు, వడగళ్ల వాన, బలమైన గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్టంలో కొండ ప్రాంతాలు అక్కడక్కడ తేలికి పాటించి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో నిన్న ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈరోజు వడగళ్లు, పిడుగులు, బలమైన గాలులు వీచే అవకాశముందని నగరానికి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఢిల్లీలో కశ్మీరీ గేట్, ఇండియా గేట్, అక్షర్ధామ్, సఫ్దర్జంగ్, నెహ్రూ స్టేడియం, డిఫెన్స్ కాలనీ వంటి ప్రాంతాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ

0: తెలిపింది. ముంబైలో వాంకడే స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్పై ముంబై ఇండియన్స్ 6 వికెట్ తేడాతో విజయం సాధించింది. లక్నో నిర్దేశించిన 229 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో 6వ స్థానం చేరుకుని ప్లే ఆఫ్ ఆశలు సజీవం చేసుకుంది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళం ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల వద్ద ఎలాంటి కొరత లేదని ప్రభుత్వం తెలిపింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మధ్యప్రాచ్య గల్ఫ్ ప్రాంతంలో నౌకలపై ఇరాన్ దాడులు తీవ్రతరం చేయడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు 6% మేర పెరిగాయి. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాత్రి ముంబైలో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్పై ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి FM 102.2.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అష్టాదశాధ్యాయము మోక్ష సంన్యాస యోగము. అర్జున ఉవాచ.

మహాబాహో, గొప్ప ప్రయత్నం గలవాడా హృషీకేశ, ఇంద్రియాలను ప్రేరేపించేవాడా. కేశి నిషూదన, కేశి అనే రాక్షసుణ్ణి చీల్చి చంపినవాడా. సన్యాసస్య, సన్యాసం యొక్క, చ మరియు త్యాగస్య, త్యాగం యొక్క, తత్వం యథార్థ స్వరూపాన్ని పృథక్ వేరువేరుగా, వేదితుం తెలుసుకొనుటకు, ఇచ్ఛామి ఇష్టపడుతున్నాను.

శ్రీకృష్ణ, నువ్వు మహాప్రయత్నంతో నాకు తత్వబోధ చేస్తున్నావు. జీవుల ఇంద్రియాలను ప్రేరేపించే అధిపతివి నీవే కనుక నీ కరుణతో కొంత అర్థం చేసుకుంటున్నాను. కానీ సన్యాసము, త్యాగము అనే శబ్దాల యొక్క అర్థాలు నాకు విస్పష్టం కావడం లేదు. నీవు కేసి అనే రాక్షసుణ్ణి చీల్చి రెండుగా విడదీసినట్లుగా సన్యాసత్యాగాలను విడదీసి వాటి యథార్థ స్వరూపాలను నాకు చూపించు.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: ఆలోచనాలోచనం లోచూపును వెలిగించే చిరుదీపం. సమర్పణ డాక్టర్ డిఎన్ దీక్షిత్.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేబిఎన్ కాలేజ్ విజయవాడ.
2: లోకంలో ఇచ్చిపుచ్చుకునేది మర్యాద, అది మానవత్వానికి పెద్ద కొలబద్ద, సమత్వ భావనకి ముద్దుబిడ్డ. అది ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి తెరిచిన ద్వారం. వికసించిన వ్యక్తిత్వం పరిమళిస్తే దాని సందేశం మర్యాద. మర్యాద అనే సంస్కృత పదానికి హద్దు అని అర్థం. హద్దు దాటిన మాటలు మంటలు రేపుతాయి, చేతలు చేటు తెస్తాయి. మనపైన మనకెంత గౌరవమో ఎదుటివారి గౌరవాన్ని కూడా మనం గుర్తించినట్లు మన మాటల్లో చేతల్లో ప్రకటించాలి. పెద్దల పట్ల లేని చనువుతో హద్దు మీరితే అమర్యాదే అవుతుంది కదా. పిన్నలు కదా అని కించపరిస్తే పుంచుకుపోరు. మహిళలపైన మాన్యత చూపిస్తే ముచ్చటేస్తుంది. హోదాలు, సాదాసీదా వేషభాషలు లెక్కలోకి తీసుకుని ఎదుటివారిని తక్కువ చేస్తే బరువు తగ్గేది మన వ్యక్తిత్వమే. ఓహ్, మర్యాదా ప్రవర్తనకు ఇంత ప్రాధాన్యముందా అనిపిస్తోంది కదూ. అవును, మర్యాదా పురుషోత్తమునిగా మన్ననలందుకునే మహనీయ కీర్తి శ్రీరామచంద్రమూర్తి జీవనగమనంలో ఎన్నెన్నో ఘట్టాలు మనకు పాఠాలు నేర్పుతాయి. శ్రీరాముడు శివధనుస్సు విరిచి లోకవీరుడయ్యాడు, సీతమ్మను చేపట్టాడు. దశరథ మహారాజు పుత్రోత్సాహంతోనూ నూతన వధూవరులతో కూడి పరమానందంతోనూ మిథిల నుండి అయోధ్యకు బయలుదేరాడు. దారిలో ఆ పరివారాన్ని పరశురాముడు అడ్డుకున్నాడు. అతను దురుసుగా దూసుకువచ్చి దశరథరాముణ్ణి నిలదీసి, శివధనుస్సును విరిచి వీరుల ప్రశంసలందుకున్నావు, బాగుంది. నీకు శక్తి ఉంటే ఇదిగో నా చేతిలో ఉన్న ఈ విష్ణుధనుస్సును ఎక్కుపెట్టు చూద్దాం అని చిన్నబుచ్చాడు. కాని రాముడు నొచ్చుకోలేదు. విచ్చిన కమలంలా ఉన్న ప్రసన్న వదనంపై చిరునవ్వు చెదరునూ లేదు. భార్గవరామా, నీ పరాక్రమం గురించి విన్నాను, మెచ్చుకుంటున్నాను. నన్ను అశక్తునిగా భావిస్తున్నట్టున్నావు, ఇదిగో నా పరాక్రమం చూడు అని పలికి దశరథరాముడు పరశురాముని చేతిలోని విష్ణుధనుస్సును ఎక్కుపెట్టి, నువ్వు నాకు పూజ్యుడివి, ప్రాణాలు తీయలేను. ఈ బాణప్రయోగంతో నీ గమనశక్తిని నిరోధించమంటావా, నీ పుణ్యరాశుల్ని నశింపజేయమంటావా అని ఉదాత్త వీరత్వాన్ని ప్రదర్శించాడు. తనను అవమానించిన వాని పట్ల కూడా మర్యాదగానే ప్రవర్తించాడు. యుద్ధక్షేత్రంలో రామరావణులిద్దరూ తలపడిన సమయంలో శ్రీరాముడు రావణుని రథం, అశ్వాలు, ధ్వజం, ఛత్రం అన్నింటినీ ధ్వంసంచేశాడు. సారథి నేలగూలాడు. రావణుని ఆయుధాలన్నీ తునాతునకలయ్యాయి. అతని తలపై కిరీటం పడిపోయింది. లంకాధిపతి అసహాయుడై నేలపై నిలబడిపోయాడు. అప్పుడు రాముడు అన్నాడు, రాజా, నువ్వు యుద్ధంలో అలసిపోయావు, ఇక లంకకు వెళ్లి అలసట తీర్చుకుని మళ్లీ రథమెక్కి మరో ధనుస్సు ధరించి యుద్ధానికి రా. అది రాముని యుద్ధమర్యాద. ఆవేశపరుడైనా లక్ష్మణస్వామి మర్యాద తెలిసినవాడు. ఋష్యశృంగ పర్వతంపైన సుగ్రీవుడు తనకు దొరికిన నగలమూటను రాముని ముందుంచి, ఈ నగలు సీతమ్మవో కావో గుర్తించమన్నాడు. బాష్పాకుల నేత్రుడైన రాముడు లక్ష్మణునివైపు తిరిగి పరిశీలించమని సూచించాడు. లక్ష్మణుడు నగల్ని చూస్తూ అన్నాడు, వీనిలో కేయూరాలు నాకు తెలియవు, ఈ చెవికమ్మలు ఆమెవో కావో తెలియవు, కాని రోజూ నేను వదినగారి పాదాలకు నమస్కరిస్తూ చూసేవాణ్ణి కాబట్టి ఈ కాలి అందెలు ఆమెవే అని నిశ్చయంగా చెప్పగలను. ఎంత గొప్ప మాట! మాతృభావనతో గౌరవించదగ్గ స్త్రీల పట్ల చూపవలసిన మర్యాదను ఎలుగెత్తిచాటే సందేశం ఇది. తోటివారితో మర్యాదగా ప్రవర్తించడానికి వారి గుణాల్ని గ్రహించగల సహృదయత కావాలి. అటువంటి గొప్ప మనస్విని రావణుని పట్టమహిషి మందోదరి. తన భర్త మరణానికి కారణమని సీతాదేవిని నిందించకపోగా ఆమె పాతివృత్యాన్ని కొనియాడింది. అంత దుఃఖంలోనూ నేలకొరిగిన పతిని చూసి విలపించుటలోనే గొప్ప సందేశం వినిపించింది మందోదరి. ప్రభూ, పతివ్రత తపస్సు వల్లనే నువ్వు భస్మమైపోయావు. పతివ్రతల కన్నీటి బిందువులు హఠాత్తుగా క్రిందపడికూడదు. పతివ్రతా శిరోమణి అయిన సీతాదేవి పట్ల దుర్మార్గంగా ప్రవర్తించావు. ఇలా మందోదరి పలికిన మాటలు గొప్ప సందేశాత్మకాలు. మన మాటల్లో, చేతల్లో మర్యాదా ప్రకటన మంచి సంస్కృతి. మర్యాదస్తులు నిండిన మంచి సమాజంలో జీవిద్దాం.
0: లోచూపును వెలిగించే చిరుదీపం ఆలోచనాలోచనం. మీరింతవరకు విన్నారు సమర్పణ డాక్టర్ డిఎన్ దీక్షిత్.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేబిఎన్ కాలేజ్ విజయవాడ. విజయవాడలో 60 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన విద్యాసంస్థ కేబిఎన్ కాలేజ్ ఇంటర్ డిగ్రీ పీజీ కోర్సుల్లో అత్యుత్తమ శిక్షణ, అత్యుత్తమ ఫలితాల కోసం ఒకే ఒక ఎంపిక నాకే డబుల్ ప్లస్ గుర్తింపుతో కృష్ణా యూనివర్సిటీలో అగ్రగామి సంస్థ కేబిఎన్ కాలేజ్ సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9182907747.
0: కార్యక్రమంలో ఇప్పుడు హానికరమైన రసాయనాలు ఆరోగ్యంపై ప్రభావం, ఈ అంశాన్ని గురించి శ్రీ బి కేశవరావు గారి ప్రసంగం వినండి.
3: దైనందిన జీవితంలో మనం నిత్యం వాడే ఆహార పదార్థాల్లో, వంట నూనెల్లోనూ, వేపుడు పదార్థాల్లోనూ, పచ్చి ఆకుకూరలతోనూ, పళ్లతోనూ చేసిన ఖాద్య పదార్థాల్లోనూ, ఇంకా ఆహార పదార్థాల సమ్మేళనాల్లోనూ ఎక్కువగా సహకరించేవి వృక్ష సంబంధమైన నూనెలు మరియు కొవ్వు పదార్థాలు. వీటిని వెజిటబుల్ ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ అంటారు. అవి శరీరానికి అత్యవసరమైన చౌకగా లభించే పోషక పదార్థాలు. అతి పురాతన కాలం నుంచి వాటి నాణ్యత లేక ప్రామాణికతను నిర్ణయించడం అనేది తీవ్ర సమస్యగా తయారైంది. నిత్యం తప్పనిసరిగా ఆహారంలో వాడవలసిన ఆలివ్ నూనె, కోకోవా, పాల నుండి తీసే వెన్న, నెయ్యి ఇవి ఎంతో ఖరీదుగా ఉండటం వలన వీటిని చౌకగా లభించే వృక్ష సంబంధమైన క్రొవ్వులు, నూనెలతో కనుక కల్తీ చేస్తే ఎక్కువగా లాభాలు వస్తాయని వ్యాపారస్తులు వీటిని ఎక్కువగా ఎంచుకోవడం జరుగుతోంది. వీటి నాణ్యతను మరియు ప్రామాణికతను శాస్త్రరీత్యా నిర్ధించవలసిన అవసరం ఆహార పరిశ్రమలో ఎంతైనా ఉంది. ఈ రోజున కల్తీ అనేది చాలా నాగరికంగానూ, మామూలు పరీక్షలకు కూడా దొరకని విధంగానూ పైపై మెరుగులతో చేసేస్తున్నారు. కనుక వీటిని నిర్ధారించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం కోసం మరింత సూక్ష్మాతి సూక్ష్మంగా శాస్త్రపరమైన పరీక్షలను నిర్వహించవలసిన అవసరం శాస్త్రజ్ఞులపైన మరియు గవర్నమెంట్ పైన ఉన్నది. ఆహార పదార్థాలలో ఉపయోగించే నూనెలను కల్తీ చేయడం వలన అనేక రకాల సమస్యలను వినియోగదారులు ఎదుర్కొనవలసి వస్తోంది. ఇలా కల్తీ నూనెలను సమాజంలోకి వదిలివేయటం వలన నేడు నెయ్యి నూనెల పరిశ్రమపైనే మానవుడికి నమ్మకం సడలిపోతోంది. ఖాద్య పదార్థాలలో వాడే నెయ్యి నూనెల కల్తీని నిరోధించడానికి వాటిల్లో ఉండే ప్రధానమైన మరియు స్వల్ప మోతాదులలో ఒకదానిలో ఒకటి కలిసిపోయే ఉండే మూల పదార్థాలను పరిగణలోకి తీసుకొని వాటిని విడివిడిగా ఉండవలసిన నిష్పత్తిలో కంటే ఏది ఎక్కువ లేక ఏది ఎక్కువ మోతాదులో ఉన్నాయో కనిపెట్టి నిర్ధారించే పరికరాలు నేడు శాస్త్రజ్ఞుల వద్ద గవర్నమెంట్ ల్యాబొరేటరీస్లోనూ అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఉదాహరణకు ఆలివ్ నూనె ఎంతో ఖరీదైనది. దానిని తక్కువ విలువ గల స్పానిష్ టాక్సిక్ ఆయిల్తో కలపడం వలన స్పానిష్ ఆయిల్ సిండ్రోమ్ అనే వ్యాధి రావటం జరుగుతోంది. అలాగే ఆహారానికి ఉపయోగపడని రేప్సీడ్ ఆయిల్ని ఆహార పదార్థంగా అమ్మివేస్తున్నారు. ఈనాడు దానినే ఆలివ్ ఆయిల్ అనే లేబుల్ వేసి మరీ అమ్మివేస్తున్నారు. అలాగే మస్టర్డ్ ఆయిల్లో విషపూరితమైన ఆర్జిమోన్ ఆయిల్తో కలిపి అమ్మివేస్తున్నారు. ఈ రోజుల్లో కల్తీ కూడా మామూలు శాస్త్ర పరీక్షలకు కూడా అందని విధంగా జరుగుతోంది. మామూలుగా జరిపే భౌతిక పరీక్షలు రిఫ్రాక్టివ్ ఇండెక్స్, దీన్నే వక్రీభవన సూచిక అంటారు, అలాగే విస్కాసిటీ, మెల్టింగ్ పాయింట్, సెపానిఫికేషన్ వాల్యూ, ఐడిన్ వాల్యూ, వీటి ద్వారా ఇంతకుముందు నాణ్యతను నిర్ధారించేవారు. కానీ ఇవన్నీ పురాతన పద్ధతులు అవడం వలన మరియు వీటి అనుబంధ పరిధి రేంజ్ ఎక్కువగా ఉండటం వలన ఈ పరీక్షలకు కూడా ఏ విధంగానూ దొరకని విధంగా మరియు ఈ వాల్యూస్ దగ్గర దగ్గరగా ఉండే వెజిటబుల్ ఆయిల్స్తోనూ, ఆహారానికి ఉపయోగపడని నాన్ ఎడిబుల్ ఆయిల్స్తోనూ కలిపి మరీ అమ్మివేస్తున్నారు. బజారులో లభించే వెజిటబుల్ కొవ్వు పదార్థాలైన నేతులు, నూనెలలో కొన్నింటిలో ప్రత్యేకమైన రసాయనాలు ఉంటాయి, మరికొన్నింటిలో అసలు అవేమీ ఉండవు. ఉదాహరణకు ఫిల్బర్టోన్, ఇది ముఖ్యంగా హేజల్నట్స్ నుంచి తీసిన హేజల్నట్ ఆయిల్. ఇది ప్రధానంగా రుచిని కలిగజేసే మూల పదార్థం. అలాగే బ్రస్సికాస్టరాల్, ఇది ఒక స్టెరాల్. ఇది ప్రత్యేకంగా కనలో ఆయిల్లోనూ సెసమాల్ ఆయిల్లోనూ ఉంటుంది. సెసమాల్ ఆయిల్లో ఇంకా సెసిమన్ లేక సెసమోలిన్ అనే రసాయనాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఈ నూనెలలో ఈ రసాయనాలు ఎంత నిష్పత్తిలో ఉండాలో అంతే ఉండాలి. కానీ వాటికంటే ఎక్కువ నిష్పత్తిలో కనుక ఈ రసాయనాలు ఉంటే ఆయా నూనెలలో ఈ రసాయనాలను రుచి కోసం కానీ లేక బరువు కోసం కానీ వీటిని కల్తీ చేసినట్లుగా నిర్ధారించవచ్చు. బజారులో కోల్డ్ ప్రెస్ ఆయిల్స్కి గిరాకీ ఎక్కువ మరియు ఖరీదు కూడా. అందుచేత వీటిలో చౌకబారు రిఫైన్డ్ ఆయిల్స్ని కలిపి మరీ కల్తీ చేసేస్తున్నారు. రిఫైనింగ్లో జరిగేది ముఖ్యంగా ఏమిటంటే అక్కడ స్టీమ్ డిస్టిలేషన్ జరుగుతుంది. అందులో జిడ్డును లేకుండా చేయటం, డీగమ్మింగ్, న్యూట్రలైజేషన్ తటస్థీకరణ చేయటం, అలాగే రంగును పోగొట్టడం, వాసన లేకుండా చేయటం, ఇవన్నీ కూడా రిఫైనింగ్ పద్ధతిలో జరుగుతూ ఉంటాయి. దీనిలో వృక్షాల నుంచి తీసిన నూనెలలో అన్సెపానిఫైబుల్ భాగం దెబ్బతినే అవకాశం ఉంది ఈ రిఫైన్డ్ ఆయిల్స్లో. థియోబ్రహ్మా కోకోవా అనే చెట్టు నుంచి కోకోవా బట్టర్ని తీస్తారు. ఇది ఉష్ణమండల దేశాలైన ఇండోనేషియా, ఐవరీ కోస్ట్, మలేషియా, న్యూజెనియా మరియు బ్రెజిల్ దేశాలలో ఎక్కువగా పెరుగుతుంది. కోకోవా బట్టర్ను ముఖ్యంగా చాక్లెట్ పరిశ్రమల్లోనూ, సౌందర్య సాధనాల్లోనూ, కాస్మెటిక్స్లోనూ, మందుల తయారీలోనూ, ఫార్మసిటిక్స్లోనూ వాడుతుంటారు. కోకోవా బట్టర్ చాలా ఖరీదైనది. అందుచే దీనిలో కల్తీ చేయడానికి ఎక్కువ ఉత్సాహాన్ని చూపిస్తున్నారు వ్యాపారస్తులు. కోకోవా బట్టర్లో మూడు ముఖ్యమైన భాగాలున్నాయి. అందులో పాల్మిటిక్ యాసిడ్, ఇది 25-30%, స్టీరిక్ యాసిడ్ 24-37%, ఓలిక్ యాసిడ్ 29-38%, ఇంకా అతి తక్కువ మోతాదులో ఉండే లినోనిక్ యాసిడ్, ఇది కేవలం 0-4% వరకే ఉంటుంది. ఉండవలసిన ఈ నిష్పత్తిలో ఏమాత్రం తేడా ఉన్నా అది మరొక దాంతో కల్తీ అయినట్లే. వెజిటబుల్ ఆయిల్స్ మరియు కొవ్వు పదార్థాలలో ట్రై అసైల్ గ్లిసరైడ్స్, దీన్నే ట్యాగ్ అంటారు, TAG. దీనికి ఒక పదార్థానికి మరొక పదార్థానికి తేడా ఉంటుంది. కనుక ఈ ట్యాగ్ విశ్లేషణ పద్ధతిని ఉపయోగించి కోకోవా బట్టర్లో ఏ ఇతర నూనెలు కలిపారో శాస్త్రీయ పద్ధతుల ద్వారా నిర్ధారించవచ్చు. అలాగే ఫైటోస్టెరాల్ నిష్పత్తిని ఉపయోగించి కూడా కోకోవా బట్టర్లో కల్తీని కనుగొనవచ్చు. ఇంకా కోకోవా బట్టర్లో స్టిగ్మాస్టెరాల్ శాతము మిగతా వాటిల్లో కంటే ఎక్కువగా ఉంటుంది. స్టిగ్మాస్టెరాల్కు క్యాంప్ స్టెరాల్కు మధ్య ఉన్న నిష్పత్తిలో కూడా చాలా తేడా ఉంది. వీటిని శాస్త్రీయ పద్ధతుల ద్వారా నిర్ధారించి కల్తీని నివారించవచ్చు. మరి ఈ రోజున పాల నుండి తీసిన వెన్నలో ఎక్కడ చూసినా కల్తీయే. మన ఆహారంలో పాలు మరియు పాల సంబంధిత ఉత్పత్తులు ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయి. పాడి కేంద్రాల ద్వారా ఉత్పన్నమయ్యే పదార్థాలు ఏమిటంటే పాలు, మీగడ, వెన్న, సంపూర్ణ పాలపొడి మరియు జున్ను, దీన్నే చీజ్ అంటారు కూడా. పాలలో ఉండే కొవ్వు మిగతా వృక్షాల నుంచి తీసే కొవ్వు పదార్థాల కంటే చాలా ఖరీదైనది. అందుచేత పాల ఉత్పత్తులలో మొక్కల నుంచి తీసిన కొవ్వు పదార్థాలను కలిపి కల్తీ చేసి సమాజాన్ని అనారోగ్యం పాలు చేసి తక్కువ సమయంలో ఎక్కువ ధనార్జనను గడించేస్తున్నారు. అందుచేతనే పాలు అంటే ఎక్కువగా ఇష్టపడే పిల్లలు, పెద్దలు బజారులో లభించే పాల సంబంధిత ఉత్పత్తులపై ఎక్కువగా మక్కువ చూపించటం లేదు. సోయాబీన్ మరియు కనోలా ఆయిల్స్లో లినోలిక్ యాసిడ్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ పాలలో ఉండే క్రొవ్వు శాతంలో ఈ లినోలిక్ యాసిడ్ కేవలం 1.2% మాత్రమే ఉంటుంది. కనుక పాల ఉత్పత్తులలో ఈ లినోలిక్ యాసిడ్ శాతం ఎక్కువగా ఉంటే పాలను, పాల ఉత్పత్తులను సోయాబీన్ నూనెలతో కానీ, కోకోవా నూనెలతో కానీ, పామ్ ఆయిల్తో కానీ కల్తీ చేసినట్లు నిర్ధారించవచ్చు. నెయ్యిలో 2 రకాల పదార్థాలతో కల్తీ చేసేస్తున్నారు. వృక్షాల నుంచి తీసిన ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ ఒకటి, మరి రెండవది జంతు శరీరాల నుంచి తీసిన క్రొవ్వు పదార్థాలు, యానిమల్ బాడీ ఫ్యాట్స్ అంటారు. సరిగ్గా మామూలు నెయ్యిలా కనిపించే క్రొవ్వు పదార్థాలైతే అసలు గుర్తించడమే కష్టం. వీటిలో ఎక్కువగా కలిపేది హైడ్రోజనేటెడ్ వెజిటబుల్ ఆయిల్స్ అంటారు. దీన్నే మన వాళ్ళంతా వనస్పతి అంటారు. దీనితో పాటుగా మహువా ఆయిల్స్, పామ్ ఆయిల్, కొబ్బరి నూనె, అవే కాక కొంత భాగమే హైడ్రోజనేటెడ్ రిఫైన్డ్ చేసిన వేరుశనగ నూనె, అవన్నీ కూడా వనస్పతికి బదులుగా వాడేస్తున్నారు. వీటికి బదులుగా సెసేం ఆయను కలిపి నెయ్యిని ఎక్కువగా కల్తీ చేసేస్తున్నారు. జంతు శరీరాల నుంచి వెలికి తీసే క్రొవ్వు పదార్థాలతో నెయ్యిని కల్తీ చేస్తున్నారు ఈనాడు. ఇది ఎలాగంటే పాలిచ్చే గేదెలకు గడ్డితో పాటు ప్రత్తి గింజలను కూడా కలిపి తినిపించేసేస్తున్నారు. ఇది చూడాలండోయ్, ఆ పాల నుండి తీసిన నెయ్యిలో జంతువుల క్రొవ్వును కలిపినట్లే జంతువుల శరీరాల నుంచి తీసిన క్రొవ్వు పదార్థాలను కేవలం నూలు పరిశ్రమల్లోనూ సబ్బుల తయారీలోనూ మాత్రమే ఉపయోగించాలి. మాంస తయారీ పరిశ్రమలో ఈ కొవ్వు పదార్థాలు బైప్రోడక్ట్స్గా లభిస్తూ ఉంటాయి. వీటిని ఎక్కువగా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు. ఈ జంతు శరీర క్రొవ్వు పదార్థాలను మామూలు నెయ్యి తయారీలో కలిపేసి ప్యాకింగ్ చేసేస్తున్నారు. జంతువుల నుంచి తీసిన క్రొవ్వును ఎంత మోదాతులో కలుపుతున్నారో బడోయిన్ టెస్ట్, అలాగే ఫైటోస్టెరాల్ ఎసిటేట్ టెస్ట్, ఒపేసిటీ టెస్ట్, బోమర్ వాల్యూ, మిథిలిన్ బ్లూ, హాల్ఫిన్ టెస్ట్ వీటి ద్వారా గుర్తించవచ్చు. మరి ఈ రోజుల్లో నూతన ల్యాబొరేటరీ పద్ధతుల్లో ఈ కల్తీని నివారించడానికి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ పరిగణలోకి వచ్చేసాయి. స్వచ్ఛమైన ఆలివ్ ఆయిల్లో కనుక హేజల్నట్ ఆయిల్ను కలిపితే వీటిని ముఖ్యంగా మాస్ స్పెక్ట్రోమెట్రీ ద్వారా కనుగొనవచ్చు. దీని ద్వారా స్వచ్ఛమైన ఆయిల్ బరువు కంటే ఎక్కువ లేక తక్కువ ఉన్నా తేలికగా కనిపెట్టేయవచ్చు. అలాగే ప్రోటాన్ అండ్ C13 న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ స్పెక్ట్రోస్కోపీ పద్ధతి ద్వారా ఖరీదైన ఆలివ్ ఆయిల్లో అతి తక్కువ ఖరీదు గల హేజల్నట్ ఆయిల్ని ఎంతవరకు కల్తీ చేశారో దానిని తేలికగా గుర్తించవచ్చు. ప్రోటాన్ NMR ద్వారా ఎక్కువ భాగం ఉండే ఫ్యాటీ యాసిడ్ని గురించి, అలాగే తక్కువ మోతాదులో ఉండే ఆల్డిహైడ్స్, టెర్పీన్స్ మరియు స్టిరాల్స్ని కూడా గుర్తించవచ్చు. అలాగే C13 NMR ద్వారా వెజిటబుల్ ఆయిల్స్లో ముఖ్యంగా ఉండే గ్లిసరాల్లో ఎసైల్ గ్రూపుల స్థానాలు సరిగ్గా విభజింపబడి ఉన్నాయా లేదా అని నిర్ధారించవచ్చు. అలాగే రివర్స్ ఫేజ్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ, గ్యాస్ క్రోమటోగ్రఫీ పద్ధతి ద్వారా ఫిల్బర్టోన్ అనే రసాయనాన్ని ఉపయోగించి ఆలివ్ ఆయిల్లో హేజల్నట్ ఆయిల్ని ఎంత శాతం కల్తీ జరిగిందో చాలా తేలికగా కనుగొనవచ్చు. అందుకనే ఈ రోజుల్లో సామాన్య ప్రజలందరూ కూడా రుచి కోసం, తక్కువ రేటు కోసం వెంటబడి తినేటువంటి రోడ్ల పక్కన ఉండే వందల వేలాది హోటళ్లలోనూ, బడ్డీ కొట్లలోనూ అందించే భోజన పదార్థాలలో అతి తక్కువ రేటు కనుక వాటిని అందించాలంటే ఈ కల్తీ నూనెలను ఎక్కువగా వాడక తప్పట్లేదు వారికి. కనుక తినేవారందరూ కూడా తస్మాత్ జాగ్రత్త.
0: మీరింతవరకు హానికరమైన రసాయనాలు ఆరోగ్యంపై ప్రభావం ఈ అంశాన్ని గురించి శ్రీ బి కేశవరావు గారి ప్రసంగం విన్నారు.
4: టెన్త్ క్లాస్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రపంచనం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 595కు పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, 590కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 200 మంది. ప్రతిభావంతులైన టీచర్లతో, అత్యాధునిక సౌకర్యాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో మన ప్రభుత్వ పాఠశాలలు 10th రిజల్ట్స్ లో బెస్ట్, పర్ఫార్మెన్స్ లో ఫస్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల రికార్డ్. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి, వారి భవితకు బంగారు బాట వేయండి.
5: ఉదయరేఖలు కార్యక్రమంలో ఇప్పుడు వినండి. ప్రపంచ ఆస్తమా దినోత్సవం సందర్భంగా ఆస్తమాను ఆదిలోనే అరికట్టడానికి సూచనలు, చికిత్సా విధానాలు. డాక్టర్ శ్రీకంఠి రఘు గారితో పరిచయ కార్యక్రమం.
6: డాక్టర్ శ్రీకంఠి రఘు గారు నమస్కారం అండి.
7: నమస్కారం అండి.
6: డాక్టర్ రఘు గారు, మీరు గుంటూరులో ప్రముఖ శ్వాసకోశ వ్యాధుల వైద్య నిపుణులుగా, చెస్ట్ ఫిజిషియన్ లేదా చెస్ట్ స్పెషలిస్ట్ లేదా పల్మనాలజిస్ట్ అని అంటారు, ముఖ్యంగా సూపరింటెండెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ చెస్ట్ అండ్ కమ్యూనికబుల్ డిజీజెస్ అండ్ ప్రొఫెసర్ అండ్ HOD డిపార్ట్మెంట్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్ గుంటూరు మెడికల్ కాలేజ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా డాక్టర్ రఘు గారు, మే నెల మొదటి మంగళవారం నాడు ప్రపంచ ఆస్తమా దినోత్సవాన్ని పాటిస్తారు. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం ప్రపంచ ఆస్తమా దినోత్సవ ప్రధాన ఇతివృత్తం, థీమ్ ఏమిటో ఒకసారి వివరించండి.
7: ప్రతి సంవత్సరము థీమ్ ఇచ్చినట్టుగానే ఈ సంవత్సరం కూడా ఒక ఆస్మా దినోత్సవం 2026కి ఒక థీము ఇతివృత్తం ఇచ్చారండి. సో దాంట్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆస్మా ఉన్న ప్రతి ఒక్కరికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇన్హేలర్స్ అంటే శ్వాసనాళంలో వాపు తగ్గించేటువంటి పీల్చుకునే మందులు అందుబాటులో ఉండాలి. అది నేటికి అత్యవసరము మరియు అవసరము. అది ఇతివృత్తం అండి.
6: అయితే డాక్టర్ గారు, మీరు ఇప్పుడు చెప్పారు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇన్హేలర్లు అని. ఇన్హేలర్ అంటే చాలామంది ఆస్మా వాళ్ళు నోట్లో ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉంటారు, దాన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇన్హేలర్ అని అన్నారు కదా, దీని మీదే ఎందుకు దృష్టి సారించారండి?
7: అంటే ఇప్పుడు ఆస్మా అనేది మనకి శ్వాసనాళాలకు సంబంధించినటువంటి ఊపిరితిత్తులో ఉండేటువంటి శ్వాసనాళాలకు సంబంధించినటువంటి జబ్బు అండి. సో శ్వాసనాళాల్లో రెండు రకాలుగా మార్పులు సంభవిస్తాయి ఆస్మా అన్న రోగుల్లో. ముఖ్యంగా ఉండేదంటే శ్వాసనాళాల చుట్టూ ఉండేటువంటి సున్నితమైన కండరాలు సంకోచించడం వలన శ్వాసనాళం కుజించుకుపోతుంది, అది ఒకటి. రెండోది శ్వాసనాళం లోపల వాపు వచ్చి ఎరుపుదనం ఏర్పడుతుందండి, అది ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ అండి. సో వైద్యము జరగాలనుకున్నప్పుడు రెండు రకాల మందులు వాడినప్పుడే మన ఆస్మాని తగ్గించడానికి కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుందండి.
6: అయితే డాక్టర్ గారు, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇన్హేలర్ అని అన్నారు, అంటే ఏంటండి?
7: అదే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇది వాపును తగ్గించేటువంటి మందు అనేది ముఖ్యంగా స్టెరాయిడ్స్ అండి. అది పీల్చుకునేటువంటి స్టెరాయిడ్ ఊపిరితిత్తుల శ్వాసనాళాల్లో వాపు తగ్గాలంటే అది ఖచ్చితంగా మనం వాడితే తప్ప శ్వాసనాళంలో వాపు అనేది తగ్గదండి.
6: డాక్టర్ గారు, ఈ 2026 థీమ్ చెప్పేటప్పుడు మీరు అందుబాటులో ఉండటం అని చెప్పి అన్నారు, అంటే ఈ ఇన్ఫ్లమేటరీ ఇన్హేలర్ అందుబాటులో ఉండాలి అని అన్నారు మీరు.
7: అవునవునండి.
6: ఎందుకు ఇది అంత ముఖ్యమండి?
7: అదే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా శ్వాసనాళంలో రెండు రకాల మార్పులు జరుగుతాయి అనుకున్నాము. మామూలుగా రోగులు ఏంటంటే మొదటిది రిలీవర్ అంటే శ్వాసనాళం చుట్టూ ఉండే కండరం బిగుసుకుపోయింది వదులు చేయడానికి వాడుతుంటారు. దానివల్ల ఏంటంటే మనకి ఇమీడియట్గా వెంటనే మనకి ఈ ఆస్మా లక్షణాలు తగ్గుతాయి. సో దాన్నే పీల్చుకుంటూ ఉంటారు. సో రెండోది అదొక్కటి పీల్చుకున్న దానివల్ల తాత్కాలికంగా జబ్బు తగ్గినట్టు ఉంటుంది కానీ పూర్తిగా తగ్గదు. సో అందువలన రెండో రకం మందులు కొంచెం ఖరీదైనవి, ప్లస్ రోగుల్లో కూడా ఒక రకమైన స్టెరాయిడ్స్ అనగానే భయపడటము ఆందోళన పట్టడం అదే వేసుకుంటే ఏదో అయిపోతుంది అన్న దానివల్ల కొన్ని అపోహల వలన దాన్ని సరిగా వాడటం లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే ఆస్మాని మనము పూర్తిగా నియంత్రించలేకపోతున్నాను అండి. అందుకని ఈ సంవత్సరము దాని మీదే దృష్టి పెట్టి ప్రజలలో దీని గురించి అవగాహన బాగా ఖచ్చితంగా కల్పించాలనే ఇతివృత్తంని పెట్టడం జరిగిందండి.
6: అయితే డాక్టర్ గారు, ఇప్పుడు ఏదైతే మీరు చెప్పే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇన్హేలర్లు అనేటువంటివి ఊపిరితిత్తుల పనితీరుని ఏ రకంగా కాపాడతాయండి అవి?
7: అది ఇందాక మనం వాపు అనేది చెప్పుకున్నాం కదా, ఆ వాపు తగ్గకుండా ఎక్కువ రోజులు అట్నే వాపు శ్వాసనాళాలు ఉండిపోయింది అనుకోండి, శ్వాసనాళం యొక్క రీమోడలింగ్ అంటారు, అది మార్పులు వచ్చేస్తాయి. సో ఇంకా శ్వాసనాళము శాశ్వతంగా సన్నదైపోతుంది. సో దానికి తగ్గించడం కోసం అనేది మనకి ఎప్పుడైతే ఆస్మా నిర్ధారణ అయిందో అప్పుడే దాన్ని నియంత్రించడానికి ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అనేది వాడటం చేసిన దానివల్ల ఫ్యూచర్లో అంటే పెరిగే కొద్దీ మనకి సిఓపీడీ రాకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయండి.
6: అయితే డాక్టర్ గారు, ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ఈ మందులు టాబ్లెట్లకు బదులు ఇన్హేలర్లు చాలా మంచివని అంటుంటారు, ఇందులో కొన్ని స్టిరాయిడ్ లాంటివి కూడా ఉండే అవకాశం ఉందని చెప్పారు మీరు. మరి స్టిరాయిడ్ ఇన్హేలర్ల గురించి ఏమన్నా భయపడాల్సిన అవసరం ఉందా?
7: అది ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మామూలుగా మనకి జబ్బు వచ్చేసి ఊపిరితిత్తుల్లో శ్వాసనాళాల్లోనే జబ్బు. మామూలుగా మాత్రలు తీసుకున్నా ఇంజెక్షన్లు తీసుకున్నా అది మాత్రలు అయితే కడుపులో రక్తంలోకి వెళ్ళాలి, రక్తం నుంచి శరీరంలో అన్ని భాగాలకి వెళ్తుంది అన్నమాట. అప్పుడు ఏమవుతుంది, స్టెరాయిడ్స్ యొక్క దుష్ప్రభావం శరీరంలో అన్ని భాగాల మీద పడుతుంది. సో మనకి ఇన్హేలర్ తీసుకున్నారు డైరెక్ట్గా మనకి శ్వాసనాళంలోకి ఈ స్టెరాయిడ్ వెళ్తుంది అన్నమాట. వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మనకి ఎక్కడైతే జబ్బు ఉందో అక్కడికే మందుని మనం పంపిస్తున్నాం, కాబట్టి దాని యొక్క దుష్ప్రభావాలు మిగతా శరీర భాగాలకు ఉండవు. దాంతోపాటు మందు మోతాదు ఇన్హేలర్ వలన డైరెక్ట్గా అక్కడికి వేసినా కానీ మందు మోతాదు కూడా తక్కువగా ఉంటుంది. సో మనకి యాక్షన్ కూడా తొందరగా ఉంటుంది. కాబట్టి ఈ స్టెరాయిడ్స్ వల్ల మనకి ఏదో శరీరానికి జరుగుతుందనే అపనమ్మకం పెట్టుకోకూడదు.
6: డాక్టర్ రఘు గారు, ఇప్పుడు సుమారుగా 10-15 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఈ ఆస్తమాకి అందించే చికిత్స విధానంలో ఇప్పుడు ఏమైనా మారిందా అండి?
7: అదే ఇంతకుముందు ఏంటంటే ఇందాక మనం చెప్పుకుంటే రిలీవర్ వాడేవాళ్ళు తగ్గిందనుకోవటం అట్లా జరుగుతుంది, కానీ ఇప్పుడు చికిత్సా విధానము వచ్చినప్పుడే వాడుకోవటం కాకుండా రాకుండా నివారించటం అనే దాని కాన్సెప్ట్ మీద జరుగుతున్నది. కాబట్టి రాకుండా నివారించడం, నియంత్రణలోకి తెచ్చుకోవటం. నియంత్రణలోకి తెచ్చుకోవటం అంటే మనకి ఖచ్చితంగా ఆస్మాకి కొంచెం స్టెరాయిడ్స్ వాడటము, ఇనేలర్స్ వాడటం అనేది ముఖ్యమని ఆ మోటో పెట్టడం జరిగిందండి.
6: అసలు ఆస్తమా అంటే ఏంటి, ఆస్తమా ప్రధాన లక్షణాలు ఏంటి, ఎట్లా నిర్ధారిస్తారు?
7: ఆస్మా అనేది మనకు చెప్పుకుంటే ఊపిరితిత్తులో ఉన్నటువంటి శ్వాసనాళాలకు సంబంధించినటువంటి జబ్బు. సో దాంట్లో ఇందాక చెప్పుకుంటే రెండు రకాలుగా అయినటువంటి మార్పులు జరుగుతాయి. ఒకటేమో శ్వాసనాళం చుట్టూ ఉండే సున్నితమైన కండరాలు సంకోచించడం వల్ల శ్వాసనాళం యొక్క సైజు తగ్గిపోవటము, రెండోది శ్వాసనాళం లోపల ఉండేటువంటి వాపు ఎరుపు ధరం వచ్చి శ్వాసనాళం సైజు తగ్గిపోవటము, దాంతోపాటు కొంచెం లైట్గా కళ్ళ ఉత్పత్తి కావటం జరుగుతుంది. సో ఈ రెండు మార్పుల వలన ప్రతి రోగికి లక్షణాలు వస్తాయి. ఆస్మాకు సంబంధించిన లక్షణాలు ముఖ్యంగా నాలుగు ఉంటాయి. ఒకటేమో ఛాతీ బిగేయటము, పొడిదగ్గు ముఖ్యంగా సాయంత్రం పూట కానీ తెల్లవారుజామున కానీ రావటము. మూడోది వచ్చేసేసి పిల్లి కూతలు కుయ్యి అని వినపడుతు పేషెంట్లకు కూడా వినిపిస్తుంటాయి.
6: అవునండి.
7: సో కొందరికి ఇంకా కొంచెం తీవ్రత ఎక్కువైతే ఆయాసం. సో ఈ నాలుగు లక్షణాలు ఉన్న ఏ రోగికైనా కానీ, ఎవరికైనా అలర్జీ సింప్టమ్స్ ఉండేటువంటి ఏ రోగికైనా కానీ మన ఈ సింప్టమ్స్ కానీ ఉంటే ఆస్మా ఉందని చెప్పేసి మనం దానికి సంబంధించి పరీక్షలు చేయొచ్చు.
6: డాక్టర్ శ్రీకంఠి రఘు గారు, మీరు ఎంతోమంది ఈ శ్వాసకోశ సంబంధ సమస్యల్లో ఒక బర్నింగ్ సమస్య అయినటువంటి ఆస్తమా అనేటువంటి రోగుల్ని చాలామందిని చూసి వైద్యం అందించిన అనుభవజ్ఞులు మీరు. చిన్నపిల్లలకు కూడా ఆస్తమా వస్తూ ఉంటుందండి, చాలామంది
7: వస్తుంటుంది.
6: ఏదో పెద్దలు అంటారు పాల ఉబ్బసం లేదా బాల ఉబ్బసం అనే పేర్లతో పిలుస్తుంటారు. మరి చిన్నప్పుడు వచ్చినటువంటి ఆస్తమా పెద్దయ్యా తగ్గిపోద్దా అండి?
7: కొందరికి ఆస్తమా రావడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉంటాయండి, దాన్ని ట్రిగ్గర్ అంటారు. సో దాన్ని ప్రతి రోగి గుర్తించాలి. ఆ రోగి గుర్తించి ఆ ట్రిగ్గర్కి, అంటే కొందరికి కూల్ డ్రింక్స్ తాగితే వస్తుంది, కొందరికి ఐస్ క్రీమ్స్ తింటే వస్తుంది, కొందరికి తలస్నానం చేస్తే వస్తుంది, కొందరు చలిగాలికి వెళ్తే వస్తుంది, కొందరు వానలో తడిస్తే వస్తుంది, అట్లా ఒకరికి ఏదో ఒకటో రెండో ఎక్స్పోజర్ అయినప్పుడు ఈ ఆస్మా బయటపడటానికి అవకాశాలు ఉంటాయి. సో ఆస్మా ట్రిగ్గర్ ఏందనేది ప్రతి రోగి గుర్తించాలి. గుర్తించి వాటికి దూరంగా ఉన్నప్పుడు ఈ ఆస్మా అటాక్స్ అన్నీ రాకుండా ఉంటాయి. ముఖ్యంగా పిల్లల్లో ఇప్పుడు మనం చూస్తుంటాం అందరు, ప్రతి ఒక్కరు జంక్ ఫుడ్ తినటం, కూల్ డ్రింకులు తాగటం, ఐస్ క్రీమ్ తాగడం అంత ఫ్యాషన్ అయిపోయింది. సో అటువంటి ఐటమ్స్ తిన్నప్పుడు ఖచ్చితంగా రావడానికి అవకాశాలు ఉంటాయి. సో అట్లా వచ్చిన వాళ్ళు మా ఐడెంటిఫై చేసి దాన్ని గుర్తించి వాటికి తినకుండా ఉండాలి. ముఖ్యంగా పిల్లల్లో ఒక 50% పెద్ద కొద్దీ, అంటే మామూలుగా మన వెనుముదిరితే తగ్గిపోతుంది, అట్లా తగ్గిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కొందరైతే మనం ఈ చెప్పాము దేనివలన వాళ్ళకి మాటిమాటికి ఆస్మా లక్షణాలు వస్తున్నాయి గుర్తించి వాటిని తినకుండా తాగకుండా ఉంటారు, వాళ్ళకి దాదాపుగా పర్మనెంట్గా రాకుండా ఉంటాయి. సో దేనివలన వస్తుందని గుర్తించి దానికి దూరంగా ఉంటే ఇంక దాదాపుగా పెద్ద అయిన తర్వాత ఈ ఆస్మా అటాక్స్ అన్నీ రాకుండా ఉంటాయండి.
6: డాక్టర్ గారు, ఇది ఏమైనా వంశపారంపర్యమా అండి?
7: ఇది వంశపారంపర్యంగా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. ముఖ్యంగా తల్లిదండ్రులు ఒకరికి ఉంటే 25% రావడానికి అవకాశం ఉంటుంది, తల్లిదండ్రులు ఇద్దరిలో ఉంటే 50% పిల్లల్లో రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి వంశపారంగా వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి.
6: తాతకు ఉంది అనుకోండి, తండ్రికి లేదు, మనవాడికి వచ్చేటువంటి
7: అవకాశం కూడా
6: ఉంటుంది. చూశాను
7: చాలా మంది, మేము చూస్తున్నాం తండ్రికి లేదు, తల్లికి లేదు, ఎట్లా వచ్చింది, తాతలకు ఉందా వాళ్ళకు ఉందా అడుగుతాం. ఒక జనరేషన్ స్కిప్ అయిపోయినా నెక్స్ట్ రావడానికి అవకాశాలు ఉంటాయి.
6: తర్వాత డాక్టర్ ఇంకో మాట వింటుంటాం, అడల్ట్ ఆన్సెట్ ఆస్తమా అని అంటారు, అంటే ఏంటండి?
7: అంటే ఇందాక చెప్పుకుంటే ఆస్మా జీవితంలో ఎప్పుడైనా రావచ్చు అండి. అంటే కొందరు ఏమంటారు మాకు పుట్టినప్పటి నుంచి లేదు ఇప్పుడు ఎట్లా వచ్చింది అంటారు. ముఖ్యంగా లేడీస్లో 45 ఇయర్స్ అయిన తర్వాత ఈ అడల్ట్ ఆన్సెట్ ఆఫ్ ఆస్మా అంటుంటాం మా ఇంగ్లీష్లో.

0: రసాయనాల వలన కానీ, లేకపోతే గాల్లో ఉండేటువంటి పుప్పటి రేణువుల వల్ల కానీ, లేకపోతే గాల్లో మనకు కనపడనేటువంటి క్రిముల వల్ల కానీ, దేనివల్లనైనా కానీ ఈ ఆస్మా, ముఖ్యంగా స్వచ్ఛమైన గాలి ఉన్నప్పుడు ఈ ఆస్మా అటాక్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయండి.
1: తర్వాత డాక్టర్ గారు, ఇవాళ రోజున చాలామంది రకరకాల వృత్తి పనులు చేస్తూ ఉంటారు. కొందరు ఫ్యాక్టరీలో పనిచేస్తుంటారు, రసాయన పరిశ్రమలని ఇలా రకరకాలుగా ఉంటాయి. వృత్తిపరంగా అంటే ఆక్యుపేషనల్ ఆస్మా అనే పదం కూడా వింటుంటాం, అంటే ఏంటండి అసలు?
0: అదే ఆక్యుపేషనల్ ఆస్మా అంటే మనం పనిచేసే ప్రదేశంలో, పనిచేసే ఫ్యాక్టరీలో అటువంటి దుమ్ము కానీ, ధూళి కానీ, లేకపోతే ఆ ఫ్యాక్టరీలో తయారు చేసే రసాయనాల వల్ల కానీ, దానివల్ల మనిషికి ఏమైనా ఈ ఆస్మా సింప్టమ్స్ వస్తూ ఉంటే దీన్ని ఆక్యుపేషనల్ ఆస్మా అంటాం, అంటే వృత్తిపరమైనటువంటి ఆస్మా అంటాం. సో అవి కూడా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం, ముఖ్యంగా పత్తి మిల్లుల్లో పనిచేసే వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి, లేకపోతే పొగాకు ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళకి ఈ వృత్తిపరమైన ఆస్మా ఎక్కువగా చూస్తూ ఉంటాం.
1: ఈ ఇన్హేలర్లకు అలవాటు పడితే అదేమైనా అలా ఎడిక్షన్ లాగా అలవాటు అయిపోతుందా, అలవాటు పడిపోతామా అండి?
0: చాలామంది రోగులు ఫస్ట్ మన మందులు రాయంగానే ఫస్ట్ మమ్మల్ని అడుగుతారండి, మేము అలవాటు పడిపోతామేమో, అంటే బీపీ షుగర్ మాత్రలు వేసుకుంటే జీవితాంతం వేసుకోవాలా, సో ఇవి పీల్చుకుంటూ ఉండాలని చెప్పి అడుగుతుంటారు. అటువంటిది ఏం లేదండి, అంటే ఇంతకుముందు పాతకాలంలో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా రిలీవర్ ఒకటే వాడేవాళ్ళం. సో రిలీవర్ ఒకటే వాడినప్పుడు ఏంటంటే, రిలీవర్ దాని ఎఫెక్ట్ 6 గంటలు కానీ 8 గంటలు కానీ ఉంటుంది, అది అయిపోగానే మళ్ళీ దాన్ని ఆస్మా సింప్టమ్స్ కనిపిస్తుంటాయి, మళ్ళీ పీల్చుకోవాల్సి వస్తుంది. సో అట్లా రెగ్యులర్గా అవి పీల్చుకుంటుంటే ఇంకా దానికి అలవాటు, అది లేకపోతే ఉండలేని పరిస్థితి ఏర్పడిపోతుంది. ఇప్పుడు మనం ఇందాక మనం ఈ కొత్త ఇతివృత్తం ప్రకారంగా మనం స్టెరాయిడ్స్ కూడా యాడ్ చేయడం, మళ్ళీ స్మార్ట్ థెరపీకి వెళ్తున్నాం. సో దీనివల్ల రెండు కలిపి వాడుతున్నాం కాబట్టి అసలు ఈ ఇన్హేలర్కి అలవాటు పడడం అనేది మర్చిపోవచ్చు మనం.
1: ఆస్మా ఉన్నవారు శారీరక వ్యాయామం లాంటివి చేసుకోవచ్చా అండి?
0: చేసుకోవచ్చండి ఖచ్చితంగా, అంటే ముందుకి ఆస్మా అటాక్స్ ఉన్నప్పుడు చేయకూడదు. ఆస్మా అటాక్స్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ ఇప్పించుకొని ఆస్మా అటాక్స్ అన్ని తగ్గిన తర్వాత డాక్టర్ గారు అడిగి ఎక్సైజ్ చేయొచ్చా, కొందరికి ఎక్సైజ్ చూసి ఆస్మా కూడా ఉంటుంది, అంటే ఎక్సైజ్ చేస్తేనే వస్తుంది, ముఖ్యంగా పిల్లల్లో ఆటలాడుకుంటూ ఉంటారు, దుమ్ము దుల్లో తిరుగుతారు, అక్కడ పోగానే వాళ్ళకి ఆస్మా అటాక్స్ వస్తుంటాయి. సో అట్లా మనకి ఈ ఎక్సైజ్ చేసినా ఆస్మా రాదు అనుకున్న వాళ్ళు ఎంతవరకు ఎక్సైజ్ చేసుకోవాలనేది డాక్టర్ని అడిగేసి వాళ్ళు చెప్పిన విధానంగా మనం చేసుకోవచ్చు. ముఖ్యంగా అటాక్స్ ఉన్నప్పుడు మాత్రం ఆ ఎక్సైజ్ల జోలికి వెళ్ళకూడదు.
1: ఆస్మా అంటువ్యాధా డాక్టర్ గారు?
0: ఆస్మా అంటువ్యాధి కాదండి, ఒకరి నుంచి ఇంకొకరికి రాదు. ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా చాలామంది అడుగుతుంటారు, ఇప్పుడు భార్యకుంటే భర్త అడుగుతుంటారు, భర్తకుంటే నా నుంచి ఆమెకు వస్తుంది, ఆ నుంచి ఈమెకు వస్తుంది అని అడుగుతుంటారు. అటువంటిది ఏం లేదు, ఆస్మా అనేది ఆ రోగి వరకే, మిగతా పక్కన వాళ్ళకి జబ్బు అంటుంది అన్నమాట.
1: ఆస్మా సమస్యతో బాధపడేటువంటి వారికి లేదా కొన్ని కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల ఆస్మా వచ్చే అవకాశం ఉందని కూడా మీరు వివరించారు.
0: అవునవును.
1: సో మీరు అందించేటువంటి సూచనలు చెప్పండి.
0: అంటే ఇప్పుడు మన కొత్త ఇతివృత్తం ప్రకారం చివరిగా నేను చెప్పేటువంటి ముఖ్యమైన మంచి మాటలు కొన్ని చెప్తాను మీకు. ఊపిరి అందక ఇబ్బంది పడే ప్రతి ఒక్కరికి సరైన చికిత్స అందించడమే లక్ష్యం. ఆస్మాని జయించండి, స్వేచ్ఛగా శ్వాస తీసుకోండి. ఆస్మా నియంత్రణ అంటే కేవలం ఈరోజు సులభంగా శ్వాస తీసుకోవడం మాత్రమే కాదు, అది రేపటి ఊపిరితిత్తులని కాపాడుకోవటం, అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇన్హేలర్ పొందడం అనేది ఒక హక్కు, అది కేవలం కొందరికి మాత్రమే దక్కే అవకాశం కాదు, దానికోసమే మన థీమ్ని వాళ్ళు ఇది చేయడం జరిగిందండి. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది మన దగ్గర విజ్ఞానం చాలా ఉంది, సరైన పరికరాలు కూడా ఉన్నాయి, కానీ ఇంకా ఎంతోమంది చికిత్స ఈ ఇన్హేలర్ అనేది అందటం లేదు. ఆస్మా ఉన్న ప్రతి ఒక్కరూ యాంటీ ఇన్ఫ్లమేటరీ రక్షణకి అర్హులు, దానివల్ల ఇతివృత్తం 1 సంవత్సరం పెట్టడం జరిగింది. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఉపశమనము తాత్కాలికము, నివారణ శాశ్వతం. నివారించగలిగే ఆస్మా మరణాలని అరికట్టడానికే మనం ఈ థీమ్ తీసుకోవడం జరిగింది. ప్రతి రోగికి ఇన్హేల్డ్ కార్టికోస్టెరాయిడ్స్ అందుబాటులో ఉండేలా చూడాలి. ఆస్మా నుండి కేవలం ఉపశమనం పొందటం ఆపండి, దానికి సరైన చికిత్స పొందడం ప్రారంభించండి. మీ దగ్గరున్న బ్లూ ఇన్హేలర్ అదే రిలీవర్ను తాత్కాలిక ఉపశమనం మాత్రమేని గుర్తించండి. మీ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇన్హేలర్ మాత్రమే వ్యాధి తీవ్రతని తగ్గిస్తుందని తెలుసుకోండి. ధర కారణముగా అంటే ఖర్చు అది ఎక్కువ అవుతుందని చెప్పాం కదా ఇన్హేలరు,

0: ధర కారణంగా ఆస్మా ప్రాణాంతకం కాకూడదు. అందరికీ మందులు అందుబాటులో ఉండాలి. అందువల్లనే దీన్ని యాక్సెస్ ఫర్ ఆల్ అనేది చేర్చడం జరిగింది. మీరు వారానికి 2 సార్లు కంటే ఎక్కువ రిస్క్ ఇన్హేలర్ వాడుతున్నారంటే అది రిలీవర్, మీ ఆస్మా నియంత్రణలో లేదనేది తెలుసుకోవాలి. వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది. ఇన్హేలర్ ధరలు అందరికీ అందుబాటులో లేనంత వరకు మనం ఆస్మా నిర్మూలన గురించి ఎక్కువగా మాట్లాడలేము. ప్రతి ఒక్క సామాన్య రోగి కూడా మేలు జరిగేలా ఇన్హేలర్స్ అందుబాటులో ఉండాలి. శ్వాస తీసుకోవడం ఒక సహజ హక్కు. స్వేచ్ఛగా శ్వాస తీసుకోవడం అనేది ఒక వైద్యపరమైన హామీ కావాలి. ఆస్మా అనేది మీరు ఏమి చేయగలరో నిర్ణయించదు, మీరు ఎలా సిద్ధమవ్వాలనో మీకు నేర్పుతుంది. కాబట్టి నేను ఇప్పుడు చెప్పిన సూచనలందరూ మీరు పాటించి ఆస్మాను తగ్గించుకొని నివారించే దానికోసంగా ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ శ్రీకంఠి రఘు గారు. నమస్కారం అండి.
0: నమస్కారం.
2: శ్రోతలు, ఇంతవరకు ప్రపంచ ఆస్తమా దినోత్సవం సందర్భంగా ఆస్తమాను ఆదిలోనే అరికట్టడానికి సూచనలు, చికిత్సా విధానాలు, ఈ విషయాల గురించి డాక్టర్ శ్రీకంఠి రఘు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో చివరిగా ఒక లలిత గీతం వినండి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 8 గంటలు కావస్తోంది. మరికొంచెం సేపట్లో ముందుగా హిందీలోను అనంతరం ఆంగ్లంలోను వార్తలను ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ ప్రభాత్ కే సాథ్ మే ముకేష్ కుమార్ బల్. ముఖ్య సమాచార్. పశ్చిమ బంగాల్ ఔర్ అసమ్ మే భాజపా సర్కార్ బనానే కే లియే తయార్. పుద్దుచేరీ మే రాష్ట్రీయ జనతాంత్రిక గఠబంధన్ బర్కరార్. కేరళం మే కాంగ్రెస్ కే నేతృత్వ వాలే యూడీఎఫ్ గఠబంధన్ కీ జీత్. తమిళనాడు మే టీవీకే 108 సీట్ కే సాథ్ సబ్సే బడీ పార్టీ బన్కర్ ఉభరీ. రాజ్య మే కిసీ కో బహుమత్ నహీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నే కహా, లోగో నే ప్రదర్శన్ కీ రాజనీతి పర్ భరోసా జతాయా. ఇరాన్ కే డ్రోన్ హమలే మే సంయుక్త అరబ్ అమీరాత్ మే 3 భారతీయ నాగరిక ఘాయల్. ఔర్ ఐపీఎల్ క్రికెట్ మే ముంబై ఇండియన్స్ నే లఖనౌ సూపర్ జాయింట్స్ కో 6 వికెట్ సే హరాయా. अब समाचार विस्तार से. भारतीय जनता पार्टी ने पश्चिम बंगाल विधानसभा चुनाव में अभूतपूर्व जीत हासिल कर इतिहास रच दिया है. पार्टी ने विधानसभा की

0: కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ విల్ టేక్ ప్లేస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ద ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ వైల్ ఇన్ ఫార్మల్ డిస్కషన్స్ ఆన్ క్యాబినెట్ ఫార్మేషన్ కంటిన్యూ. మీన్ వైల్ ద అవుట్ గోయింగ్ చీఫ్ మినిస్టర్ పినరాయి విజయన్ హాస్ ఆల్రెడీ సబ్మిటెడ్ హిస్ రెసిగ్నేషన్. ఇన్ ఎ నోటబుల్ డెవలప్మెంట్, ద బీజేపీ విచ్ ప్రీవియస్లీ హ్యాడ్ నో రిప్రజెంటేషన్ ఇన్ ద అసెంబ్లీ హాస్ వన్ 3 సీట్స్ దిస్ టైమ్. ద ఎల్డిఎఫ్ విచ్ హెల్డ్ 99 సీట్స్ ఇన్ ద అవుట్ గోయింగ్ అసెంబ్లీ హాస్ బిన్ రెడ్యూస్డ్ టు జస్ట్ 35, మార్కింగ్ ఎ సిగ్నిఫికెంట్ షిఫ్ట్ ఇన్ ద స్టేట్స్ పొలిటికల్ ల్యాండ్స్కేప్. స్మితి ఎం పళ్ళురితి, ఆకాశవాణి న్యూస్, తిరువనంతపురం.
1: In Puducherry, the National Democratic Alliance, NDA, has regained power, securing a comfortable majority of 18 seats in the 30-member House. A report from our correspondent.
2: Speaking to media after receiving his certificate, Chief Minister N. Rengasamy described the victory as an endorsement of good governance by the people of Puducherry. He stated that the welfare measures implemented over the past 5 years, including the enhancement of old age pension and the Kamarajar housing scheme, played a key role in bringing his government back to power. He further stated that an announcement regarding the swearing-in of the new Council of Ministers would be made soon and reaffirmed that efforts to attain statehood for Puducherry would continue. The Chief Minister also presided over a meeting of the elected MLAs of All India NR Congress at night. Bibinesnath, Akashwani News, Puducherry.
1: Prime Minister Narendra Modi has called the BJP's victory historic and unprecedented and expressed gratitude to the people and party workers of West Bengal, Assam, Puducherry, Tamil Nadu and Kerala. Addressing party workers at the BJP headquarters in Delhi last evening after the poll results, the Prime Minister said that BJP NDA governments are in power in more than 20 states. He said BJP's mantra is citizen is God and party is dedicated to serving the people. He added that people are therefore placing more and more trust in the party.
3: Jai parajay loktantra aur chunavi rajneeti ka ek swabhavik hissa hota hai. लेकिन पांच प्रदेशों की जनता ने पूरे विश्व को दिखाया है कि ये हमारा भारत मदर ऑफ डेमोक्रेसी क्यों है. लोकतंत्र, डेमोक्रेसी हमारे लिए सिर्फ एक तंत्र नहीं है, ये हमारी रगों में दौड़ता हुआ संस्कार है. सिर्फ भारत का लोकतंत्र ही नहीं जीता है, भारत का संविधान भी जीता है.
1: The Prime Minister said new dawn has heralded for the nation and people have placed their trust in India's great democracy and politics of performance.
3: ये दिवस कई मायनों में खास है, विशेष है. ये देश के उज्जवल भविष्य की उद्घोषणा का दिन है. ये भरोसे का दिन है. भरोसा भारत के महान लोकतंत्र पर, भरोसा परफॉर्मेंस की पॉलिटिक्स पर, भरोसा स्थिरता के संकल्प पर, भरोसा एक भारत श्रेष्ठ भारत की भावना पर.
1: Senior BJP leader and Union Home Minister Amit Shah has hailed his party's win in West Bengal, Assam and Puducherry. He commended the Bengal win as the people's reply against fear, appeasement and those who shelter infiltrators. Mr. Shah congratulated the people of Assam for a historic hat-trick mandate. He said in a social media post that the boundless affection and cooperation is strengthening their resolve to deliver even better services to people and fulfill their hopes and aspirations. Expressing gratitude to people in Puducherry for a second consecutive poll victory in the Union Territory, Mr. Shah said, this mandate is a victory of the politics of performance delivered under the visionary leadership of Mr. Modi and Chief Minister N. Rangasamy. In West Bengal, industry bodies and trade associations have warmly congratulated the Bharatiya Janata Party on its sweeping victory in the assembly elections. Business leaders say they are hopeful the new government will usher in a fresh era of industrialization, infrastructure development and investor-friendly policies to revive the state's economy. The Bharat Chamber of Commerce declared that a new dawn is on the horizon, with Bengal pinning its hope on big-ticket investments and stronger centre-state relations. The Bengal Chamber of Commerce and Industry also extended its congratulations, calling the mandate overwhelming. Kolkata's Merchants Chamber of Commerce and Industry described the BJP's decisive win as historic, adding that the resounding mandate reflects people's confidence in Prime Minister Narendra Modi's leadership. The West Bengal Hosiery Association expressed optimism that the textile sector will receive special support under the new dispensation. This is Akashwani giving you the news. For quick news updates around the clock, follow us on our X handle at AIR News Alerts. And for details of these stories and more, log on to our website www.newsoneair.gov.in and download the News on AIR app. A large fire broke out at the Fujairah Oil Industry Zone yesterday after what authorities described as a drone attack originating from Iran, the first such strike to cause significant damage on UAE soil since a ceasefire took hold last month. Civil defense teams were deployed immediately to contain the blaze, with three Indian nationals reported to have sustained moderate injuries and been taken to hospital. Indian Embassy in Abu Dhabi said it is in contact with local
4: Ashwani News, Dubai.
1: On to sports. In IPL cricket, Mumbai Indians defeated Lucknow Super Giants in Mumbai last night by 6 wickets. Chasing the target of 229 set by Lucknow Super Giants, Mumbai overhauled the score in 18.4 overs, losing 4 wickets. And now for a look at today's newspapers, it's over to Nina Arakal.
5: Thank you, Anuja. The dailies are full of interesting headlines on BJP tsunami breaching Trinamool bastions. The Times of India writes, BJP is Bengal Janata's party, Vijay Divas in Tamil Nadu, Kerala for Congress. The paper adds, 3 cheers in Assam and more. BJP majority on its own for the first time. The Pioneer, quoting the Prime Minister, calls the West Bengal win a new sunrise of Badlav and not Badla. Life without power nationwide for the first time since 1977. Cites the Statesman. The Indian Express notes the young voters asserting politically for change in each of the verdicts in the election results from all states. The headline says, first time, young voters, high turnout, Gen Z, restless, restive, and aspiring for opportunities ask for more. And finally, Srinagar resumes its role as JNK's summer capital after hiatus of 6 years, notes the Hindu. And with that, it's back to you, Anuja.
1: Thank you, Nina. And now, before we end the bulletin, the headlines once again. BJP set to form government in West Bengal and Assam. NDA retains Puducherry. Congress-led UDF comes to power in Kerala. Hung Assembly in Tamil Nadu. TVK emerges as largest party with 108 seats. Prime Minister Narendra Modi says people have placed trust in politics of performance. West Bengal's industry bodies and trade associations hail BJP's victory. 3 Indians injured in UAE in drone attack by Iran. And in IPL cricket, Mumbai Indians beat Lucknow Super Giants by 6 wickets. And with that, we end the morning news. Have a nice day.
6: ఆకాశవాణి అనకాపల్లి జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ వై రామకృష్ణ.
7: అనకాపల్లి జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. రచన ఎడ్ల రామకృష్ణ, అనకాపల్లి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. అనకాపల్లి జిల్లా రాంబిల్లు మండలం జెట్ చింతువల్ రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థకు చెందిన 2 ప్లాంట్ల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు నాయుడు భూమి పూజ నిర్వహించారు. 5,400 కోట్లతో రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ రాంబల్లిలో పెట్టుబడులు పెట్టనుంది. సోలార్ ఇంగేట్ వేపర్ తయారీ యూనిట్, హైబ్రిడ్ క్యాప్టివ్ రెన్యువల్ పవర్ ప్రాజెక్టు పనులు సీఎం చంద్రబాబు భూమి పూజ నిర్వహించారు. 4,200 కోట్లతో 6.5 గిగావాట్ల సోలార్ ఇంగేట్ వేపర్ తయారీ యూనిట్, 1,200 కోట్లతో 165 మెగావాట్ల హైబ్రిడ్ క్యాప్టివ్ రెన్యువల్ పవర్ ప్రాజెక్టును రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ ఏర్పాటు చేయనుంది. ఈ 2 ప్రాజెక్టులను 2 ఏళ్లలో పూర్తి చేసే లక్ష్యంగా పనులు ప్రారంభిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 2,100 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయని భూమి పూజ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అనకాపల్లి జిల్లా భారీ పెట్టుబడులతో అభివృద్ధిని ఆకర్షిస్తుందని ఆయన తెలిపారు. జిల్లా అభివృద్ధి పదంలో మరో కీలక మైలురాయిని చేరుకుందని రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సీఎం రమేష్ అన్నారు. అనకాపల్లి రైల్వే స్టేషన్లో నూతనంగా ప్రారంభించిన అనకాపల్లి చర్లపల్లి రైలును స్థానిక ప్రజాప్రతినిధులు రైల్వే అధికారులతో కలిసి జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ముందుగా రైలులో ఉన్న ప్రయాణికులతో ఎంపీ ప్రత్యక్షంగా మాట్లాడి వారి సదుపాయాలను, ఈ రైలు అవసరం, ప్రయోజనాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చే దిశగా ఢిల్లీ రైల్వే బోర్డుతో ప్రత్యేకంగా చర్చలు జరిపి 3 కొత్త రైళ్లను మంజూరు చేయించామని తెలిపారు.

అనకాపల్లి తిరుపతి రైలు మే 8న ప్రారంభమవుతుందని, శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు ఇది ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. అనకాపల్లి సోలాపూర్ రైలు కూడా ఇదే వారంలో అందుబాటులోకి రానుందని ఆయన వెల్లడించారు. బడియుడి పిల్లలను విరివిగా పాఠశాలల్లో తల్లిదండ్రులు చేర్పించాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బడియుడి పిల్లలను బడిలో చేర్పించడంలో అందరూ భాగస్వామి కావాలని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కీలకమైన జనాభా గణన ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. నర్సీపట్నం స్థానిక శివపురం జంక్షన్ నుండి ఆంజనేయ టెంపుల్ వరకు జనగణన 2027 స్లోగాన్స్తో ప్రజలకు అవగాహన కల్పించుటకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం అయింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈసారి జనాభా గణన ప్రక్రియ ఆన్లైన్ ద్వారా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి పౌరుడు ప్రభుత్వం అందించిన లింక్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాలని, దేశ ప్రగతికి తోడ్పడాలని కోరారు. ప్రజలు తమ సమాచారాన్ని సులభంగా ఆన్లైన్లో అప్లోడ్ చేసే సౌకర్యం కల్పించబడుతుందని తెలిపారు. జనాభా గణన అనేది కేవలం అంకెలు మాత్రమే కాదని, భవిష్యత్ ప్రణాళికలు సంక్షేమ పథకాల రూపకల్పనకు ఇది పునాదిలా పనిచేస్తుందని స్పష్టం చేస్తూ, జనాభా గణన ప్రాముఖ్యతను తెలుపుతూ, జనాభా లెక్కల సేకరణలో ప్రతి ఒక్కరూ పారదర్శకంగా పాల్గొని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న తీవ్రమైన ఎండలు మరియు వడగాల్పుల దృష్ట్యా పారిశ్రామిక ప్రమాదాలను అరికట్టడానికి మరియు కార్మికులు భద్రతను కాపాడడానికి అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పరిశ్రమలలో భద్రతా ప్రమాణాలపై జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్తో కలిసి పరిశ్రమల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని ప్రమాదకర పరిశ్రమల్లో ప్రత్యేక భద్రతా తనిఖీలు నిర్వహించాలని పారిశ్రామిక భద్రతా ఆడిట్ బృందాన్ని ఆమె ఆదేశించారు. మహిళా సాధికారతకు మరింత బలమైన అడుగులు వేస్తున్నామని, మహిళలు ఆర్థికంగా సామాజికంగా బలపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్ పిలుపునిచ్చారు. ఢిల్లీలో విజ్ఞాన భవన్లో మహిళా సాధికారత నాయకత్వం నిర్వహించిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, కేంద్ర మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, మహిళల పాత్రను వికసిత భారత్ 2047 దిశగా మరింత బలోపేతం చేస్తుందన్నారు. గ్రామ స్థాయి నుండి పార్లమెంటు వరకు మహిళల నాయకత్వాన్ని ప్రోత్సహించడమే ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు అనకాపల్లి జిల్లా సమాచార లేఖ విన్నాం. మరింత సమాచారంతో వచ్చే నెల సమాచార లేఖలో కలుద్దాం.

0: स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో May 1 to 30 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ SEID ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
2: 10th class ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రపంచనం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 595కు పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, 590కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 200 మంది, ప్రతిభావంతులైన టీచర్లతో, అత్యాధునిక సౌకర్యాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో మన ప్రభుత్వ పాఠశాలలు 10th రిజల్ట్స్ లో బెస్ట్, పర్ఫార్మెన్స్ లో ఫస్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల రికార్డ్. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి, వారి భవితకు బంగారు బాట వేయండి.
3: ముందుగా వినబోతున్న పాట ప్రతిజ్ఞా పాలన. ఈ చిత్రానికి పీసు శీలా బృందం ఆలపించిన ఆరుద్ర గీతం, మాస్టర్ వేణు సంగీతం.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: 10th క్లాస్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రపంచనం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 595 పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, 590 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 200 మంది. ప్రతిభావంతులైన టీచర్లతో, అత్యాధునిక సౌకర్యాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో మన ప్రభుత్వ పాఠశాలలు 10th రిజల్ట్స్ లో బెస్ట్, పర్ఫార్మెన్స్ లో ఫస్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల రికార్డ్. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి, వారి భవితకు బంగారు బాట వేయండి.
2: శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న మాట, మనుషులు మమతలు ఈ చిత్రానికి పి సుశీల ఆలపించారు. దాశరథి గీతం, టి చలపతిరావు సంగీతం.

వినబోతున్న పాట ప్రేమించి చూడు. ఈ చిత్రానికి పిబి శ్రీనివాస్, పి సుశీల ఆలపించారు. ఆత్రేయ గీతానికి మాస్టర్ వేణు సంగీతం అందించారు.

చివరిగా వినండి దేవతా చిత్రానికి పిబి శ్రీనివాస్, ఎస్ జానకి ఆలపించిన పాలగుమ్మి పద్మరాజు రచన ఇది. ఎస్పి కోదండపాణి సంగీతం అందించారు.

శ్రోతలు ఇంతవరకు సినీ గీతాలు విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఈనాటి శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో తరుకుటూరు వీరాంజనేయులు గారి నాదస్వరం వింటారు. డోలు సహకారం ఎన్ఎం బాబు, వయలిన్ కె సుబ్రహ్మణ్యరాజు.

శ్రోతలు, ఇంతవరకు శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో తరకటూరు వీరాంజనేయులు గారి నాదస్వరం విన్నారు. డోలు సహకారం ఎన్ఎం బాబు, వయలిన్ కె సుబ్రహ్మణ్యరాజు. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. నమస్తే అమరావతి శీర్షికన కొన్ని సినీ గీతాలు వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బబలా
2: సై బాల్,
1: నడుగులో తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయ అభిలాషి సై బాల్.
4: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి మే 30 వరకు. మే 1 నుండి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎన్యూమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి.
5: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జే నివాస్ ఐఏఎస్ వారేమంటున్నారంటే,
6: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
7: టెన్త్ క్లాస్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రభంజనం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 595 పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, 590 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 200 మంది. ప్రతిభావంతులైన టీచర్లతో, అత్యాధునిక సౌకర్యాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో మన ప్రభుత్వ పాఠశాలలు 10th రిజల్ట్స్ లో బెస్ట్, పర్ఫార్మెన్స్ లో ఫస్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల రికార్డ్. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి, వారి భవితకు బంగారు బాట వేయండి.
8: శ్రోతలు నమస్తే. అమరావతి కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట తోడు నీడ చిత్రానికి పి సుశీల ఆలపించారు. ఆత్రేయ గీతానికి కెవి మహాదేవన్ సంగీతం అందించారు.

తరువాతి పాట దొరికితే దొంగలు. ఈ చిత్రానికి ఘంటసాల పీసుశీల ఆలపించారు. సినారే గీతమిది ఎస్ రాజేశ్వరరావు సంగీతం అందించారు.

0: టెన్త్ క్లాస్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రభంజనం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 595 పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, 590 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 200 మంది. ప్రతిభావంతులైన టీచర్లతో, అత్యాధునిక సౌకర్యాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో మన ప్రభుత్వ పాఠశాలలు 10th రిజల్ట్స్ లో బెస్ట్, పర్ఫార్మెన్స్ లో ఫస్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల రికార్డ్. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి, వారి భవితకు బంగారు బాట వేయండి.
1: నమస్తే. అమరావతి కార్యక్రమంలో వినబోతున్న పాట ఇల్లాలు. ఈ చిత్రానికి పీసుసీలు ఆలపించారు. శ్రీశ్రీ గీతం ఇది. కెవి మహాదేవన్ సంగీతం అందించారు.

0: శ్రోతలు ఇంతవరకు నమస్తే అమరావతి శీర్షికన సినీ గీతాలు విన్నారు.
1: తొంభై వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి మన అందరి వాణి. బహుజన హితాయ బహుజన సుఖాయ నినాదంతో 9 దశాబ్దాలుగా ప్రజల జీవితాల్లో భాగమై విజ్ఞానాన్ని, వినోదాన్ని, సమాచారాన్ని అందిస్తూ ప్రసార రంగంలో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది ఆకాశవాణి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రూపొందించి అందించిన మేలిముత్యాల్లాంటి కార్యక్రమాల్లోని కొన్ని ఆణిముత్యాలను 1వ తేదీ నుంచి 31 వరకు ప్రతిరోజు 11:00 విజయవాడ ఏ మీటర్లు మరియు రెయిన్బో ఎఫ్ఎం 102.2 ఛానల్లో గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో వినవచ్చు.
2: గలగలా కృష్ణానదిలా సందడిగా మాట్లాడడం మీకిష్టమా?
3: యెస్, నాకు చాలా ఇష్టం.
2: నెక్స్ట్ 1 డే ఆర్జీ అవుతారా?
3: ఆఫ్ కోర్స్.
2: ఎప్పుడు, ఎక్కడ? 90 ఏళ్ల ఆకాశవాణిలో మీ వాణి వినిపించాలనుందా? అయితే ఎందుకు ఆలస్యం? మీలోని కవి హృదయాన్ని తట్టిలేపే సమయమిదే. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని ఒక తెలుగు కవిత రూపంలో పంచుకోండి. మీ కళానికి, మీ సృజనకి వేదిక ఆకాశవాణి 90 వసంతాల వేడుక. మీ కవిత, మీ వివరాలు ఐడి ప్రూఫ్తో సహా 6వ తేదీ సాయంత్రం 5గంటలలోపు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో స్వయంగా అందజేయగలరు. గెలుపొందినటువంటి విజేతలు ఆకాశవాణిలో మీ స్వరాన్ని 1 డే ఆర్జేగా వినిపించేటువంటి సువర్ణావకాశం అందిస్తోంది.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సమయం 10 గంటలకు వస్తుంది. ప్రకటించిన కార్యక్రమం మరికొద్దిసేపట్లో వింటారు.

0: ఆకాశవాణి మహిళా సాధికారత అన్న అంశంపై డాక్టర్ రాణి సుస్మిత గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త రాహుల్ సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. మహిళా సాధికారత అనేది సమాజంలో మహిళలకు సమాన హక్కులు, అవకాశాలు మరియు స్వేచ్ఛను కల్పించే ప్రక్రియ. ఒక దేశం అభివృద్ధి చెందాలి అంటే మహిళలు కూడా సమానంగా అభివృద్ధి చెందాలి. మహిళలు విద్య, ఉపాధి, ఆరోగ్యం మరియు నిర్ణయాధికారాలలో పురుషులతో సమానంగా ఉండాలి. గతంలో మహిళలు అనేక పరిమితులకు లోనయ్యారు, కానీ ప్రస్తుతం పరిస్థితులు మారుతూ ఉన్నాయి. ప్రభుత్వం మరియు సమాజం కలిసి మహిళా అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాయి. మహిళా సాధికారత ద్వారా సమాజంలో సమానత్వం పెరుగుతూ ఉంది మరియు దేశ అభివృద్ధికి దోహదపడుతూ ఉంది. ఈనాటి ఈ ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో ఈరోజు మనం మహిళా సాధికారత అన్న అంశంపై అనేక రంగాలలో విశేష కృషి కలిగిన డాక్టర్ రాణి సుస్మిత గారితో మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. మేడం నమస్కారం. మేడం
1: నమస్కారం. సాయి గారు,
0: మేడం ముందుగా మహిళా సాధికారత అంటే ఏంటి? నిజంగా మహిళా సాధికారత అంటే కేవలం విద్య, ఉద్యోగం ఇవి మాత్రమేనా, లేక మహిళలు నిజంగా సాధికారత పొందాలి అంటే ఇంకేమైనా కావాలంటారా?
1: సో మనము డెఫినేషన్ ఆఫ్ సాధికారత ఆర్ ఎంపవర్మెంట్ చూస్తే గనక దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గివింగ్ మోర్ చాయిసెస్ టు ఉమెన్ అండ్ మచ్ కంట్రోల్ టు ఉమెన్ అనమాట. అంటే విమెన్కి, మహిళకి మెనీ చాయిసెస్ ఇవ్వగలగాలి, అలాగే తనకి కంట్రోల్ ఇవ్వగలగాలి. సో అప్పుడే మహిళ ఒక సాధికార సాధిస్తుంది. లేదు, మహిళ ఒకళ్ళ మీద డిపెండెన్సీ ఉన్నంతకాలం, అంటే ఇండిపెండెన్స్ ఇవ్వగలగాలి ఆయనకి. సో ఒకళ్ళ మీద డిపెండెంట్గా ఉన్నంత కాలం మహిళ చాలా తక్కువ ఆపర్చునిటీలకి కన్ఫైన్ అయ్యి ఉంటుంది. ఎప్పుడైతే ఎక్కువ ఆపర్చునిటీలు కావాలి, అలాగే సమాజాన్ని చూడాలి, అలాగే సమాజంలో తన యొక్క ఒక మార్క్ని పొందుపరచాలి, అలాగే ఒక గొప్ప అచీవ్మెంట్ని తన ఖాతాలో వేసుకోవాలి అంటే గనక కంపల్సరిగా మహిళ చేయవలసిన అంశం ఏంటి అంటే ఇండిపెండెన్స్ సాధించడము, అలాగే తన ఎన్విరాన్మెంట్ని తన కంట్రోల్లోకి తెచ్చుకోవడము, అండ్ అట్ ద సేమ్ టైం మెనీ చాయిసెస్ని మనం ఇవ్వగలగడం. సో దీంట్లో విద్యారంగంలో అయినా సరే, ఎడ్యుకేషనల్ ఎంపవర్మెంట్ కావాలన్నా కూడా విమెన్కి చాయిసెస్ ఇవ్వగలగాలి. మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ విమెన్ ఫ్రెండ్లీగా తయారవ్వగలగాలి. యూనివర్సిటీస్ అన్ని విమెన్ ఫ్రెండ్లీ అవ్వాలి. అలాగే సైంటిఫిక్ కరికులం ఆ రీసెర్చ్ చేసేటప్పుడు కంపల్సరిగా మహిళలకి కొంచెం స్పెసిఫిక్ నీడ్స్ ఉంటాయి యాజ్ ఎ రీసెర్చర్స్ గా, అది కూడా యూనివర్సిటీలు పొందుపరచగలగాలి. అలాగే చాయిసెస్ కూడా విమెన్కి చాలా ఇవ్వగలగాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ ల్యాడ్, రీసెంట్గా ఐఐటీస్ అన్నీ కూడా విమెన్ రీసెర్చర్స్ ఎస్పెషల్లీ స్టెమ్లో, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎవరైతే పిహెచ్డీ చేస్తూ మధ్యలో ఆపేశారో, లేదా పిహెచ్డీ అయిన తర్వాత ఉద్యోగాలకు వెళ్లకుండా ఉండిపోయారో, వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్లు ఇచ్చి మళ్ళా అగైన్ కమింగ్ బ్యాక్ టు రీసెర్చ్ అని పిలుస్తున్నారు. ఎందుకు అంటే అందరికీ అర్థమవుతుంది, విమెన్ హూ స్టడీస్ కెన్ ఎడ్యుకేట్ 10 మోర్ పీపుల్, అలాగే ఏ విమెన్ హూ రీసెర్చర్స్ కెన్ యాక్చువల్లీ హెల్ప్ ద సొసైటీ టు ద కోర్ అనమాట. అందులో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఒక రీసెర్చ్ చేసిన మహిళ తన యొక్క సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో అందులో ఆమె యాజ్ ఎ ప్రౌడ్ రీసెర్చర్ నేను కంపల్సరీ చెప్పగలుగుతాను. అందులో మన దేశం కూడా ముందున్నది. ఐఐటీస్లో మళ్ళా గోయింగ్ బ్యాక్ టు రీసెర్చ్ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు, వాళ్ళకి చాయిస్ ఇస్తున్నారు. ఒక మహిళ తన జీవితంలో ముందడుగు వేస్తూ, అంటే పెళ్లి చేసుకుని పిల్లల్ని కని రీసెర్చ్ మధ్యలో వదిలేసిన మహిళలకు, పీజీల మధ్యలో వదిలేసిన మహిళలకు, అగైన్ మన భారత ప్రభుత్వం అలాగే గొప్ప గొప్ప ఇన్స్టిట్యూషన్స్ కూడా గో బ్యాక్ టు ఎడ్యుకేషన్ అనే ఒక నాందితో చాలా ఎక్కువ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తున్నారు. నేను చాలా డిఫరెంట్ యూనివర్సిటీస్, ఐవీ లీగ్స్ లైక్ డార్త్మౌత్ నుంచి, ఏల్ యూనివర్సిటీ నుంచి నేను క్రెడిట్స్ ఎఫ్డీపీస్ చేస్తున్నాను, ఐఎమ్స్ నుంచి, ఐఐటీస్ నుంచి నేను ఎఫ్డీపీస్ చేస్తున్నాను. ఎఫ్డీపీ అంటే ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో అలాగే ఎండిపి అంటే మేనేజీరియల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇవి చేస్తున్నాను. ఇవి ఎలా చేయడం సాధ్యమైంది అంటే ద చాయిసెస్ ఐ హ్యావ్ బీన్ గివెన్ అండ్ ద చాయిసెస్ ఐ ఇన్వెస్టిగేటెడ్. అంటే మనకి ఆన్లైన్లోనే చాలా ఎక్కువ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. అందులో విమెన్ చదవాలి అనే కోరిక, ఆ పట్టుదల, అండ్ అట్ ద సేమ్ టైం తన యొక్క ఇండిపెండెన్స్కి తన ఎక్స్ప్లోర్ చేయగలిగితే ఆల్మోస్ట్ స్కై ఈజ్ ద లిమిట్. సో ప్రపంచంలో ఉన్న ఎంతో ప్రఖ్యాతమైన ఐవీ లీగ్స్ యూనివర్సిటీస్ అయిన ఏల్ నుంచి, డార్త్మౌత్ నుంచి కూడా నేను చేశాను. సో అట్ ద సేమ్ టైం ఐఐటీస్ నుంచి, ఐఎమ్స్ నుంచి నేను చేయగలిగాను. సో ఇఫ్ ఐ కెన్ డూ, ఎవ్రీవన్ కెన్ డూ అని నేను నమ్ముతాను. ఆ యొక్క ధోరణిలో ప్రతి ఒక్క మహిళ కూడా ఏంటి అంటే నాకు ఇలానే ఉంటాను, ఇలానే మిగిలిపోతాను అనే దృక్పథాన్ని మార్చుకుని కంపల్సరీ ఎక్స్ప్లోర్ చేసి చాలా మంచి చదువును, అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఇస్తున్న ఆపర్చునిటీలు తీసుకోవాలి అని కోరుకుంటున్నాను.
0: మేడం, మనం చూస్తే కనుక సమాజంలో మహిళలకు అవకాశాలు ఇటు ప్రైవేట్ సెక్టర్ అండ్ అటు గవర్నమెంట్ సెక్టర్ లో కూడా పెరుగుతూనే ఉన్నాయి మేడం. కానీ ఇంకా చాలా ప్రాంతాల్లో చూస్తే కనుక వారు వెనుకబడే ఉన్నారు. మేడం, దీనికి రీజన్ ఏమైందని అంటారు? అండ్ ఆల్సో వారికి మీరేం చెప్పాలనుకుంటున్నారు?
1: అవును, మనకు సమాజం ఎంత ముందుకు వెళ్తున్నా కూడా కంపల్సరీగా కొన్ని సమాజ అసమాజ శక్తులు వెనక్కి లాగేస్తూ ఉంటాయి ఆ డెవలప్మెంట్ని. ఇంకా నేను అనంతపూర్ కళ్యాణ్ దుర్గంలో నేను డెప్యూటీ కలెక్టర్గా వర్క్ చేస్తున్నప్పుడు చాలా ఆ స్థితిగతులు చూసి చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఇంకా చైల్డ్ మ్యారేజెస్ ప్రివలెంట్, ఇంకా చిన్న అమ్మాయిలకు పెళ్లి చేసేస్తారు, చదువు కంప్లీట్ చేయనివ్వరు, అండ్ చాలా చాలా చోట్ల ఉద్యోగానికి వెళ్ళనివ్వరు, రెస్ట్రిక్ట్ చేస్తారు. అండ్ పెళ్ళి అయ్యి పిల్లల్ని చూసుకుంటే చాలు, అమ్మాయి చాయిస్ మీద పెళ్ళయి పిల్లల్ని చూసుకుంటే ఓకే, కానీ అమ్మాయికి చాయిస్ ఇవ్వరు. కేవలం అమ్మాయి ఉద్యోగం చేస్తామన్నా కూడా పెళ్ళి అయ్యి పిల్లల్ని చూసుకో అనే చెప్పి చెప్తారు. అలాగే అమ్మాయి పై చదువులు చదువుతామన్నా కూడా కన్ఫైన్ చేస్తారు. వీటన్నిటికీ సమాధానంగా నేను ఒకటే చెప్తాను. ఇప్పుడు మనం విఆర్ ఇన్ జెన్ బీటా అని చెప్తాం. యాజ్ పర్ మెగ్గిడ్డిల్ అనే ఒక శాస్త్రవేత్త చెప్పారు, 2025 నుంచి వచ్చిన జనరేషన్ అంతా కూడా జెన్ బీటా అని. సో అండ్ జెన్ బీటా ఈజ్ ఇన్సెపరబుల్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అని చెప్పి. సో ఇలాంటి ఏఐని మనం కూడా యూస్ చేసుకుని ఇప్పుడు ఈ జనరేషన్కి మనం చూస్తున్న ఈ మహిళలందరూ కూడా కంపల్సరీగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ, డీప్ సీక్, అలాగే మన యొక్క గొప్ప ప్లాట్ఫామ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వయం, అలాగే ఐఐటీస్ ఐఐఎమ్స్లో కూడా మనకి సర్టిఫికెట్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా యూస్ చేసుకుని ODLs ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్స్ వచ్చాయి ఇప్పుడు. సో దాంట్లో మీరు క్లాసెస్ అన్నీ కూడా ఒక చిన్న ఫోన్ అండ్ మీకు 2GB ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు, యూ కెన్ అటెండ్ క్లాసెస్ ఎట్ యువర్ హోమ్ ఎట్ యువర్ ఈజ్. మీరు చక్కగా చదువుకుని మీ ఆపర్చునిటీస్ని మీరు ఇన్వెంట్ చేసుకోవాలి, ఏ ఆపర్చునిటీ నాకు ఉంటుంది అని చెప్పి. సో ఇంటి దగ్గరే ఉన్నా కూడా, సో మీరు ఇదే ఏంటి అంటే ఒక ట్రైన్డ్ మైండ్ సెట్ అంటాం, ఏంటి అంటే ఆ ట్రైన్డ్ మైండ్ సెట్లో ఉండిపోతారు. ఏమంటారు అంటే తల్లిదండ్రులు పై చదువులు చదవద్దని, లేదా మీరు ఇక్కడే ఉండిపోవాలి, మీరు బయటకు వెళ్ళకూడదని, ఊర్లోనే ఉండిపోవాలి అని అంటే, సో అంత మాత్రం

0: అంగీకరించకుండా. సో కంపల్సరీ ఉన్న వసతులతో, అవైలబుల్ రీసోర్సెస్తో కంపల్సరీగా వాళ్ళని వాళ్ళు ఎన్లైటన్ పరచుకోవాలన్నమాట. సో అది ఎప్పుడు కూడా ఒక మహిళ తాను తలుచుకుంటే కంపల్సరీ సాధిస్తుంది అని నేను నమ్ముతాను.
1: మేడం, ఇన్ రియల్ లైఫ్ మనం చూస్తూ ఉంటాం, అంటే మహిళలు తరచుగా అంటే తమ యొక్క కలల్ని వ్యక్తిగత బాధ్యతల కోసం త్యాగం చేస్తూ ఉంటారు కదా. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు, లేక నిజంగా త్యాగం చేయాల్సిన అవసరం ఏదైనా ఉందంటారా?
0: ఇది కూడా మనకి యాజ్ ఏ కల్చరల్ బీయింగ్స్ మనకి ఏం తెలుస్తుంది అంటే, ఒక మహిళను త్యాగశీలి అంటారు. త్యాగమే శీలంగా కలిగిన ఒక వ్యక్తి అని, అంటే సాక్రిఫైస్ యాజ్ ఎ వర్చ్యూ కలిగిన ఒక వ్యక్తి అని. మరి మగవాళ్ళని అనరు కదా త్యాగశీలి అని. త్యాగశీలి అని మహిళలు ఎందుకు అంటారు అంటే, తరతరాలుగా మన యొక్క సమాజంలో మన యొక్క కల్చరల్ మార్పులకు తగ్గట్టుగా ఒక అమ్మాయి ఎప్పుడు కూడా అడ్జస్ట్ అవుతూ వస్తూ ఉంటుంది. ఒక కుటుంబంలో తల్లిగా అడ్జస్ట్ అవుతుంది, చెల్లిగా అడ్జస్ట్ అవుతుంది, భార్యగా అడ్జస్ట్ అవుతుంది, కూతురుగా అడ్జస్ట్ అవుతుంది. సో ఈ అడ్జస్ట్ అండ్ సర్దుకుపోయే గుణం వరకు ఓకే, కానీ దానికోసం సాక్రిఫైస్ అనమాట. స్వయంగా మొత్తం అంతా సాక్రిఫైస్ చేసేసి అట్ ద ఎండ్ ఏంటి అంటే, నేను ఎందుకు సాక్రిఫైస్ చేశానా అని రిగ్రెట్ అవుతున్న కేసెస్ ఇప్పుడు చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక తల్లిగా ఒక అమ్మ బాగా చదువుకుని తల్లిగా ఉండి ఏ ఉద్యోగానికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయి కేవలం పిల్లల్ని పెంచడం కోసం ఆవిడే చక్కగా పిల్లల్ని పెంచి పిల్లల్ని తీర్చిదిద్ది చక్కగా విదేశాలకు పిల్లల్ని పంపించిన తర్వాత ఇప్పుడు పిల్లలు విదేశాల్లో ఉంటారు. ఒక తల్లిగా బాగా చదువుకున్న ఆవిడ, ఉద్యోగం చేయని ఆవిడ, అన్ని వసతులు ఆవిడకు ఉన్నాయి, కానీ ఆవిడ బయటికి వెళ్ళి సమాజాన్ని చూడలేదు. సో ఎంటీ నెస్టర్ అయిపోయింది అనమాట, అంటే పిల్లలు బయటకు వలస వెళ్ళిపోయారు, సో ఆ గూడు ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో ఆ తల్లికి తోచదు ఈ టైంలో. సో అలాంటి పెద్దవాళ్ళని చూస్తూ ఉన్నాం మనం ఈ కాలంలో. ఏంటంటే పిల్లలు వలస వెళ్ళిపోతారు ఫారెన్కి లేదా దూర పట్టణాలకి, దూరాభారాలు, వీళ్ళు వెళ్ళలేరు, ఎక్కువ రోజులు ఉండలేరు, తన సొంత కుటుంబంతో ఉండాలనుకుంటారు. తండ్రికి అప్పటి వరకు ఉద్యోగం చేస్తుంటారు కాబట్టి దానికి తగిన స్నేహితులు, దానికి తగిలిన ర్యాపో ఏర్పడుతుంది. ఒక తల్లిగా ఆవిడ ఇంట్లో మిగిలిపోతారు. అందువల్ల కంపల్సరీగా ఏం చేయాలి అంటే, ఎంపవర్మెంట్ అనేది ఉద్యోగంలోనే కాదు చేసే ప్రతి పనిలోనూ వెతుక్కోగలగాలి. మహిళగా ఇది ఖచ్చితంగా సాధ్యం. సో మనల్ని మనం సాక్రిఫైస్ చేయకుండా, మనం మన ఆత్మార్పించకుండా కంపల్సరీగా ఆనందంగా ఉండే పనులు ఏవైనా చేయొచ్చు. అదే మహిళా సాధికారత.
1: మేడం, మీరు ఈ యొక్క అంశానికి సంబంధించి మీ యొక్క పేజ్లో ఒక కవితను కూడా రాయడం జరిగింది మేడం. సో అది నేను చదివాను. ఈరోజు ఈ మహిళా సాధికారతకు సంబంధించి మనం మాట్లాడుకుంటున్న ఈ తరుణంలో మన ఆకాశవాణి శ్రోతలకు మీ మాటల్లో మీరు రాసిన ఆ కవితను చదివి వినిపిస్తారా?
0: అవునండి, నేను దీని గురించి ఐ స్టిల్ రిమెంబర్ నా యొక్క రైటింగ్ రాసి ఉన్నాను. ఇట్ ఈస్ విమెన్స్ టెండెన్సీ టు పోస్ట్ పోన్ రియల్ లివింగ్. వి సే దట్ వి లివ్ అవర్ బెస్ట్ లైఫ్ వెన్ వీ హ్యావ్ మోర్ టైమ్ ఆర్ వెన్ వీ ఫినిష్ ద ప్రెసింగ్ ప్రాజెక్ట్స్ ఆఫ్ అవర్ స్పౌస్ ఆర్ కిడ్స్ ఎట్ Deep within us, each one of us know that there will never be a better time to live our biggest life than now. And if not today, then when? Most of us live as if we have all the time in the world. We put off living and reaching for our highest and best selves. And yet, the days slip into weeks, the weeks slip into months. So, keep aside all of this. Start living for oneself. Being selfish is sometimes the best thing. Rest all can wait a bit. Live the life you ever wanted. Go for that trip. Shop that shoe. Dance to the tune. Have a girl's night. Leave your worries aside. Work will happen. Family will run. Take a day off and just breathe. You did enough for everyone. It's your time now. Live your life to the fullest. You deserve to live your life to the fullest. జస్ట్ గో అండ్ సీజ్ ద డే. సో ఇలాగా నేను లాస్ట్ టైం నాకు ఒక పేజ్ ఉన్నది, దాంట్లో రాయడం జరిగింది. సో దాంట్లో నా యొక్క ఆలోచనలు, కవితలు కంపల్సరీ పంచుకుంటూ ఉంటాను. సో ఈ కవిత ఎందుకు రాశాను అంటే, చాలా విమెన్ ఎస్పెషల్లీ చాలామంది మహిళలు కన్ఫైన్ అయిపోతూ ఉంటారు. అంటే వాళ్ళకి అవకాశం ఉన్నా రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే. సో ఇంట్లో అవసరాలకు తగ్గట్టు ఒక హ్యాండ్ బ్యాగ్ కొనుక్కోవాలనిపించింది, ఒక చిన్న చెప్పులు కొనుక్కోవాలనిపించాయి. ఫస్ట్ లేదు బాబుకి ఫీజు కట్టద్దాంలే, ఫస్ట్ అది ఇంపార్టెంట్ కదా, హ్యాండ్ బ్యాగ్ దేముంది వచ్చే నెల కొనుక్కోవచ్చు. ఆ వచ్చే నెల అనేది రాదు, ఆ వచ్చే నెల అనేది ఉండదు. సో అలాగా పోస్ట్పోన్ అయిపోతూ ఉంటాయి. అమ్మకి అవసరాలు తీర్చడం అనేది మనం ఎప్పుడూ నిర్లక్ష్యం చేసేస్తాం. సో ఒక ఇంట్లో ఒక మహిళకు తగ్గ అవసరాలు ఎవరు కూడా పెద్దగా పట్టించుకోరు. ఇల్లు గడిచిపోతూ ఉంటుంది, ఆ గడిచిపోవడానికి అమ్మ యొక్క ప్రాధాన్యత 90% ఉంటుంది. ఆ 90% చకచకా గడిచిపోతున్నంతసేపు ఎవరు అమ్మ యొక్క రోల్ దాంట్లో గుర్తించలేకపోతారు. కానీ వన్స్ మీరు ఆగి ఆ రోజు ఏం జరుగుతున్నాయి మీ ఇంట్లో లేదా మీ చుట్టుపక్కల సమాజంలో లేదా మీ చుట్టుపక్కల వాళ్ళ ఇళ్లలో అని గనక మీరు చూస్తే, సో చాలామంది మహిళలు ఇప్పటికీ త్యాగశీలులుగానే వాళ్ళ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. సో అలాంటి ఈ తరుణంలో నేను అందరికీ చెప్పేది ఒకటే.

0: కంపల్సరీ మీరు మిమ్మల్ని త్యాగశీలు కావద్దు అని చెప్పట్లేదు, కంపల్సరీ త్యాగశీలు అవ్వండి, కానీ అట్ ద సేమ్ టైం మీకంటూ కొన్ని రోజులు కేటాయించుకోండి. మీకంటూ ఏది ఇష్టమో ఆ పనులు ఖచ్చితంగా చేయండి. అప్పుడు ఏంటి అంటే మీ జీవితం కూడా చాలా స్ఫూర్తిదాయకం, 10 మందికి అవుతుంది అని విన్నవించుకుంటున్నాను.
1: మేడం, మనం చూస్తూ ఉంటాం మేడం తరచుగా, ఏంటి అంటే గ్రామీణ మహిళలలో ముఖ్యంగా 10th ఇంటర్ అయిన తర్వాత చదువు మానేస్తూ ఉంటారు, అండ్ వారు హైయర్ ఎడ్యుకేషన్కి అంత ఆసక్తి చూపరు. అంటే ఆర్థిక పరంగా ఏమన్నా ఇబ్బందులు సమస్యలు ఉన్నాయనో, లేకపోతే పట్టణం వెళ్ళి అక్కడెక్కడ ఉండి చదువుకోవాలని చెప్పి అలా ఆలోచిస్తూ వారి యొక్క ఎడ్యుకేషన్ అక్కడితో కట్ చేసేసుకుంటూ ఉన్నారు. మేడం, మనం మాట్లాడుకుందాం మహిళల విషయంలో ఈ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ ఎలాంటి కీ రోల్ ప్లే చేస్తుందంటారు?
0: చాలా మంచి ప్రశ్న వేశారు. ఏంటి అంటే నాకు తెలిసిన మహిళలు కూడా ఎంతోమంది డిగ్రీ వరకు చదివి ఆపేస్తూ ఉంటారు. డిగ్రీ చాలే అమ్మాయికి పెళ్లి చేసేయచ్చు అనే దృక్పథం ఇప్పుడు సమాజంలో ఇంకా ఉన్నది. డిగ్రీ తర్వాత ఏం చేయాలి అనేది చాలామందికి క్లారిటీయే ఉండదు, చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటారు. సో డిగ్రీ తర్వాత మనకి డిగ్రీని గ్రాడ్యుయేషన్ అంటాము, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ పీజీ ఉంటుంది. పీజీ అనేది మనకి యూనివర్సిటీల్లో లేదా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్లో ఉండడం జరుగుతుంది. సో యూనివర్సిటీల్లో అందించే పీజీ చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. నిజానికి దానికి ఒక ఎంట్రన్స్ ఉంటుంది, మీరు ఎంట్రన్స్ రాస్తే గనక ఖచ్చితంగా ఏంటి అంటే మీరు చాలా మినిమల్ ఫీజ్ ఆర్ నో ఫీజ్ విత్ స్కాలర్షిప్ కూడా చదువుకోవచ్చు. సో నేను అలాగే చదువుకున్నాను. అందుకే ప్రతి మహిళ కూడా తనకున్న ఆపర్చునిటీస్ వెతుక్కోవాలి. సో మీరు ఈ ప్రశ్న ద్వారా నేను ఏం చెప్తున్నాను అంటే మన స్టేట్లో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, ఆంధ్ర యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మొదలగు యూనివర్సిటీలు అన్నీ కూడా, అలాగే పద్మావతి యూనివర్సిటీ, వెంకటేశ్వర యూనివర్సిటీ. సో ఇవన్నీ కూడా చాలా, లైక్ మీరు మంచి ర్యాంకులు సాధిస్తే స్కాలర్షిప్స్తో లేదా అంటే అత్యంత తక్కువ ఫీజుతో మిమ్మల్ని పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్లో ఎన్రోల్ చేయించుకుంటాయి. అట్ ద సేమ్ టైం మీకు అర్హత ఉన్నది, కొంచెం మీకు ఎబిలిటీ కూడా ఉన్నది, కొంచెం ఎక్కువ స్పెండ్, ఎక్కువ అంటే పెద్ద ఫీజు కూడా ఏముండదు, 20-30 వేలు పర్ యానం ఉంటుంది. ప్రైవేట్ కాలేజెస్లో 20-30 థౌసండ్ పర్ యానంకి మీరు ఎంఏ లేదా ఎంబీఏ అలాంటి కోర్సెస్ జాయిన్ అవ్వ. పీజీ చేసిన తర్వాత పిహెచ్డి చేయాలి అంటే ఒక ఎంట్రన్స్ ఉంటుంది. ఆర్ట్స్ వాళ్ళకి యూజీసీ నెట్ అని, సైన్సెస్ వాళ్ళకి సిఎస్ఐఆర్ నెట్ అని, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటారు నెట్ అని. సో మీరు ఏదైతే సబ్జెక్ట్లో పీజీ చేశారో దానికి అనుగుణంగా ఉన్న సబ్జెక్ట్ మీరు ఎంచుకుని దాంట్లో మీరు యూజీసీ నెట్ రాస్తారు లేదా సిఎస్ఐఆర్ నెట్ రాస్తారు. నెట్ రాసిన తర్వాత వచ్చే ర్యాంక్ మనకి రెండు విధాలుగా పర్సంటైల్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఒకటి జేఆర్ఎఫ్ అంటారు, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అని, ఒకటి లెక్చరర్షిప్ అంటారు. లెక్చరర్షిప్ పర్సంటైల్ వస్తే అంటే దాని కట్ ఆఫ్లు విడిగా ఉంటాయి అనమాట. 100కి ఎన్ని మార్కులు వస్తే ఇది లెక్చరర్షిప్ కి క్వాలిఫై అయినట్టు, 100కి ఇంచుమించు 50-60 మార్కులు వస్తే, 100కి 80-90 మార్కులు వస్తే జేఆర్ఎఫ్ కి క్వాలిఫై అయినట్టు అని చెప్పి మనకు చెప్తారు. సో ఇది రాయడం ద్వారా మీరు లెక్చరర్షిప్ క్వాలిఫై అయితే గనక మీరు ఏ విధమైన డిగ్రీ కాలేజ్ లెక్చరర్కైనా ఎలిజిబుల్ అవుతారు, మన యూనివర్సిటీలో అట్ ద సేమ్ టైం ఏ యొక్క డిగ్రీ కాలేజ్లో అయినా. అలాగే అట్ ద సేమ్ టైం మీకు జేఆర్ఎఫ్ వస్తే మీరు రీసెర్చ్ స్టూడెంట్ కింద ఏ యూనివర్సిటీకైనా అప్లై చేసుకోవచ్చు. దానికి మీకు ప్రతి నెల స్కాలర్షిప్ ఉంటుంది. ఇప్పుడు నాకు తెలిసి, అంటే నాకు క్లియర్గా ఐడియా లేదు, కానీ అరౌండ్ 22,000 స్కాలర్షిప్ ఇస్తున్నారు ఇప్పుడు ప్రతి మంత్ యాజ్ ఎ విమెన్. జస్ట్ ఇమాజిన్, మీరు 2 ఇయర్స్ పీజీ చేసి ఒక యూజీసీ నెట్ లేదా సిఎస్ఐఆర్ నెట్ రాసి చక్కగా క్వాలిఫై అయ్యి పిహెచ్డి చేస్తూ ఉంటే మీ చదువుతో పాటు మీరే చక్కగా 22,000 ప్రతి నెల సంపాదించుకుంటారు. సో అది అయిన తర్వాత పిహెచ్డి చేసిన విమెన్కి చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి, యాజ్ ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద, అసోసియేట్ ప్రొఫెసర్ కింద, ప్రొఫెసర్ కింద. ఈ వివరాలన్నీ ఎక్కడ తెలుస్తాయి అంటే మీ రాష్ట్రంలో లేదా మీ ప్రదేశంలో ఉన్న యూనివర్సిటీ వెబ్సైట్స్లో చాలా విరివిగా అడ్మిషన్ టైంలో, అంటే స్ప్రింగ్ అండ్ ఫాల్ అడ్మిషన్స్ ఉంటాయి రెండు రకాలుగా. ప్రతి సెమిస్టర్ ప్రతి 6 నెలలకి అడ్మిషన్స్ జరుగుతూ ఉంటాయి. ప్రతి 6 నెలలకి జరుగుతున్న అడ్మిషన్స్ పేజ్ ఒకసారి ఓపెన్ చేసి దాంట్లో డేట్స్ చూసుకుని అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తే గనక కంపల్సరీ మీరు వెళ్ళి ఎగ్జామ్ రాయడానికి, మీరు అప్లై చేసుకోవడానికి అర్హులవుతారు. అది అయిన తర్వాత వన్స్ మీరు చక్కగా చదివి ఎగ్జామ్ రాయగలిగితే చాలా ఉన్నత చదువులు చదవగలుగుతారు. ఈ అవగాహన లోపం వల్ల చాలామంది కూడా పీజీ చేయలేరు. చాలామంది బాగా చదివి ఆల్మోస్ట్ డిగ్రీలో 80-90% వచ్చిన వాళ్ళు కూడా పీజీకి వెళ్ళరు, ఇంటి దగ్గరే ఉండిపోతారు. సో మీకు యాంపుల్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి డిగ్రీలో బాగా చదివి నెక్స్ట్ పీజీలో బాగా చదివితే గనక. సో చాలామంది ప్రైవేట్ కంపెనీలు లేదా మన గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చాలామంది, చాలా రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంటాయి, వాటికి కూడా మీరు చాలా మంచిగా ఎలిజిబుల్ అవుతారు.
1: మేడం, మనం ఇప్పుడు యొక్క లింగ సమానత్వంకి సంబంధించి ఒక్కసారి మాట్లాడదాం మేడం. ఎందుకంటే ఈ అంశం గురించి చాలా మంది తరచూ మాట్లాడుతూ ఉంటారు, మనం కూడా వింటూ ఉంటాం, కానీ నిజ జీవితంలో అది ఎంతవరకు సాధ్యమవుతుందంటారు?
0: అందరూ మాట్లాడుతూనే ఉంటారు, కానీ జెండర్ ప్యారిటీ అనేది అన్ఫార్చునేట్లీ ఇప్పటికీ కూడా లేదు. సో మనం చూస్తూనే ఉంటాం, ఒకే ప్లేస్లో వర్క్ చేస్తున్న ఒక మేల్ ఎంప్లాయీకి ఫీమేల్ ఎంప్లాయీకి జీతభత్యాల్లో తేడా ఉంటుంది. ఎందుకు అంటే మేల్ ఎంప్లాయీ కాస్త ఎక్కువ లాంగ్ అవర్స్ వర్క్ చేయగలుగుతారు, ఎక్కువ టైం ఉండగలుగుతారు అని చెప్పి మేల్ ఎంప్లాయీని రిటైన్ చేసుకునే చాలామంది కార్పొరేట్ ఆఫీసెస్ ఉన్నాయి కంపేర్ టు ఏ ఫీమేల్ ఎంప్లాయీ. ఫీమేల్ ఎంప్లాయీ అయితే ఫస్ట్ మదర్హుడ్కి ఏంటి అంటే మెటర్నిటీ లీవ్ తీసుకుంటారు, తర్వాత చింటి పిల్లల బాధ్యత చూసుకోవడానికి చాలా విరివిగా ప్రతి నెల ఏదో పిల్లలకి ఈరోజు జ్వరం వచ్చిందండి ఇంటికి తొందరగా వెళ్ళాలి అనే ఎక్స్క్యూజెస్ అడుగుతారు అని చెప్పి చాలా మటుకు ఆ జెండర్ ప్యారిటీ కనబడుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు ఎక్కడైనా చూసుకోండి, ఒక ఏపీ లెజిస్లేచర్ అసెంబ్లీలో చూసుకోండి, అండ్ మూవీ ఇండస్ట్రీలో చూసుకోండి, ఎడ్యుకేషనల్ ఇండస్ట్రీలో చూసుకోండి, అడ్మినిస్ట్రేటివ్ ఇండస్ట్రీలో చూసుకోండి, మేల్ ఇస్ టు ఫీమేల్ రేషియో ఆల్వేస్ వేరీస్, అండ్ అన్ఫార్చునేట్లీ ఇప్పటికీ మేల్ రేషియో ఈజ్ ఆల్వేస్ హయ్యర్. సో ఈ జెండర్ ప్యారిటీని యాజ్ పర్ యుఎన్ ఒక స్టడీ ప్రకారం మనం రీచ్ అవ్వాలి అంటే 2158కి రీచ్ అవుతాము మనం జెండర్ ప్యారిటీ ఆన్ పర్, అంటే ఒక విమెన్ ఒక మెన్తో ఈక్వేట్ అవ్వాలి ప్రతి రంగంలో. అంటే ఇప్పుడు మనం 2025లో ఉన్నాం, 2158 వరకు రీచ్ అవ్వలేము అని చెప్పి చాలా స్టడీస్ చెప్తున్నాయి. సో అన్ఫార్చునేట్లీ అది నిజం కూడా. సో మరి ఈ జెండర్ ప్యారిటీ రావాలి అండ్ ఈ జెండర్ ఇన్ఈక్వాలిటీని మనం అడ్రస్ చేయాలి అంటే ముఖ్యంగా మనం కొన్ని అంశాల మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఒకటి, జెండర్ని ఎస్పెషల్లీ విమెన్ని ఎంపవర్ చేయడం, అంటే విమెన్కి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అలాగే ఎడ్యుకేషనల్ ఇండిపెండెన్స్ మోర్ చాయిసెస్ ఇవ్వడం, అలాగే ఇప్పుడు కొత్తగా ఇన్నోవేటివ్గా వస్తున్న వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే ఈజ్ ఆఫ్ వర్కింగ్, అంటే విమెన్కి కావలసినప్పుడు వర్క్ చేసుకునే విధంగా వర్క్ ఎన్విరాన్మెంట్ని కల్పించడం. అంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద వర్క్స్ ఆర్ ప్రాజెక్ట్ బేస్డ్ వర్క్స్ మనం ప్రైవేట్ రంగంలో తీసుకుంటే, ఎందుకంటే నేను బోత్ ప్రైవేట్ అండ్ ప్రభుత్వ రంగంలో వర్క్ చేస్తున్న దాన్ని కాబట్టి నేను చెప్తున్నాను. సో ప్రాజెక్ట్ బేస్డ్ వర్క్స్ ఉన్నప్పుడు మీరు విమెన్ హ్యాపీగా ప్రాజెక్ట్ తొందరగా ఫినిష్ చేసుకుని తనకు కావాల్సినప్పుడు సెలవు తీసుకునే అవకాశాన్ని కల్పించగలిగినప్పుడు, అట్ ద సేమ్ టైం విమెన్ పై చదువులకి కంపల్సరీగా మంచి యూనివర్సిటీల్లో చదివించినప్పుడు, అలాగే విమెన్ పెళ్లి చాయిస్ కూడా విమెన్కి ఇవ్వగలిగినప్పుడు, అలాగే విమెన్ ఎప్పుడు పిల్లల్ని కనాలి అనే చాయిస్ని కూడా విమెన్కి ఇవ్వగలిగినప్పుడు, అట్ ద సేమ్ టైం పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళని ఏ విధంగా తీర్చిదిద్దాలి అనే చాయిస్ కూడా విమెన్కి ఇవ్వగలిగినప్పుడు ఈ జెండర్ ప్యారిటీని మనం తీసుకురాగలుగుతాం. మనం ఏమైతే చేస్తున్నామో దాన్ని కొంచెం స్పీడ్గా చేయండి, ఎందుకంటే జెండర్ గ్యాప్ అయితే ఏదైతే ఉందో దాన్ని తగ్గించాలి అని ఆ దాంతోనే మనం ముందుకు వెళ్తున్నాం.
1: మేడం, మనం చూస్తే కనుక మహిళలు అనేక ఛాలెంజెస్ను ఫేస్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరే చూడండి, అంటే అనేక రంగాలలో మీకు విశిష్టమైన ఆ యొక్క అనుభవం ఉంది, విశిష్ట కృషి కూడా చేస్తూ ఉన్నారు. సో ఇంత అనుభవం ఇంత విజయాలు మీ సొంతమయ్యాయి అంటే ఖచ్చితంగా దాని వెనుక క్లిష్టమైన కష్టం తప్పక ఉంటుంది. సో అటువంటి కష్టాలని మీరు ఏ విధంగా అధిగమించారు, ఆ ఛాలెంజెస్ను మీరు ఏ విధంగా ఫేస్ చేశారు అండ్ వాటిని ఏ విధంగా సాల్వ్ చేశారు, సో దీనికి సంబంధించి మన శ్రోతలకు చెప్తారా?
0: ఎస్, అది సమస్య లేకుండా ఏది జరగదు. నాకు ఎదురైనవి చాలా ముఖ్యంగా మూడు సమస్యలు. ఏంటి అంటే నేను మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన మహిళను, నాకు చాలా ఎంపవరింగ్ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఉన్నది. సో అందువల్ల ఏంటి అంటే అందరూ కూడా నన్ను చదివించాలి అనే ప్రోద్బలంతోనే ఉన్నారు, నన్ను ఆ విధంగానే ప్రేరేపించారు. సో అలాగే చదువుకున్నాను. కానీ ఒక అంశం ఏంటి అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ, అంటే డబ్బు లేక కొన్ని కోర్సెస్లో నేను జాయిన్ అవ్వలేకపోయాను. సో ఈవెన్ దో ఐ గాట్ గుడ్ థింగ్స్ ఏంటి అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంసెట్ గురించే చెప్తాను. ఎంసెట్లో నాకు డెంటల్ వరకు సీట్ రాగలిగింది, కానీ ఎంబీబీఎస్కి అయితే ఫ్రీ సీట్ రాలేదు, కొంచెం పెయిడ్ సీట్ వచ్చింది. సో ఫస్ట్ అటెంప్ట్లో ఎంసెట్లో. సో అప్పుడు ఏంటి అంటే ఈ కాలంలో అయితే డెఫినెట్లీ నేను ప్రిఫరబుల్లీ జాయిన్ అవుదును, ఆ టైంలో డబ్బు లేక జాయిన్ చేయించలేదు. సో నేను డిగ్రీలో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. దెన్ ఐ వుడ్ హ్యావ్ బికమ్ ఎన్ ఎంబీబీఎస్ డాక్టర్. సో బట్ అయినా కూడా అది నా యొక్క ఎదుగుదలకి ఆటంకం కాలేదు. నేను బీఎస్సీ బయోటెక్నాలజీ జాయిన్ అయ్యాను, హ్యాపీగా రీసెర్చ్ వైపు వెళ్ళాను, హెల్త్ కేర్ రీసెర్చే చేశాను. అండ్ అది కాకుండా వన్ మోర్ ఈజ్ నాకు ఒక ఫిజికల్ ఆటంకం వచ్చింది. ఫిజికల్ ఆటంకం ఏమిటి అంటే, సో అన్ఫార్చునేట్లీ ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. సో అప్పుడు నా రెండు కాళ్ళు కూడా విరిగి కొన్నాళ్ళు, ఒక అరౌండ్ ఒక 10 మంత్స్ ఐ వాజ్ బెడ్ రెస్ట్ తీసుకున్నాను. సో అప్పుడు నేను యూపీఎస్సీ రాస్తున్న టైం అది. సో అది యూపీఎస్సీని అందుకోలేకపోయాను, బట్ ఏపీపీఎస్సీని అందుకున్నాను. డిప్యూటీ కలెక్టర్గా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మీ ముందరున్నాను. ఇలాంటి అవకతవకలు ఎప్పుడూ వస్తుంటాయి. జీవితం అనేది ఎవరికీ కూడా ఏంటి అంటే ఇట్ ఈస్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్, ఇట్ ఈస్ బోత్ బెడ్ ఆఫ్ రోజెస్ అండ్ థాన్స్ అంటారు. అందుకని ఏంటంటే పువ్వులు పరిచిన తివాచి కాదు, పువ్వులు అండ్ ముళ్ళ

0: ఉన్న తివాచి. మనం పువ్వుల మీద అడుగు వేసినా ముళ్ళు కూడా కంపల్సరీ ఉంటాయి. సో ఉన్నా కూడా ఆచితూచి అడుగులు వేసి, ముళ్ళు గుచ్చుకున్నా కూడా తీసి మందు రాసుకుని ముందుకు వెళ్ళడమే ఒక మహిళగా మన యొక్క బాధ్యత, అండ్ ఒక సమాజ సేవకురాలుగా కూడా అందరి బాధ్యత. ఎందుకు అంటే ఈ సమాజంలో ఒక మహిళ ఎప్పుడైతే ముందడుగు వేస్తుందో ఖచ్చితంగా సమాజం ముందడుగు వేస్తుంది. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు పెద్దలు. ఎక్కడైతే ఆడవాళ్ళు పూజింపబడతారో అక్కడే దేవతలు నివసిస్తూ ఉంటారు అని చెప్పి, అలాగే దానికి కంటిన్యూడ్ శ్లోకం కూడా ఉంది, ఎత్ర నార్యంతు నపూజ్యంతే అని కూడా ఉంటుంది. ఎక్కడైతే అమ్మాయిలు పూజింపబడరో అక్కడ దెయ్యాలు నాట్యమాడతాయి అని అంటారు. సో అందువల్ల కంపల్సరీగా మనం ఆడవాళ్ళకి ఆ గౌరవాన్ని ఇవ్వాలి, ఆ ఇండిపెండెన్స్ని ఇవ్వాలి, ఆ స్ఫూర్తిని ఆ చైతన్యాన్ని ఇవ్వాలి. అది ఇచ్చిన రోజున ఖచ్చితంగా ప్రతి మహిళ ముందడుగు వేస్తుంది.
1: మేడం, కార్యక్రమంలో చివరిగా ప్రస్తుతమున్న యూత్కి, అది మహిళలు కానివ్వండి పురుషులు కానివ్వండి, సో మీరు వారికి ఎలాంటి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు?
0: ఐ వాజ్ ఎ ప్రిన్సిపల్ వన్స్. నేను ఒక ఎంబీఏ కాలేజ్ ప్రిన్సిపల్. సో నాకు తెలుసు స్టూడెంట్స్ ఎలా ఉంటారు. సో ఒకసారి ఫోన్ ఓపెన్ చేస్తే ఇన్స్టాగ్రామ్ రీల్స్, అలాగే యూట్యూబ్ రీల్స్, యూట్యూబ్ వీడియోస్ ఆర్ స్నాప్చాట్స్ ఆర్ డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూస్ చేసి మళ్ళీ ఫోన్ ఇలా దించారంటే ఇలా ఎత్తేసరికే 3 గంటలు పడుతుంది లిటరల్గా. సో కంటిన్యూస్లీ స్క్రోలింగ్ కల్చర్ అంటాం. సో దే విల్ కీప్ ఆన్ స్క్రోలింగ్. వాళ్ళకి ఒక డెసిసివ్నెస్ ఉండదు, వాళ్ళు డిసైడ్ అవ్వలేరు. అంతెందుకు, ఒకప్పుడు జస్ట్ ఇమాజిన్ 10 ఇయర్స్ బ్యాక్ ఆర్ 15 ఇయర్స్ బ్యాక్ మీకు ఒక సినిమా రిలీజ్ అవుతుంది. సినిమాకి వెళ్ళాలి అంటే ఒక సినిమా, ఒక 3 సినిమాలు ఉంటాయి, ఒక సినిమాకి వెళ్తారు. బట్ ఇప్పుడు మీరు సినిమా చూడాలి అంటే మీ దగ్గర ఒక 10-15 ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఉంటాయి. ఏ సినిమా చూద్దాము అని స్క్రోల్ చేస్తూ ఉంటారు అంతే. ఆ స్క్రోల్ చేసేసరికి గంట పడుతుంది. మీరు సినిమా చూద్దామని డిసైడ్ చేయడానికి 10 నిమిషాలు పడుతుంది, అదే గంట సేపు పడుతుంది. సో ఇప్పుడు మనం మహిళలకు చాయిస్ ఇవ్వాలనుకున్నాం, కానీ యూత్ కి విపరీతమైన చాయిస్ వచ్చేసింది ఇప్పుడు. సో ఈ విపరీతమైన చాయిసెస్ ఉన్నప్పుడు సో యూత్ షుడ్ బి వెరీ కాషియస్, అండ్ కంపల్సరీగా తల్లిదండ్రులు వాళ్ళ యొక్క యువతీ యువకులు అలాగే వాళ్ళ యొక్క పిల్లల్ని చాలా గమనించుకుంటూ ఉండాలి. ఎందుకు అంటే ఇంటర్నెట్ ఈజ్ నెససరీ ఈవిల్ ఈ కాలంలో. మనం వాటితోనే బతకాలి, ఇంటర్నెట్తోనే బతకాలి. అండ్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మెక్ క్రిండల్ అనే శాస్త్రవేత్త 2025 నుంచి మనకి బీటా జనరేషన్ వస్తుంది, వాళ్ళ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని విడదీయలేము అని చెప్పారు. సో దట్ ఈస్ 100% ట్రూ. మనం ఇప్పటికే మనము చక్కగా ఒక 2-3 పిల్లవాళ్ళు కూడా హే సిరి ఆర్డర్ మీ పిజ్జా అని అంటున్న తరుణంలో ఏంటి అంటే 2025 నుంచి వచ్చిన పిల్లలు నాకు తెలిసి హోంవర్క్ని చాట్ జీపీటీలో వేసి 5 నిమిషాల్లో హోంవర్క్ చేసేస్తారు వాళ్ళు. సో ఇలాంటి పిల్లలకి మనం హౌ వీ కెన్ కంట్రోల్ అంటే దేర్ షుడ్ బి కంటిన్యూస్ మానిటరింగ్, పేరెంటల్ మానిటరింగ్ ఉండాలి. ప్రతి ప్లాట్ఫామ్కి పేరెంటల్ కంట్రోల్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో ఏ విధమైన వీడియోలు పిల్లలు చూడాలి అనే దానికి పేరెంటల్ కంట్రోల్స్ ఉంటాయి. స్నాప్చాట్లో ఫీచర్స్ అంటిల్ అన్లెస్ మీ పిల్లాడు పర్టికులర్ ఏజ్ అయితే కానీ స్నాప్చాట్లో ఫీచర్స్ ఓపెన్ అవ్వకుండా కూడా కంట్రోల్స్ ఉంటాయి. ఫేస్బుక్లో కూడా 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఒక రకమైన అకౌంట్ ఉంటుంది, తక్కువ ఉన్న వాళ్ళకి ఒక రకమైన అకౌంట్ ఉంటుంది. దాంట్లో ప్రతి సెక్యూరిటీ ఫీచర్ ఎనేబుల్ చేసుకోవాలి. అలాగే ఫిషింగ్ అంటారు, PHI అని స్టార్ట్ అవుతుంది, FISH కాదు. ఫిషింగ్ అంటే ఏంటి అంటే మనకి ఆన్లైన్లో ఉన్న పిల్లల్ని ఎరవేసి పట్టుకుంటారనమాట. సో ఆన్లైన్లో చంటి పిల్లలు ఎక్కువగా తరచుగా నేను ఇక్కడున్నాను, ఇక్కడ వెళ్తున్నాను, ఇది తింటున్నాను అని పోస్ట్ చేస్తే అది గమనించే స్టాకర్స్ ఉంటారు, వాళ్ళని వెంబడిస్తారు. వాళ్ళని దోచుకోవడం కానీ వాళ్ళకి ఏదైనా హాని కలిగించడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అది కూడా తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. సో కంపల్సరీ మొక్కై వంచాలి. మీరు చిన్నప్పుడే నడవడికని మీరు అలవరిస్తే కంపల్సరీ రేపు ఈనాటి పిల్లలు రేపు మహా భారత పౌరులుగా అభివృద్ధి చెంది వాళ్ళు కూడా మన దేశం యొక్క ఎకనామిక్ స్టెబిలిటీకి, విమెన్ ఎంపవర్మెంట్కి వాళ్ళ యందు వాళ్ళ యొక్క కృషి, వాళ్ళ యొక్క చైతన్యం అందిస్తారు. అది మనం ఖచ్చితంగా మన అందరం కలిసికట్టుగా యూజింగ్ టెక్నాలజీ అట్ ద సేమ్ టైం బీయింగ్ మచ్ అవేర్ మనం సాధించు. థ్యాంక్ యూ.
1: మేడం, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ఈ యొక్క మహిళా సాధికారత అన్న అంశంపై పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు మేడం.
0: థ్యాంక్ యూ.
1: ఇంతవరకు మహిళా సాధికారత అన్న అంశంపై డాక్టర్ రాణి సుస్మిత గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి FM 102.2.

0: 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి మన అందరి వాణి. బహుజన హితాయ బహుజన సుఖాయ నినాదంతో 9 దశాబ్దాలుగా ప్రజల జీవితాల్లో భాగమై విజ్ఞానాన్ని, వినోదాన్ని, సమాచారాన్ని అందిస్తూ ప్రసార రంగంలో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది ఆకాశవాణి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రూపొందించి అందించిన మేలిముత్యాల్లాంటి కార్యక్రమాల్లోని కొన్ని ఆణిముత్యాలను మే 1వ తేదీ నుంచి మే 31 వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటలకు విజయవాడ ఏ మీటర్లు మరియు రెయిన్బో ఎఫ్ఎం 102.2 ఛానల్లో గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో వినవచ్చు.
1: రాబోయే అతిథి కార్యక్రమంలో కొన్ని సినీ గీతాలు వింటారు, ముందుగా వినండి. ఇడియట్ ఈ చిత్రానికి ఉదిత్ నారాయణ్, కౌసల్య అలపించిన భాస్కర్ భట్ల రవికుమార్ గీతం, చక్రీ సంగీతం.

0: తరువాతి పాట వినబోతున్న పాట మన్మధుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు. సిరివెన్నెల గీతానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
1: శభాష్.

0: రే వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరేళ్ల మంటరా, ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా రే.
1: వద్దురా

శివ అని నా క్లోజ్ ఫ్రెండ్ లవ్ లో పడి పెళ్లి చేసుకున్నాడు. కాలేజీలో వాడు గ్రీకు వీరుడు, మ్యారేజ్ కాకముందు రాకుమారుడు. అంతా జరిగి జస్ట్ 1 మంత్ కాలేదు, ఎంత మారిపోయాడు గుర్తు.

అంతెందుకు మా మల్లిగాడు మా ఊళ్ళో వాడంత టోడు లేడు. మామూలుగానే వాడు దేశముదురు, పెళ్లితోటి పోయింది వాడి పొగరు. ఇల్లాలు అమ్మోరు పళ్ళేక ఇంటి పోరు, చల్లారిపోయింది వాడి నెత్తురు. ఒక్క పూట కూడా ఉండదనుకుంటా, కసుమనకుండా బుర్ర తినకుండా, వాణ్ణి తిట్టిన తిట్టు తిట్టకుండా వెంట పడి తరుముతూనే ఉంటదంట వీధి వెంట. కోడినాగు లాంటి వాణ్ణి వానపాము చేసింది, అది కాదురా అది.

0: హ్యాపీ హ్యాపీ హై.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. రాబోయే తిథి కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట లాహిరి లాహిరి లాహిరిలో. ఈ చిత్రంలో సోను నిగమ్, సునీత ఆలపించిన సిరివెన్నెల గీతం, ఎంఎం కీరవాణి సంగీతం.

0: నేస్తమా, ఇద్దరి మధ్య కొన్ని అడుగులు దూరం ఉంది, అది 7 అడుగులు అవ్వాలి. నీ పేరే పలకమంది, నీ ఊసులే వినమంది, నిన్నే చూడమంది నేస్తమా, ఓ ప్రియ నేస్తమా.
1: తరువాతి పాట అంజలి చిత్రానికి. అంజలి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు. రాజశ్రీ రచన, ఇళయరాజా సంగీతం.

0: 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి మన అందరి వాణి. బహుజన హితాయ బహుజన సుఖాయ నినాదంతో 9 దశాబ్దాలుగా ప్రజల జీవితాల్లో భాగమై విజ్ఞానాన్ని, వినోదాన్ని, సమాచారాన్ని అందిస్తూ ప్రసార రంగంలో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది ఆకాశవాణి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రూపొందించి అందించిన మేలిముత్యాల్లాంటి కార్యక్రమాల్లోని కొన్ని ఆణిముత్యాలను 1వ తేదీ నుంచి 31 వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటలకు విజయవాడ ఏ మీటర్లు మరియు రెయిన్బో ఎఫ్ఎం 102.2 ఛానల్లో గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో వినవచ్చు.
1: ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకు అవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపు వారై ఉండాలి. 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కళాన్ని కదిలించి మీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి.

0: గుర్తు చేసుకుందాం. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాలు. ఈరోజు బాలంత్రపు రజనీకాంతరావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
1: నమస్కారం అండి.
2: నమస్కారం.
1: సరస్వతీదేవిని శతపత్ర సుందరితోటి సమర్చించి సరస్వతి యొక్క అన్ని రూపాలను పొదిగి పుచ్చుకుని కళాసాగరులుగా వివిధ రంగాలలో పరిణతులైనటువంటి మిమ్మల్ని ఈరోజు ఆకాశవాణి శ్రోతలకు పరిచయం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఆ సాగరపు లోతులని, కళాసాగరపు లోతులని, అంతటి లోతులు మీరు అందుకోవడానికి చేసినటువంటి కృషిని మాకు తెలియచేస్తారని చెప్పి ఆశిస్తూ, మొట్టమొదట మీకు ఇన్ని రంగాలలో ఈ అభినవేశం, అభిరుచి ఏ విధంగా కలిగిందో చెప్తారా?
2: మొట్టమొదట వెంకట పార్వతీశ్వర కవులు అని చెప్పి ప్రసిద్ధి పొందిన జంట కవుల్లో ఒకరైన వెంకట్రావు గారు మా నాన్నగారు. ఆయనకి భార్య వెంకటరమణం గారు, మా అమ్మ. ఆవిడ నా 2వ ఏటే పోయింది, 2వ ఏడు పూర్తవుతుంది అనగా. అప్పటి నుంచి 3వ ఏటి నుంచి నా జ్ఞాపకం ఏమిటంటే అమ్మ ఎదురా అని అడిగేవారు, చుక్కల్లో ఉందని చెప్పడం జ్ఞాపకం ఉంది. మరి ఇంకేమిటి ఆధారం ఏమిటంటే నాకు పట్టుకోమ్మ, నాన్న శంక, ఆయన ఇంట్లో ఉన్నా అంటే రాసుకుంటూ ఉన్నా, ఆఫీస్కి వెళ్ళిన, ఆఫీస్ అంటే ఆంధ్రప్రచారణ గ్రంథాలయం వెంకటపాడ తీసుకోవాలి, అక్కడ కూర్చొని రాసుకుంటూ ఉండేవారు. అక్కడికి వెళ్ళిన ఆయనతో కూడా ఉండేవాడిని. ఈ 3వ ఏటది ఈ జ్ఞాపకం. ఆయన నాకు అంటే తొలి జ్ఞాపకాల్లో ఇది జ్ఞాపకం అన్నమాట, మీ అమ్మ పాడేది అని చెప్పి ఈ మాసం పాటకి నా మధ్య చేశాం. ఆ వరుస పాడటం లేదు, మా నాన్నగారు పాడిన వరుసలో నల్ల నల్లని వాడే నగుమోము వాడే చిన్ని వేణువు నూదు చిరుగొల్లవాడే ప్రేమస్వరూపుడు

0: చూచున్నాడే ఈ పాట పాడి, ఇది మీ అమ్మ పాడిందిరా అంటూ ఉండేవాడు. ఆయన చెప్పడం వల్ల అమ్మ లేని లోటు ఆయన తీరుస్తూ ఉండేవాడు అనమాట. లక్ష్మణ్గా
1: అంటే ఉగ్గుపాలతోటే అమ్మ పాటలతోటే మీకు నాన్నగారే రెండూ తానే ఈ సంగీతాన్ని సాహిత్యాన్ని కూడా పరిచయం చేశారు మీకు అసలు. అయితే నాన్నగారు ఆనాటికే ప్రసిద్ధ రచయితలు కదండి, వారితో పాటు మీకు ఆ కాలంలోనే ఆ చిన్న వయస్సులోనే పెద్దవాళ్ళని కలుసుకునే భాగ్యం కలిగి ఉండాలి కదా.
0: అందులో ఈ మూడో ఏట మొదటి కాపురం మా నాన్నగారు అప్పటి కాకినాడలో ఉండేవారు. ఆ కాకినాడలో నరసింహత్తయ్య అని చెప్పి ఉండేది. నరసింహత్తయ్య అంటే పులుగుర్తి లక్ష్మీ నరసింహాంబు గారు. పులుగుర్తి లక్ష్మీ నరసింహాంబు గారు సావిత్రి పత్రికకి సంపాదకురాలు. సావిత్రి పత్రిక మహిళా పత్రిక అది, దానికి సంపాదకురాలు. ఆవిడ నరసింహత్తయ్య ఏం చేసేదంటే నరసింహప్పయ్య నరసింహప్పయ్య అని చెప్పి మా నాన్నగారు ఆవిడ అప్పయ్య అన్నారు. నాకు అమ్మకు అత్తయ్య అనమాట. ఒక వేలు విడిచిన మేనత్త గారు. ఆవిడ పిల్లల్ని వరుసగా రెండు వరుసల్లో కూర్చోపెట్టి శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం ఇత్యాది భక్తిరంజని కార్యక్రమానికి బీజాలు ఆనాడే ఆవిడ నాటింది. మరి వందే విష్ణు భవభయహరం, వందే శివం శంకరం ఇలాంటివన్నీ ఈ శ్లోకాలు అన్నాయి అన్నమాట. ఆ నరసింహత్తయ్య సంగతి జ్ఞాపకం చేసుకోవడంలో చాలా ఇది. ఆమె మనవరాలు చిరంజీవిని కుమారి, కాకినాడలో ఇప్పుడు కాలేజీకి పనిచేస్తుంది. బృందావన శర్మ అని చెప్పి ఉండేవాడు ఆయన. కాకినాడ కాలేజీలో పనిచేశాడు. ఆయనేమో మంచి థియోసఫిస్ట్ అది తెలిసింది. ఇంకా కాకినాడ నుంచి పిఠాపురం వచ్చేసాడు ఎప్పుడంటే 25లో, నాకు 4, 5, 7 వయసు ఉన్నప్పుడు పిఠాపురం వచ్చేసరికి మా నాన్నగారు అప్పటికి మా ఇల్లు కొన్నారు. ఇల్లు లేదనుకోండి. ఇప్పుడు ఆ ఇంట్లో క్రింద ఆంధ్రప్రజాని గ్రంథాలయం ఉండేది, మరి మా ఫ్యామిలీ ఉండేది లోపల వైపు. పైనేమో నాన్నగారు భారతదేశం గారు కలిసి కూర్చొని రాసుకునే కవితా కుటీరం. నేను అక్కడే వాళ్ళతోటే ఉండేవాడిని. మాకు ఇంట్లో మా మేనత్త కొడుకులు, మరి పెంతండ్రి కొడుకులు, ఇంకా ఇలాగ ఎంతముందో పిల్లలు ఉండేవారు. వాళ్ళందరూ ఆటలు ఆడేవారు. నేను ఆటలకి వాళ్ళతో పోకుండా ఒక కాగితం ఒక పెన్సిల్ కలం ఏదో తీసుకుని నాన్నగారి పక్కనే కూర్చునేవాడిని. ఇందుచేత ఆయన నాకు ఇప్పుడు పాటల పుస్తకాలు ప్రజెంట్ చేసేవారు. మొదట పెద్దవాళ్ళ శిక్ష, ఏవో వాచకాలు వాచకాలు ఇంటి టెక్స్ట్ బుక్ కమిటీ వాళ్ళ కోసం పెట్టించుకోవడం కోసం రకరకాల వాచకాలు ఏవో వచ్చాయి. ఎవరెవరెవరు రామా వాచకమని, సరస్వతి వాచకమని, మరొక వాచకం, మరొక వాచకం. వీళ్ళు వాచకాలు ఎవరు రాస్తుండేవారు, బాలసూర్య వాచకం, గాంధీ వాచకము ఇలాంటివో వాచకాలు రాస్తుండేవారు వెంకట పరమశివుడు. ఇవి కాక మా ఇంటికి ఆనాడు తెలికిచెర్ల రాజగోపాల్, తేకుమల్ల రాజగోపాలరావు గారు, తెలికిచెర్ల ఈయనవరు వెంకటరత్నం గారు. తెలికిచెర్ల అంటే ప్రతిభ ఎడిటరు. మరి తేకుమల్ల రాజగోపాలరావు అంటే ఆంధ్ర భాష అన్ని భాషల్లోకి తల్లి భాష అని చెప్పి
1: సిద్ధాంతాన్ని
0: ఓ సిద్ధాంతం వేసి ఒక పుస్తకం రాశారు ఆయన, ఆంధ్ర వాంగ్మయ చరిత్ర. చిలుకూరు నారాయణ గారు ఆంధ్ర భాషా చరిత్ర రాసిన ఆయన అనంతపురం నుంచి వచ్చేవారు. ఆయన అశ్వత్థామ అచ్చి చిన్నప్పుడే చదివాను నేను ఆయన నాటకాలు. చిలుకూరు నారాయణ గారు, మరి గంటి జోగి సోమయాజి గారు నాన్నగారు ఫ్రెండ్స్ అనమాట వీళ్ళందరూ. మరి వీళ్ళు కాక ఆవిధి అనేవాళ్ళం కోటవారి వీధి పిఠాపురంలో. ఆ వీధిని డాక్టర్ జాన్సన్స్ క్లబ్. డాక్టర్ జాన్సన్ అంటే ఎవరయ్యంటే విమర్శాదర్శక నడుకుదటి వీరరాజు పంతులు గారు. ఆయన దగ్గర 10-12 మంది సాహిత్య పరులు పండితులు. పిఠాపురం అంతా ఏ వీధిని చూసినా పండితులు కవులు, పండితులు కవులు, పండితులు కవులు. రైల్వే స్టేషన్ దగ్గరనే ఎదురుగుండా పానుగంటి వారి మేడ ఉండేది. ఎడం వైపునేమో వేదులు రామకృష్ణ కవి గారు, మరి ఊలేటి వెంకటరామ శాస్త్రి గారు రామకృష్ణ కవులు, ఆస్థాన కవులు వాళ్ళు, వాళ్ళ ఇల్లు ఉండేవి. మరి సూర్యారావుపేట అని చెప్పి అక్కడ ఉండేది, అక్కడ పానుగంటి వారి ఇంటికి వెనకాల. అక్కడ ఎవరెవరెవరో ఉండేవారు. ఇప్పుడు చట్టుకుని జ్ఞాపకం పెంజాల సుబ్రహ్మణ్యం వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మహాభారత విమర్శన రాసిన ఆయన, ఆయన అక్కడ ఉండేవారు. అక్కడి నుంచి కోటగుమ్మం దాటి మన కొత్తపేట రేపు కొందరు కవులు ఉండేవారు, ఆ కోటవారి వీధి అని చెప్పి ఉండేది, అక్కడ కొందరు కవులు ఉండేవారు. వీర్రాజు గారి ఇంటి పక్కన వీర్రాజు గారి కోటవారి వీధి, పక్కన బారువారి వీధిలో భారతదేశం గారి కాపురం, అక్కడేమో వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అని చెప్పి మహాపండితుడు, మహాభారత పండితుడు ఆయన, బాలవ్యాస అనేది ఆయనకు పేరుండేది. మరి ఇక్కడ కొత్తపేట మా ఇంటి వైపు వస్తుంటే కూచి నరసింహం గారు, ప్రిన్సిపాల్, ప్రసిద్ధమైన మన పిఠాపురం హై స్కూల్ హెడ్ మాస్టరు. మరి ఇంకా అలా పెడితే ముఖపాటి సుబ్బారాయుడు గారు, నేను పుట్టేసరికి లేనైనా మేము పిఠాపురం వెళ్ళేసరికి ఆయన తమ్ముడు బారిష్టర్ భారతదేశం అంటే ముఖపాటి నరసింహ శాస్త్రి గారు, అక్కడికి వస్తూ పోతూ ఉండే ఆయన వీద్యంకుడు తల్లవచల శివశంకర శాస్త్రి గారు, వీధుల మీద కూర్చుంటే ఈ శివశంకర శాస్త్రి గారు, ఈ నరసింహ శాస్త్రి గారు ఇలా మా ఇంటి ముందు నుంచి అలా వెళుతూనో అటు నుంచి ఇటు వస్తూనో నాన్నగారిని పలకరించి కొన్ని అప్పుడప్పుడు ఈ సాహిత్య కబుర్లో అరుగుమీరి చెప్పుకుంటూ ఉండేవారు. ఇంకా మా ఇంటికి వెనకాల కుమారనగరం ఉంది, ఆ కుమారనగరంలో కుమారస్వామి చెరువు, కుమారస్వామి చెరువు గట్టున వీణ సంగన్న గారి ఇల్లు, వీణ అంటే తుమ్మలాట సంగమేశ్వర శాస్త్రి గారి ఇల్లు ఉండేది. మరి అక్కడ ఆయన సంగన్న గారు వాయిస్తున్నారు వాళ్ళ సాయంత్రం వీణ అని చెప్పి ఏ ప్రతల్లి కొడుకో నన్ను చేయి పుచ్చుకుని చిటికి మీద చుట్టుకుని లాక్కుపోయేవాడు, అక్కడ వినేవాళ్ళం. అక్కడి నుంచి మా చిన్నమ్మమ్మ ఆ కుమారస్వామి నగరంలోనే ఉండేది. నేను కాకినాడలో మా నాన్నగారి కాపురం ఉన్నప్పుడు ఒకటి రెండు వారాలు పిఠాపురం వచ్చేస్తుండేవాడిని చిన్నమ్మమ్మ ఇంటికి. అక్కడ ఆవిడేమిటంటే మంచి హస్తకళాకుశలురాలు, ఆ హస్తకళాకుశలురాల దగ్గరికి జడవేయించుకోవడానికి, సత్యభామ జడవేయించుకోవడానికి పెండ్యాల సత్యభామ వచ్చిపోతుండేది. ఆవిడ పెండ్యాల సత్యభామ పేరు వినే ఉంటారు. ఆ పెండ్యాల సత్యభామని 48లో నేను రికార్డ్ చేశాను, మెడ్రాసులో ఉండగాను ఆ సత్యభామ వచ్చేది. మరి భామనే సత్యభామనే భామకలాపం అప్పుడు విన్నాను అనమాట. ఆఖిరి రాగంలో పాడేది ఆవిడ అప్పుడు, ఆ రోజుల్లో మా చిన్నమ్మ కూడా ఆ ఆఖిరి రాగంలో వరుసే పాడేది. తర్వాత భామన సత్యభామని అనేది భైరవి ఆనంద భైరవి ఆ పద్ధతుల్లో తర్వాత వచ్చింది, అది ఇంకొక వెర్షన్ అది కాక. ఈ జడ మా చిన్నమ్మ
1: అంటే అది అప్పటి తూర్పు భాగవతానికి దగ్గరగా ఉండేది, అది భామకలాపం.
0: ఆ వివరణ ఇప్పుడు నేను చెప్పలేను, అప్పటికి నేను అంతటి విమర్శకుణ్ణి కాను, అది చూను జ్ఞాపకం ఉంది.

0: అని చెప్పి ఆ ఆశీర్వాదం మన సౌరాష్ట్రకి దగ్గర ఓలేటి గారు దీన్ని పడ్డారు. అది చింతాకృష్ణమూర్తి గారు ఒక పద్యం, ఏమే తక్క మాయలాడి వినవే అని చెప్పి ఒక పద్యం పాడుతుండేవాడు మొదటి రోజుల్లో మనం భామాకలాపం ఇక్కడ రికార్డ్ చేసినప్పుడు. ఆ ఆహిరి అది, ఆ ఆహిరి కొంచెం సౌరాష్ట్రకి దగ్గరగా ఉంటుంది.
1: పీఠికాపురపు కళా పీఠిక మీద చిన్న వయస్సులో అక్షరాలు నేర్చుకునే వయస్సులోనే సాహిత్యం యొక్క అక్షయ సౌందర్యాలు చూడగలిగినటువంటి మీ చిన్ననాటి విశేషాలు నిజంగా చాలా ఆసక్తిదాయకంగా ఉన్నాయండి. అయితే మీరు మరి ఈ సాహితీ రంగ ప్రవేశం ఎప్పుడు చేశారు, ఎలా చేశారు?
0: చాలా మెల్లిగా వస్తుంది అది. ఇప్పుడేమో పద్యాలు అవన్నీ ఒక నేనేమో పద్యాలు క్లాసులో చదివిన పద్యాలు భాగవత పద్యాలు చదువుతుంటే వాటిలో గుప్పుకుని రాగం వచ్చింది. రాకపోతే మా మేనమామ దుగ్గిరాలు పళ్ళంరాజు అని చెప్పి ఆయన ఉండేవాడు. ఆయనేమో నాటకాల్లో వేషాలు వేసేవాడు, అకౌంటెన్సీలో పరిషత్ రాశాడు, క్యాలికట్ వెళ్ళి ఆ రోజుల్లో కామర్స్ క్యాలికట్ వెళ్ళి కామర్స్ అక్కడ ఉండేదన్నమాట. ఆయన ఒక్కొక్క రాగానికి ఒక్కొక్క పద్యాన్ని పొదిగి చెప్పేవాడు అన్నమాట. దేవి వల్ల చిన్న గంధం తీయకున్నా, అంటే ఇది శంకరాభరణము, అంటే కళ్యాణి, ఇలాగా రాగఛాయలు పద్యాన్ని పొదిగి ఆయన చెప్పాడు అనమాట. ఇలా ఉంటుండగా మా బావ పెద్ద బావ నాకు బుద్ధవరపు నాగరాజు ఓ రోజుని యమాతారా జభాన సభ చెప్పాడు. యమాతారా జభాన సభ చెప్పాడంటే గణాలతో ఇంట్రడ్యూస్ చేశాడనమాట. తర్వాత ఇవి శేషపద్యం ఆట వెలది ఇవన్నీ ఆట వెలదిలో ఆట వెలది ఎలా ఉంది అని చెప్పి నాకు చిన్నప్పుడే కుతూహలం పుట్టి దాన్ని పాడడానికి ప్రయత్నించాను. పురాణ పండ మల్లయ్య శాస్త్రి గారని చెప్పి ఆయన ఈ పద్యాలన్నీ మొదట గేయ రూపాలేను వాటిని పద్యాలుగా నిబంధించిన వాడు నన్నయ్య భట్టు అని చెప్పి శీసపద్యాలని పాటగా ఆటగలదిని పాటగా పాడేవాడు పురాణ పండ మల్లయ్య శాస్త్రి గారు అని చెప్పి. పురాణ పండ కాదు, బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారు. బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారు అంటే వేదు సత్యాన శాస్త్రి గారు మామగారు.
1: అంటే ఆ కాలంలో ఈ పద్యాలను కచేరీల చివరలో పాడే సంప్రదాయం కూడా ఉండేదిగా అసలు. అంటే పద్యాలు కేవలం పద్యాలుగానే కాకుండా మామూలుగా మన సంగీత కచేరీలలో
0: పాడుతూ పద్యాలు, ఆ పద్యాలను వీణతో కూడా వాయించి సంగీతం
1: పాడేవారు
0: పాడేవారు అంటే ఇందులో గేయాలు ఉన్నాయి అని చెప్పి.
1: అయితే ఈ ఆట వలది పాడవచ్చు అని చెప్పి ఆ రోజే మీకు ఒక ఊహాజనితంగా భావం వచ్చిందన్నారు కదా, దాని తర్వాత మీరు పెద్దయ్యాక ఏమైనా దాన్ని అలాగే అంటే ఒక సిద్ధాంతంగా రూపొందించడం ఏమైనా జరిగిందా?
0: జరిగింది. ఉప్పు కప్పు నేను అనేక సభల్లో ఉప్పు కప్పు రంబు ఉప్పు కప్పు రంబు
1: ఒక్క పోలిక
0: నుండు

0: విందుమ అంబ పరా కుదేవి పరా అనే పాటలో కలిపేసి పాడడం నేను అప్పుడు.
1: పూర్వకాలం భాగవత పద్యాలని కూడా కందార్థాలు పెట్టి ఇది చేసి డాన్సులు తీసుకురావడం కూడా ఉండేది.
0: ఉండేది కందార్థాలు. కందార్థం అనేది అది గేయం, అది కందార్థ ప్రబంధం.
1: ఇప్పుడు ఏదో ఇది మాయన్నెల సులభరారా మంజులవాణి అన్నది పెట్టి దాన్ని పెట్టి మళ్ళా
0: అది కందార్థం అనేది ఒక గేయం, అది చిత్తచూర్ణ.

0: ఇప్పుడు నాకు వరుసలు జ్ఞాపకం ఉంటాయి, చట్టుకుని సాహిత్య జ్ఞాపకం వచ్చే చందనానా అని వాడుతున్నాను. ఇది కందార్థం. ఈ కందార్థం అనేది కందాఖ్య ధనువులు ధరువు. మొదటేమో భరతుడు ధరువులు చెప్పాడు ధ్రువాధ్యాయంలో. మతంగుడు వాళ్ళను ప్రబంధాలు చెప్పారు. ఈ ప్రబంధాలు ఏంటంటే దేశీ ప్రబంధాలు. దేశం అంటే ఏంటి? రీజినల్ ప్రాంతీయ ఆ ప్రజలకు చెందిన ప్రబంధాలు అన్నమాట. అవన్నీ తర్వాత ఈ యక్షగణాల్లోకి వాటిలోకి వచ్చాయి.
1: అయితే చూడండి, అంటే మనకి మీ యొక్క ఈ బాల్యం చెప్పారు. అయితే మీరు చదువు ఎక్కడ చదివారు?
0: ఆ సమయం పిఠాపురం హై స్కూల్లో,
1: కళాశాల,
0: తర్వాత బిఆర్ కాలేజీ. ఈ చిట్ట చివరి హై స్కూల్ రోజుల్లోంచే సంగీతానికి ప్రైజ్ వస్తూ ఉండేది. అది ఓల్డ్ ప్రెజెంట్ బాయ్స్ డే, ఓల్డ్ బాయ్స్ డే, ఆ మ్యూజిక్ కాంపిటీషన్స్లో ప్రైజ్ బహుమతి వస్తుండేది.
1: అంటే లలిత సంగీతానికి వేప ముగ్గు మీకు, లేకపోతే శాస్త్రీయ సంగీతం వేప?
0: శాస్త్రీయ సంగీతం. సంగమేశ శాస్త్రి గారి శిష్యుడు ఒక ఆయన నాకు సంగీతం చెప్పారు. సంగీతం చెప్పారు కానీ అదే వర్ణాలు, గీతాలు, వర్ణాలు, తర్వాత ఏమో కొంతవరకు వచ్చింది పెద్ద వర్ణాలు దక్కాను. అక్కడ ఆగిపోయింది, జబ్బు చేసింది. జబ్బు చేస్తే నేను మానేయడం, లేకపోతే ఆయన మానేయడం, ఇదేదో జరిగింది. మండ నరసింహం చెప్పి మన స్టాఫ్ ఆర్టిస్ట్గా వైజాగ్లో ఉండేవాడే వాళ్ళ నాన్నగారు మండ కృష్ణమూర్తి గారు, సంగమేశ్వరి గారి శిష్యుడు, ఆయన మా గురువు గారు అనమాట. ఇది పిఠాపురంలో ఉండగా. తర్వాత కాకినాడలో కాలేజీలో చదివినప్పుడు రెండేళ్ళు శిష్యుడు సర్వశాస్త్రి గారని, ఆయనేమో మాకు సంగీత క్లాసులు కండక్ట్ చేసేవారు. నేను గేమ్స్కి వెళ్లకుండా ఆయన క్లాస్కి వెళ్ళేవాడిని. మళ్ళీ నేను ఇదివరకు నేర్చుకున్న వర్ణాలనే ఆయన మళ్ళీ పునశ్చరణ చేయించి అది నేర్పించాడనమాట. అది ఏం చేసిందంటే మనకి స్వరజ్ఞానం, కావలసిన రాగాల విస్తృతి, ఇవన్నీ వచ్చాయి.
1: అంటే తర్వాత మీ సంగీత రచనకి అది పునాదైంది.
0: పునాదైంది.
1: అయితే మీరు కళాశాలలో ఎంతవరకు చదువుకున్నారండి? అసలు
0: కళాశాలలో బీఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చేశాక ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చేశాను. 37 40 అది ఫైనల్ ఇయర్ అనమాట. అప్పుడు పెంగల్ లక్ష్మీకాంతం గారు, గంటి జోగు స్వామి గారు, మరి నిజానికి ఒకటి చెప్పాలి, రెండింటికి అప్లికేషన్ పెట్టా. అదేమిటంటే ఆంధ్ర యూనివర్సిటీకి దానికి ఇంటర్మీడియట్ అయ్యాక శాంతినికేతన్ వెళ్ళాలని చెప్పి, ఎందుకంటే ఇంట్లో బెంగాలీ పుస్తకాలు ఉండేవి, ఆ బెంగాలీ పుస్తకాలతో బెంగాలీ అది చదివేవాడిని. ఉచ్చారణాదిని రేడియోలో విని నేర్చుకున్నాను తర్వాత బెంగాలీ ఉచ్చారణాదిని. ఈ శాంతినికేతన్ హాల్ టికెట్ కాదు, దానిపైన పర్మిషను మర్నాడు వచ్చింది. ఆంధ్ర యూనివర్సిటీ పర్మిషన్ వచ్చిన వచ్చిన తర్వాత అంతేత ముందు ఆంధ్ర యూనివర్సిటీ ప్రిఫర్ చేశాను. ఎందుకంటే నాన్నగారిని వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళడం, పిఠాపురం విడిచిపెట్టి వెళ్ళడం, దూరం వెళ్ళిపోవడం ఇష్టం లేదు. వైజాగ్ అయితే తొందరగా వచ్చేయచ్చు. అది బెంగట్టుకుని ఆగస్టు లోపల 3 సార్లు వచ్చాను పిఠాపురం వైజాగ్ నుంచి.
1: అయితే మీరు ఆకాశవాణిలో చేరే ముందు ఇంకా ఏమైనా ఉద్యోగ ప్రయత్నాలు చేయడం కన్నా ఏమైనా జరిగిందా, లేకపోతే సంగీత సాహిత్య వ్యాసంగంలోనే ఉండిపోయారా?
0: ఆంధ్రప్రచారిణి గ్రంథమాలలో నేను సబ్ ఎడిటర్గా చేశాను. అప్పుడు మా నాన్నగారు కొంచెం అభిప్రాయ భేదాల్లో తప్పుకుని వేరే ఇంట్లో ఉంటుండేవారు. అయితే రామాయణ రచన అది తర్వాత ప్రారంభించారు. ఈ లోపల నేను నన్ను సహచరుడిగా వేసుకుని భారతదేశం గారు వాచకాలు ఏవో కొనుక్కొని ఏవో రాయిస్తుండేవారు. అవన్నీ రాసి బాలసూర్య వాచకాలని వాటికేమో నేను పాఠాలు అవి రాస్తుండేవాడిని.
1: అయితే ఇంతటి సంగీత సాహిత్యాల అనుభవాన్ని మీరు చేత పట్టుకుని ఆకాశవాణిలోకి అడిగారు కదా,
0: ఇంకా ఎలా వచ్చానో చెప్తాను ఆకాశవాణికి. అదేంటంటే ఈ ఆంధ్రప్రచారిణి నావెల్స్ వెంకట భారత శ్రీకోరు రాసిన ఘోర, మాతృమందిరము, ఇంకా ఏమో మరికొన్ని పుస్తకాలు తీసుకుని మెడ్రాసు వెళ్ళాను. ఎప్పుడు 38లో మెడ్రాసు వెళ్ళి 38 కాదు 38 39 40 డిసెంబర్లో 38లో మొదట మెడ్రాసు వెళ్ళాను. అది చెప్పాలి 38లో. అందుకే నేను కాకినాడ కాలేజీలో చదివేటప్పుడు శివశంకర శాస్త్రి గారి నాటకంలో నా చేత మన శివశంకర శాస్త్రి గారు బయట ఉండేవారు. లోపల కాలేజీలో కృష్ణశాస్త్రి గారి సాంస్కృతిక కార్యక్రమాలకి ఆయన సూత్రధారుడిగా ఉండేవారు అనమాట. ఆయన నళిని, రజని, ఇంకా ఇత్యాది ఆట పాటగాడు, ఆటల పాటలతోటి గెంతులాడు వేసేవాళ్ళందరినీ కూర్చు సమకూర్చుకుని వాళ్ళతోటి ఈ కవిత్వం ఆధునిక కవుల గేయాలను వాటిని డ్రమటీకరించేవారు. వాటిలో కాలకంఠుని నాగసర్పము కుపుసముడ్చి పడగ బుస్సంది, రెండు నల్కలు గండు మీసాలట్లు దూసింది, చెవులు మోసింది నాగసనమూదేది ఎవరో రాగమలికించేది ఎవరో కారు నల్లని కాళరాత్రి, కారు నల్లని కాళరాత్రి. ఇది ఎవరిది? కవికొండ వెంకట్రావు గారి గేయం. ఇలాంటివి ఆయన, నేను ఇందాక చెప్పానే, డ్రమటీకరించేవారు. నళిని రజని ఇందులో ప్రభలు ధరించుకుని వేషాలు వేసుకుని జంగమ వాళ్ళలాగా ఈ ఈ కాలకంఠుని నాగసర్పం చేసామన్నమాట. అప్పుడు శివశంకర శాస్త్రి గారు పద్మావతి జరణచారణ చక్రవర్తి నాటకంలో, పద్య నాటకంలో వీడెవడు పరాశరుడు అంటే జయదేవుడు, పద్మావతి పరాశరుడు. జయదేవుడేమో గాడిపల్లి అనంతం గారు, పద్మావతి ఏమో బివి నరసింహారావు. బివి నరసింహారావు, నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు బివి నరసింహారావు మా అన్నయ్య బిఏ చదువుతుండేవారు. మరి అప్పుడు మ్యూజిక్ కాంపిటీషన్ అయితే ఫస్ట్ ప్రైజ్ నాకుండా బివి నరసింహారావుకి సెకండ్ ప్రైజ్ వచ్చింది. అదే ఏడు హై స్కూల్కి మన ఈమన శంకర శాస్త్రికి వచ్చింది. అతను కాలేజీ వాడు కాకపోయాడు కనుక కాలేజీ గ్రూప్కి ఫస్ట్ ప్రైజ్ నాకు వచ్చింది అని నేను చెప్తుంటాను. అంటే లేకపోతే అతను కొట్టేసేవాడు అని చెప్తుంటాను అనమాట. అతనికి నా కాంప్లిమెంట్ ఇవ్వడం. మరి ఇంకా ఏంటంటే
1: నాటకం వేయడానికి వెళ్ళారు
0: అది ఈ గ్రూప్ని 38 మే గోపాలరెడ్డి గారు రాజాజీ మంత్రివర్గంలో యంగెస్ట్ మంత్రి, అతనికి పెళ్ళి పచ్చపాస్ కాలేజీలో జరిగింది. ఆ పెళ్లికి నవీన సాహిత్య పరిషత్ కవుల్ని అందరినీ ఇన్వైట్ చేశారు. కృష్ణశాస్త్రి గారు, శివశంకర శాస్త్రి గారు ఆ ఇన్వైటేషన్లో ఉన్నారు. కృష్ణశాస్త్రి గారి బృందంలో నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు గోపాలరెడ్డి గారి పెళ్ళి, ఆ పెళ్ళిలో ఒక కవి సమ్మేళనాలు వాళ్ళంటిలో పాల్గొనడం, ఈ నాటకం వేయడం, ఇదంతా ఒక ఒక ఎత్తు. రెండో ఎత్తు ఏంటంటే
1: నాటకం,
0: నాటకం వేసాం, నాటకం స్టేజ్లోనే వేసేసాం. అది కాక ఆ వేళ 38 మే ఇది, మే నెల జూన్ నెల లోపల మద్రాసు స్టేషన్ ఆల్ ఇండియా రేడియోది అప్పుడు ఇంకా రాలేదు, రాబోతోంది 1 జూలైకి ఇప్పుడు రాబోతోంది. దానికి ఈ స్టూడియో అస్బెస్టాస్ మరి పిల్లర్స్ ఇవన్నీ కొయ్యడం, రంపాలు పెట్టి కొయ్యడం ఇవన్నీ చేస్తున్నారు ఈస్ట్ న్యూక్ అనే బిల్డింగ్లో, మద్రాసులో. మద్రాసులో ఈస్ట్ న్యూక్ మార్షల్స్ రోడ్లో అక్కడ వీళ్ళు రిహార్సల్ చేస్తున్నారు మొదటి నాటకము, మొదటి ప్రసంగం.

0: కృష్ణశాస్త్రి గారు డిక్టేట్ చేస్తే నేను రాశాను ఓరోసు మీద. మరి మొదటి నాటకం అనార్కలి, జానకిరామ్ గారు దానికి మూలకర్త. మూలకర్త అంటే మూడు నాలుగు స్క్రిప్ట్లు కలిపి ఎవరెవరివి, వింజమూరి నరసింహారావు గారిది, మరి ముద్దుకృష్ణది, మరి ఉటుకు నరసింహారావు అని చెప్పి ఆయనది ఒకటి, విశ్వనాథ్ సత్యనారాయణ గారిది, ఇవన్నీ కలిపి ఇందులో కొన్ని డైలాగులు, అందులో కొన్ని డైలాగులు అంతా కలిపి నార్కల్లి రేడియో స్క్రిప్ట్ ఒకటి తయారు చేశారు జానకిరామ్ గారు. ఆయన చేస్తుంటే అనార్కలి సలీం పాత్రకి కృష్ణశాస్త్రి గారు, అనార్కలి పాత్రకేమో భానుమతి, రేడియో భానుమతి, సినిమా భానుమతి కాదు. వీళ్ళు ఉండగా రాలమ్మ రాలమ్మ మందారమ్మ, ఎందుకు కృష్ణశాస్త్రి గారి మేనకోడళ్ళు అనసూయ సీత వాళ్ళకు వచ్చినది కానీ వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ పాటను నేను నేర్పాను ఎవరికి, పన్యాల రంగనాథరావు భార్య వాళ్ళ అక్క, వాళ్ళ ఆమె అక్కగారు, వాళ్ళిద్దరూ పాడారు రాలమ్మ రాలమ్మ మందారమ్మ. అంటే అనార్కలికి ఇది 38లో జరిగింది. ఆనాటికి నేను రేడియోలో చేరతాను, చేరాలి అనే కోరిక ఇవేమీ లేవు నాకు. వాళ్ళు ఎంతనో నాటకాలు వేసింది, అయ్యగారు వీరభద్రరావు గారు, మరి వడ్డారి శ్రీరామచంద్రమూర్తి గారు, వీళ్ళందరూ ఈ నాటకం రిహార్సల్స్ చేస్తుంటే నేను కృష్ణశాస్త్రి గారి మోచేత వెనకాల ఉన్నాను. ఉన్నాను కానీ నేను ఎప్పుడో ఒక రోజు రేడియోలో, నేను ఆంధ్ర యూనివర్సిటీలో స్టూడెంట్ని, సమ్మర్ హాలిడేస్కి వచ్చాను అన్నమాట కృష్ణశాస్త్రి గారి దగ్గరికి, ఆయనతో పాటు ఈ మద్రాసు వచ్చాను. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి మేము అది ప్రసారం అయినప్పుడు ఫస్ట్ జూలై నాటికి నేను వాళ్ళతో వెళ్ళిపోయాను. అక్కడ హాస్టల్లో రేడియోలో విన్నాను ఇది, రేడియో అది చాలా ప్లెజెంట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. మన రేడియో స్టేషన్ అండి అది, మద్రాసు నుంచి వచ్చిన స్టేషన్ మనది, అది మొదలది. ఇంక నేను రేడియోకి ఎలా వచ్చానని చెప్తా. 40లో ఈ లోపల రేడియోలో విశ్వనాథ సత్యనారాయణ ముచ్చకట్టుకని ఇంకా ఏవో కార్యక్రమాలు వస్తే హాస్టల్లో వింటుండేవాళ్ళం. 40లో అంటే 40 సమ్మర్లో నా విద్య పూర్తి అయిపోయింది, మరి నాకు పెళ్లి కూడా అయింది, మరి ఇంకా 40 డిసెంబర్లో ఒక బాల్ ఈ పుస్తకాలు తీసుకుని టెక్స్ట్ బుక్లుగా పెట్టించడం కోసం ప్రిన్సిపల్స్, వైస్ ఛాన్సలర్స్, వాళ్ళు ఉన్న టెక్స్ట్ బుక్ కమిటీ, బోర్డ్ ఆఫ్ స్టడీస్ వాటి మెంబర్స్ వాళ్ళు, వాళ్ళని కలుసుకోవడానికి వచ్చాను. వాళ్ళని ఉత్తరాలు, నాన్నగారి దగ్గర ఉత్తరాలు తీసుకుని వాళ్ళని కలుసుకున్నాను. బివి నారాయణ స్వామి నాయుడు, మరి ఇంకెవరు, పచ్చపాసు లెక్చరర్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటు, రామాంజీరావు, మోటుపల్లి రామాంజీరావు, ఆకొండ పరబ్రహ్మశాస్త్రి గారు, ఇటువంటి వాళ్ళందరినీ కలుసు, కోరాల రామకృష్ణయ్య గారు, వీళ్ళందరూ టెక్స్ట్ బుక్ కమిటీ మెంబర్స్ అన్నమాట. వాళ్ళందరికీ ఈ పుస్తకాలు ఇవి ఇచ్చి, మీరు, నేను వెంకటరావు కుమారుడిని, మీరు పుస్తకాలు ఇవి పట్టించాలి. ఆ రెండు అది దాంట్లో సక్సీడ్ అయ్యాను. ఘోరాను, మాతృమందిరం రెండు కూడా ఒకటి ఓ పరీక్షకిని, ఒకటి ఇంకో పరీక్షకిని వాటిని ఒప్పుకున్నారు. ఆ తర్వాత ఏమో నేను అప్పటికే విద్యార్థి దశలో ఉన్నప్పుడే చండీదాసు జీవిత సంగ్రహం బెంగాలీ లిటరేచర్ పుస్తకంలో నుంచి పాటలతో సహా కాపీ చేసుకుని, ఏమోన్ పిరితి గొప్ప దెక్కి నాయుషుని, పొరాన పొరాన బాధ ఆపన ఆపని అని చెప్పి చండీదాస్ పాట ఉంటే ఆ పాటని రేడియోలో పంకజ్ మల్లిక్కు అబార్ బలూన్ అబార్ బలూన్ అని చెప్పి పాటలు అవి చెప్తుంటే అవి విని ఉచ్చారణ అది కూడా వచ్చిందనమాట. ఈ చండీదాస్ నాటకం రాస్తున్నాను. తర్వాత రేడియోలో నేను విద్యార్థి దశలో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రెండు మూడు అనుకోని పనులు చేశాను. సాధారణంగా విద్యార్థులు అప్పటి వరకు యూనివర్సిటీ విద్యార్థులు చేయడం ఏమిటంటే, గిడుగు రామ్మూర్తి పంతులు, తలావసల శివశంకర శాస్త్రి గారు, విశ్వనాథ్ సత్యనారాయణ గారు, వీళ్ళందరూ ఆంధ్ర యూనివర్సిటీ తెలుగు అసోసియేషన్ తెలుగు శాఖకి వీళ్ళందరూ టాబు, పనికి రారు, వీళ్ళని పిలవరు అని ఒక అభిప్రాయం ఉండేది. ఆ అభిప్రాయాన్ని పగలగొట్టి నేను వీళ్ళని ఇన్వైట్ చేశాను. శివశంకర శాస్త్రి గారు వచ్చారు, అక్కడికి వచ్చి నా హాస్టల్లో నా రూమ్లోనే బస చేశారు. జటగా నుంచి, రైల్వే స్టేషన్ నుంచి జటగాలో తీసుకొచ్చేవాళ్ళం. మాతో ఉండేవారు విశ్వనాథ సత్యనారాయణ, విశ్వనాథ సత్యనారాయణ లక్ష్మీకాంత్ గారి ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరికి పడదు అనుకున్న వాళ్ళు టీచర్స్ రూమ్లో ఆయన తీసుకెళ్ళారు. ఎవరైనా కాంతం అంటే ఏదైనా సత్యం అని చెప్పి వాళ్ళు కళ్ళమని నీళ్ళు పెట్టుకుంటుంటే, భోజనం ఎలా ఉంది, మనదలు ఎలా ఉంది అని చెప్పి ఇలా ప్రశ్నలు వేసుకుంటుంటే మాకు ఆనంద బాష్పాలు రాలి. అంటే విశ్వనాథ సత్యనారు, ముఖ్యంగా లక్ష్మీ గారు కానీ వాళ్ళకి పడదనుకున్న వాళ్ళు. అలాగే శివశంకర శాస్త్రి గారు, శివశంకర శాస్త్రి గారు నా రూమ్లో ఏమిటి రజని ఏంటి రాస్తున్నావు అన్నారు. ఆయన నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో కదంబం అని చెప్పి కవిమిత్రుల కావ్యాలు పద్యక కంఠకావ్యాలు వేశారు ఆయన. నేను చేస్తున్నావు అని అడిగారు. చండీదాస్ జీవితం మీద నాటకం రాస్తున్నాను అన్నాను. నేను అదే చేస్తున్నాను అన్నారు ఆయన. అంటే ఆయన సహజయాన పంక్తి అని చెప్పి నాటకం వేశారు. చిత్రం ఏంటంటే ఈ రెండు నాటకాలు 1941 ఫిబ్రవరిలో 15వ తేదీని శివశంకర శాస్త్రి గారి నాటకాన్ని గోఖలే హాల్లో మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు హరనాథ్ అనే అతను డైరెక్షన్లోనూ అతను చండీదాస్ పాత్రలోనూ స్టేజ్ మీద ప్రొడ్యూస్ చేశారు. అదే 1941 ఫిబ్రవరి 21వ తేదీని నాది రేడియోలో ప్రసారం అయింది. నేను చండీదాసు, మాలపిల్ల సుందరమ్మ రామి పాత్ర, రాజేశ్వరరావుకి ఏమో ఆర్కెస్ట్రా డైరెక్షన్కి నాకు అప్పటికి ఎక్స్పీరియన్స్ లేదని సినీ డైరెక్టర్ని రాజేశ్వరరావుని బుక్ చేశాడు. నేనేం చేస్తానంటే అతను బోరా పుచ్చుకుని బ్యాక్గ్రౌండ్స్ పాటకి మధ్యనే, ఎందుకంటే మ్యూజిక్ అంతా నాదే, అది మాత్రం ఇచ్చాడనమాట. అది కానీ నాకు ఎంత స్నేహితుడయ్యాడంటే అతను నా ఓ విభావరి మరి ఇంకా హాయిగా పాడుదిన తల్లగాలిలో ఇవి పాడి ప్రచారం చేశారన్నమాట రాజేశ్వరరావు, సాలూరు రాజేశ్వరరావు. ఇది ఒకటి.
1: శ్రోతలు ఇంతవరకు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్దభాండాగారం నుంచి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా మీరు ఇంతవరకు బాలాంతరపు రజనీకాంతరావు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్.

0: सुरक्षा स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రపంచనం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 595 పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, 590 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 200 మంది, ప్రతిభావంతులైన టీచర్లతో, అత్యాధునిక సౌకర్యాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో మన ప్రభుత్వ పాఠశాలలు 10th రిజల్ట్స్ లో బెస్ట్, పర్ఫార్మెన్స్ లో ఫస్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల రికార్డ్. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి, వారి భవితకు బంగారు బాట వేయండి.

చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి, అంతం చిత్రానికి చిత్ర ఆలపించిన పాట ఇది. ఆర్ డి బర్మన్ సంగీతం, సిరివెన్నెల గీతం.

0: గలగల కృష్ణానదిలా సందడిగా మాట్లాడడం మీకు ఇష్టమా?
1: Yes, నాకు చాలా ఇష్టం.
0: నెక్స్ట్ వన్ డే ఆర్జీ అవుతారా?
1: Of course.
0: ఎప్పుడు, ఎక్కడ? 90 ఏళ్ల ఆకాశవాణిలో మీ వాణి వినిపించాలనుందా? అయితే ఎందుకు ఆలస్యం? మీలోని కవి హృదయాన్ని తట్టిలేపే సమయమిదే. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని ఒక తెలుగు కవిత రూపంలో పంచుకోండి. మీ కళానికి, మీ సృజనకి వేదిక ఆకాశవాణి 90 వసంతాల వేడుక. మీ కవిత, మీ వివరాలు ఐడి ప్రూఫ్తో సహా 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో స్వయంగా అందజేయగలరు. గెలుపొందినటువంటి విజేతలు ఆకాశవాణిలో మీ స్వరాన్ని వన్ డే ఆర్జేగా వినిపించేటువంటి సువర్ణావకాశం అందిస్తోంది.
2: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ SEID ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.

0: ఇంజనీర్లు డాక్టర్లు
1: ఒక్క శ్రీ చైతన్యను.
2: శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట ఇద్దరు ఈ చిత్రానికి ఉన్నికృష్ణన్ బాంబే జయశ్రీ ఆలపించారు. వేటూరి గీతానికి సంగీతం ఏఆర్ రెహమాన్.

0: తెలుగు సాహితీ మణిదీపాలు. తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.
1: ఆకాశవాణి వ్యాసమహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం
0: 18 అధ్యాయాలు
1: 700 శ్లోకాలు
0: 700 రోజులు.
1: ప్రతిరోజు ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.
0: ప్రతిరోజు భగవద్గీతలోని ఒక శ్లోకం, దాని భావం వింటారు.

0: సమస్త ధర్మముల అనగా సమస్త కర్తవ్య కర్మములను నాయందు త్యజించి నీవు కేవలము సర్వశక్తిమంతుడను సర్వాధారుడను పరమేశ్వరుడనైన నన్ను శరణు పొందుము. నేను నిన్ను సర్వపాపముల నుండి ముక్తునిగావింతును. నీవు శోకింపకుము.
1: గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరాంప్రసాద్,
2: నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. గుర్తుంచుకోండి,
1: వ్యాస మహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం ప్రతిరోజు ఉదయం 7:15 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.
2: ఉదయరేఖలు కార్యక్రమంలో ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.
1: ఆకాశవాణి వ్యాస మహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
4: ముఖాన మొటిమల
5: సై బాల్,
4: గజ్జా బొబ్బలా
5: సై బాల్,
4: నడువుల తామరా
5: సై బాల్,
4: బురద పుల్లా
5: సై బాల్.
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
7: 10th క్లాస్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రపంచనం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 595కు పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, 590కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 200 మంది. ప్రతిభావంతులైన టీచర్లతో, అత్యాధునిక సౌకర్యాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో మన ప్రభుత్వ పాఠశాలలు 10th రిజల్ట్స్ లో బెస్ట్, పర్ఫార్మెన్స్ లో ఫస్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల రికార్డ్. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి, వారి భవితకు బంగారు బాట వేయండి.
8: శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట పెళ్ళాం ఊరెళితే. ఈ చిత్రానికి SP బాలసుబ్రహ్మణ్యం, గోపికా పూర్ణిమ ఆలపించారు. చిరావూరి విజయ్ కుమార్ రచన, ఇది సంగీతం మణిశర్మ.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సమయం 12 గంటలకు వస్తుంది. ముందుగా హిందీలోను అనంతరం ఆంగ్లంలో వార్తా ప్రసారం.

0: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి మే 30 వరకు. మే 1 నుండి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎన్యూమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి.
1: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జే నివాస్ ఐఏఎస్ వారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
3: టెన్త్ క్లాస్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రభంజనం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 595 పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, 590 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 200 మంది. ప్రతిభావంతులైన టీచర్లతో, అత్యాధునిక సౌకర్యాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో మన ప్రభుత్వ పాఠశాలలు 10th రిజల్ట్స్ లో బెస్ట్, పర్ఫార్మెన్స్ లో ఫస్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల రికార్డ్. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి, వారి భవితకు బంగారు బాట వేయండి.
4: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పిబి శ్రీనివాస్ ఆలపించారు. ఆత్రేయ గీతం ఇది, ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం అందించారు.

చివరిగా వినండి. మావిడాకులు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన చంద్రబోస్ గీతం కోటి సంగీతం.

0: శ్రోతలు ఇంతవరకు లాహిరి లాహిరిలో కార్యక్రమం వినారు.
1: తరం మారింది శ్రీ చైతన్య సిద్ధ.

0: డాక్టర్లు
1: ఒక్క శ్రీ చైతన్యను.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సమయం 12:30 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తా ప్రసారం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలో 20 కంటే ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాలున్నాయని, ప్రజలే దేవుళ్లనేది బీజేపీ మంత్రమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో సమగ్ర పరిశోధన ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థ నిర్మించేందుకు ప్రభుత్వం నిబద్ధత ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. భారత్ జమైకా మధ్య అభివృద్ది సహకారం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కీలకమని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. దేశంలో 20 కంటే ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాలున్నాయని, ప్రజలే దేవుళ్లనేది బీజేపీ మంత్రమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ప్రజలు భారతదేశ ప్రజాస్వామ్యంపై ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిపై నమ్మకం ఉంచారన్నారు. పార్టీ ప్రజల సేవకి అంకితమైందని, అందుకే ప్రజలు బీజేపీపై మరింత నమ్మకం ఉంచుతున్నారని చెప్పారు. బీజేపీ ఉన్న చోట సుపరిపాలన, అభివృద్ది ఉంటాయని ప్రజలు గమనిస్తున్నారని ప్రముఖంగా ప్రస్తావించారు. పశ్చిమ బెంగాల్లో ప్రతి పౌరుడికి హామీస్తూ రాష్ట మెరుగైన భవిష్యత్ కోసం బీజేపీ నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. రాష్టంలో మహిళలకు రక్షణ ఉంటుందని, యువతకు ఉపాధి లభిస్తుందని, వలసలు ఆగిపోతాయని, చొరబాటుదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
1: దేశ్ కే ఉజ్వల భవిష్య కీ ఉద్ఘోషణ కా దిన్ హై, యే భరోసే కా దిన్ హై. భరోసా భారత్ కే మహాన్ లోక్తంత్ర పర్, భరోసా పర్ఫార్మెన్స్ కీ పొలిటిక్స్ పర్, భరోసా స్థిరతా కే సంకల్ప పర్, భరోసా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కీ భావనా పర్.
0: బెంగాల్లో భయంపై ప్రజాస్వామ్యం విజయం సాధించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో విజయం అందించినందుకు అక్కడి ప్రజలను అభినందించారు. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో గత 10 ఏళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం సురక్షితమైన, శాంతియుత, ప్రగతిశీల నిర్మాణానికి చేసిన కృషికి అస్సాంలో విజయం నిదర్శనమని తెలిపారు. పుదుచ్చేరిలో మోదీ ముఖ్యమంత్రి రంగస్వామిల సమర్థవంతమైన పాలనకు దక్కిన విజయంగా పేర్కొన్నారు. కేరళలో ఎన్డీఏ ఓట్ల శాతం పెరిగినందుకు ఆ రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలుపుతూ, వికసిత్ కేరళం విజన్ కోసం కేంద్రం కట్టుబడి ఉందన్నారు. అలాగే తమిళ సంస్కృతి కాపాడుతూ ఆ రాష్ట్ర అభివృద్ధి కృషి చేస్తామని స్పష్టం చేశారు. బీజేపీ అధ్యకులు నితిన్ నవీన్ ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో కలిసి ఈరోజు న్యూఢిల్లీలో సీఆర్ పార్క్లో ఉన్న కాళీబారీ మందిర్లో పూజలు నిర్వహించారు. అనంతరం నితిన్ నవీన్ మాట్లాడుతూ, నిన్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ పశ్చిమ బెంగాల్తో సహా మరో 4 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంత ప్రజలకు అభినందనలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ సంస్కృతి, వారసత్వం కాపాడుతూనే దేశాన్ని అభివృద్ది పదంలో నడిపిస్తున్నారని కొనియాడారు. భారత్ జమైకా మధ్య అభివృద్ది సహకారం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కీలకమని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. జమైకా విదేశీ మంత్రి కామినా జాన్సన్ స్మిత్తో జరిగిన భేటీలో డిజిటల్ పరివర్తన, క్రీడలు, డిజిటల్ చెల్లింపులు వంటి రంగాల్లో కుదిరిన ఒప్పందాల అమలుపై చర్చించారు. ముఖ్యంగా కిడ్సన్ టౌన్లో భారత్ అందించిన $1 మిలియన్ సహాయంతో పూర్తయిన గ్రామీణ జీవనోపాధి ప్రాజెక్టు విజయాన్ని ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టు వేలాది మందికి ప్రయోజనం చేకూర్చిందని, అలాగే హరికేన్ మెలిస్త విపత్తుతో జమైకా పునర్నిర్మాణానికి భారత్ తండగి నిలిచిందని తెలిపారు. భవిష్యత్ ప్రణాళికల్లో భాగంగా ఇండియా కరికమ్ భాగస్వామ్యం కింద జమైకాలో ఆర్టిజన్ ఎంపవర్మెంట్ హబ్ ఏర్పాటుపై చర్చించామని, ఈ చర్చలు అత్యంత సమగ్రంగా, ఫలప్రదంగా సాగాయని జయశంకర్ స్పష్టం చేశారు.
2: Development cooperation remains a very important pillar of our partnership. In this context, I was very pleased to note the successful completion and handover in March 2026 of the Improving Rural Livelihoods Project in Kitson Town, implemented with the assistance of India to the tune of $1 million under the India-UN Development Partnership Fund.
0: కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నిన్న న్యూఢిల్లీలో కీలక అధికారులతో సమావేశమై భారతదేశ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల పురోగతి సమీక్షించారు. భారత్ నుంచి మరిన్ని వ్యాపార సంస్థల ఎగుమతులు జరిగేలా ప్రోత్సహించడం ద్వారా ప్రపంచస్థాయి ఉత్పత్తులను ఎగుమతి చేయగల దేశ సామర్థ్యాన్ని వెలికితీసే మార్గాలపై చర్చించినట్టుగా సోషల్ మీడియా వేదికగా తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో సమగ్ర పరిశోధన, ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థ నిర్మించేందుకు ప్రభుత్వం నిబద్ధతతో ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన ఐఐటి మద్రాస్ టెక్ సదస్సు ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆవిష్కరణ ఆధారిత ఫలితాలు అందించేందుకు భారత్ పరిశోధన వ్యవస్థ మార్చాల్సిన అవసరం ఉందన్నారు. పరిశోధన అనేది సమాజానికి ప్రయోజనం చేకూర్చే స్పష్టమైన ఆవిష్కరణలకు దారితీయాలని, పరిశ్రమలు, స్టార్టప్లు, విద్యాసంస్థలకు వివిధ కార్యక్రమాల ద్వారా మద్దతిచ్చేందుకు పరిశోధన అభివృద్ది కోసం ప్రభుత్వం 100,00,000 రూపాయలు కేటాయించిందని తెలిపారు.
3: Today, the leadership of Prime Minister Modi government is committed to create a new ecosystem in research sector. Gone are the days where institutions will only be specific to teaching. Now priority has changed. There is a societal consensus. Institution must. Research should not be limited up to PhD thesis, citation, paper publication. Research must lead to innovation.
0: వియత్నాం అధ్యక్షులు టోల్ లామ్ 3 రోజుల అధికారిక పర్యటన కోసం ఈరోజు బీహార్లో గయాకు చేరుకోనున్నారు. ఈ పర్యటనలో టోల్ లామ్తో పాటు పలువురు మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, వ్యాపార ప్రతినిధి బృందం పాల్గొంటుంది. గయా పర్యటన అనంతరం సాయంత్రం న్యూఢిల్లీకి చేరుకుంటారు. రేపు రాష్ట్రపతి భవన ప్రాంగణంలో టోల్ లామ్కు ఘన స్వాగతం లభిస్తుంది. తర్వాత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతంగా చర్చించనున్నారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలతో పాటుగా పరస్పర ప్రయోజనాలపై ఇరువురు నేతలు చర్చ జరుపుతారు. సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది మృతితో వ్యాప్తం అధ్యక్షులు భేటీ అవుతారు. గురువారం ముంబై సందర్శిస్తారు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య కొత్త సహకార మార్గాలతో పాటుగా ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందిస్తుందని విదేశ వ్యవహారాల శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీలు రాఘవ్ చద్దా, అశోక్ పిట్టెల్, సందీప్ పాఠక్, రాజేంద్ర గుప్తాలు ఈరోజు రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. తర్వాత రాఘవ్ చద్దా మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల పార్టీని వీడి బీజేపీలో చేరిన రాజ్యసభ ఎంపీలు లక్ష్యంగా చేసుకుని పంజాబ్ ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుంటుందని ఆరోపించారు. పంజాబ్ ప్రభుత్వం, ఆమ్ ఆద్మీ పార్టీలు కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నాయని, ఈ పరిణామాలన్నీ రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లామని చద్దా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. నీటి సరఫరా వ్యవస్థలు బలోపేతం చేసేందుకు ప్రతి జిల్లాకు 1,00,000,000 నిధులు విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ప్రభుత్వ సేవలు అందించడంలో కృత్రిమ మేధస్సు వినియోగం విస్తరించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. ఏఐని సమర్థవంతంగా అమలు చేయడంలో మార్గనిర్దేశం చేసేందుకు నిపుణుల సలహా మండలి ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అలాగే వివిధ రంగాల్లో డ్రోన్ల వినియోగం ప్రోత్సహించేందుకు వర్క్షాప్ నిర్వహించాలని సూచించారు. పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతలతో సాంకేతిక వేదికల ద్వారా ప్రజల్లో ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈరోజు దేశంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింతో పాటు తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అదేవిధంగా బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాలు ఈరోజు వేడి వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ సాధించిన విజయాన్ని అమెరికాలో భారతీయ సంతతి నాయకులు స్వాగతించారు. ఇది రాష్ట్ర పరిపాలన, భద్రత, అభివృద్దిలో ఒక చారిత్రక మలుపును కొనియాడారు. ప్రముఖ భారతీయ అమెరికన్ డాక్టర్ భరత్ బరాయ్ ఈ ఫలితాన్ని బెంగాల్ ప్రజలు గొప్ప విజయంగా అభివర్ణించారు. ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ అధ్యక్షులు డాక్టర్ అడపా ప్రసాద్ బెంగాల్, అస్సాం ప్రజలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. భారత్ భద్రత దృష్ట్యా బెంగాల్లో బీజేపీ విజయం అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్పై ఇరాన్ జరిపిన దాడులకు మధ్యప్రాచ్య దేశాలు ప్రాంతీయ సమస్యలు తీవ్రంగా ఖండించాయి. ఈ దాడులు ప్రాంతీయ భద్రతా స్థిరత్వానికి ముప్పు కలిగించే ప్రమాదకర చర్యలుగా పేర్కొన్నాయి. సౌదీ అరేబియా యువరాజు, ప్రధానమంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్, యుఏఈ అధ్యక్షులు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో ఫోన్లో మాట్లాడి ఈ దాడులు ఖండించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. ఇక నిన్న రాత్రి ముంబైలో వాంకడే స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్పై ముంబై ఇండియన్స్ 6 తేడాతో విజయం సాధించింది. లక్నో నిర్దేశించిన 299 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ 18.4 ఓవర్లలో 4 కోల్పోయి ఛేదించింది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో 20 ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వాలున్నాయని, ప్రజలే దేవుళ్లనేది బీజేపీ మంత్రివని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో సమగ్ర పరిశోధన, ఆవిష్కరణలు, పర్యావరణ వ్యవస్థను నిర్మించేందుకు ప్రభుత్వ నిబద్ధతతో ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. భారత్ జమైకా మధ్య అభివృద్ది, సహకారం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కీలకమని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
4: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఈనాటి జీవన లహరి కార్యక్రమంలో పల్లవినే ఇంటి పేరుగా మార్చుకున్న గాన సరస్వతి, సంగీత విద్వాన్ పల్లవి శ్రీ వరదరాజ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
5: కర్ణాటక సంగీతంలో రాగం, తానం, పల్లవి చాలా ప్రముఖమైన అంశాలు. వీటిని ప్రదర్శించాలంటే వాటిపై ఎంతో పట్టు సాధించాలి. అటువంటి కర్ణాటక సంగీతంలో పల్లవులు పాడటంలో ఒక దిట్టగా ఎంతో ప్రత్యేకతని, గొప్పతనాన్ని సంపాదించుకున్న వ్యక్తి బెంగళూరు నివాసి అయిన ప్రముఖ సంగీత విద్వాంసులు, అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరోలో సుదీర్ఘకాలం పాటు సేవలు అందించిన పల్లవి శ్రీ వరదరాజన్ గారు ఈనాటి జీవనలహరి కార్యక్రమంలో తన సంగీత ప్రయాణం గురించి, అలాగే సంగీతం పట్ల ఆయన చేస్తున్న కృషి గురించి ఎన్నో వివరాలు తెలియజేయడానికి మనతో పాటు పల్లవినే తన ఇంటి పేరుగా మార్చుకున్న శ్రీ వరదరాజన్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్.
6: నమస్కారము.
5: పల్లవి శ్రీ వరదరాజు గారుగా మీరు ఇప్పుడు ప్రస్తుతం అందరిలో ప్రసిద్ధులయ్యారు. అయితే ఈ పల్లవి అనే పేరు ఏ విధంగా వచ్చిందండి?
6: పల్లవి అనేది కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో ఒక పెద్ద గొప్ప అది పరంపర. అది ఎప్పుడంటే త్రిమూర్తి గారు శ్యామశాస్త్రి గారు వాళ్ళు ఉండేటి కాలంలో బొబ్బిలి కేశవయ్య అని వాడు ఛాలెంజ్ చేశారు. ఆస్థానంలో వచ్చి నన్ను పల్లవి పడతాను ఎవరైనా ఉంటే పంపి. దాంట్లో శ్యామశాస్త్రి త్రిమూర్తిల వాళ్ళు శ్యామశాస్త్రి ఒక శరభనందన తాళం పాడి వాళ్ళని డిఫీట్ చేసి పంపించారు. దాని ఇంకా పల్లవి ఎక్కువ ప్రాశస్తి దొరికింది. దాని తర్వాత మా తండ్రి గారు ఓ డెడికేషన్ చేశారు కంప్లీట్ వాళ్ళ లైఫ్ అంటా రీసెర్చ్ అదంతా చేసి అక్కడ కర్ణాటక పెద్ద పెద్ద విద్వాంసుల దగ్గర గొప్ప విద్వాంసులు నేర్చుకొని మడ్రాస్కి ఫిలం ల్యాండ్కి రావాలా అని చెప్పి ఫిలం చలి సెట్ అయ్యారు. దానికి ఎవరో ఒక జమీందారు రిసెప్షన్ వారి డాక్టర్ మీ రిసెప్షన్ పాడే ఇట్లా ఒక సందర్భం దొరికింది. అప్పుడు వీళ్ళు పాడారు ఒక పెద్ద విద్వాంసు గొప్ప విద్వాంసు ఉంటుంది తిరుపతి విద్యల పల్లవి నరసింహులు నాయుడు అని వాళ్ళు వాడిని కలిసేసి ఒక పక్వాద్యం ఏర్పాటు చేయాలని చెప్పారు. చెప్పేసి యా ఊరు మీది అని అడిగారు. నేను బెంగళూరు. ఓ మైసూర్ పిల్ల ఏమి పాడవచ్చును అంటే అండర్ ఎస్టిమేట్ చేశారు. దాని తర్వాత నేను వచ్చాను వినాలా అని చేసి వాళ్ళు వినేసి రాగాతన పల్లవి పాడని చెప్పి వాళ్ళు చెప్పారు ఆ కచేరీలో. వాళ్ళు విని తర్వాత వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన అద్భుతంగా పాడారు మా తండ్రి గారు. మా తండ్రి గారి పేరు గానకళాభూషణ లయయోగి పల్లవి చంద్రప్ప అనే పల్లవి వాళ్ళు. వాళ్ళు రీసెర్చ్ చేసి కంప్లీట్గా వాళ్ళ జీవితం అంతా సంశోధన చేసి పల్లవి అనేది లాంఛనంగా వాళ్ళు పేరు జ్యోతిలోనే నిలుచుకునేది. కర్ణాటక హిస్టరీలో వాళ్ళే ఫస్ట్ 1970s కర్ణాటక గానకళా పరిషత్లో వాళ్ళు ఫస్ట్ టైము హిస్టరీలో తాళావధాన పల్లవి ఎట్లు చేయవాలా అని ఇంట్రొడ్యూస్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేసి పాడారు అక్కడ. అది రాగాతన పల్లవి పాడారు అక్కడ. వాడు పాడించుకోవడం రోమాంచన మాయపాడు వాళ్ళు మా తండ్రి గారు గురువులకు పల్లవి నరసింహ నాయుడు వాళ్ళు తిరుపతి విద్యాల నరసింహ నాయుడు అని వాళ్ళు మామగారు నారాయణ స్వామి నాయుడు అని వాళ్ళు కంపోజర్ది పరాకేల సరస్వతి అనే కంపోజిషన్ కీర్తనలు అంతా చేసింటారు. వాళ్ళు నాకు కౌడుకు లేదు వీళ్ళు ఇక్కడే ఉండేసి మా ఇంట్లోనే ఉండేసి పల్లవి అంత ఎన్నో శిష్యమంది ఉండరు వాళ్ళకి ఎవరు లభించుకుంటా లయంలో నాకు నిండా జ్ఞానం ఉంది లయ జ్ఞానం మీకు చెప్తాను మా ఇంట్లోనే ఉండేసి 12 ఇయర్స్ అక్కడ ఉండి మడ్రాస్లో వాళ్ళ దగ్గర డికే పట్టమ్మాళ్ళ గురు మా తండ్రి గురు పల్లవి నరసింహ నాయుడు ఉంది. వాళ్ళు ఇద్దరు జ్యోతులను నేర్చుకుంటే అక్కడ ఇంకా మడ్రాస్ మ్యూజిక్ అకాడమీలో మా తండ్రి గురువు జ్యోతల్లో వీళ్ళు ఇండివిజువల్గా పాడి 1960 onwards అక్కడ పాడింది రెగ్యులర్గా పాడి రోమాంచనాయని వాడంతా పెద్ద ఇచ్చేశారు. దాన్ని వాళ్ళకు పల్లవి అని లాంఛనంగా కర్ణాటక స్టేట్లో అన్ని విద్వాంసులు చేరుకొని ఈ మాది పల్లవి మా స్టేట్లో ఎవరు లేదు పల్లవి పడది పుట్టన చెట్టి టౌనాల్లో వాళ్ళు బంగారు తోడాలు వేసి సన్మానం చేసి పల్లవి అని బిర్రి తెచ్చారు. అప్పుడు ఇంకా పల్లవి అని వాళ్ళకి లాంఛనంగా నిలిపోయా.
5: అయితే ఇంత సుదీర్ఘమైన సంగీత అభ్యాసనంలో కానీ సంగీతంలో నిష్ణాతులుగా మారడం వెనుక మీ పరిశ్రమ ఎలా ఉంది, మీ కృషి?
6: పరిశ్రమ మాకు కొంచెము ఇబ్బందిగా ఉండింది. ఎలాంటే నేను ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేస్తూ ఉంటున్నాయి. ఎలాంటే సంగీతము నాకు మనసుకు శాంతి నెమ్మది ఒక పీస్ ఆఫ్ మైండ్ ఇస్తూ ఉండే. ఏమైనా మెంటల్ టెన్షన్ ఉండి 24 డెడికేట్ ఉండాల డ్యూటీ చేసి అవుతానో నేను ప్రాక్టీస్ ఇడుకుండా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటున్నాయి. ఎవరీ డే ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఇంటికి పోయేది ప్రాక్టీస్ చేసేది అదంతా రెగ్యులర్గా ఉంటున్నాయి. మా తండ్రి జోతల్లో నేను ఏజ్ ఆఫ్ 5 ఇయర్స్ నేను పాటలు ఇది పాటలు నేర్చుకుంటా. మా తాతగారు శేషప్పని వాళ్ళు పెద్ద విద్వాంసులు. అదన తర్వాత మా తండ్రి గారు వాళ్ళ జోతల్లో నేర్చుకుంటుని 12 ఇయర్స్ ఇంక 10 ఇయర్స్ ఇంకా నేను స్టార్ట్ చేశాను పాడేది సంగీత కచేరీలో అంత పాడేది చేసి చేశాను. 14 ఇయర్స్ ఆన్వర్డ్స్ మా తండ్రి గారు జోతుల్లో పల్లవిలో యావదే కచేరీలు నడిచానో దేశంలో ఎక్కడ మూలమూల పోతానో నేను జోతుల్లో పాడుతూ ఉంటున్నాయి. మోర్ దెన్ 20 ఇయర్స్ వాళ్ళ జోతుల్లో పాడేసి నాకు నిండా ఎక్స్పీరియన్స్ దొరికింది. వాళ్ళు రక్తంలో ఏమేమి లయంది ఒక అంశం ఉందో అదంతా నరనాడిలో రోమాచన్ నాకు అది వచ్చేసింది. వాళ్ళు ఈక్వల్గా పాడే మాది నేను నేర్చుకుంటున్నాను వాళ్ళు గారు.
5: అయితే ఈ ఐబీలో పనిచేసేటప్పుడు ప్రధానంగా ఢిల్లీలో ఉండేవారు. ఢిల్లీలో ఉండి కూడా అప్పుడు కూడా ఈ సంగీతాన్ని అభ్యసిస్తూనే సుదీర్ఘకాలం పాటు ఐబీలో వివిధ పదవుల్లో పనిచేసి 2010లో రిటైర్ అయ్యారు కదండి. 2010 నుంచి
6: రిటైర్
5: అయ్యారు. సుమారుగా ఇప్పుడు 15 సంవత్సరాల పాటు కేవలం సంగీతం మీదే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తూ సంగీతంలో అనేక రకాలైన కొత్త ప్రయోగాల్ని కూడా కృషి చేస్తున్నాను. వాటి గురించి చెప్పండి సార్.
6: నేను 2010లో జూన్లో రిటైర్ అయిపోయినాను. వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తారేమో నీ డిపార్ట్మెంట్లో మీ మాది డెడికేటెడ్ వర్కర్ లేదు ఆఫీసరు, మీరు ఇంకా 3 ఇయర్స్ ప్లస్ 3 ఇయర్స్ ఒక ఇక్కడ కంటిన్యూ చేయని చెప్పారు. నేను ఒక స్టెప్ మ్యూజిక్ ఫీల్డ్లో పెట్టేసి ఆ ట్రెడిషన్ మా తండ్రి గారి తర్వాత నా పైన నిండా రెస్పాన్సిబిలిటీ. అది కంటిన్యూ ఎవరు చేసేది ఫ్యామిలీ ఎవరు లేదని నేను అక్సెప్ట్ చేయలేదు. నేను అట్లే రిటైర్ చేసుకుంటూ కంప్లీట్గా నా మ్యూజిక్ ఫీల్డ్లోనే డెడికేట్ చేశానని చెప్పేసి మ్యూజిక్లో రీసెర్చ్ అన్ని చేసి 6 ఇయర్స్ నుంచి నేను పల్లవి ఫీల్డ్లోనే చేసుకొని మా తండ్రి గారు షట్కాల పల్లవి అంతా పాడుతూ ఉంటుంది. వాళ్ళ ఆశీర్వాదము వాళ్ళ కృపకటాక్షం ఇంకా నేను అష్టకాల పల్లవి అంతా రీసెర్చ్ చేసి ఎగ్జిక్యూట్ చేశాను. 2018లో నేను బెంగళూరులో శ్రీరామశివ మండలిలో అష్టకాల పల్లవి పాడాను తాళావధానంలో. కర్ణాటక హిస్టరీలో దిస్ ఇస్ ఫస్ట్ టైం నేను అష్టకాల పల్లవి పాడి ఎవరో చేయలేదు అక్కడ నేను చేసిండన్నది. ఇది నా డెడికేషన్ మీ కాంట్రిబ్యూషన్ టు ది మ్యూజిక్ ఫీల్డ్ కర్ణాటక మ్యూజిక్ ఫీల్డ్.
5: ప్రధానంగా ఇప్పుడు యువతరం సంగీతం నేర్చుకుంటున్న వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు ఏమిటి?
6: ఏమిటి ఇప్పుడు ఇప్పుడు నాట్ ఓన్లీ స్టూడెంట్స్ ఇన్క్లూడింగ్ పెద్ద పెద్ద గొప్ప విద్వాంసులు అంటా ఏం చేస్తారు వాళ్ళకంతా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి పల్లవి లేకుండా కచేరీలు ముక్తం చేయకూడదు. అది నా రిక్వెస్ట్ అపీలు. ఇప్పుడు పల్లవిలో పెద్దోళ్ళు ఒక సాంస్క్రిట్ శ్లోకం చెప్పేసి ఎగ్జాంపుల్ ఇచ్చిండారు. పకారో పదగర్భంతుల్లకారో లయ ఉచ్యతే వివరణ విన్యాస ప్రోక్త పల్లవ్యర్థ విచక్షణకి అని చెప్పిండారు. అంటే పల్లవి అంటే పదగర్భ లయ విన్యాసం. దాంట్లో పల్లవిలో మనోధర్మ సంగీతం ఉండాలా, ఉంటేనో లయకు జాతి ప్రాముఖ్యత్వం ఇవ్వాలా అని వాళ్ళు శ్లోకం అర్థమది. ఇప్పుడు పాడేంత విద్వాంసులు ఇంక్లూడింగ్ స్టూడెంట్స్ పల్లవి పాడేదే అపరూపము. వాళ్ళు పల్లవి లేకుండానే కచేరీ ముక్తాయి చేస్తారు. నేనేం చేస్తానంటే పల్లవి లేకుండా ముక్తాయి చేయకూడదని అప్పీల్ చేస్తాను, రిక్వెస్ట్ చేస్తాను. దాని తర్వాత జోతుల్లో పల్లవి పాడితేనో ఒక లైక్ జాస్తిగా ప్రాముఖ్యతం ఇవ్వాలి. పల్లవి అనేది కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో పెద్ద గుడిలు గోపురం చేసి దానిపైన కలస పెట్టలేట అదే మాదిరి పల్లవి ఒక స్కాలర్లీ టాపిక్. దానికి ప్రయారిటీ ఇవ్వాలి లైమ్కు. భర్జరిగా ప్రమాదంగా పాడతారు రాగాతానము, పాడేసి ఒక కొంచెము ఈ స్వర ప్రస్థానం నిర్వల్ చేసి అనులోమ విలోమ చేసి పాడతారు. దాంట్లో లయ భాగమే ఉండేలేదు. లయం పాడంటే అది ఈశ్వరంశము, శుతిర్మాత లయపితాన్ని, శృతిలో సరసమ ఆడు వచ్చును ఆ అమ్మకు కంపేర్ చేసింటారు. శృతి అమ్మ దగ్గర ఏమైనా ఆడవచ్చును, పిత అంటే లయలు, అప్ప దగ్గర భయం, ఏమైనా చేస్తే కొట్టేస్తారు. మరి లయ శిక్షది నిండాపు రూపం కష్టం అది, ప్రాపర్ గురు దగ్గర నేర్చుకొని ఎదిగారు వాళ్ళంతా కష్టపడి నా లయన ఒలుచుకోవాల.
5: అయితే పల్లవి శ్రీ వరదరాజుగా ఎంతో ప్రసిద్ధికెక్కిన మీరు, మా శ్రోతల కోసం మీకు ఇష్టమైన ఒక పల్లవి ఏదైనా వినిపిస్తారా?
6: చెప్తాను. ఇక మన రీసెంట్గా నేను మైలాపూర్లో ఉండే శ్రీ పార్థసారథి గానసభ కర్ణాటక మ్యూజిక్ అక్కడ పల్లవి దర్బార్ అని పల్లవికియే ఒక స్టేజ్ ఉండేది మా దేశంలో ఉండేది. అది పెద్ద గొప్ప విషయం అది. పల్లవి కోసం నిండా వాళ్ళు టాప్ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు అక్కడ. పల్లవి నరసింహన్ అన్ని వాళ్ళ కొడుకులు వాళ్ళంతా చేసి ఒక ఫార్మ్ ఎక్స్చేంజ్ చేసి పల్లవి కోసము నాకు స్పెషల్గా ఇన్వైట్ చేసి అక్కడ ఒక అష్టకాల పల్లెం పాడాలని చెప్పాను. నేనేం చేస్తే ఒక రైట్ హ్యాండ్లో ఖండజాతి త్రిపుడతాళం చతురస్రగతి 18 బీట్లు వస్తుంది, 36 అక్షరాలు వస్తుంది చతురస్రగతి అంటే రైట్ హ్యాండ్లో. లెఫ్ట్ హ్యాండ్లో మిశ్రజాతి జంపితాళం 18 బీట్లు వస్తుంది, 2 చేసుకుంటే 36 2 36 వస్తుంది. 1 2 3 4 5 బీట్ వస్తుంది. తంపింప్రసిని ఇంకా స్టార్ట్ చేయాలి. పల్లవి సాత్యం వచ్చి దశరథ రామచంద్రయ్య దయానిధని, దాన్ని అనులోమయులంలో పాడాల. ఒక శాంపుల్ పాడి చూపిస్తాను. రైట్ హ్యాండ్లో ఒక బీట్ విడిచి 2 బీట్లను స్టార్ట్ చేస్తుంది. నేను పాడి చూస్తాను.

హారతిలో ఆ రక్షణ వస్తుంది. ఇది అనులోమ విలోమ చేసేది ఏంటంటే విలంబ కాలము, దీన్ని విలంబ కాలం చేసేది. విలంబ కాలం అయిన తర్వాత ఒక కాలము రావాలా, దాని తర్వాత విలంబ తిస్సు చేయవాలా, మూడు స్పీడ్ అయింది. దాని తర్వాత రెండో కాలం రావాలి, నాలుగు స్పీడ్ అయింది. రెండో కాలం అయిన తర్వాత మధ్యమ కాలంలో తిస్సు చేయవాలా, ఐదు స్పీడ్ అయింది. దాని

0: పాఠం చెప్పి ఆ ట్రెడిషన్ను కంప్లీట్ నాకు ట్రాన్స్ఫర్ చేశారు. అదిని పెట్టుకొని నేను ఇంకా ఏమైనా చేయాలా అని చేసుకుంటా రాగా తన పల్లవిలో వర్క్షాప్ చేసిండాను. బెంగళూరు యూనివర్సిటీలో పల్లవి గాన సభ అని ఒక చేసి దాంట్లో 28-30 ఇయర్స్ వరకు విశేషంగా తాళావధన పల్లవి, విశేషం పల్లవి, దాంట్లో అష్టోత్తర శతాళ పల్లవి, అష్టోత్తర శతాళ పల్లవి ఏంటో లఘు గురు ప్లుత కాకపాద అంతా వస్తుంది. దాంట్లో ఇప్పుడు విలోకిత తాళము 47 కౌంట్స్ వస్తుంది. దాన్ని కౌంట్ చేయకుండా లఘు గ్రూపులు తక్కకపోతే వస్తుంది. అదంతా కౌంట్ చేయకుండా మనోలయ పల్లవి సిస్టంలో అందరూ ఇప్పుడు కౌంట్ చేసుకొని ఫింగర్లో కౌంట్ చేసుకొని ఫిజికల్లీ కౌంట్ చేసుకొని పాడతారు. ఆ మాది పాడకుండా మా ట్రెడిషన్, మా పల్లవి పరంపర అది. మా తండ్రి గురువులు వాళ్ళు దాని తర్వాత నా తండ్రి, నేను అది కంటిన్యూ చేసి మనోలయ పల్లవిలో నేను అష్టోత్తర శతాళాన్ని పాడినాను. అన్ని సభలు సదస్సులు అంతా నా సన్మానం చేసిండారు. చింతమని గాని సమాజ ఆర్గనైజేషన్స్ అంతా నిన్న టెటిల్స్ అంతా ఇచ్చిండారు. గాన కళా పరిషత్లో నేను ఎక్స్పర్ట్ కమిటీ మెంబరు. ఈ మ్యూజిక్ ఎగ్జామినేషన్ పని చేసిండాను. కర్ణాటక సంగీత నృత్య అకాడమీ వాళ్ళని అదంతా వాళ్ళని పని చేసిండారు. లోకంది చేసి ఎన్నో నాదబ్రహ్మ, గాన సరస్వతి, గాన కళా చంద్ర, నాదచింతామణి, గాన కళా కస్తూరి, మంజుదాస్ అవార్డు, విద్యాజ్యోతి సంస్థలంతా నా డెడికేట్ పల్లవి సమ్మ పెట్టి చూసి వాళ్ళు సన్మాన్ చేసి గౌరవించారు.
1: మన ఆకాశవాణి శ్రోతల కోసం కర్ణాటక సంగీతం నుండి ఏదైనా కృతి పాడతారా?
0: ఒక ముత్తుస్వామి దీక్షితది, ఒక కీర్తన అపరూప కృతి ఇది, వీరవసంత రాగము. ఇది వరుణప్రియ రాగంలో జన్యమిది వీరవసంతాన్ని.

తయక చరణ జనని శ్రీ కమలాంబిక స్మరణ కనక రత్న సింహాసన భరణ గణపతి గురుగు జనగ భవధరణ జననాత్ కైవల్యదాయక చరణ జనని శ్రీ కమలాంబిక స్మరణ వీరవసంత చాగర

0: చాలా సంతోషం సార్. సంగీతంలో ఉన్న అనేక రకాలైన ప్రక్రియల గురించి కర్ణాటక సంగీతంలో ప్రధానంగా మీ ద్వారా ఈనాటి శ్రోతలందరూ కూడా వినడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇక సుదీర్ఘకాలం పాటు ఇంకా ఈ సంగీతంలో ముఖ్యంగా మీకు ఎంతో ఇష్టమైన ఈ పల్లవి ప్రక్రియలో మరింతగా కృషి చేసి మరిన్ని అవార్డులని అలాగే శ్రోతల నుంచి గొప్ప గుర్తింపుని పొందాలని మేమందరం కోరుకుంటున్నాం. ధన్యవాదాలు సార్.
1: నమస్కారం అందరూ.
2: శ్రోతలు, ఇంతవరకు ఈనాటి జీవనలహరి కార్యక్రమంలో పల్లవిని ఇంటి పేరుగా మార్చుకున్న గాన సరస్వతి, సంగీత విద్వాన్ పల్లవి సి వరదరాజా గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ పి ప్రసాద్ కిరణ్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఇప్పుడు కొన్ని సినీ గీతాలు వింటారు. ప్రేమదేశం ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ బృందం ఆలపించిన భువనచంద్ర గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి మన అందరి వాణి. బహుజన హితాయ బహుజన సుఖాయ నినాదంతో 9 దశాబ్దాలుగా ప్రజల జీవితాల్లో భాగమై విజ్ఞానాన్ని, వినోదాన్ని, సమాచారాన్ని అందిస్తూ ప్రసార రంగంలో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది ఆకాశవాణి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రూపొందించి అందించిన మేలిముత్యాల్లాంటి కార్యక్రమాల్లోని కొన్ని ఆణిముత్యాలను మే 1వ తేదీ నుంచి మే 31 వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటలకు విజయవాడ ఏ మీటర్లు మరియు రెయిన్బో ఎఫ్ఎం 102.2 ఛానల్లో గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో వినవచ్చు.
1: గలగల కృష్ణానదిలా సందడిగా మాట్లాడడం మీకు ఇష్టమా?
2: Yes, నాకు చాలా ఇష్టం.
1: నెక్స్ట్ 1 డే ఆర్జే అవుతారా?
2: Of course, ఎప్పుడు ఎక్కడ?
1: 90 ఏళ్ల ఆకాశవాణిలో మీ వాణి వినిపించాలనుందా? అయితే ఎందుకు ఆలస్యం? మీలోని కవి హృదయాన్ని తట్టిలేపే సమయమిదే. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని ఒక తెలుగు కవిత రూపంలో పంచుకోండి. మీ కళానికి, మీ సృజనకి వేదిక ఆకాశవాణి 90 వసంతాల వేడుక. మీ కవిత, మీ వివరాలు ఐడి ప్రూఫ్తో సహా మే 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో స్వయంగా అందజేయగలరు. గెలుపొందినటువంటి విజేతలు ఆకాశవాణిలో మీ స్వరాన్ని 1 డే ఆర్జేగా వినిపించేటువంటి సువర్ణావకాశం అందిస్తోంది. '90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకు అవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపు వారై ఉండాలి. మే 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కళాన్ని కదిలించి మీ గళాన్ని 1 డే ఆర్జేగా ఆకాశవాణి విజయవాడ

0: కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి.
1: ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రభంజనం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 595 పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, 590 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 200 మంది. ప్రతిభావంతులైన టీచర్లతో, అత్యాధునిక సౌకర్యాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో మన ప్రభుత్వ పాఠశాలలు 10th రిజల్ట్స్ లో బెస్ట్, పర్ఫార్మెన్స్ లో ఫస్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల రికార్డ్. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి, వారి భవితకు బంగారు బాట వేయండి.
2: శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట హరిహరన్ సుజాత ఆలపించారు. భువనచంద్ర గీతం ఇది, ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. రక్షకుడు చిత్రం కోసం

0: శ్రోతలు ఇంతవరకు సినీ గీతాలు విన్నారు.
1: ముజే సతనా మధ్యప్రదేశ్ కే కోయి శ్రీమాన్ భరత్ గుప్తా కర్కే హై మై గౌడ్ పర్ ఏక్ మేల్ భేజా. రైల్వే మే జా రహే తే ఉస్కా అప్నా అనుభవ కహా. ఉన్హోనే కహా సాహబ్ మే పహలే భీ రైల్వే మే జాతా థా, ఇస్ బార్ భీ రైల్వే మే గయా, లేకిన్ మే దేఖ్ రహా హూం కి రైల్వే మే హర్ ప్యాసెంజర్, రైల్వే మే లోగ్ ఖాతే పీతే రహతే హై, కాగజ్ వాగజ్ ఫేంక్తే రహతే, బోలే కోయి ఫేంక్తా నహీ థా. ఇత్నా హి నహీ, ఢూంఢతే థే భీ కహీ డిబ్బే మే డస్ట్బిన్ హై క్యా, హమ్ కూడా కచరా ఉస్మే డాలే. ఆర్ జబ్ దేఖా కి భీ రైల్వే మే యే వ్యవస్థా తో నహీ హై, తో ఉన్హోనే ఖుద్ నే కోనే మే హీ సబ్ లోగో నే అప్నా కూడా కచరా ఇకట్ఠా కర్ దియా. బోలే యే మేరే లియే బహుత్ హీ సుఖద్ అనుభవ థా. మే భరత్ జీ కా ఆభారీ హూ కి ఉన్హోనే యే జానకారీ ముజే పహుంచాయి. లేకిన్ మే దేఖ్ రహా హూం కి సబ్సే జ్యాదా ప్రభావ్ ఛోటే ఛోటే బచ్చో మే హువా హై. సేంకడో పరివార్ యే బాత్ కి చర్చా కర్తే హై కి హమారా బచ్చా అభీ కహీ చాక్లెట్ ఖాతా హై తో కాగజ్ తురంత ఉఠా లేతా హై. మనే అభీ ఏక్ సోషల్ మీడియా మే కిసీ కా దేఖా థా, కిసీ నే లిఖా థా ఆజ్ కా మేరా హీరో, ఔర్ ఆజ్ కా మేరా హీరో మే ఉన్హోనే కిసీ కి బచ్చే కి తస్వీర్ దీ థీ, ఔర్ కహా థా కి వో బచ్చా ఖుద్ ఇన్ దినో కహీ పర్ భీ కూడా కచరా హై తో ఉఠా లేతా హై, స్కూల్ జాతా హై తో ఉఠా లేతా హై, అప్నే ఆప్ కర్ రహా హై. ఆప్ దేఖియే సబ్కో లగ్నే లగా హై కి హమారా దేశ్ హమ్ గందా నహీ కరెంగే, హమ్ గందగీ మే ఇజాఫా నహీ కరెంగే, ఔర్ జో భీ కర్తే హై వో శర్మిందగి మహసూస్ కర్తే హై, తురంత కోయి న కోయి ఉన్కో టోక్నే వాలా మిల్ జాతా హై. మే ఇసే శుభ్ సంకేత్ మాన్తా హూం.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సమయం 1:20 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు: విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిని స్పష్టం చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గుంటూరు ఛానల్ కాలువ ఆధునీకరణ విస్తరణ పనులకు అనుమతులు మంజూరయ్యాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలీసెట్ 2026 ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. రాష్ట్రంలో రహదారి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా జలధార జలహారతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిని స్పష్టం చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2026 జూన్ 1 నుంచి విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు అందులో పేర్కొంది. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లను విశాఖ జోన్ పరిధిలోకి తీసుకొచ్చింది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటనపై రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు కావడం రాష్ట ప్రజల చిరకాల స్వప్నమని పేర్కొన్నారు. రైల్వే జోన్ కార్యకలాపాలతో రాష్ట రవాణా రంగంలో కొత్త దశ ప్రారంభమవుతుందని అన్నారు. కొత్త జోన్ ఏర్పాటుతో రైల్వే మౌలిక సదుపాయాలు మెరుగుపడటంతో పాటు కొత్త రైళ్లు, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. గుంటూరు ఛానల్ కాలువ ఆధునీకరణ విస్తరణ పనులకు పరిపాలనా అనుమతులు మంజూరైనట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులో ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ గుంటూరు ఛానల్ అభివృద్ది ద్వారా సాగునీటి సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయనున్నామని చెప్పారు. ఛానల్ను పరిశీలించామని, ప్రస్తుత పరిస్థితులను అంచనా వేసి అవసరమైన మరమ్మత్తు పనులను చేపడతామని తెలిపారు. ఈ ప్రాజెక్టు ఆధునీకరణ ద్వారా సాగు తాగునీరు మరింత అందుబాటులోకి వస్తుందని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ చేయటం వల్ల ఇప్పుడు 27,000 ఎకరాల ఆయకట్టు ఏదైతే ఉందో అది ఇంకొక 48,000 ఎకరాల అడిషనల్ గా ఆయకట్టు వచ్చి 75,000 ఎకరాల ఆయకట్టుకి మంచి నీరు వస్తుంది. అడిషనల్ గా ఒక 40-50 గ్రామాలకి డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా వస్తుంది. ఈ 47 కిలోమీటర్లు ఏదైతే గుంటూరు ఛానల్ ఉందో అందులో లాస్ట్ 10 కిలోమీటర్లు ఛానల్ విడ్త్ అనేది తక్కువగా ఉండటం వల్ల ఈ ఛానల్ కింద ఎక్స్టెన్షన్ చేసినా కూడా వాటర్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడున్న లాస్ట్ 10 కిలోమీటర్లలో ఇంకొక 50 ఎకరాల పైన ల్యాండ్ ఎక్విజిషన్ చేసి దాన్ని వెడల్పు చేయటం, వీటితో పాటు బండ్స్, బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో కట్టల్ని స్ట్రెంగ్తన్ చేయటం. ఎందుకంటే ఇది 60 సంవత్సరాల క్రితం కట్టినటువంటి గుంటూరు ఛానల్.
0: రాష్ట్రంలో పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలీసెట్ 2026 ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ఈ ఫలితాలను విడుదల చేశారు. పాలీసెట్కు మొత్తం 177,581 మంది దరఖాస్తు చేయగా 63,008 మంది పరీక్ష రాశారు. వీరిలో 48,950 మంది అర్హత సాధించారని తెలిపారు. పాలీసెట్లో బాలికలు 93.57% అర్హత పొందగా బాలురులో 89.88% అర్హత సాధించారని అన్నారు. ఈ ఫలితాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యధికంగా 99.11% అర్హత సాధించగా 95.46% పోలవరం, 93.45% పార్వతీపురం మన్యం జిల్లాలు తరువాతి స్థానాల్లో నిలిచాయని చెప్పారు. ఫలితాలను POLYCETAP.AP.GOV.IN వెబ్సైట్ ద్వారా లేదా మనమిత్ర వాట్సాప్ నంబరు 9552300009 ద్వారా తెలుసుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో రహదారి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో సురక్షిత రోడ్లు, సురక్షిత జీవితం నినాదంతో నిర్వహించిన బైక్ అవగాహన ర్యాలీలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా హెల్మెట్ను ధరించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో హెల్మెట్ ధరించడం తప్పనిసరి చేశామని తెలిపారు. రహదారి భద్రత నియమాలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాటించాలని మంత్రి సూచించారు. సమాచార హక్కు చట్టం ఆర్టీఐపై విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్కో కార్యాలయంలో రాష్ట స్థాయి అవగాహన సదస్సును ఈరోజు నిర్వహించారు. ఈ సదస్సులో సమాచార హక్కు చట్టం అమలు, పారదర్శకత, ప్రజలకు అందించే సమాచారం వంటి అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రధాన సమాచార కమిషనర్ వి శ్రీనివాసరావు మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వ కార్యకలాపాల్లో పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ సంస్థలు ప్రజలకు సమయానికి సరైన సమాచారం అందించడంలో కీలక పాత్ర పోషించాలని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మూడు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయాన్ని పురస్కరించుకుని విజయవాడలో ఈరోజు విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. నగరంలోని భవానీపురంలో జరిగిన ఈ ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా పార్టీ బలపడుతుందని పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల్లో సాధించిన విజయాలు ప్రజల విశ్వాసానికి నిదర్శనమని తెలియజేస్తూ,
2: కేవలం వెస్ట్ బెంగాలే కాదు, అస్సాం, పాండిచేరిలో కూడా తిరిగి అధికారంలోకి రావటం ఏదైతే ఉందో నిజంగానే అద్భుతం. అస్సాంలో హ్యాట్రిక్ సాధించడం జరిగింది. పాండిచేరిలో కూటమి ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావటం జరిగింది. మార్పు కోరుతున్నారని ప్రజలకి ఒక సంకేతం ఇచ్చే విధంగా నీతి, నిజాయితీ, నిర్భరంగా నిలబడే నాయకులకి గెలిపిస్తారనే దానికి తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఎన్నికలే తార్కాణం. యొక్క విజయం మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది.
0: రాష్ట్రంలో భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా జలధార జలహారతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని హనుమంతగుండం చెరువు నుంచి దాదాపు 23 కిలోమీటర్ల కాలువ పరిధిలో ఉన్న 5 చెరువులు, వాగులు, వంకల్లో మట్టి పూడిక తీత పనులు చేపట్టినట్లు వెల్లడించారు. భూగర్భ జలాలు 3 మీటర్ల లోపే అందుబాటులో వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దీంతో రైతులు బోర్ల ద్వారా సులభంగా పంటలు సాగు చేసుకునే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. జలధార జలహారతి కార్యక్రమం ద్వారా నీటి వనరుల సంరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉబ్బసం, ఆస్తమా పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం మే నెల మొదటి మంగళవారం ప్రపంచ ఉబ్బస అవగాహన దినాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పిల్లలు, పెద్దలలో ఉబ్బసం అత్యంత తరచుగా వచ్చే దీర్ఘకాలిక వ్యాధి. ఆస్తమాపై అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఏటా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతుంది. ఆస్తమా ఉన్న ప్రతి ఒక్కరికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇన్హేలర్ అందుబాటులో ఉండడం ఇప్పటికీ అత్యవసరం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది ప్రపంచ ఉబ్బస అవగాహన దినాన్ని నిర్వహిస్తున్నారు. ఉబ్బసం, ఆస్తమాపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు, వైద్య సేవలు అందుబాటును మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రపంచ ఆస్తమా దినోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ, ఆస్తమాతో జీవిస్తున్న వారికి సమయానుకూల చికిత్సతో పాటు అవసరమైన మద్దతు అందించడం ముఖ్యమని పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన పరిసరాలు, సకాలంలో చికిత్స అత్యవసరం మని మంత్రి అన్నారు. ఆస్తమా నియంత్రణకు జీవన శైలిలో మార్పులు అవసరమని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను బలోపేతం చేసేందుకు రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య అన్నారు. నందిగామ నియోజకవర్గంలో ప్రతిభావంతులైన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించేందుకు వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు విమాన ప్రయాణం చేసే అవకాశం కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది ఎంపికైన విద్యార్థులతో ఈరోజు విజయవాడ నుంచి హైదరాబాద్కు విమానంలో ప్రయాణించారు. ఈ సందర్భంగా తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా రాణించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిని స్పష్టం చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గుంటూరు ఛానల్ కాలువ ఆధునీకరణ, విస్తరణ పనులకు అనుమతులు మంజూరయ్యాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలీసెట్ 2026 ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. రాష్ట్రంలో రహదారి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని హోంమంత్రి వంగల్పూడి అనిత పేర్కొన్నారు. భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా జలధార జలహారతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2.
4: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాత్.
5: ముఖాన మొటిమల
6: సై బాల్,
5: గజ్జా బొబ్బలా
6: సై బాల్,
5: నడుగులో తామరా
6: సై బాల్,
5: బురద పుల్లా
6: సై బాల్.
7: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
8: తెలుగు రాష్ట్రాల నుండి
9: 300కి 300 మార్కులు సాధించిన
10: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
11: మన శ్రీ చైతన్య విద్యార్థే.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా వేసవిలో చిన్నపిల్లల ఆరోగ్య సంరక్షణ గురించి డాక్టర్ శనక్కాయల రాధామాధవి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: డాక్టర్ శనక్కాయల రాధామాధవి గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: డాక్టర్ రాధామాధవి గారు, మీరు గుంటూరులో ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులుగా, పీడియాట్రిషియన్గా లేదా చిల్డ్రన్ స్పెషలిస్ట్గా, దీంతోపాటు ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ గుంటూరు జిల్లాకి సెక్రటరీగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా డాక్టర్ గారు, వేసవి కాలం అనగానే చిన్నపిల్లల విషయంలో చాలా జాగ్రత్త వహించాలని చెప్పి మనందరికీ తెలిసిందే. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఒక్కొక్కసారి ఈ వేసవి యొక్క తీవ్రతను బట్టి అవనండి, లేదా మనం ఏదైనా సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వలనో చిన్నపిల్లల విషయంలో రకరకాల ఇబ్బందులు వస్తుంటాయండి. అసలు సర్వసాధారణంగా వేసవిలో పిల్లల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఏ సమస్యలు వస్తాయనేటువంటి ముందు చెప్పండి డాక్టర్ గారు.
2: నమస్కారం అండి శ్రోతలందరికీ. మీరు అన్నట్టు ఇప్పుడు చాలా వేడి ఎక్కువగా ఉంది, టెంపరేచర్స్ కూడా ఎస్పెషల్లీ మనకి చాలా టెంపరేచర్స్ పెరిగి అందరం కూడా, పిల్లలే కాదు పెద్దవాళ్ళం కూడా ఇబ్బంది పడుతున్నాం. కాకపోతే మీరు అడిగినట్టు అసలు వచ్చే సమస్యలు ఏంటి సమ్మర్లో, మన అందరికీ తెలిసిందేనండి, కామన్గా మనం ఇబ్బంది పడేది డయేరియా, తర్వాత వాంతులు, జ్వరం, ఎక్కువ హీట్ అయిపోయినప్పుడు హీట్ స్ట్రోక్ కానీ సన్ స్ట్రోక్ కానీ, ఫుడ్ పాయిజనింగ్ జరుగుతూ ఉంటుంది, ఇటీవల మనం కొన్ని ఇన్సిడెంట్లు కూడా విన్నాం, తర్వాత స్కిన్ ర్యాషెస్, ఇన్ఫెక్షన్స్ ఎలాంటి అంటే కంజక్టివైటిస్ కానీ అలాంటి ఐ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటిలన్నిటికీ ఒకటే కారణం అండి, ఎప్పుడైతే టెంపరేచర్స్ పెరుగుతాయో బాడీలో వాటర్ లాస్ జరిగి మన బాడీలో నుంచి వాటర్ వెళ్ళిపోతే మనం డీహైడ్రేషన్కి గురవుతాం. పెద్దవాళ్ళం అయితే కొంచెం మనం చెప్పగలుగుతాం కాబట్టి పర్వాలేదు, చిన్నపిల్లలు ఏంటంటే వాళ్ళు చెప్పలేరు కాబట్టి మనం వాళ్ళ పట్ల చాలానే జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ 1 ఇయర్ కన్నా తక్కువ పిల్లలండి, అంటే వాళ్ళని మేము ఇన్ఫాన్స్ అంటాము, వాళ్ళ విషయంలో ఏంటంటే వాళ్ళు గబుక్కుమని డీహైడ్రేషన్కి గురయ్యి తెలియకుండా అన్కాన్షియస్ అయిపోయి ఇబ్బందులు పడుతూ ఉంటారు. అందుకని మనం వాళ్ళ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ప్రమాదాల నుంచి మన పిల్లల్ని ప్రివెంట్ చేయొచ్చు.
1: అసలు ఏమిటి డాక్టర్ గారు డయేరియా అంటే, ఏంటి కారణాలు ఏంటి అసలు దానికి?
2: ఇప్పుడు మనకి అందరికీ నాలెడ్జ్ పెరిగిందండి, దాంతో అందరూ డయేరియా లేకపోతే అసలు డిసెంట్రీ అంటే ఏంటి, డీహైడ్రేషన్ ఏంటి అన్నది కామన్ మ్యాన్ కూడా దాని మీనింగ్ కానీ దాని యొక్క డెఫినేషన్స్ తెలుస్తున్నాయి. అయినా సరే ఒక్కసారి నేను మా శ్రోతలందరికీ అసలు డయేరియా అంటే ఏంటి అంటే, డయేరియాలో కూడా అక్యూట్ అంటాం, క్రానిక్ అంటాం. అక్యూట్ అంటే ఎప్పుడైతే అది ఒక 1 వీక్ కన్నా తక్కువ డ్యూరేషన్ ఉంటుందో దాన్ని అక్యూట్ డయేరియా అంటామండి, ఎప్పుడైతే 2 వారాల కన్నా ఎక్కువ అయిపోతుందో దాన్ని క్రానిక్ డయేరియా అంటాం. అయితే డయేరియా అంటే కూడా ఏంటంటే, ఎప్పుడైతే ఒక చైల్డ్ లూజ్గా అంటే వాటరీ స్టూల్స్ 3 కన్నా 3 కన్నా ఎక్కువసార్లు రోజు మొత్తం మీద అలా గనక జరుగుతున్నప్పుడు దాన్ని అక్యూట్ డయేరియా అంటాం. అంటే ఒక్కొక్కసారి 1 సార్లు 2 సార్లు పిల్లలు లూజ్గా అయినా సరే కంగారు పడాల్సిన అవసరం లేదు, అది కనుక ఒకవేళ 3 కన్నా ఎక్కువసార్లు అయినప్పుడు లూజ్గా వాటరీగా ఉంటే దాన్ని మనం అక్యూట్ డయేరియా అంటాం. అయితే దానికి కారణాలు కూడా చాలా ఉన్నాయండి. యూజువల్గా కామనెస్ట్ కాజ్ అంటే మనం పిల్లల్లో ప్రథమంగా చూసే కారణాలు ఏంటంటే వైరస్, అందులో కూడా ఎస్పెషల్లీ రోటా వైరస్, ఆ తర్వాత బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు. అతి సామాన్యంగా అతి జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిన విషయం ఇంకొకటి ఏంటంటే కంటామినేటెడ్ ఫుడ్, దానివల్ల కూడా పిల్లలకి డైరియా వచ్చే అవకాశం ఉంది. ఫుడ్ పాయిజనింగ్, ఇప్పుడు టెంపరేచర్స్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఫుడ్ అంతా పాడైపోతుంది, మనం ఆ ఫుడ్ స్టోర్ చేసేటప్పుడు ఏదైనా అజాగ్రత్తగా కనుక ఉంటే ఆ పాడైపోయిన ఫుడ్ కనుక తెలియకుండా పిల్లలు కనుక తింటే దాన్ని వాళ్ళు ఫుడ్ పాయిజనింగ్కి గురయ్యి అప్పుడు కూడా డయేరియాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ ముఖ్యమైన కారణాలండి.
1: అయితే డాక్టర్ రాధామాధవి గారు, ఈ డయేరియా అనేటువంటిది సరి అయిన చికిత్సలు అందించుకోకపోయినా, సకాలంలో చికిత్స తీసుకోకపోయినా అసలు ప్రమాదకారే అండి డయేరియా?
2: ఇప్పుడు డయేరియాలో కూడానండి మనం ఎట్లా అయితే ముందు అనుకున్నాం డీహైడ్రేషన్, అది కూడా 3 భాగాల కింద మేము డివైడ్ చేస్తాం, మైల్డ్, మోడరేట్, సివియర్. ఎప్పుడైతే కొంచెం తక్కువ సింప్టమ్స్ ఉంటాయో అంటే పిల్లలు కొంచెం డయేరియా అయింది, పెద్దగా వాంతులు అవ్వలేదు, దాన్ని మైల్డ్ డీహైడ్రేషన్ అంటాం. అదే సివియర్ డీహైడ్రేషన్ అప్పుడు ఏంటంటే అసలు చాలా వాంతులు అయినాయి, పిల్లలు యూరిన్ పాస్ చేయలేదు, లేకపోతే అసలు ఏమి తాగట్లేదు, అన్కాన్షియస్గా బేబీ డ్రౌజీగా ఉన్నప్పుడు దాన్ని సివియర్ డీహైడ్రేషన్ అంటాం. అయితే వీటిలన్నిటినీ కూడా మనం ఒక హెడ్డింగ్లో కనుక చూసుకుంటే అట్లని రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటాం. అంటే ఎప్పుడు మనం దాని గురించి చర్య తీసుకోవాలి, జస్ట్ సింపుల్గా ఉన్న మైల్డ్ డిహైడ్రేషన్, అంటే జస్ట్ డైరియా అయింది, బేబీ బాగానే యూరిన్ పాస్ చేస్తుంది, యాక్టివ్గా ఉంది, మనం ఇచ్చిన వాటర్ తాగుతుంది లేదా మదర్ బ్రెస్ట్ మిల్క్ తాగుతుంది, అలాంటప్పుడు మనం ఏం కంగారు పడాల్సిన అవసరం లేదండి. కాకపోతే సివియర్ డిహైడ్రేషన్ అంటే దాంట్లో కొన్ని అలార్మింగ్ సైన్స్ ఉంటాయి. ఎట్లా అంటే బేబీ చాలా డల్గా ఉంది, డ్రౌజీగా ఉంది, మనం పిలుస్తున్నా పలకట్లేదు, 4-5 అవర్స్ అయింది బేబీ యూరిన్ పాస్ చేయలేదు, మనం ఏది ఇచ్చినా సరే బేబీ వామిట్ చేసేస్తుంది, జ్వరం ఉంది, మోషన్స్లో బ్లడ్ పడుతుంది, ఇలాంటివన్నీ కూడా రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటామండి. ఇలాంటివి ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్గా అది డేంజరస్ సిట్యువేషన్, మనం వెంటనే బేబీని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ అందించాల్సిన అవసరం.
1: డాక్టర్ రాధామాధవి గారు, ఈ డయేరియా సమస్య అనేటువంటిది నిర్ధారణ అయినప్పుడు మదర్ ఫీడింగ్ అంటే తల్లి పాలు ఇవ్వడం కానీ లేదా మామూలు పాలు ఇవ్వడం కానీ ఏమైనా ఆపేయాలా?
2: ఇదొక చాలా ముఖ్యమైన విషయం అండి, నేను శ్రోతలకి చెప్పదలుచుకున్నాను. ఏంటంటే డయేరియా అవుతున్నప్పుడు ఎప్పుడైతే కొద్దిగా మోషన్స్ ఎక్కువసార్లు అవ్వగానే చాలామంది ఏంటంటే తల్లులు బ్రెస్ట్ మిల్క్ ఆపేయాలా అని ఓపీజీలో కూడా మమ్మల్ని అడుగుతారు. అసలు బ్రెస్ట్ ఫీడింగ్ ఆపాల్సిన అవసరం లేదండి. మా స్టడీస్లో కానీ WHO కానీ ICMR కానీ IAP కానీ మీరు ఎలాంటి ఇంటర్నేషనల్ కానీ నేషనల్ ఆర్గనైజేషన్స్ కానీ మా స్టడీస్లో కానీ ఏదైనా సరే, నేను ఎందుకు ఇన్నిసార్లు ఇవన్నీ విషయాలు ఎందుకు చెప్తున్నానంటేనండి, శ్రోతలు కొద్దిగా ఇది ఎప్పుడు కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ని ఆపాల్సిన అవసరం లేదండి డయేరియా వస్తున్నప్పుడు. ఎందుకంటే అసలు బ్రెస్ట్ ఫీడింగ్లో ఉంటున్న యాంటీబయాటిక్స్ కానీ ఇమ్యూనిటీ కానీ వస్తుంది. సో మనం ఆ ఇమ్యూనిటీ ఇచ్చే వస్తువునే మనం కనుక ఆపేస్తే బేబీ డయేరియాలో నుంచి రికవర్ అవ్వదు. అందుకని బ్రెస్ట్ ఫీడింగ్ ఆపాల్సిన అవసరం లేదండి. ఇంకొకటి మీరు అడిగింది ఏంటంటే ఫీడింగ్, మామూలుగా ఎప్పుడైతే డయేరియా అవుతుందో చాలామంది మేడం మేము ఆహారం ఆపేయాలా, బేబీని ఏమీ పెట్టకుండా ఉంచమంటారా, పొట్టను కొంచెం ఖాళీగా ఉంచమంటారా అంటారు. అది కూడా అక్కర్లేదండి, అది కూడా ఓల్డ్ కాన్సెప్ట్. ఇప్పుడు ఏమంటున్నారంటే రీసెంట్ కాన్సెప్ట్ ఏంటంటే మనం డైట్ ఇచ్చినప్పుడు బేబీకి ఇమ్యూనిటీ వస్తుంది, ఎప్పుడైతే ఇమ్యూనిటీ వస్తుందో వాళ్ళ రికవరీస్ బాగుంటాయండి. అందుకని ఫీడింగ్ కూడా ఎటువంటి ఫీడింగ్ కూడా ఆపాల్సిన అవసరం లేదు. కాకపోతే దాంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే హెవీ ఫుడ్ పెట్టకుండా సామాన్యంగా ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ పెడుతూ ఉంటే మనం పిల్లల రికవరీ ఛాన్సెస్ బాగుంటాయండి.
1: డాక్టర్ రాధామాధవి గారు, ఈ డయేరియా సమస్యకు ముఖ్యమైనటువంటి చికిత్స ఏమిటండి?
2: అయితే దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటంటేనండి, ముందు కాజ్ ఏంటో కనుక్కోవాలి మనం. ఇప్పుడు ఒకవేళ వైరస్ అనుకోండి, ఇప్పుడు నేను చెప్పినట్టు వైరస్ అందరికీ తెలిసిందే సెల్ఫ్ రికవరీ సింప్టమ్స్ ఉంటాయి. అంటే మనం కొద్దిగా డీహైడ్రేట్ అవుతున్నప్పుడు రీహైడ్రేషన్ కాన్సెప్ట్స్ కనుక తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలు దాంట్లో నుంచి రికవర్ అవుతారు. ఒకవేళ అది కనుక ఏదైనా కంటామినేటెడ్ ఫుడ్ వల్ల లేదా ఫుడ్ పాయిజనింగ్ వల్ల కనుక జరిగితే ఆ ఫుడ్ని మళ్ళీ మనం పెట్టకూడదు, దాన్ని మనం డెఫినెట్గా పక్కకు పెట్టేయాలి. అలాగే ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కనుక అయితే డయేరియా కనుక వస్తే మనం డాక్టర్ దగ్గర తీసుకెళ్తాం, వాళ్ళు తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ చేస్తారు. వీటిలన్నిటితో పాటు మనం ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే బేబీ డీహైడ్రేట్ అవుతుంది కాబట్టి మనం రీహైడ్రేట్ చేయాలి. ఆ రీహైడ్రేట్ చేయడానికి మనం అందరికీ తెలిసిన ఒక చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్, ORS అన్నది మనం ఇస్తూ ఉంటే పిల్లలకి డెఫినెట్గా వాళ్ళు డీహైడ్రేషన్లో నుంచి రికవర్ అయ్యి మంచిగా ఉంటారు. దాంతోపాటు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా అంటే శుభ్రంగా ఉండడం, వాటర్ని జాగ్రత్త తీసుకోవడం, ఫుడ్ని జాగ్రత్తగా స్టోర్ చేయడం, బయట ఫుడ్ పిల్లలకి పెట్టకుండా ఉండడం, ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటేనండి డెఫినెట్గా మన పిల్లల్ని డైరియా నుంచి కాపాడుకోవచ్చు.
1: ఈ ORS గురించి ప్రజల్లో రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి డాక్టర్ గారిని, వాటిని ఒక్కసారి నివృత్తి చేయండి.
2: ఇప్పుడు ORS అనగానే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అంటామండి. అయితే ఇప్పుడు మాకు అది సైంటిఫిక్గా ఏంటంటే దాంట్లో కావాల్సినంత గ్లూకోజ్, దాంట్లో కావాల్సినంత ఎలక్ట్రోలైట్స్ అన్నీ ఉంటాయి. అంటే సోడియం క్లోరైడ్ బైకార్బోనేట్ ఇవన్నీ కూడా దాంట్లో మన బాడీలో ఎట్లా అయితే అవసరం ఉందో దానికి సమపాళంగా ORSలో ఉంటుంది. అయితే ORS నుంచి మీరు అన్నట్టు కొన్ని ఫ్యాక్ట్స్ నేను శ్రోతలకు చెప్పదలుచుకుంటున్నానండి. ORS కాన్సెప్ట్ ఎప్పుడు ఉంది అంటే WHO ORS కాన్సెప్ట్ ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి ఇస్తుంది, మన IAP కానీ ICMRs కానీ ఇస్తున్నాయి. కాకపోతే స్లో స్లోగా ఏంటంటే ఎప్పుడైతే టెక్నాలజీస్ పెరుగుతున్నాయో కొద్దిగా ORSలో కూడా చిన్న చిన్న మార్పులు జరిగినాయి. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే లో ఆస్మోలారిటీ ORS అని ఇప్పుడు మేము ఇస్తున్నాం. అయితే నేను శ్రోతలకి కానీ లేకపోతే పేరెంట్స్ కానీ ఇప్పుడు దీన్ని ప్లాట్ఫామ్గా తీసుకుని చెప్పదలుచుకున్నది కొన్ని విషయాలు ఉన్నాయండి. ఒకటి, ఓఆర్ఎస్ డబ్ల్యూహెచ్ఓ ఓఆర్ఎస్ ఉన్న ఓఆర్ఎస్ఏ మనం వాడాలండి. అది మాత్రం అందరం కూడా గమనించుకోవాలి. ఎందుకంటే మన బాడీలో ఉన్న ఎలక్ట్రోలైట్స్కి డబ్ల్యూహెచ్ఓ ఇచ్చిన ఓఆర్ఎస్కి వాళ్ళు జాగ్రత్తలు తీసుకుని ఆ ఎలక్ట్రోలైట్స్ని ఇచ్చారు. అయితే ఎలక్ట్రోలైట్స్ ఎందుకు జాగ్రత్తలు తీసుకోవాలని మీరు అడగొచ్చు. ఎలక్ట్రోలైట్స్లో ఏ కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినా సరే పిల్లలు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే సోడియం, ఫర్ ఎగ్జాంపుల్ మనం సోడియం అనుకున్నామండి, దాని మా నార్మల్ వాల్యూస్ 134 నుంచి 136 అట్లా ఉంటాయి. ఓఆర్ఎస్లో ఏమాత్రం కూడా కొంచెం ఎక్కువ తక్కువలు జరిగినా మాత్రం హైపర్నేట్రిమియా కానీ హైపోనేట్రిమియా రెండూ డేంజరస్ అండి. అందుకని ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ని డబ్ల్యూహెచ్ఓ ఇచ్చిన ఓఆర్ఎస్ జాగ్రత్త ఇచ్చింది కాబట్టి మనం అదే తీసుకోవడానికి ప్రయత్నించాలి. అదొకటి. రెండోది, చాలామంది ఏమనుకుంటారంటే ఓఆర్ఎస్ వల్ల డయేరియా తగ్గుతుంది అనుకుంటారు. ఓఆర్ఎస్ వల్ల డయేరియా తగ్గదండి. డయేరియా వల్ల వచ్చే ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్స్ని ఓఆర్ఎస్ కాపాడుతుంది. అదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే వాంతులు అవుతున్నప్పుడు ఓఆర్ఎస్ ఆపేద్దాం అనుకుంటారు. ఎక్కువగా వాంతులు లేవు, కొంచెం కొంచెం వాంతులు అవుతున్నప్పుడు మాత్రం ఓఆర్ఎస్ కొంచెం కొంచెం ఇవ్వచ్చు మనం, అది ఆపాల్సిన అవసరం లేదు. ఇంకొకటి, బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్న బేబీకి మేము ఓఆర్ఎస్ ఇవ్వచ్చా అని అడుగుతారు. ఏ ఏజ్లో అయినా సరే ఓఆర్ఎస్ మనం ఇవ్వాల్సిందే. అంటే పాలు తాగుతున్న బేబీకి ఓఆర్ఎస్ ఆపాలా లేకపోతే ఇవ్వాలా వద్దా అన్న డౌట్ కొంతమందికి ఉంటుంది. అలాంటి డౌట్స్ ఏం లేదండి. చక్కగా మీరు బ్రెస్ట్ మిల్క్ ఇస్తున్నప్పుడు లేదా 6 నెలల కన్నా తక్కువ పిల్లలకైనా సరే ఓఆర్ఎస్ ఇవ్వచ్చు మనం. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఏమనుకుంటారు, ఓఆర్ఎస్ ఇచ్చాము డయేరియా ఆగలేదు అంటే ఓఆర్ఎస్ పనిచేయట్లేదు అనుకుంటారు. నేను చెప్పినట్టు ఓఆర్ఎస్ డయేరియాని స్టాప్ చేయదండి. డయేరియా వల్ల వచ్చే ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్స్ని ఓఆర్ఎస్ ప్రివెంట్ చేస్తుంది. కాబట్టి మనం డయేరియా అవుతున్నా సరే ఓఆర్ఎస్ కంటిన్యూ చేయాలి. మళ్ళీ ఇంకొకటి ఉంది, కొంత రికవర్ అయ్యాక పిల్లలు ఓఆర్ఎస్ ఆపేద్దాంలే అనుకుంటారు. అట్లా కూడా ఆపొద్దండి. కంప్లీట్గా చైల్డ్ తన నార్మల్ డైట్కి వచ్చే వరకు కూడా మనం ఓఆర్ఎస్ కంటిన్యూ చేస్తూ ఉండాలి. తర్వాత డబ్ల్యూహెచ్ఓ ఓఆర్ఎస్ మీద ఎలాగైతే డైల్యూషన్స్ ఇచ్చారో వాళ్ళు దాని ప్రకారంగానే డైల్యూట్ చేయండి. ఇంకొకటి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటేనండి, ఓఆర్ఎస్ మనం ప్రిపేర్ చేశాక అంటే పౌడర్ ఫామ్లో వచ్చిన ఓఆర్ఎస్ని కనుక మనం వాటర్లో కలిపాక అది 24 అవర్స్ లోపల వాడేయాలి. 24 అవర్స్ దాటిన తర్వాత మాత్రం మనం ఖచ్చితంగా ఆ ఓఆర్ఎస్ని డిస్కార్డ్ చేసేయాలి.
1: డాక్టర్ శనక్కాయల రాధామాధవి గారు, మామూలు మంచినీరు ఇవ్వచ్చా అండి ఈ డయేరియా సందర్భంలో?
2: ఇది ముఖ్యమైన క్వశ్చన్, అందరూ సామాన్యంగా వచ్చే డౌట్ అండి. మీకే కాదు మాకు కూడా ఒక్కొక్కసారి, సరే ఓఆర్ఎస్ ఇవ్వలేదు సరిపోని ప్లెయిన్ వాటర్ ఇచ్చేద్దాంలే చైల్డ్కి అని అనుకుంటాం, కానీ ఓఆర్ఎస్తో పాటు మనం ప్లెయిన్ వాటర్ ఇవ్వచ్చు. అలాగని ఓఆర్ఎస్ ఇవ్వకుండా ఓన్లీ ప్లెయిన్ వాటర్ మాత్రం ఇస్తే పిల్లలు డిహైడ్రేషన్లో నుంచి రికవర్ అవ్వరండి. నేను మీకు ఇంతకు ముందే చెప్పినట్టు ప్లెయిన్ వాటర్లో మనకి ఎలక్ట్రోలైట్స్ ఉండవు. సో ప్లెయిన్ వాటర్ మీరు ఇస్తే ఏంటంటే కొద్దిగా వాటర్ ఇస్తున్నట్టు వెళ్తుంది, కానీ డిహైడ్రేషన్ వల్ల వచ్చే ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్స్ మాత్రం ప్లెయిన్ వాటర్ ప్రివెంట్ చేయదు. సో ప్లెయిన్ వాటర్ ఇవ్వండి, ఓఆర్ఎస్ ఇవ్వండి, రెండు ఇస్తేనే పిల్లల్ని మనం డిహైడ్రేషన్ నుంచి వచ్చే సమస్యల నుంచి మనం కాపాడుకోవచ్చు.
1: డాక్టర్ గారు, సాధారణంగా చిన్నపిల్లలకి బాగా కాచి వడపోచి చల్లార్చినటువంటి నీళ్లు ఇస్తే మంచిది అని అంటుంటారు. వేసవి కాలంలో మరి ఇలా కాచి వడపోచి చల్లార్చిన నీళ్లు ఇవ్వచ్చంటే చల్లారుస్తాం కాబట్టి, ఎందుకంటే ఫ్రిడ్జ్లో నీళ్లను లేకపోతే బాగా కూలింగ్ ఉన్నటువంటి నీళ్లు ఇవి ఇచ్చేస్తూ ఉంటారు. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అవే ఇష్టపడుతూ ఉంటారు. కానీ

0: మామూలుగా వాతావరణమే వేడిగా ఉంటుంది, అలాంటి సందర్భాల్లో కాచి వడపోచి చల్లార్చిన నీళ్లు ఇవ్వచ్చా?
1: అయితే ఒకటి ముఖ్యమైన విషయం ఏంటంటేనండి, కాయాల్సిన అవసరం ఉంది. వాటర్ని మాత్రం మనం బాయిల్ చేయాల్సిన అవసరం ఉంది. బయట వాతావరణానికి బ్యాక్టీరియా అంటే ఏదైతే ఆర్గనిజమ్స్ డైరియాస్ కాజ్ చేస్తున్నాయో అవి ఏంటంటే హై టెంపరేచర్లో అవి పనిచేయవు. అందుకని మనం ఎప్పుడు కూడా వాటర్ బాయిల్ చేయాలి. తర్వాత మీరు అన్నట్టు బాయిల్ చేసిన వాటర్ సాధారణంగా బయట వాతావరణం వేడిగా ఉంది కాబట్టి అంత వేడి నీళ్ళు పిల్లలు తాగలేరు, పెద్దవాళ్ళు కూడా తాగలేము కాబట్టి కొద్దిగా చల్లార్చుతాం. అయితే ఇంకొకటి నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటేనండి, టెంపరేచర్ కూడా మన బాడీలో ఉన్న టెంపరేచర్కి బయట తాగుతున్న వాటర్ టెంపరేచర్కి వేరియేషన్ ఎక్కువ ఉండకూడదు. అందుకనే మనకి మన పాతకాల పద్ధతిలో మనం కుండల్లో నీళ్ళు పోసి తాగేవాళ్ళం, విచ్ వాజ్ ద బెస్ట్ థింగ్. రెఫ్రిజిరేటర్లో వాటర్ పెడుతుంటే ఏమవుతుందంటే అది ఆల్మోస్ట్ ఆల్ ఒక 0 డిగ్రీ సెల్సియస్, లేకపోతే ఐస్ క్యూబ్స్ వేస్తే అదొక 4 లేకపోతే -10 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్లో ఉన్న వాటర్ కనుక మన బాడీలోకి వెళ్తే మన బాడీ టెంపరేచర్కి ఆ వాటర్ టెంపరేచర్కి కంపాటిబిలిటీ లేక కూడా ఇబ్బందులు జరుగుతాయి. అందుకని ఎప్పుడైనా సరే కాయండి, చల్లార్చండి, మామూలు నార్మల్ టెంపరేచర్ వాటర్ ఇస్తే అది చాలా మంచిదండి.
0: డాక్టర్ గారు, యాంటీబయాటిక్స్ వాడొచ్చా అండి ఈ డయేరియా సందర్భంలో?
1: అయితే ఇది కూడా చాలా బర్నింగ్ టాపిక్ అండి. మాకు కూడా ఓపీలో పేషెంట్స్ కానీ పేరెంట్స్ కానీ వచ్చి డాక్టర్ గారు మీరు యాంటీబయాటిక్ రాయట్లేదా అని అడుగుతారు. అయితే నేను మొట్టమొదటి చెప్పినట్టు డయేరియాకి కామనెస్ట్ కాజ్ వైరస్ అండి. వైరస్ ఏంటంటే సెల్ఫ్ లిమిటింగ్ కండిషన్. మనం అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే డీహైడ్రేషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్ని మనం కాపాడుకోవాలి తప్పించి వైరస్ని మనం ఏం చేయడానికి లేదు. సో అలాంటి సిట్యువేషన్లో యాంటీబయాటిక్స్ పనిచేయవు. అదే అది కనుక ఒకవేళ బ్యాక్టీరియల్ కాజ్ అంటే బేబీని చూస్తున్నప్పుడు ట్రీటింగ్ డాక్టర్కి అర్థమవుతుంది అది వైరల్ కాజా లేకపోతే బ్యాక్టీరియాలా, ఎందుకంటే బ్యాక్టీరియల్ వల్ల వచ్చే డయేరియా యూజువల్గా డిసెంట్రీస్ కిందకి మారుతుంది. డిసెంట్రీస్ అంటే ఎప్పుడైతే కొంచెం మ్యూకస్ ఉంటుందో, బ్లడ్ ఉంటుంది, బేబీకి ఫీవర్ వస్తుంది, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు అప్పుడు డాక్టర్కి డెఫినెట్గా అర్థమవుతుంది అది డిసెంట్రీ అని. అలాంటప్పుడు మేము యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేస్తామండి. అదర్వైజ్ దెర్ ఈస్ నాట్ మచ్ రోల్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఇఫ్ ద కాజ్ ఇస్ వైరస్.
0: మరి యాంటీ డయేరియల్ మందులు అని చెప్పి ఇలాంటివి ఏదో మందుల షాప్లో మెడికల్ షాప్లోకి వెళ్ళి ఓవర్ ది కౌంటర్ కొనేసుకొని వేసేస్తూ ఉంటారు, అట్లా చేయొచ్చు అంటారా?
1: యాంటీ డయేరియల్ డ్రగ్స్ అన్నది అదొక పెద్ద రెవల్యూషన్ అండి. ఎప్పుడు కూడా నేనైతే శ్రోతలకు ఒకటే చెప్పదలుచుకున్నాను, మెడికల్ షాప్కి వెళ్ళి మీరు డయేరియా స్టాప్ అవ్వడానికి ఏదైనా మెడిసిన్ మాత్రం తీసుకోవద్దండి, ఎందుకంటే అది చాలా డేంజరస్. ఎలాగంటే ఇప్పుడు డయేరియా అవుతుంది, డయేరియా ఏమవుతుంది మన బాడీకి అదొక ప్రొటెక్టివ్ మెకానిజం, అంటే బాడీలో ఉన్న చెడు పదార్థం టాక్సిన్స్ కానీ అలాంటివన్నీ బయటకు వస్తున్నాయి. సో మనం దాన్ని ఆపేస్తే చెడు పదార్థం బయటకు రాకపోతే ఏమవుతుందండి, బాడీలో నిలబడిపోతుంది, నిలబడిపోయి అది సెప్సిస్కి అట్లా చాలా డేంజరస్ సిచ్యువేషన్కి పుష్ చేస్తుంది. సో ఎప్పుడు కూడా మనం డయేరియా అవుతున్నప్పుడు యాంటీ డయేరియల్ మెడిసిన్స్ ఓవర్ ద కౌంటర్ తీసుకోకూడదు.
0: డయేరియా సందర్భాల్లో ఇంట్లో ఎలాంటి ఆహారం ఇవ్వాలి?
1: నేను ఇందాక చెప్పినట్టు మనం డయేరియా అనగానే రీహైడ్రేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అది ఎలాగో మనం ఓఆర్ఎస్తో రీహైడ్రేట్ చేస్తున్నాం, దాంతోపాటు మనం ఇంట్లో అంటే హోమ్ మేడ్ ఫుడ్ కానీ లేకపోతే ఇంట్లో ఎలాంటి ఆహారం పెట్టాలన్న దానికి రైస్ గంజి అది చాలా మంచిదండి. ఎందుకంటే రైస్లో ఉన్న కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, మనం ఎప్పుడైతే రైస్ని ఉడకబెడుతున్నామో ఆ గంజి అన్నది ఇస్తున్నాం. ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ సింపుల్ కార్బోహైడ్రేట్స్కి మారి బేబీకి అబ్జార్ప్షన్ కానీ ఫుడ్లో మనకి కావాల్సిన క్యాలరీస్ ఇస్తుంది, అదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే అట్టుపండు, మ్యాష్డ్ బనానాస్ అంటాం, అది కూడా ఇవ్వచ్చు. అయితే కొంతమంది మళ్ళీ ఎలా అడుగుతారంటే బనానా ఇస్తే మళ్ళీ డయేరియా ఎక్కువ అవుతుంది కదా, అది ఫ్రూట్ కదా అని అంటారు. అయితే దానికి సైంటిఫిక్ రీజన్ ఏంటంటే మ్యాష్డ్ బనానా అని చెప్తున్నాను నేను, అందులో చాలా ఫైబర్ ఉంటుంది. ఎప్పుడైతే ఒక ఫుడ్లో ఫైబర్ ఉంటుందో అదేం చేస్తుందంటే వాటర్ని అబ్జార్బ్ చేస్తుంది. సో మన బేబీకి అవుతున్న డయేరియాని డీహైడ్రేషన్లోకి అది పుష్ చేయకుండా ఈ మ్యాష్డ్ బనానా అన్నది ఇవ్వచ్చండి. తర్వాత మనం సామాన్యంగా ఇచ్చే బటర్ మిల్క్, కర్డ్, ప్లెయిన్ వాటర్ ఇలాంటివన్నీ కూడా మనం కంటిన్యూ చేయవచ్చు. కొబ్బరి నీళ్ళు కూడా ఇవ్వచ్చండి, ఎందుకంటే కొబ్బరి నీళ్ళలో చాలా పొటాషియం ఉంటుంది కాబట్టి అది కూడా మనం జాగ్రత్తగా ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్స్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన మోతాదులు అవి ఇస్తూ ఉంటే మాత్రం మనకేం ఇబ్బంది ఉంటుందండి.
0: అసలు డయేరియాని నివారించవచ్చండి?
1: ఇది ఒక మాకు అంటే మేము మెడిసిన్లో జాయిన్ అయినప్పటి నుంచి మా లాస్ట్ డే ఆఫ్ లైఫ్ వరకు మాకు ఎప్పుడు చెప్పేది ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్, అండ్ డయేరియా ఈజ్ సంథింగ్ విచ్ కెన్ బి డెఫినెట్లీ ప్రివెంటెడ్ అండి. ఇప్పుడు నేను చెప్పినట్టు దాని కారణాలు మనం చూసాం, ఫుడ్ పాయిజనింగే కావచ్చు, లేకపోతే హ్యాండ్ వాషింగ్ హైజీన్, అంటే పిల్లలు ఇప్పుడు ఎస్పెషల్లీ సమ్మర్లో సెలవులు ఉంటాయి వాళ్ళకి, సరిగ్గా చేతులు కడుక్కోరు, ఎక్కడో బయట ఆడొస్తారు, అలాగే గబుక్మని ఫుడ్లో చేతులు పెట్టి వాళ్ళు డైరియాకి గురి అవ్వే అవకాశాలు ఉన్నాయి. సో దట్ ఈస్ వన్ థింగ్, మనం ఎప్పుడైతే మనం తీసుకోవాల్సిన హైజీనిక్ ప్రాక్టీసెస్, అంటే ఫుడ్ని జాగ్రత్తగా స్టోర్ చేయడం, వాటర్ని శుభ్రంగా బాయిల్ చేసి ఫిల్టర్ చేయడం, పిల్లలు బయట నుంచి వచ్చినప్పుడు ఫుడ్ తినే ముందు వాళ్ళని హ్యాండ్ వాష్ చేసుకోమని చెప్పడం, ఇలాంటివన్నీ చెప్తే కనుక, ప్లస్ ఎస్పెషలీ బయట ఫుడ్, ఎందుకంటే బయట ఫుడ్ వాళ్ళు స్టేల్ ఫుడ్ పెట్టారనుకోండి, ఒక్కొక్కసారి ఫ్రూట్స్ కట్ చేసేసి వాటిని కవర్ చేయకుండా ఉంచిన ఫుడ్ని తిన్నా సరే పిల్లలకి డైరియాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇలాంటివన్నీ స్టెప్స్ తీసుకుంటే మనం ప్రివెంట్ చేయొచ్చు. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వ్యాక్సినేషన్ అండి. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఫ్రీ వ్యాక్సిన్స్ ఇస్తుంది, మనం పిల్లలందరికీ కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన విషయం ఏంటంటే పేరెంట్స్కి వ్యాక్సినేషన్. దాంట్లో నేను మొట్టమొదట చెప్పినట్టు వైరస్ ఈజ్ ద మోస్ట్ కామన్ కాజ్, దాంట్లో రోటా వైరస్. ఈ రోటా వైరస్ కూడా గవర్నమెంట్ ఫ్రీ వ్యాక్సిన్స్ ఇస్తుందండి. సో ఆ వ్యాక్సినేషన్స్ కూడా అందరం ఇచ్చుకుంటే డెఫినెట్లీ డైరియా కెన్ బి ఎ ప్రివెంటబుల్ డిసీజ్.
0: డాక్టర్ శనక్కాయల రాధామాధవి గారు, ఈ వేసవి కాలంలో ప్రతి ఒక్కరూ అసలు చిన్నపిల్లల పట్ల ఎలాంటి జాగ్రత్తలు, అంటే ఈ వడదెబ్బ, ఈ డయేరియా, జ్వరం, వాంతులు ఇవి కాకుండా, అసలు రాకుండా, మీరు చెప్పారు ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు అని చెప్పి, అసలు అంటే మంచి వాతావరణం కల్పించుకుంటూ, మంచి ఆహారం ఇస్తూ, దుస్తులు ఏమన్నా మంచి కాటన్వి, మెత్తటివి, ఇలాంటి ఏదైనా సూచనలు, టిప్స్?
1: అయితే ఇప్పుడు అంతా సమ్మర్ స్టార్ట్ అవ్వగానేనండి పిల్లలకి హాలిడేస్ కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి, మనం ఈ హాలిడేస్ని పేరెంట్స్ ఎస్పెషలీ మదర్స్ ఏంటంటే దీన్ని ఒక మంచి అవకాశంగా తీసుకుని పిల్లల్ని మనం ఫుడ్ డిసిప్లిన్, అంటే ఫుడ్ ఎటిక్విటీస్ అంటాం, మార్నింగ్ వాళ్ళు తిన్న లెగ్గంగానే వాళ్ళకి మనం ఇవ్వాల్సిన ఫుడ్తో పాటు వాళ్ళని వాటర్ మంచిగా హైడ్రేట్ చేసుకోమని వాటర్, ఆ వాటర్ని బాయిల్ చేస్తూ బయటికి వెళ్తున్నప్పుడు కొద్దిగా షేడ్లో ఉండడానికి ప్రయత్నించండి. డైరెక్ట్ హీట్కి బేబీస్ని ఎక్స్పోజ్ చేయొద్దు. ఒకవేళ బయటకు వెళ్ళాలి పిల్లలు కొంచెం స్పోర్ట్స్ యాక్టివిటీస్ మనం కూడా ఎలాగో ఎంకరేజ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు స్పోర్ట్స్కి వెళ్తున్నప్పుడు వాళ్ళతో పాటు వాళ్ళు వాటర్ బాటిల్ వాళ్ళు క్యారీ చేసేలాగా, వాళ్ళు వాటర్ తీసుకోవాల్సిన కంటెంట్ని మనం వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి వాటర్ తాగమని చెప్పి మనం ఇవన్నీ చెప్తూ, ఇంకొకటి ముఖ్యమైన విషయం మీరు క్లోదింగ్ గురించి అడిగారు, అది కూడా ఏంటంటేనండి పిల్లల్ని ఇప్పుడు చక్కగా కాటన్ వేసుకోమని, లైట్ కలర్స్, ఎందుకంటే లైట్ కలర్స్ విల్ నాట్ అబ్జార్బ్ మచ్ ఆఫ్ ది సన్ లైట్. అదే డార్క్ కలర్స్ కానీ బ్లాక్ డ్రెస్సెస్ కనుక వేసుకుంటే ఏంటంటే అది సన్లైట్ని ఎక్కువ అబ్జార్బ్ చేస్తుంది, సో పిల్లలకి హీట్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు లూజ్ బట్టలు, ఎప్పుడైతే మనం లూజ్ బట్టలు వేసుకుంటాం మన బాడీలోకి వెంటిలేషన్, ఎయిర్ సర్క్యులేషన్ బాగుంటుంది కాబట్టి కూడా పిల్లలు డీహైడ్రేషన్ కానీ సన్ స్ట్రోక్కి ఇబ్బంది పడకుండా ఉంటారు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలు సమ్మర్ హాలిడేస్ చక్కగా ఎంజాయ్ చేయొచ్చు.
0: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ శనక్కాయల రాధామాధవి గారు, నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
2: శ్రోతలు, ఇంతవరకు వేసవిలో చిన్నపిల్లల ఆరోగ్య సంరక్షణ గురించి డాక్టర్ శనక్కాయల రాధామాధవి గారితో పరిచయ కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. వనితావాణి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని విశేషాలు వింటారు.
3: మనం ఏ పని చేయాలన్నా సులువైన మార్గాలు తెలుసుకుని చేస్తే ఆ పని తొందరగా పూర్తవడమే కాదు, విజయాన్ని, సంతృప్తిని ఖచ్చితంగా తెచ్చిపెడుతుంది. ఈరోజు మీకోసం కొన్ని వంటింటి చిట్కాలు. మనం తినే బిస్కెట్లు మెత్తబడ్డాయనుకోండి, తినబుద్ధి కాదు కదా, మరి వాటిలో 2-3 పంచదార పలుకులు వేస్తే బిస్కెట్లు తిరిగి మళ్ళీ క్రిస్పీగా తయారవుతాయి. అసలు బిస్కెట్లు నిల్వ ఉంచే డబ్బాలో ఒక టిష్యూ కాగితం ఉంచి దానిపైన వాటిని ఉంచారనుకోండి, బిస్కెట్లు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి. ఇక బియ్యం ఉప్మా రవ్వల్లో పురుగు పడుతోందా? అయితే 4-5 లవంగాలు వాటిలో వేసి చూడండి, పురుగు మాయమైపోతుంది. ఉల్లిపాయలు కోస్తున్నప్పుడు బాగా ఏడిపిస్తున్నాయా? వాటిని తొక్క తీసి చల్లటి నీటిలో కొద్దిసేపు ఉంచితే ఘాటు మొత్తం పోతుంది. తొక్క

0: ఇప్పుడు ఎండ తీవ్రతకు గురికాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు. ఈ ఎండాకాలంలో బయటకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా మనతో పాటు గొడుగు లేదా టోపీ లేకపోతే రుమాలు తలకు చుట్టుకొని వెళ్లాలి. మనతో పాటు తప్పనిసరిగా మంచినీళ్ల సీసా తీసుకుని వెళ్లాలి. ఎండలకు శరీరంలోని నీరు చెమట రూపంలో బయటకు పోతుంది కాబట్టి ఎక్కువగా ఉప్పు కలిపిన మజ్జిగ, కొబ్బరి నీళ్లు, బార్లీ నీళ్లు, గ్లూకోజ్ నీళ్లు ఇవి తీసుకుంటూ ఉండాలి. అలాగే వదులైన తెల్లని లేదా లేత రంగు కాటన్ నూలు వస్త్రాలు ధరించాలి. అవసరం అనుకుంటేనే బయటకు వెళ్ళాలి. పిల్లలను వృద్ధులను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. మంచినీళ్లు ఎక్కువగా తాగిస్తూ ఉండాలి. బయట నుంచి వచ్చిన వెంటనే చల్లటి నీళ్లు తాగకూడదు. ఏసీ గదిలోకి వెళ్లకూడదు, ఎందుకంటే మన శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత సామాన్య స్థితికి వచ్చే వరకు ఒక 5 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. ఆ తరువాతే మంచినీళ్లు తాగాలి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే ఎండ వేడి నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు.
1: వనితావాణి కార్యక్రమంలో చివరిగా ఒక లలిత గీతం వినండి.

లలిత గీతం విన్నారు కదా. సమయం 2 గంటలకు వస్తుంది. ఈనాటి వనితావాణి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

సమయం 2 గంటలు కావస్తుంది. ముందుగా ఆంగ్లంలోనూ అనంతరం హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. మరికొద్దిసేపట్లో

జీతాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రభంజనం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 595 పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, 590 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 200 మంది. ప్రతిభావంతులైన టీచర్లతో, అత్యాధునిక సౌకర్యాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో మన ప్రభుత్వ పాఠశాలలు 10th రిజల్ట్స్ లో బెస్ట్, పర్ఫార్మెన్స్ లో ఫస్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల రికార్డ్. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి, వారి భవితకు బంగారు బాట వేయండి.

మీరు ఇంతవరకు లలిత గీతాలు విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విందాం. ముందుగా సప్నే సాజన్కి చిత్రం నుండి ఈ పాట.

మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు విందాం మా బేటీ చిత్రం నుండి ఈ పాటను.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: టెన్త్ క్లాస్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రభంజనం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 595 పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, 590 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 200 మంది. ప్రతిభావంతులైన టీచర్లతో, అత్యాధునిక సౌకర్యాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో మన ప్రభుత్వ పాఠశాలలు 10th రిజల్ట్స్ లో బెస్ట్, పర్ఫార్మెన్స్ లో ఫస్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల రికార్డ్. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి, వారి భవితకు బంగారు బాట వేయండి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు విందాం జిగ్రీ దోస్త్ చిత్రం నుండి ఈ పాటను.

0: 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపువారై ఉండాలి. మే 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కలాన్ని కదిలించి మీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు విందాం యహ్ దిల్లగీ చిత్రం నుండి ఈ పాటను.

0: कहानियाँ हम सुनते आए देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: మీరు వింటున్నారు ఆకాశ్ 102.2 టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్ర గీతలు వింటున్నారు. ఇప్పుడు విందాం ఆస్కా గుండా రాస్ చిత్రం నుండి ఈ పాటను.

0: మీరు విన్న పాట హర్ దిల్ జో ప్యార్ కరేగా చిత్రంలోనిది.
1: ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రభంజనం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 595కు పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, 590కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 200 మంది. ప్రతిభావంతులైన టీచర్లతో, అత్యాధునిక సౌకర్యాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో మన ప్రభుత్వ పాఠశాలలు 10th రిజల్ట్స్ లో బెస్ట్, పర్ఫార్మెన్స్ లో ఫస్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల రికార్డ్. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి, వారి భవితకు బంగారు బాట వేయండి.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 టీమ్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు విందాం ఫస్ట్ లవ్ లెటర్ చిత్రం నుండి ఈ పాటను.

మీరు ఇంతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి టీన్ టైం కార్యక్రమం సమాప్తం. మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 యువలయ. కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు విందాం. ముందుగా విందాం జి ఆనంద్, పి సుశీల పాడిన వేటూరి గీతం, చిత్రం ఆమె కథ.

విన్న పాట ఈ అబ్బాయి చాలా పంచుడు చిత్రం కోసం ఎంఎం కీరవాణి గంగా పాడిన చంద్రబోస్ గీతం అది. ఇప్పుడు విందాం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన వేటూరి గీతం చిత్రం ఇంద్రుడు చంద్రుడు.

విన్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన దాశరథి గీతం, చిత్రం పూజ. ఇప్పుడు విందాం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఆత్రేయ గీతం, చిత్రం పెళ్లి చూపులు.

శ్రోత, ఇంతవరకు యువలయ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి యువలయ కార్యక్రమం సమాప్తం. మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2.

0: జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రభంజనం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 595 పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, 590 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 200 మంది, ప్రతిభావంతులైన టీచర్లతో, అత్యాధునిక సౌకర్యాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో మన ప్రభుత్వ పాఠశాలలు 10th రిజల్ట్స్ లో బెస్ట్, పర్ఫార్మెన్స్ లో ఫస్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల రికార్డ్. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి, వారి భవితకు బంగారు బాట వేయండి.
1: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో సాహసి సునీత 7వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీమతి టి ఇందిర, విద్యార్థిని షేక్ ఆలియా ఫర్హత్. వినండి 7వ తరగతికి హిందీ పాఠం సాహసి సునీత.
2: నమస్తే అధ్యాపికా జీ.
3: నమస్తే ఆలియా, ఆవో బైఠో. ఆజ్ హమ్ ఏక్ సాహసీ బాలికా కే బారే మే సీఖేంగే. ఉస్నే క్యా సాహస్ కియా జిస్కే లియే వో సర్కార్ కీ ఓర్ సే పురస్కార్ పాయా. అచ్చా, పాఠ్య పుస్తక్ మే 15వీ పాఠ హై సాహసీ సునీత. పాఠ కే పహలే ఏక్ చిత్ర హై. చిత్ర మే క్యా దిఖాయీ దే రహే హై బతావో.
2: జీ అధ్యాపికా జీ, చిత్ర మే ఏక్ కువా ఔర్ ఉస్కే దీవార్ పర్ ఏక్ లడ్కీ బైఠీ హై. కువే కే అందర్ పానీ మే ఏక్ లడ్కా హై. వహ లడ్కీ కే హాత్ కీ లకడీ కో పకడా హై. కువే కే పాస్ ఏక్ పేడ్ భీ హై.
3: బహుత్ అచ్చా, లడ్కీ క్యా కర్ రహీ హై?
2: లడ్కీ కువే కీ దీవార్ పర్ బైఠ్ కర్ లకడీ కీ సహాయతా సే లడ్కే కో బచానే కీ కోశిష్ కర్ రహీ హై.
3: ఠీక్ కహా తుమ్నే. మనిషికి ఉండవలసిన మంచి లక్షణాల్లో ఇతరులకు సహాయం చేయడం అనేది చాలా ఉత్తమమైంది. దీనికి ఉండాల్సింది ధైర్యం, స్థైర్యం, సాహసం. అందరిలోనూ ఈ లక్షణాలు ఉన్నా ఆపదల్లో ఉన్నవారిని చూసి మనకెందుకులే అని తమ దారిని తాము పోయేవాళ్ళు కొందరు. సమయానికి తగిన తెలివి లేక ఆపదల పాలైన వారితో కలిసి తాము కూడా బాధపడుతూ కూర్చుంటారు కొందరు. వయస్సుతో సంబంధం లేదు సహాయం చేయడానికి, సాహసం చేయాలంతే అని నిరూపించుతారు కొందరు బాలబాలికలు. అటువంటి బాలిక సునీత. హా, అవ్ పాట్ పడ్నా శురూ కరో, మై అర్ధ సంజావుంగి.
2: అధ్యాపికాజీ, అర్ధ తెలుగు మే బతాయియే.
3: జరూర్, తెలుగు మే హీ బతావుంగి, శురూ కరో.
2: జీ అధ్యాపికాజీ, సునీత ఘాస్ లేకర్ ఘర్ జా రహీ థీ, ఉస్కే సాత్ మా భీ థీ. రాస్తే మే రైల్ కీ పట్రీ థీ, వహా సే రైల్ గాడీ కే నికల్నే కా సమయ హో గయా థా. సునీత ఔర్ ఉస్కీ మా పట్రీ కే పాస్ రుక్ గయీ. తభీ సునీతా కీ నజర్ రైల్ కీ పట్రీ పర్ పడీ, ఉసే వహ పట్రీ టూటీ హుయీ లగీ.
3: ఈ పాఠ్యాంశం నిజంగా జరిగిన ఒక ఘటన. ఇందులో సాహస బాలిక సునీత. సరే, కథలోకొస్తే ఒకరోజు సునీత గడ్డి కోసుకుని మోపు కట్టి అది తీసుకుని ఇంటికి వెళ్తోంది. అప్పుడు ఆమెతో పాటు సునీత వాళ్ళ అమ్మ కూడా ఉంది. వచ్చే దారిలో రైలు పట్టాలున్నాయి. పటరీ అంటే రైలు పట్టాలు. సరిగ్గా అదే పట్టాల మీద రైలు వచ్చే సమయం అయింది. సునీత వాళ్ళమ్మ ఆగారు. అంతలో సునీత చూపు రైలు పట్టాల మీద పడింది. అక్కడ పట్టాలు విరిగిపోయి ఉండడం చూసింది. వాళ్ళమ్మ కూడా విరిగిన రైలు పట్టాలు చూసింది. ఆమె అన్నది కదా, అయ్యో ఈ పట్టాలు విరిగిపోయాయే, రైలు వెడితే ప్రమాదం కదా, సరే ఏం చేద్దాం అనుకున్నారు. ఆగే పడో.
2: సునీతా కి మా పట్రీ దేఖకర్ బోలీ, యహ పట్రీ తో టూటీ హే, దోనో ఇధర్ ఉధర్ దేఖనే లగీ, రైల్వే స్టేషన్ భీ వహా సే దూర్ థా.
3: ఏం చేయాలో తోచక అటు ఇటు చూస్తున్నారు ఇద్దరు. విషయం తెలియపరచాలంటే రైల్వే స్టేషన్ కూడా అక్కడికి చాలా దూరంలో ఉంది. మరి అప్పుడు ఏం చేశారు వాళ్ళు? ఆగే పడో.
2: తభీ సునీతానే రైల్ గాడీ కో ఆతే దేఖా, వహ హోనే వాలీ దుర్ఘటనా కో సోచకర్ కామ్ పుఠీ.
3: ఇంతలో రైలు కూడా వచ్చేస్తున్నట్లుగా కనపడింది. విరిగిన పట్టాల మీద రైలు నడిస్తే ఏం జరుగుతుంది?
2: రైలు పడిపోతుండండి.
3: అందుకే సునీత జరగబోయే దుర్ఘటన గురించి తలుచుకుని వణికిపోయింది. సరే ఆగే పడో.
2: తభీ ఉసే ఏక్ ఉపాయ సుజా, ఉస్నే సున్ రఖా థా కి సడక్ పర్ లాల్ రంగ్ కీ బత్తీ కో దేఖ్ కర్ వాహన్ రుక్ జాతే హై, వహ పట్రీ కే పాస్ జాకర్ అప్నీ లాల్ రంగ్ కీ ఓడనీ లెహరానే లగీ, మాహ్ భీ దోనో హాత్ ఉఠాకర్ రుక్నే కా సంకేత్ కర్నే లగీ.
3: నిజానికి రాబోయే ప్రమాదాలు, కష్ట నష్టాలు,

0: ముందుగా తెలిస్తే ఉన్న తెలివి కూడా పోగొట్టుకుని తాము కంగారు పడి ఇతరులను కూడా ఆలోచించనీయకుండా చేసే పెద్దవాళ్లు కూడా చాలామందిని మనం చూస్తుంటాం. ఇక చిన్నవాళ్ల సంగతి వేరే చెప్పాలా? కానీ మన సునీతకు ఎర్రదీపం వెలిగితే వాహనాలాగిపోతాయి అని తాను విన్న విషయం గుర్తుకొచ్చింది. మనం రోజూ గ్రహించే కొత్త విషయాలు, సంపాదించిన జ్ఞానం అవసరపడినప్పుడు ఉపయోగపడాలి సునీతలాగా కదా. సునీత ఏం చేసింది? ఆమె వేసుకున్న దుస్తులలో పైన ధరించినటువంటి చున్ని, ఓఢిని అంటే పై వస్త్రం ఎర్రనిది, అది తీసి లెహరానేలగి ఎగరవేయడం మొదలుపెట్టింది. మరి అమ్మ ఏం చేసింది? ఆమె రెండు చేతులు పైకెత్తి ఊపుతూ రైలుకు ఎదురెళ్ళింది. దీనినే మనం అపాయంలో ఉపాయం అంటాం కదా. అప్పుడేం జరిగింది? ఆగే పడో.
1: గాడీ చాలక్ నే లాల్ కపడే కో లెహరాతా ఔర్ గాడీ రోక్నే కా సంకేత్ దేఖ్ కర్ సోచా జరూర్ కోయి గడబడ్ హే. ఉస్నే గాడీ కీ చాల్ ధీమీ కర్ ది. థోడీ దూరీ పర్ గాడీ రుక్ గయీ.
0: గాడీ చాలక్ అంటే రైలు డ్రైవరు, వాహన చోదకుడు. ఈ ఎర్రని వస్త్రం ఎగరటం, బండి ఆపమన్నట్లుగా చేస్తున్న సైగలు, ఇవన్నీ చూసి ఇదేదో ఇక్కడ ప్రమాద సూచనలున్నాయి అని రైలు వేగాన్ని ధీమీకరణ అంటే తగ్గించాడు. నెమ్మదిగా వచ్చి రైలు ఆగిపోయింది. సరిగ్గా విరిగిన పట్టాల మీదకు రాకుండా ముందే ఆపగలిగారన్నమాట. ఆగేపడో.
1: గాడీ చాలక్ గార్డ్ తథా కుచ్ లోక్ సునీత ఔర్ ఉస్కీ మా కే పాస్ ఆయే. సునీత నే ఉన్హే టూటీ హుయీ పట్రీ దిఖాయి. పట్రీ దేఖకర్ చాలక్ నే కహా కి సునీత కి సూజ్ బూజ్ సే హజారో జానే బచ్ గయి. సభీ యాత్రియో నే దోనో కే సాహస్ కి ప్రశంసా కి. సునీత కో ఇస్ సాహసీ కార్య కే లియే 26 జనవరి కో భారత్ సర్కార్ కి ఓర్ సే పురస్కార్ దియా గయా.
0: రైల్ ఆగంగానే డ్రైవరు, గార్డు, ఇంకా రైల్లో ఉన్న ప్రయాణికులు అందరూ ఏం జరిగింది, రైలు ఎందుకు ఆపారు అంటూ సునీత వాళ్ళమ్మ ఉన్న చోటికి వచ్చారు. వాళ్ళందరికీ ఈ విరిగిపోయిన పట్టాలు చూపించింది సునీత. అది చూసి వాళ్ళంతా తప్పిపోయిన ప్రమాదం ఎంత పెద్దదో అనుకుని ఉంటారు. అంతేనా? రైలు డ్రైవరు, అమ్మా నీ సమయస్ఫూర్తి వలన ఈరోజు వేలాది ప్రాణాలు దక్కాయి అని సునీతను అభినందించాడు. ప్రయాణికులంతా కూడా సునీతను, ఆమె ప్రదర్శించిన సాహసాన్ని చాలా ప్రశంసించారు అంటే పొగిడారు. ఇంత గొప్ప సాహస కార్యాన్ని చేసిన సునీతను భారత ప్రభుత్వం జనవరి 26న సన్మానించి బహుమతి ప్రదానం చేశారు. ఇంతకీ జనవరి 26 ప్రత్యేకత ఏమిటి?
1: జనవరి 26 గణతంత్ర దినోత్సవం అండి.
0: ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం, జనవరి 26 గణతంత్ర దినోత్సవం. రెండు జాతీయ పండుగలు, దేశమంతా ప్రజలందరూ కలిసి చేసుకునేవి. ఆ రోజు సాహస బాలలందరినీ సన్మానం చేస్తారు. మరి రాష్ట్రపతి చేతుల మీదుగా బహుమతి అందుకుంటారు. పాఠం బాగా అర్థమైందా అలియా?
1: చాలా బాగా అర్థమైందండి.
0: సరే, మరి ఈ పాఠంలోంచి కొన్ని పదాలు, వాటికి తెలుగు అర్థాలు చెప్తాను, నువ్వు కూడా నాతో పాటుగా చెప్పు. ఘాస్ అంటే గడ్డి.
1: ఘాస్ అంటే గడ్డి.
0: రాస్తా దారి.
1: రాస్తా దారి.
0: రైల్కి పటరి, రైలు పట్టాలు.
1: రైల్కి పట్రి, రైలు పట్టాలు.
0: రైల్ గాడీ, రైలు బండి.
1: రైల్ గాడీ, రైలు బండి.
0: నికల్నా, వెళ్ళటం లేదా బయలుదేరటం.
1: నికల్నా, వెళ్ళటం లేదా బయలుదేరటం.
0: రూక్నా, ఆగిపోవడం.
1: రూక్నా, ఆగిపోవడం.
0: నజర్, దృష్టి, చూపు.
1: నజర్, దృష్టి, చూపు.
0: టూటీ హుయి, విరిగిపోయిన.
1: టూటీ హుయి, విరిగిపోయిన.
0: దుర్ఘటన, ప్రమాదం.
1: దుర్ఘటన, ప్రమాదం.
0: కాంప్ ఉఠనా, వణికిపోవుట.
1: కాంప్ ఉఠనా, వణికిపోవుట.
0: బత్తీ, దీపం.
1: బత్తీ, దీపం.
0: ఓఢిని, చున్ని.
1: ఓఢిని, చున్ని.
0: సరే, అబ్ మై కుచ్ ప్రశ్న పూచుంగి, తుమ్ ఠీక్ ఠీక్ జవాబ్ దేనా ఆలియా.
1: జీ హా అధ్యాపికా జీ, పూచియే.
0: సునీత పటరీ కే పాస్ క్యూన్ రుకీ?
1: సునీత అప్నీ మా కే సాత్ ఘర్ జా రహీ థీ. రాస్తే మే రైల్ కి పట్రీ థీ. వహా సే రైల్ గాడీ కే నికల్నే కా సమయ హో గయా థా. ఐసే సమయ పట్రీ పర్ జానా ఖత్రే కి బాత్ హై. ఇస్లియే సునీత పట్రీ కే పాస్ రుక్ గయి.
0: అది ఆ సమయంలో వెళ్ళడం ప్రమాదం కనుక అక్కడ ఆగారు వాళ్ళు. సరే, టూటీ పట్రీ దేఖ్ కర్ సునీతానే క్యా సోచా హోగా?
1: సునీత కి నజర్ రైల్ కి పట్రీ పర్ పడి. ఉసే వహ పట్రీ టూటీ హుయీ లగి. టూటీ హుయీ పట్రీ పర్ రైల్ గాడీ చలీ తో

0: गिर जाएगी, बहुत लोग मर जाएंगे, मुझे ही कुछ करके सबको बचाना है, ऐसा सोचा होगा अध्यापिका जी।
1: बहुत अच्छा जवाब। और एक प्रश्न, चालक के लिए लाल और हरा झंडा किसके सूचक हैं?
0: चालक के लिए लाल झंडा रुकने के और हरा निकलने की सूचक है।
1: अच्छा, अब खाली स्थान भरने का अभ्यास। सुनीता घास लेकर डैश जा रही थी।
0: सुनीता घास लेकर घर जा रही थी।
1: डैश स्टेशन वहाँ से दूर था।
0: रेलवे स्टेशन वहाँ से दूर था।
1: वह पटरी के पास जाकर डैश लहराने लगी।
0: वह पटरी के पास जाकर ओढ़नी लहराने लगी।
1: भारत सरकार ने डैश के दिन सुनीता को पुरस्कार दिया।
0: भारत सरकार ने 26 जनवरी के दिन सुनीता को पुरस्कार दिया।
1: अच्छा, रेलवे स्टेशन से जुड़े कुछ शब्द बताओ।
0: प्लेटफॉर्म माइक।
1: माइक अंटे एंटी विज्ञापन करने का साधन। और कौन?
0: फल आदि बेचने वाले, टिकट देने वाला काउंटर, कुली लोग आदि।
1: अच्छा, अब है भाषा की बात। सफेद घोड़ा, गरम चाय, ठंडा पानी, लाल ओढ़नी, साहसी लड़की, ఇవన్నీ గమనించావా? వీటి గురించి నీకేం తెలుసు?
0: మొదటి పదం రెండవ పదం యొక్క విశేషం గుణం చెబుతోంది టీచరు గారు.
1: అంటే సఫేద్, గరం, ఠండా, లాల్, సాహసి, ఈ పదాలన్నీ విశేషణాలన్నమాట. విశేషణకి పరిభాష క్యా హై? సంజ్ఞా యా సర్వనామ్ కే గుణ్ బతానే వాలే శబ్దం కో విశేషణ్ కహతే హై. అచ్చా ఠీక్ హై. అవును గానీ ఆలియా, నీకు ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి ఏమైనా తెలుసా?
0: తెలుసండి. స్కూల్లో ఒకరోజు పోలీసు ఆఫీసర్స్ వచ్చి చెప్పారు. చిన్న ఫిల్మ్ కూడా చూపించారు టీచరు గారు.
1: మరింకే బహుత్ అచ్చా. అబ్ హిందీ మే బతానేకి కోషిష్ కరో. ట్రాఫిక్ సిగ్నల్స్ అంటే యాతాయాత్ నియమ్.
0: హమే యాతాయాత్ నియమో కా పాలన్ కర్నా చాహియే. सड़क पर हमेशा बाई और चलना चाहिए. वाहन चलाने वाले चौराहे पर अगर लाल बत्ती के जलने पर रुकना, हरी बत्ती के जलने पर निकलना चाहिए. विद्यालय और अस्पताल जैसे प्रदेशों में चलते समय धीरे से जाना चाहिए. हॉर्न बजाना नहीं चाहिए. पैदल जाने वाले सड़क पार करना है तो जीब्रा लाइन्स देखकर पार करना है.
1: బహుత్ మూల్యవాన్ సమాచార్ బతాయా. బహుత్ అచ్చా. ముఖ్యంగా రోడ్డు మీద నడిచేవారు బాగా గుర్తుపెట్టుకోవలసింది ఏమిటంటే, నడుస్తూ పుస్తకాలు చదవటం, ఫోన్ మాట్లాడడం ఇలాంటివన్నీ చేయరాదు. వాహనాలు నడిపేవారు కూడా ఫోన్ మాట్లాడుతూ నడపకూడదు. పిల్లలు తెలియక రోడ్డు పక్కన బంతి ఆట అలాంటివి ఆడుతూ ఉంటారు. బంతి కోసం రోడ్డు మీదకి పరిగెడితే ప్రమాదం జరగవచ్చు. ఏదైనా రోడ్డు రూల్స్ పాటించడం అనేది అందరికీ మేలు. ఠీక్ హై. ఆలియా, సాహసి సునీత కహానీ अपने शब्दों में सुनाओ, दस वाक्य में.
0: सुनीता घास लेकर अपनी माँ के साथ घर जा रही थी. रास्ते में रेल की पटरी थी. उन दोनों ने देखा कि पटरी टूटी हुई है. सुनीता और उसकी माँ गाड़ी को रोकना चाहते थे, इसीलिए सुनीता अपनी लाल रंग की ओढ़नी लहराने लगी. इसे देखकर गाड़ी चालक ने सोचा कि वहाँ जरूर कुछ गड़बड़ है. उसने गाड़ी की चाल धीमी करके गाड़ी रोक दी. गाड़ी चालक, गार्ड तथा कुछ लोग सुनीता और उसकी माँ के पास आए. टूटी हुई पटरी देखकर चालक ने कहा कि सुनीता की सूझबूझ से हजारों जाने बच गई. सब यात्रियों ने दोनों के साहस की प्रशंसा की. सुनीता को इस साहसी कार्य के लिए 26 जनवरी को भारत सरकार की ओर से पुरस्कार दिया गया.
1: बहुत अच्छा. मन का साहस विश्वास बढ़ाता है. सभी बाल बालिकाएं निडर होकर अपने आप को और दूसरों को भी मदद करने की कोशिश करना चाहिए. अच्छा आलिया, पाठ यहाँ पर समाप्त करते हैं, चलें.
0: धन्यवाद अध्यापिका जी.
1: सुभाशिष.
2: मीरिंत वरकु साहसी सुनीता 7వ तरगति की हिंदी पाठम विन्नारु. उपाध्यायुलु श्रीमती टी इंदिरा, विद्यार्थिनी शेख आलिया फरहत.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2. సమయం 4:45.
4: టెన్త్ క్లాస్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రభంజనం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 595కు పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, 500 90 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 200 మంది. ప్రతిభావంతులైన టీచర్లతో, అత్యాధునిక సౌకర్యాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో మన ప్రభుత్వ పాఠశాలలు 10th రిజల్ట్స్ లో బెస్ట్, పర్ఫార్మెన్స్ లో ఫస్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల రికార్డ్. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి, వారి భవితకు బంగారు బాట వేయండి.
5: తొంభై ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకు అవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపు వారై ఉండాలి. మే 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కళాన్ని కదిలించి మీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి.
3: లయ విన్యాసం. ఈనాటి లయ విన్యాసం కార్యక్రమంలో ధరణికోట వెంకటేశ్వర్ గారిచే డోలు వాయిద్యం విందాం.

0: లయ విన్యాసం కార్యక్రమంలో ధరణికోట వెంకటేశ్వర్ గారిచే డోలు వాయిద్యం విన్నారు. ఇంతటితో ఈనాటి లయ విన్యాసం కార్యక్రమం సమాప్తం. మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2.
1: టెన్త్ క్లాస్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రపంచనం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 595కు పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, 590కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 200 మంది. ప్రతిభావంతులైన టీచర్లతో, అత్యాధునిక సౌకర్యాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో మన ప్రభుత్వ పాఠశాలలు 10th రిజల్ట్స్ లో బెస్ట్, పర్ఫార్మెన్స్ లో ఫస్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల రికార్డ్. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి, వారి భవితకు బంగారు.

0: వారు బాట వేయండి.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 చిత్రగీతాలు కార్యక్రమంలో ముందుగా విందాం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రం నుండి ఈ పాటను.

0: క్లాస్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రభంజనం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 595 పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, 590 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 200 మంది. ప్రతిభావంతులైన టీచర్లతో, అత్యాధునిక సౌకర్యాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో మన ప్రభుత్వ పాఠశాలలు 10th రిజల్ట్స్ లో బెస్ట్, పర్ఫార్మెన్స్ లో ఫస్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల రికార్డ్. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి, వారి భవితకు బంగారు బాట వేయండి.
1: మీరు వింటున్నారు సినీ గీతాలను. ఇప్పుడు విందాం ఆచార్య చిత్రం నుండి ఈ పాటను.

0: आकाशवाणी के साथ जुड़िए ना सांझ के शो सिटी लाइट्स में हर रोज शाम 5 बजे।
1: घर पहुंचते ही थकान, कैसे हो मनोरंजन?
2: आकाशवाणी है ना। चैन की नींद से पहले कुछ भूले बिसरे पल, हर पल
1: सफर में
2: आपके साथ
1: आकाशवाणी।
3: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2. మనమున్నాం సినీ గీతాల్లో. ఇప్పుడు విందాం ఒప్పెన చిత్రం నుండి ఈ పాటను.

0: విన్న పాట వకీల్ సాబ్ చిత్రంలోనిది.
1: టెన్త్ క్లాస్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రభంజనం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 595కు పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, 590కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 200 మంది. ప్రతిభావంతులైన టీచర్లతో, అత్యాధునిక సౌకర్యాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో మన ప్రభుత్వ పాఠశాలలు 10th రిజల్ట్స్ లో బెస్ట్, పర్ఫార్మెన్స్ లో ఫస్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల రికార్డ్. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి, వారి భవితకు బంగారు బాట వేయండి.
0: వింటున్న పాట హనుమాన్ చిత్రంలోనిది.

శామ్, ఈరోజు కార్యక్రమంలో ముందుగా ఆస్తమా గురించి మాట్లాడుకుందాం. ఈరోజు వరల్డ్ ఆస్తమా డే సందర్భంగా ఈ వ్యాధి గురించి అవగాహన పెంచుకోవడం చాలా అవసరం. ముందుగా ఆస్తమా అంటే ఏమిటి? ఆస్తమా అనేది ఒక శ్వాస సంబంధిత సమస్య. ఇది మన ఊపిరితిత్తుల్లో గాలి వెళ్లే మార్గాలు కాస్త సంకుచితమవడం వల్ల వస్తుంది. దీనివల్ల ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపిస్తుంది. దగ్గు, ఊపిరి తీసుకునేటప్పుడు శబ్దం రావడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అసలు ఇది ఎందుకు వస్తుంది? ధూళి, పొగ, కాలుష్యం, అలర్జీ, చల్లని గాలి, కొన్నిసార్లు ఒత్తిడి కూడా ఆస్తమాను పెంచవచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎవరికైనా రావచ్చు. అయితే దీనికి భయపడాల్సిన అవసరం లేదు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఆస్తమాను నియంత్రించవచ్చు. కొన్ని ముఖ్యమైన సూచనలు: ధూళి, పొగల నుంచి దూరంగా ఉండండి. ఇంటిని శుభ్రంగా ఉంచండి. డాక్టర్ సూచించిన మందులు సమయానికి తీసుకోండి. అవసరమైనప్పుడు ఇన్హేలర్ను వాడాలి. వ్యాయామం చేయడం కూడా కొంతవరకు సహాయపడుతుంది. ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఆస్తమా ఉన్నవాళ్ళు సాధారణ జీవితాన్ని గడపగలరు. కేవలం అవగాహన, జాగ్రత్తలు ఉంటే చాలు. ఈరోజు వరల్డ్ ఆస్తమా డే మనకు గుర్తు చేస్తుంది ఏమిటంటే, శ్వాస తీసుకోవడం అనేది సాధారణ విషయం కాదు, అది ఒక వరం. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది. మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. మన కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయాన్ని చెప్పాలి. ఇప్పుడు కార్యక్రమంలో ఒక చక్కని పాట మీకోసం. బద్రీ చిత్రం నుండి రమణ గోగుల, సునీత పాడిన పాట వింటారు.

పాట విన్నారు కదండి. ఇప్పుడు మనం ఒక ప్రముఖ నాయకుడి గురించి మాట్లాడుకుందాం. ఆయన భారతదేశానికి సేవ చేసిన గొప్ప వ్యక్తి. జ్ఞాని జైల్ సింగ్ గారి జయంతి సందర్భంగా ఆయన జీవితాన్ని గుర్తు చేసుకుందాం. జ్ఞాని జైల్ సింగ్ గారు 1916 మే 5న పంజాబ్ రాష్ట్రంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే ఆయనకు చదువుపై ఆసక్తి, సమాజంపై బాధ్యత చాలా ఎక్కువగా ఉండేది. సాధారణ కుటుంబంలో పుట్టిన తన కృషితో దేశంలో అత్యున్నత స్థాయికి ఎదిగారు. ఆయన స్వాతంత్ర పోరాటంలో కూడా పాల్గొన్నారు. దేశం కోసం పనిచేయాలనే తపన ఆయనలో ఎప్పుడూ కనిపించేది. తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయడం ప్రారంభించారు. పంజాబ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఆ తరువాత ఆయన భారతదేశం యొక్క 7వ రాష్ట్రపతిగా 1982 నుంచి 1987 వరకు సేవలు అందించారు. జ్ఞాని జైల్ సింగ్ గారి ప్రత్యేకత ఏమిటంటే అతను చాలా సాదాసీదా జీవితం గడిపేవారు. పెద్ద పదవిలో ఉన్నప్పటికీ ప్రజలతో కలిసిపోవడం, వారి సమస్యలు తెలుసుకోవడం ఆయనకు అలవాటు. ఆయన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే కష్టపడి పనిచేస్తే ఏ స్థాయికైనా ఎదగవచ్చు. వినయం, సేవాభావం ఉంటే మనం మంచి నాయకులుగా నిలబడగలం. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా మనం కూడా మన జీవితంలో కొంచెమైనా మంచి మార్పు తీసుకురావాలని సంకల్పిద్దాం. ఇలాంటి మహానుభావుల జీవితాలు మనకు మార్గధర్మకం లాంటివి. వారి గురించి తెలుసుకోవడం ద్వారా మనం మంచి పౌరులుగా మారగలం. ఇప్పుడు ఒక మంచి పాట మీకోసం. కుషి చిత్రం నుండి సిద్ శ్రీరామ్, చిన్మయ్, మదన్ కార్కే పాడిన పాట వింటారు.

0: పాట విన్నారు కదండి. ఇప్పుడు మనం ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. ఇవాళ వరల్డ్ హ్యాండ్స్ హైజీనిక్ డే. ప్రతి సంవత్సరం May 5 ఈ రోజును ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. మన రోజువారీ జీవితంలో చేతులను శుభ్రంగా ఉంచుకోవడం ఎంత ముఖ్యమో మనం చాలాసార్లు పట్టించుకోము. కానీ నిజానికి చిన్న చిన్న అలవాట్లు కూడా మన ఆరోగ్యాన్ని కాపాడతాయి. ముందుగా చేతులు శుభ్రంగా ఉంచుకోవడం ఎందుకు అవసరం? మన చేతులతోనే మనం అన్నం తింటాం, వస్తువులు తాగుతాం, పిల్లలను చూసుకుంటాం. చేతులు శుభ్రంగా లేకపోతే బ్యాక్టీరియా, వైరస్ మన శరీరంలోకి వెళ్ళి అనారోగ్యానికి దారితీస్తుంది. ఎప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలి? భోజనం చేయడానికి ముందు, టాయిలెట్ వాడిన తరువాత, బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు, దగ్గు తుమ్ము చేసిన తర్వాత, పిల్లలను చూసుకునే ముందు. ఎలా శుభ్రం చేసుకోవాలి? సాధారణ నీళ్లు పోసుకోవడం మాత్రమే సరిపోదు. సబ్బుతో కనీసం 20 సెకండ్ల పాటు చేతులను బాగా రుద్దుకోవాలి. వేళ్ల మధ్య, గోళ్ల దగ్గర కూడా శుభ్రం చేయాలి. ఈ చిన్న అలవాట్ల వల్ల ఎన్నో రోగాలను మనం దూరం పెట్టగలం. ముఖ్యంగా జలుబు, జ్వరాలు, కడుపు సంబంధిత సమస్యలు తగ్గుతాయి. శ్రోతలారా, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అని చెప్పడం నిజమే. చేతులు శుభ్రంగా ఉంచుకోవడం అనేది చిన్న పని అయినా పెద్ద రక్షణ ఇస్తుంది. ఈ వరల్డ్ హ్యాండ్స్ హైజీనిక్ డే మనకు గుర్తు చేస్తున్న సందేశం, క్లీన్ హ్యాండ్స్ సేవ్ లైవ్స్. అంటే శుభ్రమైన చేతులు ప్రాణాలు కాపాడతాయి. మనమే కాదు, మన కుటుంబ సభ్యులకు, పిల్లలకు కూడా ఈ మంచి అలవాట్లు నేర్పిద్దాం. ఇప్పుడు కార్యక్రమంలో ఒక చక్కని పాట మీకోసం. గడిచిన చిత్రం నుండి కేకే సుచిత్ర పాడిన పాట వింటారు.
1: 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి మన అందరి వాణి.

బహుజన హితాయ బహుజన సుఖాయ నినాదంతో 9 దశాబ్దాల భాగమై విజ్ఞానాన్ని, వినోదాన్ని, సమాచారాన్ని అందిస్తూ ప్రసార రంగంలో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది ఆకాశవాణి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రూపొందించి అందించిన మేలిముత్యాల్లాంటి కార్యక్రమాల్లోని కొన్ని ఆణిముత్యాలను 1వ తేదీ నుంచి 31 వరకు ప్రతిరోజు 11:00 విజయవాడ ఏమీటర్లు మరియు రెయిన్బో ఎఫ్ఎం 102.2 ఛానల్లో గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో వినవచ్చు.

0: 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకు అవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపు వారై ఉండాలి. మే 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కళాన్ని కదిలించి మీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి.
1: రాజుబాయి చిత్రం నుండి హరీష్ రాఘవేంద్ర పాడిన పాట వింటారు.
2: I think I'm in love with you. Nah, nah, nah. Well, I've been thinking about you. Maybe I'm in love with you. I don't know what I'm doing. 'Cause I really don't know. Don't know.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు: దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుతో రాష్ట ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధాని సమీపంలోని గుంటూరు ఛానల్ అభివృద్దికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. సింగిల్ స్క్రీన్ థియేటర్ ఎగ్జిబిటర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి కందుల దుర్గేష్ హామీ ఇచ్చారు. దక్షిణ నైరుతి గాలుల ప్రభావంతో రాష్ట్రంలోని ఉత్తర కోస్తా ప్రాంతాలలో రానున్న రెండు రోజుల్లో ఓ మోస్తరు వర్షాలు కురవచ్చని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు: విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుతో రాష్ట ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వ గెజెట్ విడుదలపై ముఖ్యమంత్రి సామాజిక మాధ్యమం వేదిక ఎక్స్ వేదికగా ఈరోజు స్పందించారు. ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తిని మన్నించి చారిత్రాత్మక గెజెట్ విడుదల చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. వాల్తేర్ డివిజన్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పలాస, ఇచ్చాపురం వంటి

0: కీలక సెక్షన్లను విశాఖ డివిజన్లో విలీనం చేయడంతో ఉత్తరాంధ్ర రవాణా రంగ ముఖచిత్రం మారనుందని చెప్పారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట అభివృద్ధికి, ప్రత్యేకించి ఉత్తరాంధ్ర పారిశ్రామిక వృద్ధికి దోహదపడుతుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా వచ్చే నెల 1వ తేదీ నుంచి విశాఖ కేంద్రంగా జోన్ అధికారిక కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. రాజధాని అమరావతి సమీపంలోని గుంటూరు ఛానల్ అభివృద్ధికి ప్రభుత్వం 369 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందని కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలోని వింజనంపాడు గ్రామంలో గుంటూరు ఛానల్ను ఈరోజు ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, భారీ వర్షాలు కురిసినప్పుడు గుంటూరు ఛానల్ వల్ల వచ్చే వరదలకు చుట్టుపక్కల పొలాలు ముంపుకు గురవుతున్నాయని, రైతులకు తీరని నష్టం వాటిల్లుతోందని పేర్కొన్నారు. 60 సంవత్సరాల క్రితం నిర్మించిన 47 కిలోమీటర్ల పొడవైన ఈ ఛానల్ను 74 కిలోమీటర్లకు పెంచడానికి రాష్ట ప్రభుత్వం నిధులు కేటాయించిందన్నారు. ఛానల్ను పొడిగించడం ద్వారా మరో 50 గ్రామాలకు తాగునీరు అందించవచ్చని మంత్రి పెమ్మసాని పేర్కొంటూ,
1: ఎడిషనల్ గా ఉన్నటువంటి గ్రామాలకు ఏ విధంగా 2 సాగునీరు త్రాగునీరు ఇవ్వాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఏ ఇయర్ లో ఏం చేయాలనే దాని మీద ఒక అప్రోచ్, ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాం. స్లోప్ తీసుకుంటే కొద్దిగా వాటర్ కిందకి వెళ్ళి గుర్రపుడెక్కి గనక మళ్ళీ పెరగకుండా చూస్తే మనకు మెయింటెనెన్స్ కాస్ట్ తగ్గువవుతుంది. ఈ స్లోప్ లేకపోవడం వల్ల గానీ, గుర్రపుడెక్క వల్ల గానీ కేవలం 1.5 TMC మాత్రమే మనం ఈ రోజు వాడుకుంటా ఉన్నాం. సో ఈ 4 TMC వాటర్ ని ఉపయోగించుకునే విధంగా 370 కోట్ల రూపాయలతోటి ఈ రోజు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు.
0: రాష్ట్రంలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ సిటీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్తో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా థియేటర్ల పునరుద్ధరణ, మనుగడకు సంబంధించిన పలు కీలక అంశాలతో కూడిన వినతి పత్రాన్ని ఆయనకు అందజేశారు. మల్టీప్లెక్స్లు, ఓటీటీల ప్రభావంతో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడే దిశగా వెళ్తున్నాయని, పెరిగిన విద్యుత్ ఛార్జీలు, మున్సిపల్ పన్నులు, కనీస నిర్వహణ ఖర్చులు భరించలేక ఎగ్జిబిటర్లు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని వారు మంత్రికి వివరించారు. ఎగ్జిబిటర్ల విజ్ఞప్తులపై స్పందించిన మంత్రి, సినిమా రంగంపై ఆధారపడిన వేలాది కుటుంబాలను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సింగిల్ స్క్రీన్లు తెలుగు సంస్కృతిలో ఒక భాగమని పేర్కొంటూ, ఎగ్జిబిటర్ల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి త్వరలో పరిష్కారం లభించేలా కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ది సంస్థ ఏపీఎస్ఎస్డీసీ స్కిల్ ఇంటర్నేషనల్ ప్రోగ్రాంలో భాగంగా జపాన్కు చెందిన ఫోర్త్ వ్యాలీ కాన్సియర్జ్ కార్పొరేషన్ ఎఫ్వీసీసీతో అవగాహన పత్రంపై సంతకం చేసింది. రాష్ట్రంలోని యువతకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో తాడేపల్లిలో ఈరోజు జరిగిన ఈ అవగాహన పత్రంపై సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దేవపట్ల మనోహర్, ఎఫ్వీసీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అకీట కేడా సంతకాలు చేశారు. దీని ప్రకారం ఏపీఎస్ఎస్డీసీ తన కాలేజీలు, శిక్షణ సంస్థల నెట్వర్క్ ద్వారా అభ్యర్థులను గుర్తించి స్క్రీనింగ్ చేసి శిక్షణ ఇవ్వనుంది. ఎఫ్వీసీసీ జపాన్లోని తమ ఎంప్లాయర్ నెట్వర్క్ ద్వారా ఉద్యోగ అవకాశాలను కల్పించడంతో పాటు రిక్రూట్మెంట్ కోఆర్డినేషన్, డాక్యుమెంటేషన్, అభ్యర్థుల నియామక ప్రక్రియలను నిర్వహిస్తుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ రాజధాని అమరావతి రైతుల భూ సంబంధిత అంశాలపై ఈరోజు సమీక్ష నిర్వహించారు. రాయనపూడిలోని సీఆర్డీఏ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ, సీఆర్డీఏ నూతన కమిషనర్కు రాజధాని సంబంధిత అంశాలపై అవగాహన కల్పించడంలో భాగంగా సమీక్ష నిర్వహించినట్టు తెలిపారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, శ్మశానాల ఏర్పాటు తదితర సౌకర్యాలు కల్పించే విధంగా సమావేశంలో చర్చించామని తెలిపారు. రాజధాని అమరావతి పరిధిలోని 29 గ్రామాలలో సమావేశాలు ఏర్పాటు చేయాలని, తద్వారా స్థానిక సమస్యలు అర్థమవుతాయని కమిషనర్కి త్రిసభ్య కమిటీ ద్వారా వివరించినట్టు మంత్రి నారాయణ తెలియజేశారు. ప్రైవేట్ పాఠశాలల నుండి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతుండడం జిల్లాలో ప్రభుత్వ విద్యారంగం బలోపేతం అవుతోంది అనడానికి నిదర్శనమని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. పార్వతీపురం డివిఎం ప్రభుత్వ పాఠశాలను ఆయన ఈరోజు సందర్శించిన ప్రైవేట్ విద్యాసంస్థ నుండి వచ్చిన ఒక విద్యార్థికి స్వయంగా అడ్మిషన్ ఫారం అందజేసి పాఠశాలలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించడం వల్ల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. జిల్లాలోని 5 సంవత్సరాలు పైబడిన 10,780 మంది చిన్నారుల్లో 5,929 మందిని ప్రభుత్వ బడుల్లో చేర్పించడం లక్ష్యంగా పెట్టుకున్నామని కలెక్టర్ తెలిపారు. సుప్రీంకోర్టులో 21, 22, 23 తేదీల్లో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించబడుతుందని శ్రీకాకుళం జిల్లా జడ్జ్ జునైద్ అహ్మద్ మౌలానా తెలిపారు. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసులను దీని ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రమాదాలకు సంబంధించి క్లెయిమ్లు, చెక్ బౌన్స్ కేసులు, భూసేకరణ సమస్యలు, క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, కార్మికులకు సంబంధించిన సమస్యలు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతంలోని దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి, తేమ మరియు అసౌకర్యమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.
0: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నామని విద్యార్థులు గొప్పగా చెప్పుకునే స్థాయికి వెళ్లడం గర్వకారణమని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అన్నారు. 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేలా కృషి చేసిన ఉపాధ్యాయులను కలెక్టర్ ఈరోజు అభినందించారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు 10వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించారని డీఈఓ కుమార్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఉపాధ్యాయులు విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు వచ్చే సంవత్సరం కూడా మరింత మంచి ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ ఆకాంక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుతో రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధాని సమీపంలోని గుంటూరు ఛానల్ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. సింగిల్ స్క్రీన్ థియేటర్ ఎగ్జిబిటర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి కందుల దుర్గేష్ హామీ ఇచ్చారు. దక్షిణ నైరుతి గాలుల ప్రభావంతో రాష్ట్రంలోని ఉత్తర కోస్తా ప్రాంతాలలో రానున్న 2 రోజుల్లో ఓ మోస్తరు వర్షాలు కురవవచ్చని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. విధానసభా నిర్వాచనస్య పరిణామానాం ఘోషణానంతరం పశ్చిమబంగ, తమిళనాడు, కేరళం ప్రదేశేషు చ సర్వకారస్య నిర్మాణార్థం రాజనైతిక క్రియాకలాపాని ఆరభంతే. భాజపేతి దళస్య వరిష్ఠ నేత అమితశాహ పశ్చిమబంగాళరాజ్యస్య కేంద్రీయమంత్రి జేపీ నడ్డా చ అసమరాజ్యస్య కేంద్రీయ పర్యవేక్షకత్వేన నియుక్తౌ స్తః. బిహారరాజ్యస్య మంత్రిమండలస్య విస్తారః మయి మాసస్య 7వ దినాంకే భవిష్యతి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చ అస్మిన్ కార్యక్రమే భాగం గ్రహీష్యతి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ UAE ఇత్యస్య ఫుజైరాహ్ క్షేత్రే ఆక్రమణస్య నిందాం అకరోత్, యత్ర త్రయః భారతీయ నాగరికాః వ్రణితాః అభవన్. సంపూర్ణే పశ్చిమ ఏషియా దేశే శాంతిం స్థిరతాం చ పునఃస్థాపయితుం సంవాదస్య కూటనీతేశ్చ ఆహ్వానం అపి అకరోత్. అమెరికా ఇరాన్ దేశౌ గల్ఫ్ క్షేత్రే నూతనాని ఆక్రమణాని ఆరభతాం, యత్ర ఉభౌ పక్షౌ హోర్ముజ్ జలసంధిం నియంత్రయితుం సంఘర్షరతౌ స్తః. అపి చ ఐపీఎల్ క్రికెట్ క్రీడాయాం దిల్లీ క్యాపిటల్స్

0: పల్లెసీమలు కార్యక్రమంలో బాలవిహార్ విందాం.
1: ఈనాటి బాలవిహార్ కార్యక్రమంలో కృష్ణా జిల్లా ఒంగుటూరు మండలం తరుగొప్పల ప్రాథమిక పాఠశాల బాలబాలికలు సమర్పించే కదంబ కార్యక్రమాన్ని వింటారు. ముందుగా పాట పాడతామంటూ వచ్చారు విద్యార్థులు మేఘన, సత్యమ్మ, ఆయేష, మౌనిక.

మరి మీరు బాల్యంలో విద్యను అభ్యసించే సమయంలో ఎన్నో కళలు కంటారు. తోటి విద్యార్థులతో సోదరభావంతో మెలగటం, అలాగే పోటీల్లో పాల్గొనటం, అట్లాగే పాఠశాలకు పేరు తేవాలని కళలు కనటం, ఇవన్నీ కూడా నిజంగా అద్భుతం. వారి మనోభావాలను ఈ గేయంలో చక్కగా మనకు కళ్ళకు కట్టినట్టుగా ఈ చిన్నారులు వినిపించారు. తర్వాత వసంత ఋతువు వచ్చునురా అంటూ రేష్మ, అశ్వని, రక్షిత.

ప్రకృతిలో అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి, అవే పునరావృతం అవుతూ కూడా ఉంటాయి. ఇప్పుడు అందమైన నా భాష అంటూ అష్రఫునిసా ఆసియా పాడడానికి వచ్చారండి.

నా భాష నా శ్వాస అతి మధురం తెలుగు భాష, అందమైన నా భాష, మధురమైన నా భాష, ముదు ముదుగా ఉన్న భాష, అందరికీ నచ్చ

0: మన తెలుగు భాష ఎంతో మధురమైంది, అలాగే తేనెలా తీయగా ఉంటుంది, వినడానికి ఎంతో ఇంపుగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఏబిసిడి డాన్సింగ్ టైం అంటూ మేఘన ఒక చిన్న రైమ్ చెప్తానంటున్నది.
1: ఏబిసిడి డాన్సింగ్ టైం, ఈఎఫ్జి

0: తర్వాత ఒక కథ చెప్తానని రాజేశ్వరి వచ్చింది.
1: చాలా సంవత్సరాల క్రిందట బ్రహ్మదేవుడు ఈ భూమి మీద జంతువులను, పక్షులను, కీటకాలను, చెట్లను, మనుషులను పుట్టించాడు. అవి భూమికి ఎంత అందాన్ని, ఆనందాన్ని కలిగించాయి. అయితే వీటిలో సీతాకోక చిలుకకు తాను అందగత్తేనని, తీయని తేనెను కడుపు నిండా తాగుతానని చాలా గర్వం. అది భూమి మీద జంతువులను, పక్షులను, మనుషులను చాలా ఎగతాళి చేసేది. తమ కన్నా చాలా చిన్నవి అనే జాలితో వాళ్ళు దానిని పట్టించుకునేవారు కాదు. ఒకనాడు సీతాకోక చిలుక ఎగురుతూ ఎగురుతూ బ్రహ్మలోకానికి చేరింది. అక్కడ బ్రహ్మ నాలుగు ముఖాలతో వేదాలు వల్లవేస్తూ కనిపించాడు. అప్పుడు సీతాకోక చిలుక బ్రహ్మదేవుడిని చూసి నవ్వుతూ ఎగతాళిగా ఇలా అంది, నువ్వు నన్ను ఎంత అందంగా పుట్టించావు. చూడు, రంగురంగుల రెక్కలతో ఎంత అందంగా ఉన్నాను. ప్రతి పువ్వు నన్ను చూసి సంతోషంతో తలలు ఊపుతుంది. తన మీద వాలి తేనెను తీసుకోమని పిలుస్తుంది. రోజు ఎన్నో పూల తేనెలను నేను నా తొండంతో త్రాగుతాను. మరి నీ సంగతో నిన్ను నువ్వు అందంగా మార్చుకోలేకపోయావు. నీకన్నా నేనంత గొప్ప అంది. బ్రహ్మదేవుడు ఈ సీతాకోక చిలుక వేలడంత లేదు, దీని అహంకారం చూస్తే కొండంత ఉంది, ఎలాగైనా దీనికి బుద్ధి చెప్పాలి అనుకున్నాడు. సీతాకోక చిలుకతో బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు, నీకు అందగత్తేనని గర్వంతో కళ్ళు నెత్తికెక్కాయి. దేవుడిని ఎగతాళి చేసే స్థితికొచ్చావు. ఇకపై నీకు పుట్టే పిల్లలను అందరూ విపరీతంగా హసయించుకుంటారు. నీ పిల్లలు తీయని తేనె బదులు పచ్చి ఆకులు తింటారు అన్నాడు. అప్పటి నుంచి దాని పిల్లలు గొంగళి పురుగులుగా చూసేవారికి అసహ్యంగా కనిపిస్తున్నాయి.
0: తర్వాత అడవుల జగతికి రక్షణరా అంటూ అష్రఫునీసా, ఆసియా, రాజేశ్వరి, నాగలక్ష్మి, భార్గవి వచ్చారు. విందాం.

అంతం చేయకురా, వంతుగా మొక్కను నాటమురా, అడవులనంతం చేయకురా, వంతుగా మొక్కను నాటమున ప్రతి మనిషి ఒక మొక్క నాటితే దేశం అంతట వనమేరా, ప్రతి మనిషి ఒక మొక్క నాటితే దేశం అంతట వనమేరా, అడవుల

0: చెట్లు లేనిదే మానవజాతికి మనుగడే లేదు. ఈనాడు మనిషి తన స్వలాభం కోసం అడవులు నరికివేస్తున్నాడు. క్రమేపీ అడవులు కూడా నశిస్తున్నాయి. అడవి జంతువులకు సరైన నివాసం లేకుండా పోతోంది. కాబట్టి చిన్నారులు, ఈ గేయాన్ని చక్కగా విన్నారు కదా, మీరు కూడా మొక్కలు నాటండి, వాటిని సంరక్షించండి, దేశాన్ని నందనవనం చేయండి. ఇప్పుడు పద్యాలు పాడతామంటూ వచ్చారు చిన్నారులు నాగలక్ష్మి, ఆసియ.
1: కులములోన నడకడు గుణవంతుడుండినా కులము వెలయువాని గుణము చేత వలయవనములోన మలచుంబున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ భావం. అడవిలో ఒక్క మంచి గంధపు చెట్టు ఉన్నా అడవి అంతా తన సుగంధాన్ని వ్యాపించజేస్తుంది. అట్లే వంశంలో ఒక్క ఉత్తముడున్నా వాని గుణాల చేత వంశానికి ఎంతో కీర్తి కలుగుతుంది. తరువుల తిరస

0: చేత జగతిండుపకర్తలకు నిధి. సహజ గుణము, చెట్లు ఎక్కువ రసంతో కూడిన పళ్ళ బరువుతో వంగి ఉంటాయి. మేఘం ఆకాశంలో వేలాడుతూ మంచి నీటిని ఇస్తుంది. ఆ విధంగా మంచివారు సంపదలు కలిగినప్పుడు గర్వంతో విర్రవీగరాదు. ఇది లోకంలో ఉపకారం చేసే వారి స్వభావం. వంగి ఉండడం, కిందుగా ఉండడం, గర్వం లేకుండా ఉండడం అనేవి పరోపకారం చేసేవారికి సహజంగా ఉండే గుణాలు.
1: ఒక చిన్నారి ఒక చిన్న ఇంగ్లీష్ రైమ్ని వినిపిస్తానంది. నీ పేరేంటో చెప్పమ్మా.
2: హాస్ని. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, అప్ అబవ్ ద వాచ్ విల్ హై లైక్ ఎ డైమండ్ ఇన్ ద స్కై.
1: ఇప్పుడు నేనే ఒకట్ల స్థానం అంటూ అష్రఫున్నీసా, నాగలక్ష్మి, భార్గవి, ఆసియా, రాజేశ్వరి వచ్చారు, విందాం.

0: పిల్లలు, మీకు లెక్కలంటే భయమా? ఈ గేయాన్ని కనుక మీరు బాగా అర్థం చేసుకుంటే మీకు స్థాన విలువలు వచ్చేసినట్లే. తర్వాత నిస్సహాయంగా అనిపించినప్పుడు ఏం చేయాలి అంటూ గణేష్ చెప్తానంటూ ముందుకొచ్చాడు. విందాం.
1: ఇప్పటి వరకు మనం సాధించిన విజయాలు గుర్తు చేసుకోవాలి. గడిచిపోయిన కాలంలో మనం పొందిన అనుభూతులను, ఆనందాలను గుర్తు తెచ్చుకోవాలి. రేపటి కాలానికి మన ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరి దగ్గర ఆ విషయాలు బయటపెట్టి సలహాలు మాత్రం అడగకూడదు.
0: ఇప్పుడు ఇంగ్లీష్లో స్టోరీ వినిపిస్తాను అంటూ వచ్చింది చిన్నారి ఆసియ.
2: బ్యూటీ వాజ్ ఏ గుడ్ లుకింగ్ ప్రెట్టీ కాక్. ఇట్ స్టాండ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద గేట్ అండ్ క్రౌ లౌడ్లీ. ఏ ఫాక్స్ కేమ్ దేర్ అండ్ సెడ్, ఓ బ్యూటీ, యూ సింగ్ సో నైస్లీ, కెన్ యూ స్టాండ్ ఆన్ వన్ లెగ్ అండ్ సింగ్ ఫర్ మీ? ఇమీడియట్లీ ద కాక్ స్టాండ్ ఆన్ వన్ లెగ్ అండ్ సింగ్ లౌడ్లీ. దెన్ ద ఫాక్స్ సెడ్, ఓ బ్యూటీ వాజ్ రియల్లీ గ్రేట్, బట్ కెన్ యూ సింగ్ విత్ యువర్ ఐస్ క్లోజ్డ్? బ్యూటీ లాఫ్డ్ అండ్ సెడ్, ఆఫ్ కోర్స్ ఐ కెన్. It stood on one leg and closed its eyes. The fox jumped on it and carried it away. Moral: children, flattering is always danger. It may lead into life risk also.
0: Vinnara chinnarlu, mari ee kodi punju nakka maatalu maaya maatalu nammi ela mosa poyi chani poyindo konda meeda unnadu devudu antu Durga Bhavani, Sunita, Radhika, Kalyan, Momina vacharu. Vindam.
3: Come on.

ఈ బాల విహార కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థుల అందరికీ మనం ఒకసారి గట్టిగా జైజలు చెప్దాం. ఈనాటి బాల విహార కార్యక్రమంలో కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తరిగొప్పల ప్రాథమిక పాఠశాల బాలబాలికలు సమర్పించిన కదంబ కార్యక్రమాన్ని విన్నారు. సమర్పించిన వారు మోపుదేవి విజయలక్ష్మి, తరిగొప్పల పాఠశాల ఉపాధ్యాయిని.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2.
1: తొంభై ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకు అవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపు వారై ఉండాలి. మే 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కళాన్ని కదిలించి మీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2. వ్యవసాయ సూచనలు.
2: పంటల్లో కలుపు మందుల వినియోగం, అలాగే పాటించవలసిన మెళకువల గురించి తెలుసుకుందాం. పలు పంటల్లో పురుగులు, తెగుళ్లు, ఎలుకలు మొదలగు వాటి

ద్వారా కలిగే నష్టం కన్నా కలుపు వలన కలిగే నష్టం ఎక్కువగా ఉంటుంది. ఇవి పంట దిగుబడి నష్టంతో పాటు పంట నాణ్యతను కూడా దెబ్బతీస్తాయి. అలాగే పంటలను ఆశించే వివిధ రకాలైన పురుగులకు, తెగుళ్లకు, సూక్ష్మజీవులకు ఆశ్రయమిస్తాయి. పశువుల ఆరోగ్యం, దాంతోపాటు పాల ఉత్పత్తిపై కూడా వీటి ప్రభావాన్ని చూపిస్తాయి. ప్రస్తుత కాలంలో కూలీల కొరత, అధిక కూలీ ధర వలన కలుపు నివారణ వ్యయం బాగా పెరిగిపోతుంది. దీనివలన కలుపు మందుల వినియోగం తప్పనిసరిగా మారింది. తక్కువ ఖర్చుతో సరైన సమయంలో సమర్థవంతంగా కలుపు నివారణకు వివిధ పంటలలో చాలా కలుపు మందులు అందుబాటులో ఉన్నాయి. కలుపు మందులు వాడే సమయాన్ని బట్టి రెండు రకాలుగా విభజించుకోవచ్చు. మొదటిది ప్రీ ప్లాంటింగ్, దీన్నే ప్రీ ఎమర్జెన్స్ కలుపు మందులు అంటారు. అంటే పంట విత్తుటకు లేదా నాటటానికి ముందు వాడే కలుపు మందులు. అలాగే రెండవది పోస్ట్ ఎమర్జెన్స్ కలుపు మందులు అంటారు. ఇది పంట లేదా కలుపు మొలచిన తరువాత వాడే మందులు. ముందుగా పంట విత్తుటకు లేదా నాటటానికి ముందు వాడే కలుపు మందుల్లో మూడు రకాల కలుపు మందులు అందుబాటులో ఉంటాయి. అవి ఏంటంటే, మొదటిది భూమి దున్నటానికి ముందే మొలచిన కలుపును నాశనం చేసే కలుపు మందులు. రెండవది భూమిని దున్ని పంట విత్తడానికి లేదా నాటడానికి వాడే మందులు. తర్వాత పంటలను విత్తిన వెంటనే లేదా నాటిన వెంటనే కలుపు మొక్కలు, అలాగే పంట మొలవక ముందే వాడే కలుపు మందులు. భూమి దున్నటానికి ముందే మొలచిన కలుపును నాశనం చేసే కలుపు మందుల గురించి చూసినట్లయితే, ఈ రకమైన కలుపు మందులు తొలకరి వర్షాలకు మొలచిన మొండిజాతి కలుపు మొక్కలు, ఉదాహరణకు గరిక లేదా తుంగ ఇలాంటివన్నమాట. ఏకవార్షిక కలుపు మొక్కలు ఇవేంటివంటే వయ్యారి భామ కలుపు మొక్కల్ని ఏకవార్షిక కలుపు మొక్కలు అంటారు. ఇటువంటి వాటిని నాశనం చేయటానికి లేదా భూమి లోపల రైజోమ్లను బలహీనం చేసేందుకు వాడటానికి అనువైనవి. ఉదాహరణకు పారాక్వాట్, గ్లూఫోసినేట్, అమ్మోనియం మొదలైనవి. తర్వాత భూమిని దున్ని పంట విత్తడానికి లేదా నాటడానికి వాడే మందులు గురించి చూసినట్లయితే, భూమిని దున్నుకొని విత్తనం వేయటానికి ముందు ఈ మందులను పిచికారీ చేసుకుని పైపైన గుంటకతో భూమిలో కలిసేటట్లు దున్ని 2 నుండి 7 రోజుల తర్వాత విత్తడం లేదా నాటడం చేయాలి. తర్వాత పంటలను విత్తిన వెంటనే, అంటే నాటిన వెంటనే కలుపు మొక్కలు లేదా పంట మొలవక ముందే వాడే కలుపు మందుల గురించి చూసినట్లయితే కనుక, ఈ మందులను తేమ ఉండేలా చూసి మెట్ట పంటలలో విత్తిన 2 రోజుల్లోపు భూమిపై పిచికారీ చేసుకోవాలి. వరిలో నాటిన 2 నుండి 7 రోజుల్లోపు ఇసుకలో కలిపి చల్లాలి. ఉదాహరణకు పెండిమిథాలిన్, అల్లాక్లోర్, అట్రజిన్, బ్యూటాక్లోర్, అలాగే ఆక్సిఫ్లోరోఫిన్ మొదలైనవి. తర్వాత పంట కలుపు మొలచిన తర్వాత వాడే మందుల గురించి, అంటే పోస్ట్ ఎమర్జెన్స్ కలుపు మందుల గురించి చూసినట్లయితే, వీటిలో కూడా 2 రకాల మందులు ఉంటాయి. అవి ఏంటివి అంటే, కలుపు 2 నుంచి 4 ఆకుల దశలో లేదా పంట విత్తిన 15 నుండి 30 రోజుల్లోపు వాడేవన్నమాట. ఇవి ఎర్లీ పోస్ట్ ఎమర్జెన్స్ కలుపు మందులు అంటారు. ఈ మందులను పంట విత్తటానికి, అంటే నాటటానికి ముందు వాడకుండా ఉన్నప్పుడు మాత్రమే ఈ కలుపు మందును వేయాలి. అదే అది వాడినప్పుడు ఈ కలుపు మందు వేస్తే అసలు పంటకి నష్టం కలుగుతుంది. అందుకని ఆ విధంగా కాకుండా ఆ పంట విత్తటానికి ముందు వేయనప్పుడు మాత్రమే ఇది ఉపయోగించుకోవాలి. ఉదాహరణకు వరి పంటకు ఏ విధమైన మందులు వాడుకోవచ్చు అంటే గనక, బిస్పైరిబాక్ సోడియం, అలాగే పెనాక్సిలం, పైరజో సల్ఫ్యూరాన్ ఇథైల్, 2 లేదా 4 డి సోడియం సాల్ట్, అలాగే 2 లేదా 4 డి ఎమైనో సాల్ట్ మొదలైనవి ఏదో ఒకదానిని ఈ వరి పంటకు మనం వాడుకోవచ్చు. అలాగే అపరాల పంటలకు చూసుకున్నట్లయితే గనక, క్విజాలోఫాస్ ఇథైల్, ఫినాక్సిప్రాస్ ఇథైల్, ప్రొపిక్విజాఫాస్ ఇథైల్ ఇలా మొదలైనవి ఈ అపరాల పంటలకు వాడుకోవచ్చు. అదే మొక్కజొన్న పంటకు కనుక చూసినట్లయితే, అట్రజిన్, టెంబోట్రయాన్, టోప్రామిజిన్, హాలో సల్ఫ్యూరాన్ మిథైల్ వీటిని మొక్కజొన్న పంటకి వాడుకోవచ్చు. వీటిలో ఏదో ఒక మందులు మాత్రమే వాడుకోవాలి. ఈ మందులు కూడా నాటటానికి ముందు ఎటువంటి కలుపు మందులు వాడనప్పుడు మాత్రమే ఈ మందులు వాడుకోవాలి. తర్వాత పంట అలాగే కలుపు ముదిరిన తర్వాత వాడతగిన మందులు. వర్షాల వలన పంట తొలిదశలో గుంటక వాడలేనప్పుడు కూడా కలుపు ముదిరిపోయి పంటల్లో నష్టాన్ని కలిగిస్తుంది. కొన్ని రకాలైన కలుపు పైన వాడే మందులను ఉపయోగించి పంటలకు నష్టం కలగకుండా కలుపును నాశనం చేయవచ్చు. ఉదాహరణకు ప్రత్తి, కంది పంటల్లో విత్తిన 60 నుండి 90 రోజుల వరకు పారాక్వాట్ లేదా గ్లూఫోసినేట్ అమ్మోనియం కలుపు మందులను కలుపుపై మాత్రమే పడే విధంగా పిచికారీ చేసి నాశనం చేసుకోవచ్చు. ఈ మందులను పండ్ల తోటలు, కలప తోటలు, పంట లేని బీడు భూములు, రోడ్ల పక్కన, అలాగే ఖాళీ స్థలంలో కూడా వాడుకోవచ్చు. ఈ కలుపు మందుల సామర్థ్యం పెరగటానికి, పంటల్లో నాణ్యత దెబ్బతినకుండా ఉండటానికి, పర్యావరణానికి హాని కలగకుండా ఉండటానికి వాటి వాడకంలో పలు జాగ్రత్తలు

0: అవేంటంటే ప్రీ ఎమర్జెన్సీ కలుపు మందులు, అంటే విత్తనం వేసిన 48 గంటల్లోపు పిచికారీ చేసేవన్నమాట. ఇవి పంటలకు సిఫారసు చేసిన కలుపు మందులను సరైన మోతాదులో సరైన సమయంలో వాడుకోవాలి. ప్రీ ఎమర్జెన్సీ కలుపు మందులను విత్తనాలు నాటిన లేదా విత్తనాలు వేసిన 48 గంటల్లోపు వాడాలి. ప్రీ ఎమర్జెన్సీ కలుపు మందులను పిచికారీ చేసినప్పుడు నేలలో సరైన తేమ ఉండేట్లు చూసుకోవాలి. ఈ మందులు పొలంలో చల్లేటప్పుడు వెనుకకు నడుస్తూ లేదా ట్రాక్టర్ ముందుకు నడుపుతూ వెనక పిచికారీ జరిగేటట్లు చూడాలి. కలుపు మందును ఎకరానికి 200 లీటర్ల నీటికి కలిపి వాడుకోవాలి. ప్రీ ఎమర్జెన్సీ కలుపు మందు ఒకే పంటకు 2 రకాల మోతాదు సిఫార్సు చేసినప్పుడు తేలికపాటి నేలలకు తక్కువ మోతాదు, బరువు నేలలకు లేదా నల్లరేగడి నేలలకు అధిక మోతాదు వాడుకోవాలి. ప్రీ ఎమర్జెన్సీ కలుపు మందు ప్లాట్ఫాన్ నాజిల్తో మాత్రమే పిచికారీ చేసుకోవాలి. కలుపు మందులు పిచికారీ చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ఈ కలుపు మందుల్ని పిచికారీ చేసే టైంలో చాలా రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ముందర మనం పంటలపై కలుపు మందుల నివారణకు ఉపయోగించే కలుపు మందు లేబుల్ పూర్తిగా చదవాలి. సిఫారసు చేసిన మోతాదును సరిగ్గా కొలత పాత్రతోనే కొలిచి వాటిని పిచికారీ చేసుకోవాలి. కలుపు మందు బయట ఒలకకుండా జాగ్రత్త పడాలి. వంపులో పోసేటప్పుడు గరాటును వాడుకోవాలి. పిచికారీ చేసే సమయంలో రక్షణ వస్త్రాలను ధరించాలి. కలుపు మందును నీటిలో కలిపేటప్పుడు చేతితో కలపకూడదు. చేతితో కాకకుండా కర్రపులతో బాగా కలుపుకోవాలి. నాజిల్ని శుభ్రపరచటానికి నోటితో ఊదకూడదు. చిల్లు పడిన లేదా పాడైన పంపులను వాడకూడదు. అలాగే ప్రమాదవశాత్తు కలుపు మందు శరీరంపై లేదా బట్టలపై పడితే కనుక మంచినీటితో శుభ్రంగా కడుక్కోవాలి. భారీ వర్ష సూచన ఉన్నప్పుడు కలుపు మందులను పిచికారీ చేయకూడదు. వాలు ఎక్కువగా ఉండే పొలాల్లో నేలలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు కలుపు మందును పిచికారీ చేస్తే చిన్నపాటి వర్షానికి కలుపు మందు కొట్టుకునిపోయే అవకాశం ఉంటుంది. ఖచ్చితమైన సిఫారసు లేకుండా కలుపు మందులను ఇతర సస్యరక్షణ మందులు, ఎరువులు కలిపి ఉపయోగించకూడదు. కలుపు మందులను పిచికారీ చేయడానికి శుభ్రమైన నీటిని వాడుకోవాలి. పారాక్వాట్ వంటి కలుపు మందులను మురికి నీటిలో కలిపి వాడకూడదు. మురికి నీటిలో కలిపి వాడితే మందు ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది. ఒక పంటలో కలుపు నివారణకు ఒకే రకమైన కలుపు మందులు ఎక్కువసార్లు వాడకూడదు. అలా చేస్తే కలుపు మొక్కలు నిరోధక శక్తిని పెంచుకుంటాయి. వివిధ రకాల పనితీరు కలిగిన కలుపు మందులను మార్చి మార్చి వాడుకోవాలి. గాలి వేగం ఎక్కువగా ఉన్నప్పుడు కలుపు మందు పిచికారీ చేయకూడదు. పంట వరసల మధ్య కలుపు నివారణకు పారాక్వాటు వంటి కలుపు మందు వాడినప్పుడు డోమ్ లేదా హుడ్ను తప్పకుండా వాడాలి. ఇలా చేస్తే పంట మొక్కలపై కలుపు మందు పడి నష్టం జరగకుండా ఉంటుంది. గాలి వేగం, దిశను బట్టి కలుపు మందులను పిచికారీ చేయాలి. పిచికారీ చేసే వ్యక్తి ఒంటిపై పడకుండా గాలి దిశతో పాటుగా పిచికారీ చేసుకోవాలి. పొలం పక్కన ఉండే ఇతర పంటలపై పడకుండా జాగ్రత్త పడాలి. అలాగే పురుగు మందులను, కలుపు మందులను వేరుగా నిల్వ చేసుకోవాలి. ఆహార పంటలపైన, పశువుల మేత కోసం వాడే పంటల మీద వీటిని వాడినప్పుడు సూచించిన కాలపరిమితి తర్వాతే పంటలను కోయాలి. ఖాళీ కలుపు మందు డబ్బాలు వెంటనే గొయ్యి తీసి పాతిపెట్టి నాశనం చేయాలి. స్ప్రేయర్లను శుభ్రమైన నీటిలో 1-2 సార్లు కడగాలి. కలుపు మందు పిచికారీ తర్వాత సబ్బుతో శుభ్రంగా స్నానం చేయాలి. పిచికారీ సమయంలో ఎలాంటి ఆహార పానీయాలు తీసుకోకూడదు. ఆహార పదార్థాలతో పాటు కలుపు మందులు రవాణా చేయకూడదు. చిన్నపిల్లలతో పిచికారీ చేయించకూడదు. కలుపు మందులను పిచికారీ చేసినప్పుడు లేదా ప్రమాదవశాత్తు విష ప్రభావానికి లోనైతే వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లాలి. వెళ్లేటప్పుడు వాడిన కలుపు మందు డబ్బాను కూడా తీసుకువెళ్తే విరుగుడు మందు త్వరగా ఇవ్వటానికి వైద్యులకు సులువవుతుంది. ఈ విధమైన జాగ్రత్తలను పాటిస్తే కనుక పంటపై కలుపు నివారణ సమగ్రంగా తొలగి పంట నుండి ఎక్కువ దిగుబడిని పొందవచ్చు.
1: వ్యవసాయ సూచనలు విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2.
2: టెన్త్ క్లాస్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రపంచనం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 595కు పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, 590కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 200 మంది. ప్రతిభావంతులైన టీచర్లతో, అత్యాధునిక సౌకర్యాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో మన ప్రభుత్వ పాఠశాలలు 10th రిజల్ట్స్ లో బెస్ట్, పర్ఫార్మెన్స్ లో ఫస్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల రికార్డ్. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి. వారి భవితకు బంగారు బాట వేయండి.
3: తరం మారింది, శ్రీ చైతన్య సిద్ధమైంది.
4: 40 ఏళ్ల నమ్మకం ఎవరికి లేని

0: సుందరులు
1: ఒక్క శ్రీ చైతన్యను.
2: ఈ సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమ వివరాలు ముందుగా 7:15 పంట సీమలో కార్యక్రమంలో అధిక దిగుబడులకు ఆధునిక పద్ధతులలో వ్యవసాయం నా అనుభవాలు గురించి శ్రీ వంగ నవీన్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం, అనంతరం జానపద గీతం, చివరగా మిరపకాయలను ఎండబెట్టుటకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించిన వివరాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ వరంగల్ కేంద్ర సమర్పణతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 తెలుగు ప్రసంగాలు కార్యక్రమంలో తప్పు ఎవరిది కథానిక వింటారు కథకులు శ్రీ పాణిగ్రాహి రాజశేఖర్ గారు. 8:15 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఆకాశవాణితో నా అనుబంధం శ్రీ కళారత్న కురాడి చంద్రశేఖర్ గారితో పరిచయ కార్యక్రమం. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:40 దేశభక్తి గీతం. 8:45 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్ ద్వారా ప్రసారాలు వింటారు. 11:10 ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి. ప్రసార వివరాలు విన్నారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఇతరుగా హుషారమణి. శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన రాష్ట్రాల్లో రాజకీయ కార్యకలాపాలు ముమ్మరమయ్యాయి. బీజేపీ విజయం సాధించిన రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటుకు ఆ పార్టీ పరిశీలకులు నియమించింది. పత్తి రంగంలో ఎదురవుతున్న అడ్డంకులను పరిష్కరించడం కోసం 5,659 కోట్ల రూపాయల వ్యయంతో కపాస్ క్రాంతి మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ఢిల్లీలో ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్తో తలపడుతుంది. ఐసీసీ పురుషుల T20 ర్యాంకింగ్లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటుకు రాజకీయ కార్యకలాపాలు ముమ్మరమయ్యాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. గురుదేవ్ రవీంద్రనాథ్ టాగోర్ జయంతి సందర్భంగా ఈ నెల 9వ తేదీన కొత్త మంత్రివర్గం సభ్యులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ కార్యక్రమానికి హాజరు కావచ్చు. తమిళనాడులో నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వేట్రి కళగం 108 స్థానాలు గెలుచుకుని రాష్ట్రంలో అతిపెద్ద ఏకైక పార్టీగా అవతరించింది. చెన్నై సమీపంలోని పన్నయూరులోని పార్టీ ప్రధాన కార్యక్రమంలో జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో నూతనంగా ఎన్నికైన టీవీకి ఎమ్మెల్యేలు విజయ్ను తమ నాయకుడిగా అధికారికంగా ఎన్నుకున్నారు. మరోవైపు ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన రాజీనామాను గవర్నర్కు సమర్పించగా ఆయన దాన్ని ఆమోదించారు. ఇక కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని UDF ప్రభుత్వం ఏర్పాటుపై అనధికారికంగా చర్చలు జరుపుతోంది. పశ్చిమ బెంగాల్ శాసనసభాపక్ష నాయకుడి ఎన్నిక కోసం పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మంత్రి అమిత్ షాను కేంద్ర పరిశీలకుడిగా బీజేపీ నియమించింది. ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఆ రాష్ట్రానికి సెంట్రల్ కో అబ్జర్వర్గా నియమితులయ్యారు. అసోం శాసనసభాపక్ష నాయకుడి ఎన్నిక కోసం కేంద్ర మంత్రి జేపీ నడ్డాను సెంట్రల్ అబ్జర్వర్గా నియమించారు. హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని ఆ రాష్ట్రానికి సెంట్రల్ కో అబ్జర్వర్గా నియమితులయ్యారు. కేంద్ర పరిశీలకుల కోసం బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఈ పేర్లను ఆమోదించింది. ఇటీవల ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన పదవికి రాజీనామా చేసేందుకు నిరాకరించారు. ఓట్లను బలవంతంగా లూటీ చేశారని, మొత్తం ఓటింగ్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని తాను నమ్ముతున్నందువల్ల రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆమె ప్రకటించారు. ఈరోజు కోల్కతా విలేకరులతో మాట్లాడిన మమతా బెనర్జీ తమ పార్టీ ఓడిపోలేదని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ పక్షపాతంతో వ్యవహరించిందని, భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇదొక చీకటి అధ్యాయమని ఆమె ఆరోపించారు. మమతా బెనర్జీ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా విమర్శించింది. ప్రస్తుత అసెంబ్లీ పదవీ కాలం ఈ నెల 7వ తేదీతో ముగుస్తుందని, ఆమె రాజీనామా చేసినా చేయకపోయినా ఆ తర్వాత ఎవరూ సభలో సభ్యులుగా కొనసాగలేరని బీజేపీ పేర్కొంది. బీజేపీ నాయకుడు బిమల్ శంకర్ నంది ఆకాశవాణితో మాట్లాడుతూ, ఇటువంటి ప్రతిష్టంభను సృష్టించి మమతా బెనర్జీ ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తున్నారన్నారు. ఇలాంటి అవాంఛనీయ పరిస్థితులు ఎదుర్కొనేందుకు మన రాజ్యాంగంలో తగిన నిబంధనలు ఉన్నాయని ఆయన చెప్పారు. వివిధ ప్రాంతాల్లో బీజేపీ తమ పార్టీ కార్యాలయాలను ఆక్రమించుకుంటోందన్న మమత ఆరోపణలను కూడా నంది ఖండిస్తూ అవి పచ్చి అబద్దాలని కొట్టిపారేశారు. భారత జమైకా మధ్య భాగస్వామ్యంలో అభివృద్ది సహకారం ఒక కీలక స్తంభంగా ఉందని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు అన్నారు. జమైకా విదేశాంగ మంత్రి కమీనా జాన్సన్ స్మిత్ ఇతర మంత్రివర్గ సభ్యులతో సమావేశమైన అనంతరం డాక్టర్ జయశంకర్ మీడియాతో మాట్లాడారు.
1: Development cooperation remains a very important pillar of our partnership. In this context, I was very pleased to note the successful completion and handover in March 2026 of the Improving Rural Livelihoods Project in Kitson Town, implemented with the assistance of India to the tune of US$1 million under the India-UN Development Partnership Fund.
0: తమ మధ్య చర్చలు సమగ్రంగా లోతుగా సాగాయని, ద్వైపాక్షిక సంబంధాల్లో అన్ని అంశాలను చర్చించడంతో పాటు సహకారానికి కొత్త మార్గాలను గుర్తించామని విదేశాంగ మంత్రి చెప్పారు. వియత్నాం అధ్యక్షుడు తోలాం మన దేశంలో తన తొలి పర్యటన నిమిత్తం న్యూఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. తోలాం పర్యటన భారత్ వియత్నాం మధ్య ఉన్న బహుముఖ పటిష్టమైన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇరు దేశాల మధ్య సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి చేరి 10 ఏళ్లు పూర్తయిన ప్రత్యేక సందర్భంలో ఈ పర్యటన జరుగుతోంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBD ఫాలో కండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పత్తి రంగంలో ఎదురవుతున్న అడ్డంకులు, క్షీణిస్తున్న వృద్ధి, నాణ్యతాపరమైన ఆందోళనలు పరిష్కరించడం కోసం 5,659 కోట్ల రూపాయల ఖర్చుతో కపాస్ క్రాంతి మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఈ మిషన్ ప్రభుత్వం 5 విజన్ ఫార్మ్ టు ఫైబర్ టు ఫ్యాక్టరీ టు ఫ్యాషన్ టు ఫారెన్ ఈ విధానానికి అనుగుణంగా ఉంటుందని, పత్తి ఉత్పాదకతను పెంచడంపై దృష్టి సారిస్తుందని తెలియజేశారు. వ్యాధులు, చీడపీడలను తట్టుకునే అధిక దిగుబడినిచ్చే రకం HYV విత్తనాలను అభివృద్ధి చేయడం, అదే సమయంలో ఆధునిక పంట ఉత్పత్తి సాంకేతికతలను భారీ స్థాయిలో అమలు చేయడం ఈ మిషన్ లక్ష్యం. ఈ పథకం ద్వారా సుమారు 32 లక్షల మంది పత్తి రైతులకు ప్రయోజనం చేకూరుతుందని, 2030-31 నాటికి పత్తి ఉత్పత్తిని 498 లక్షల బేళ్లకు పెంచుతుందని అంచనా వేస్తున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ఫుజైరాపై జరిగిన దాడులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ఈ దాడుల్లో 3 భారతీయ పౌరులు గాయపడ్డారు. పౌరులను, మౌలిక సదుపాయాలను, వ్యవస్థలను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. భారత్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంఘీభావంగా నిలుస్తున్నానని ఉద్ఘాటించారు. ప్రాంతీయ శాంతి, స్థిరత్వం, ప్రపంచ ఇంధన భద్రత కోసం హోర్ముజ్ జలసంధి ద్వారా సురక్షితమైన నిరంతర

ప్రయాణాన్ని ఉండేలా చూసుకోవడం చాలా కీలకమని కూడా మోదీ చెప్పారు. దేశ అభివృద్ధి ప్రస్థానంలో కీలక రంగమైన ఉక్కు రంగం స్వయం సమృద్ధి దిశగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. 2018లో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా అవతరించిన భారత్ అప్పటి నుంచి ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటూ వస్తోంది. ప్రపంచ ముడి ఉక్కు ఉత్పత్తిలో భారతదేశం వాటా 2014లో 5.2% నుంచి 2024 నాటికి 7.9% పెరిగిందని అధికార ప్రకటన ఒకటి తెలియజేసింది. ఇది ప్రపంచ స్థాయిలో భారత్ పోటీతత్వంతో కూడుకున్న దేశంగా తన స్థానాన్ని పటిష్టం చేసుకున్న విషయాన్ని నిరూపిస్తుందని ప్రకటనలో పేర్కొన్నారు. ఫినిష్డ్ స్టీల్ వినియోగంలో కూడా దేశం 2వ స్థానంలో ఉందని వరల్డ్ స్టీల్ అసోసియేషన్ పేర్కొంది. పాకిస్తాన్లో ఇంటర్నేషనల్ రిలీజియన్ ఫ్రీడమ్ ఐఆర్ఎఫ్ రౌండ్ టేబుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంప్రదింపుల సమావేశంలో ఆ దేశంలో కొనసాగుతున్న మత వివక్షపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మత దూషణ, చట్టాల దుర్వినియోగం, బలవంతపు మత మార్పిడులు, బలవంతపు వివాహాలు, మైనారిటీ మహిళలు, పిల్లలను లక్ష్యంగా చేసుకోవడం వంటి అంశాలపై ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్లో మతపరమైన మైనారిటీల ప్రస్తుత స్థితిగతులను వారు సమీక్షించారు. క్రైస్తవులు, హిందువులు, సిక్కులు, ఇతర మతపరమైన మైనారిటీ వర్గాలకు పటిష్టమైన రక్షణ కల్పించాలని, మత పెద్దలు, మానవ హక్కుల కార్యకర్తలు, పాత్రికేయులు, పౌర సమాజ ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాకిస్తాన్లో మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలు, బాలికలపై విస్తృతంగా కిడ్నాప్లు, బలవంతపు వివాహాల ద్వారా చేస్తున్న మత మార్పిడుల పట్ల అంతర్జాతీయ మత స్వేచ్ఛ నిపుణులు చేసిన హెచ్చరికలను కూడా ఈ సమావేశంలో ప్రస్తావించారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇంకొద్దిసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్తో తలపడుతుంది. మరోపక్క ఐసీసీ పురుషుల T20 ర్యాంకింగ్లో భారత్ తన అగ్రస్థానం నిలబెట్టుకుంది. గత మార్చిలో T20 ప్రపంచ కప్ టైటిల్ను విజయవంతంగా కాపాడుకోవడమే కాకుండా రికార్డు స్థాయిలో 3వ విజేతగా నిలిచిన తొలి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన రాష్ట్రాల్లో రాజకీయ కార్యకలాపాలు ముమ్మరమయ్యాయి. బీజేపీ విజయం సాధించిన రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటుకు ఆ పార్టీ పరిశీలకులను నియమించింది. పత్తి రంగంలో ఎదురవుతున్న అడ్డంకులను పరిష్కరించడం కోసం కపాస్ క్రాంతి అనే పథకాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో ఢిల్లీలో ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్తో ఆడుతుంది. ఐసీసీ పురుషుల T20 ర్యాంకింగ్స్లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. మీరు వింటున్నారు ఆకాశవాణి 102.5.

0: ఈనాటి పంట సీమలు కార్యక్రమంలో అధిక దిగుబడులకు ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం నా అనుభవాలు ఈ అంశం గురించి వంగ నవీన్ రెడ్డి గారితో పరిచయం వింటారు.
1: చాలామంది రైతులు ఇటీవల కాలంలో మాకు సరి అయినటువంటి ఆదాయం లేదు, వ్యవసాయం సరిగ్గా చేయలేకపోతున్నాం, నష్టాలు వస్తున్నాయి అని చెప్పి ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి రోజుల్లో అధిక దిగుబడులకి ఆధునిక వ్యవసాయ పద్ధతులు ఎలా ఉపయోగపడతాయో వంగ నవీన్ రెడ్డి గారు చాలా చక్కగా చేసి నిరూపిస్తున్నారు. వీరు ఇటీవలే రాష్ట్ర ఉత్తమ రైతు పురస్కార గ్రహీత కూడా. మరి వీరిని అడిగి తెలుసుకుందాం, వారు ఎటువంటి ఆధునిక వ్యవసాయ పద్ధతులు ఉపయోగిస్తున్నారో, అధిక దిగుబడులు ఎలా సాధిస్తున్నారో. నమస్కారం అండి నవీన్ రెడ్డి గారు.
2: నమస్కారం అండి.
1: మరి మీ పరిచయం చేసుకోండి, మీరు ఏ ఏ పంటలు వేస్తున్నారు, ఎలా అధిక దిగుబడులు పొందుతున్నారో చెప్పండి.
2: నా పేరు వంగా నవీన్ రెడ్డి అండి. మాది జొన్నలగడ్డ గ్రామం, గుంటూరు రూరల్ మండలం, గుంటూరు డిస్టిక్. మేము వరి ఎత్త పెడతామండి, మెట్టవరి. మాకు వర్షాధారం మీదే పండిద్ది అండి పంట. మా నాన్న కాలం నుంచి మేము ఎత్త పెడతా ఉంటాము, వర్షం మీద పండే పంట మాకు అది. దాంట్లో కొన్ని మెలకువలు సైంటిస్టులు వాదామని తెలుసుకొని దాన్ని ముందుకు తీసుకొచ్చామండి. అది మన స్టేట్ వైడ్ మంచి గుర్తింపు వచ్చిందండి ఆ పంటకి. అంటే దమ్ము చేయటం, నారు పెంచడం, ఇటన్నీ ఖర్చులు మాకు ఉండవండి. మామూలుగా మా నాన్నల టైంలో మేము పండించేటప్పుడు స్టార్టింగ్లో 8 కేజీలు ఎద పెట్టేవాళ్ళమండి. 6 కేజీల నుంచి 8 కేజీలు పెట్టేవాళ్ళం. అది ఫస్ట్ ఎద్దులతో పెట్టేవాళ్ళం. ఎద్దులతో పెట్టడం వల్ల ఒక మనిషే పెట్టేవాడు, అప్పుడు తక్కువ విత్తనాలతో సరిపోయింది. ఇంకా రాను రాను మళ్ళీ మాడిపోయిన తర్వాత ఎద్దులు మళ్ళీ ఇబ్బంది అయ్యి ఖర్చులు పెరిగేటప్పటికి ట్రాక్టర్తో పెడతాం అలవాటు చేసామండి. పనిముట్లు పెరిగిన తర్వాత ట్రాక్టర్తో పెడతాం అలవాటు చేసాం. ఇద్దరు మనుషులు అదే 8 కేజీలు పెట్టారు, ఎకరానికి సరిపోను. ఇంకా తర్వాత మళ్ళీ ఖర్చులు పెరుగుతున్నాయి అని చెప్పి ఇద్దరు మనుషులు అయితే లాభం లేదు, ఒక మనిషి అయితేనే బాగుంటుంది అని చెప్పి మళ్ళీ దాని మీద మోడిఫికేషన్ చేసుకుని కూరని మళ్ళీ ఒక మనిషికి అలవాటు అయ్యామండి. ఇది 7 చెక్కలతో ఒక మనిషే పెట్టేవాడు. ఒక మనిషి పెడతాం అలవాటు అయిన తర్వాత మళ్ళీ మనిషి కూడా ఉంటే ఇబ్బంది, ట్రాక్టర్ పెడుతున్నాం కదా, ట్రాక్టర్తో పని అవుతుంది కదా, ఇంకా మనిషి కూడా ఎందుకని చెప్పి సీడ్ డ్రిల్ రావడం అలవాటు అయిందండి. ఆ సీడ్ డ్రిల్ కూడా 8 కేజీల నుంచి 10 కేజీలు పెట్టామండి. అంటే ఇక రాను రాను కాలంలో ఎలికలు పెడితే కూడా కొంచెం ఉండటం వల్ల కొంచెం విత్తనాలు దాంట్లో సీడ్ డ్రిల్ కాబట్టి మనుషులు పెట్టేటప్పుడు ఏంటంటే విత్తనం నలగటం అనేది ఉండదు. అదే సీడ్ డ్రిల్ అయితే కొంచెం నలిగి విత్తనం, అందుకని చెప్పి ఆ 2 కేజీలు పెంచుకుంటూ వచ్చామండి. ఇప్పుడు 10 కేజీలు పెడుతున్నాము. 10 కేజీలు పెడతాం వల్ల మనకి దమ్ము చేసి నాటేసి నారు పెంచి నాటేసి వాళ్ళకి ఎంత దిగుబడి వస్తుందో దానికి ఏమాత్రం బస్తా తగ్గకుండా ఇంకో బస్తా ఎక్కువే వచ్చింది, కానీ తగ్గడం అనేది అసలు లేదండి ఎద పెడతంలో. వర్షం పడినప్పుడు స్టార్టింగ్లో జూలైలో స్టార్ట్ చేస్తామండి మేము. ఫస్ట్ వర్షం పడంగానే దుక్కులు దున్నుకొని రెడీగా పెట్టుకుంటాము. జూలై నెలలో స్టార్టింగ్ వర్షం పడంగానే ముందెత్తే ఎద పెట్టుకుంటాం. ఎద పెట్టుకున్న తర్వాత మినిమం ఒక నెల నెల 45 రోజుల దాకా అసలు నీళ్ళతో పని లేదండి. మధ్యలో ఒక వర్షం పడితే చాలు, మళ్ళీ అప్పుడు దాకా మనకి పెద్దగా ఇబ్బంది లేదు. ఈ లోపల కలుపులు వచ్చాయంటే అంతకుముందు కలుపులకి ఎద్దులతో తోడుకునేవాళ్ళం అండి. ఇప్పుడు రాను రాను ఇక మనుషులతో ఇద్దరు ముగ్గురు మనుషులు ఇప్పుడు సైంటిస్టులతో మనం కంపేర్ చేయడం వల్ల సైంటిస్టులు కలుపు మీద కొంచెం కలుపు మందులు ఇది కొట్టుకుంటే ఈ కలుపు రాకుండా ఉంటుంది. ఎద పెట్టంగానే స్టాంప్ ఆ మందు కొట్టుకుంటే వల్ల 40 రోజుల దాకా కలుపు అనేది పుట్టదు కాబట్టి కొంతమందికి ఆ 40 రోజుల దాకా ఒక జల్లు 2 జల్లు వర్షం పడినా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. తర్వాత 40 రోజులకు జానెత్తు 45 రోజులకు జానెత్తు వచ్చింది కాబట్టి తర్వాత కలుపు అనేది ఒరే రానియకుండా చేసుకుంటూ ఉంటుందండి. ఇంకా ఆ తర్వాత మనకి వర్షం పడేదాన్ని బట్టి నీళ్ళు నిలగట్టుకుంటాం. ఏది 2 నెలల తర్వాత ఈ లోపల దుక్కులు కూడా బలం కూడా ఏమండి, ఎప్పుడైతే మనం నీళ్ళు నిలగడతామో అప్పుడే బలం వేస్తున్నాం. అనేటప్పుడు బలం కట్టకూడదు, మనకు తగ్గుతుంది. అదే దమ్ము చేసి మనం విత్తనం నాదు పెంచుకొని నాడు పెంచాలంటే బస్తా విత్తనాలు కావాలండి. ఒక బస్తా విత్తనాలు నాదు మడి పంచుకుంటాం. మనం ఇక్కడ 10 కేజీలు పెడుతున్నాం, అక్కడ 5 కేజీలు మినిమం పెడుతున్నాం. అది ఎకరానికి దమ్ము చేసి నాటేయడానికి దానికి మళ్ళీ నాడు పెంచేటప్పుడు దానికి మందులు కొట్టాలా, ఈరు వేయాలా, ఆ నీళ్లు పెట్టుకుంటూ ఉండాలా, అది ఎక్స్ట్రా ఖర్చు. దమ్ముకే 3000 అవుతుందండి ఇప్పుడు ఖర్చు వచ్చేసి. ఒక దమ్ము చేయాలంటేనే చేయడానికి 3000 అవుతుంది, దానికి నీళ్లు కావాలా. మళ్ళీ తర్వాత పాడ పని ఉంటుందండి, దానికి 2 మనుషులు పడుతుంది ఎకరానికి వచ్చేసి. ఇప్పుడు మినిమం 800 కూలండి ఎకరానికి, 1200 ఆ పాడ పని చేయడానికి అవుతుంది ఖర్చు. ఈ ఎద పెడతాం వల్ల ఏమీ చేసే పని లేదు, దమ్ము చేసే పని లేదు, మనం ఇది చేసే పని లేదు. స్టాంప్ వేస్తున్నాం కాబట్టి 45 కలుపుతో పని లేదు. ఈ లోపల జాయినెత్తు అవుతుంది అన్న 2 నెలలు వచ్చేటప్పటికి. ఈ లోపల వర్షం పడిన తర్వాతే మనకి నా ఆటోమేటిక్ నాది పెరుగుతూ ఉంటుంది కాబట్టి మనకి ఇబ్బంది లేదు. ఇక్కడ నాదు మొళ్ళు ఎట్టయితే పెరిగిద్దో చెలో కూడా అంతే పెరుగుతూ వస్తుంది. మనం ఏమీ పెట్టుబడి పెట్టాల్సిన పని లేదు, చేసుకోవాల్సిన పని లేదు. తర్వాత ఆటోమేటిక్గా వర్షం ఎప్పుడైతే పెద్ద వర్షం పడిందో మనకి ఇంకా నీళ్ళ కట్టుకుందామనే ఆలోచన ఉన్నప్పుడు ఇక ఆపుకుంటామండి నీళ్ళు బయటికి పోకుండా. అప్పుడు దాకా నీళ్ళు మనకు అవసరం లేదు. తర్వాత ఒక 20 రోజుల తర్వాత గట్టి వర్షం పడి మళ్ళీ నీళ్ళు బయటికి తీసుకుంటే ఆ నిమ్మే మాకు మినిమం 4 రోజులు పనిచేసింది. అంటే తక్కువ నీళ్లతో ఎక్కువ దిగుబడి పంట వచ్చింది. అంటే ఎంత బెట్టగా ఉంటే అంత దిగుబడి వస్తుందండి. ఏ పంట అయినా కానీ బెట్ట తగలందే ఏ పంట దిగుబడి రాదు. ఏ పంటకు వచ్చినా కానీ బెట్ట అనేది తగలాలి. ఇప్పుడు చిల్లి చేసినా ఏ పంట వేసుకున్నా కంపల్సరీ బెట్ట అనేది తగలాలి. అంటే అప్పుడే పోత కాయ అవుతుంది. అట్లా ప్యాడీలో కూడా బెట్ట తగలంది. మరి ఎక్కువ దిగుబడి రావాలంటే బెట్ట ఉంటేనే. మన జనం అంతా నీళ్ళే ఎక్కువ ఉండాలి, నీళ్ళు నిలగడితేనే ఎక్కువ పిలకలు పుడతాయి, పిలకలు పుట్టిన తర్వాత ఎక్కువ దిగుబడి వస్తుంది అని చెప్పి అనుకుంటారు. అది అపోహనండి. ఎంత బెట్టగా ఉంటే అంత దుబ్బు కడుతుంది. నీళ్ళుంటే దుబ్బు కట్టలేదండి. ఆ నీళ్ళలోనే పాసిబట్టి దెబ్బతినిపోతూ ఉంటుంది. ఆ నీళ్ళు లేకపోవటం దుబ్బుగా బలంగా ఉంటుంది. తర్వాత నీళ్ళు పెడితే ఒకసారిగా బెట్ట మీద నీళ్ళు పెట్టేటప్పటికి మంచి బలంగా ఆ నీళ్ళే బలం కట్టేసినంత ఇది ఉంటుందండి.

0: మరి చాలా మంది యూరియా వేయటము, ఇంకా మిగతా అన్ని ఎరువులు వేయటము.
1: యూరియా వేయటం వల్ల మనం పైన మళ్ళీ తెగులు కొని తెచ్చుకుంటామే అవుతుందండి. యూరియా మనకంత ఎక్కువ అవసరం ఉండదు. యూరియా వేయటం వల్ల ఏమవుతుందంటే నవనవలాడితే పచ్చగా అవబడుతుంది. అంటే మనం కట్ అయ్యంగానే నవనవలాడితే పచ్చగా అవబడేటప్పటికి నేను బలం కట్టేసాను బాగా ఉంది అని చెప్పి అనుకుంటాను. తర్వాత ఆ యూరియా వేయటం వల్ల ఎమ్మంటే మళ్ళీ ఎండ తగిలి కొద్దిగా ఇదిగా ఉందంటే మళ్ళీ వడబడిపోయింది. దాన్ని మళ్ళీ మనం బలం కట్టు స్ప్రే చేసుకోవాలా, మళ్ళీ పై మందు పురుగు మందు స్ప్రే చేసుకోవాలా, తెగుళ్ళు ఎక్కువ వస్తాయి. దీనికి బలం తక్కువ ఉంటానా, నీకు ఆ తెగులు మందులు పురుగు మందులు అవి తక్కువగా ఉంటుంది కాబట్టి అంత స్ప్రే చేయాల్సిన పని లేదు, మనకు ఆ పెట్టుబడి కొంత ఖర్చు వచ్చింది. తర్వాత ఆటోమేటిక్గా మనం కొద్దిగా వేసుకోవాలి యూరియా, అసలు వేయకుండా మనం పండియటం అనేది జరగదు. ఇంతకుముందు అంటే మనకి గేదెలు ఉండేవి కాబట్టి ఎరువు వేసుకునేవాళ్ళం. ఆ ఎరువే మనకి పైరుని ఎర్రబడకుండా నల్లదనం మీద ఉంచుతుంది, నలుపుగానే ఉంటుంది. మనం యూరియా వేస్తే ఎంత నలుపు వస్తుందో అదే నిదానంగా పనిచేస్తుంది. యూరియా వేస్తేనేమో ఎమ్మన్నే పనిచేస్తుంది, ఇదేమో నిదానంగా పనిచేస్తుంది. పంట కాలం దాకా ఉంటుంది ఈ బలం. అంతేగాని మనం యూరియా తక్కువ వేసుకుంటేనే మనకు పంటకి నాణ్యం ఎక్కువ.
0: పచ్చిరొట్టె ఎరువులు అలాంటివన్నీ అన్నీ వేస్తారా?
1: పచ్చిరొట్టె ఎరువు వేస్తాం కానీ పచ్చిరొట్టె ఎరువు వేసేటప్పటికి మనకి మేలోనే విత్తనాలు తీసుకోవాలండి. మేలోనే విత్తనాలు కావాలంటే మనకు గవర్నమెంట్ విత్తనాలు సబ్సిడీ ఇచ్చేటప్పటికి జూన్ నెల అవుతుంది. మనం పచ్చిరొట్టెకి వేసుకొని మళ్ళీ రోటావేటర్ వేసుకొని మనం ఎద పెడుతున్నాం కాబట్టి అది ఒక దమ్ము చేసి వాళ్ళకైతేనే సూట్ అవుతుందండి పచ్చిరొట్టె ఎరువులు. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు పంట అయిపోగానే వేరే పంట వేసుకుంటాము. వర్షం పడంగానే ఏం చేస్తామంటే అన్ని రకాల విత్తనాలు కలిపి చిమ్మేసుకుంటాం. మినుములు, కందులు, ఐదో కేజీ అట్లా 15 రకాల విత్తనాలు కలుపుకొని మొత్తం చేను మీద చిమ్మేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు వర్షం పడితే అప్పుడు మొలకెత్తుద్ది. పచ్చిరొట్టె ఎరువు కిందే ఎప్పుడు మొలకెత్తుకుంటే అప్పుడు మొలకెత్తగానే తర్వాత వర్షాలు కొద్దిగా అడ్డు ఉండగానే మనం దున్నేసుకుంటాం. అచ్చంగా పచ్చిరొట్టె ఎరువు వర్షాలు పడి ఎత పెట్టాలంటే జూన్ నెల అవుతుందండి. ఇప్పుడు మే నెలలో చెడు వర్షాలు మనం పడినప్పుడు మనం ఆల్రెడీ చిమ్మేసుకుని గొడ్దోళ్ళు లైన్గా ఉంటాం కాబట్టి ఈ మనం చిమ్ముకున్న విత్తనాలు ఏమైనా పెసలు కానీ మినుములు కానీ శనగలు అన్ని రకాలు కలుపుకొని ఒక 15 రకాల దాకా మనం చిమ్ముకుంటామండి చేలు. అయ్యే ఆటోమేటిక్గా వర్షం పడికి అయ్యే మొలిచి ఉంటాయి. తర్వాత మనం దున్నుకుంటాం కాబట్టి కొంత పచ్చిరొట్టె ఎరువు మనం వేయలేం కాబట్టి దాని కింద ఇది బాగా ఉపయోగంగా ఉంటుంది.
0: మరి ఇక వరి కాకుండా ఇంకా మిగతావి ఏమేమి మీరు పండిస్తారు?
1: నేను వరి కాకుండా మిరపదాట ఒకటి పండిస్తామండి, పత్తి ఒకటి పండిస్తాను, మినుములు, శనగ, అంటే ఏడుశనగ. ఈ పంటనే ఏం లేదండి, మనకి వాతావరణానికి ఏ పంట అనుకూలంగా ఉందంటే ఆ పంట ఆ టయానికి వేసుకోవడానికి సైంటిస్టుల సలహాతో మనం ఆ పంట ముందుకు వస్తామండి.
0: అంటే ఇప్పుడు సాంప్రదాయ రైతుల కంటే మీరు ఏ రకంగా భిన్నంగా ఈ మిగతా పంటలన్నీ పండిస్తారు?
1: అంటే నేను పెట్టుబడి తక్కువతో పండిస్తానండి. ఈ పెట్టుబడి పెట్టుకొని మనం రోగాలు కొని తెచ్చుకుంటాం కన్నా ఓ బస్తా వాళ్ళ మీద తక్కువ పండినా మనకి రేట్ అనేది, వాళ్ళకి 20 బస్తాలు పండి నాకు 15 బస్తాలు పండినా అదే రేటు, వాళ్ళకి ఎంతైతే లాభం వస్తుందో నాకు అంతే ఉంటుంది. వాళ్ళకి పెట్టుబడి ఎక్కువ పెడతాను, నేను పెట్టుబడి తక్కువ పడతాను, ఇంకొక 100 రూపాయలు ఎక్కువ ఉంటుంది, వాళ్ళ 100 రూపాయలు తక్కువ ఉంటుంది, తేడా ఏమి ఉండదండి దానికి.
0: కాబట్టి మీరు అంటే నష్టాలు అనేది తక్కువగా
1: తక్కువగా ఉంటుందండి. దీన్ని నేను పెట్టుబడి ఎక్కువ పెట్టాం కాబట్టి మనకు పండినంత వాటికి పండించుకుంటేనే మనం ఎక్కువ పెట్టుబడి పెట్టే కొద్దికి ఎక్కువ పంట దిగుబడి వస్తుందండి. మనం ఎంత పెట్టుబడి పెడితే అంత దిగుబడి వస్తుంది. ఇప్పుడు నా మీద నా పక్క రైతు ఎక్కువ 4 ముందు కట్టలేసాడు, ఆయన మీద నేను ఇంకో కట్ట ఎక్కువ వేసి ఇంకో దిగుబడి ఎక్కువ వస్తా తీసుకోవాలని చెప్పని అట్లా పెట్టుబడి పెంచుకుంటా పడమే కానీ మన చేనికి ఎంతవరకు ఎరువులు అవసరము, ఎంత పెట్టుబడి అవసరము అనేది ఇప్పుడున్న రైతాంగం చూడటలేదండి. అందుకని మనకి ఈ లాసులు, రైతులు దెబ్బతినిపోవటం అట్లా జరుగుతూ ఉంటుంది.
0: అలాగే ఇప్పుడు రకరకాల మీరు పంటలు పండిస్తున్నారు కదా,
1: అవునండి,
0: మరి వాటన్నింటికి కావాల్సిన పరిజ్ఞానం ఎక్కడి నుంచి తీసుకుంటారు?
1: మనకి దగ్గరలో ఆచార్య ఇంజనీరంగ యూనివర్సిటీ ఒకటి ఉందండి, యూనివర్సిటీ సైంటిస్టులు ఎప్పుడు అందుబాటులో ఉంటా ఉంటారు మనకి, ప్లస్ మన వ్యవసాయ అధికారులు కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటారు. అదే మనం విలేజ్లోనే ఇప్పుడు కొత్తగా ఆర్బీకే ఒకటి పెట్టారు కాబట్టి మనకు అందుబాటులో ఎప్పుడు విఐఏ ఒక వ్యవసాయ అధికారి ఎప్పుడు మనకు కళ్ళ ముందే ఉంటాడు. ఎనీ టైం మనం ఏ సమస్య వచ్చినా ముందుగానే ఆయన దగ్గర పోగానే మనకి సొల్యూషన్ చెప్తూ ఉంటుందండి. ముందు నుంచి మనకి దాని మీద అవగాహన కావాలంటే దానికి సంబంధించిన సైంటిస్టులని మనకు ఊళ్ళో తీసుకొచ్చి మీటింగ్లా పెట్టి అట్లా 10 మందికి తెలిసేటట్టు చేస్తూ ఉంటారు.
0: ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తారు?
1: నేను 5 ఎకరాలు సాగు చేస్తున్నానండి. నాకు సొంత ల్యాండ్ 2 ఎకరాలు ఉందండి, మొత్తం కౌలు చేయటమే.
0: కౌలుకు చేసినా కూడా ఇప్పుడు అన్నిట్లోనూ ఒకటేసారి ఒకటే వేస్తారా, రకరకాల?
1: లేదు లేదండి, అన్నీ ఒకటే పంటనే జరుగుతుంది. ఈ సంవత్సరం పత్తి వేసాను అనుకోండి, నెక్స్ట్ మళ్ళీ మారిపోయింది మిర్చి వేస్తాం, అట్లా పంట మార్పిడి. ఇప్పుడు మిర్చి వేసాను అనుకోండి, తర్వాత కాటన్ వేసాను అనుకోండి, కాటన్కి పెట్టుబడి పెట్టాల్సిన పని లేదు.
0: ఎలాగా?
1: మనం మిర్చిలో ఆల్రెడీ కొద్దిగా బలం పెట్టుబడి పెట్టుంటాం.

0: కాబట్టి కొంచెం బలం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ పంట మార్పిడి చేసిన దాని వల్ల మొక్క ఎదుగుదల బాగుంటుందండి. అంటే మనం అదే వేసిన పంటలోనే అదే మొక్క మళ్ళీ పెట్టుబడి వేస్తే దాన్ని మళ్ళీ బలం పెట్టుబడి పెంచుకుంటా ఉందా వల్ల పంట మార్పిడిలో మొక్క పెరగడంలోనే తేడా ఉంటుందండి, ఎదుగుదల తేడా వస్తుంది, తెగుళ్ళు కొంచెం తేడా వస్తుంది, తెగుళ్ళు తక్కువ. అదే పంట వేస్తే మళ్ళీ తెగులు వచ్చిన దానికి మళ్ళీ తెగులు వస్తూ ఉంటుంది, అదే పంటలో ఉంటుంది కాబట్టి అట్లా ఇబ్బంది కొంత ఉంటుందండి. పంట మార్పిడి చేసుకుంటేనే పంట కొద్దిగా దిగుబడి పెరుగుతూ ఉంటుంది, తెగుళ్ళు పెట్టుబడి అన్నీ బాగుంటాయి తక్కువలో.
1: అంటే ఇప్పుడు వాణిజ్య పంటలు కూడా మళ్ళీ కలుపుతారా ఇందులో?
0: వాణిజ్య పంటలు అంటే ఇంతకుముందు పత్తిలోనే మనం మధ్యలో 4 సార్లకు 5 సార్లకు ఒకసారి కందిసాలు పెడతాం, చుట్టూతా బోర్డర్ వచ్చేసి జొన్న పెడతామండి. జొన్న పెడతాం వల్ల అవతల చెలో నుంచి కొంత పెట్టే తెగుళ్ళు కానీ దోమ కానీ మందాంటకు తక్కువ వస్తుంది. ఆ జొన్న మీద ఆగిపోతుంది, కొంత పుడుగు ఏదైనా ఉన్న దాని మీద ఆగిపోతుంది. అంటే మన చేనికి మనం ముందు ఒక ట్రిప్ ఆపుకునే అంత ఇది ఉంటుంది అన్నమాట, ఒక రోల్ చుట్టూతా మనం పెట్టుకుంటాం వల్ల. పత్తిలోనే నాన్ బీటీ విత్తనాలు వస్తున్నదండి, అది మనం ఏదో పెడతలేదు. ఇదన్నా చేసుకుంటే కొంతమటికి మనం అంతర పంట మనకి కంది పెట్టుకున్నాం అనుకోండి, ఇంట్లో మనం కందిలు కొనాల్సిన పని లేదు, అంతర పంట కింద మనకు కొంతగా అడిషనల్ దిగుబడి అనేది అది వస్తుంది. అంటే కందే పెట్టుకోవాల్సిన పని లేదు, ఆముదం కూడా పెడతానండి. ఓదానికి ఆముదం, ఓదానికి కంది, ఓదానికి జొన్న, అట్లా చుట్టూతా బోర్డర్ కప్పులు అవి పెట్టుకుంటా ఉన్నాం. మనకి ఆముదం ఉపయోగపడుతుంది, కందులు ఉపయోగపడుతుంది, అన్నీ మన ఇంట్లోకి మనం పెట్టుబడి మందులు లేకుండా కొద్దిగా పంట ఇదిగా ఉంటుంది.
1: అలాగే మరి మీరు రకరకాల పంటలు పండిస్తున్నారు కదా, వీటిని అంటే బయట అమ్మడానికి వాటికి సరైనటువంటి అవన్నీ ఉన్నాయా మీకు?
0: ఇప్పుడు వరి అయితే మనకు ఆర్బీకేలనే కొంటున్నదండి, శనగలు కూడా ఆర్బీకేలనే కొంటున్నారు. అంటే మన క్రాప్ బుకింగ్ చేపించుకోవడం వల్ల మన ఇంటి దగ్గరికి వచ్చి గవర్నమెంటే కొంటుంది ఇప్పుడు ప్రజెంట్
1: కాబట్టి. దానివల్ల
0: దానివల్ల మనకి అంత ఇబ్బంది ఏమన్నా లేదండి ప్రస్తుతానికి. ఒక పత్తి వచ్చేసి మనం యాడ్కి తీసుకెళ్ళామండి, మిర్చి వచ్చేసి మిర్చి కూడా యాడ్కి తీసుకెళ్ళామండి, ఇంకా మిగతా అన్నీ గవర్నమెంటే మన దగ్గరికి వచ్చి గవర్నమెంటే తీసుకుంటుంది.
1: మీరు దాదాపు 23 ఎకరాలు కౌలుకే చేస్తున్నారు?
0: అవును.
1: అంటే మీరు కౌలుకి కొంత ఇచ్చుకుని
0: పెట్టుబడి
1: మళ్ళీ మీరు పెట్టుబడి పెట్టుకొని ఇంకా మీరు లాభాలు అవి సంపాదిస్తున్నారు?
0: ఈ సంవత్సరం లాభం అంటే ఏది పంట ఎంత పండితే అంత లాభాలు ఉన్నాయండి ఈ సంవత్సరం.
1: మరి అంటే ఇంత పరిజ్ఞానం అది మీకు ఎక్కడి నుంచి వస్తుంది?
0: సగం మేము రైతులని ఇప్పుడు 10 మంది ఒకసారి కూర్చుంటూ ఉంటామండి, ఇవాళ ఏం పంట వేసావు నువ్వు, ఇవాళ ఏం ముందు వేసావు, అట్లా 4 రకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. చెప్పుకొని ఇవాళ ఇవాళ ఇది ఉంది, ఇవాళ ఈ రేటు ఉంది, ఇవాళ ఈ పంట ఉంది, ఇవాళ ఇదే వేసాము, ఇవాళ నీ నువ్వు ఈ ముందు వేసేటప్పుడు నీ చేయని ఓ రకంగా ఉంది, అట్లా ఇవన్నీ కొన్ని మాట్లాడుకుంటామండి. ఈ ముందు పనిచేసిద్దా లేదా ఎంతవరకు వేసుకోవచ్చు అని చెప్పి మనం సైంటిస్టులని కనుక్కుంటాం, మనం దూరదర్శన టీవీలు చూస్తాం, ఇవన్నీ చూసుకుంటే కొంత ఈ ముందు వేయచ్చా లేదా పెట్టుబడి మనకి ఇది అవసరం ఉందా లేదా తెలుసుకొని దాన్ని బట్టి మనం ముందు వేయటం వల్ల కొంచెం పెట్టుబడి తగ్గి మనకు దిగుబడి రావడానికి అవకాశం ఉందండి.
1: అంటే ఇప్పుడు ఈ రైతు భరోసా కేంద్రాలు అంటున్నారు కదా, రైతు భరోసా కేంద్రాలు ఏ రకంగా సహాయం చేస్తున్నాయి?
0: ఇప్పుడు రైతు భరోసా కేంద్రంలోనే విత్తనాలు ఇస్తున్నదండి, విత్తనాలు వాళ్ళే టెస్ట్ చేస్తున్నారు కాబట్టి రైతు భరోసా కేంద్రంలో విత్తనం కొనుక్కుంటే నమ్మకంగా ఉంటుంది. ఇప్పుడు మనం బయట షాపులో కొన్నాం అనుకోండి, ఇప్పుడు అది డూప్లికేటా ఒరిజినల్ అనేది మనం చెప్పలేము. మనం పంట చివరికి వచ్చిన తర్వాతే ఆ పంట పొజిషన్ అనేది తెలుస్తుందండి, పోత వచ్చి కాయ వచ్చి కాయ అవుతుందా లేదా, కాయ అవ్వకపోతే మనం విత్తనం కొనం, విత్తనం తీసుకునేదంటేనే మంచి విత్తనం ఎదుర్కోవాలి. మనం బయట కొనేటప్పుడు ఆ విత్తనం మంచిది కాలేదనుకోండి, పెట్టుబడి పెట్టి సేకరి చేసి అంత సంవత్సరం పంట వేస్ట్ అయిపోతుంది, అక్కడ దెబ్బతింటున్నాం. అదే గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి మంచి విత్తనం నాణ్యత అని చూసుకొని గవర్నమెంట్ తీసుకుంటుంది, తేడా వచ్చింది అనుకోండి గవర్నమెంటే దానికి రెస్పాన్సిబుల్ కాబట్టి గవర్నమెంటే ముందు ఎత్తున దానికి మనకి ఇబ్బంది లేకుండా చూసుకుంటా వస్తుంది. రైతు భరోసా కేంద్రం వల్ల నమ్మకమైన విత్తనం వస్తుంది, నమ్మకమైన ఎరువు వస్తుంది, నమ్మకమైన పురుగు మందులు కూడా ఇస్తున్నదండి. దాని నుంచే బయట కొనాలంటే ఇప్పుడు నేను ముందు కొనడానికి పోయానండి, మంచి కంపెనీ పేరు ఒకటి చెప్పి నేను ఆ ముందు కొందాం అనుకుంటే షాప్ అతను ఏం చెప్తాడంటే ఈ ముందు కన్నా ఈ ముందు బాగా పనిచేసిద్ది, దానికన్నా ఇది రేటు తక్కువ, ఈ ముందే అని చెప్తాడు. ఇప్పుడు మనం విలేజ్ నుంచి పోతున్నాం కాబట్టి మనం బాగా ఈ ముందు పనిచేస్తాం అనేటప్పటికి ఆ ముందు తీసుకుంటాం. మనం కంపెనీ ముందు చెప్పినా కానీ ఆయన చెప్పిన దానికి తీసుకునే ఆ ముందుకే ఇంట్రెస్ట్ చూపిస్తాం, ఎందుకంటే తొందరగా పనిచేస్తుంది బాగా తొందరగా తగ్గిపోతుందని చెప్పి అన్నాడని ఆ ముందుకే ఎక్కువ పడతాం. ఆ ముందులోనే ఆయనకి ఎక్కువ లాభం ఉంటుంది, మనం అడిగిన కంపెనీ ముందుకి ఆయనకి లాభాలు ఉండవు. అట్లా కొంచెం ఆ ఫెసిలిటీ లేకుండా ఇప్పుడు ఆర్బీకేలో ముందులు అమ్ముతున్నారు కాబట్టి మనకి మంచి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ ఉంది కాబట్టి మనకి ఇంకా హ్యాపీగా ఉందండి.
1: అంటే రైతు భరోసా కేంద్రాల్లో ఇక వాళ్ళు లాభం చూసుకోవడం అనేటటువంటిది ఏమి ఉండదు?
0: రైతు భరోసా కేంద్రంలో లాభం అనేది ఏమి ఉండదండి, రైతు భరోసా కేంద్రం ఉండడం వల్ల మనకి విత్తనం మంచి విత్తనం దొరికింది, మన విత్తనం మనం చూసుకోమని చెబుతున్నారు. మనం అక్కడ కొన్నా కానీ వాళ్ళు సర్టిఫైడ్ చేసుకొని మంచి విత్తనం చూసుకొని తీసుకొస్తున్నారు, మనకి ఇబ్బంది లేదు. విత్తనం మళ్ళీ పంట మార్కెట్ ఇలా 5000 ఉందనుకోండి, గవర్నమెంట్ రేటు 6,000 మద్దతు రేటు ఉందండి. 6,000 రేటుకి మన దగ్గరకు వచ్చి గవర్నమెంట్కి ఉంటుంది కాబట్టి మనకు ఆ దైత్యం ఒకటి ఉంది ఆర్బీకే ద్వారా. అది మన దగ్గర కొనాలి అంటే మనం ఆల్రెడీ మనం ఇవాళ పంట వేసుకున్నాం, పలానా నేను ఈ పంట వేసుకుంటున్నానని చెప్పి ఆర్బీకే ఆయన దగ్గరకు పోయి మనం ఈ క్రాప్ బుకింగ్ అనేది చేపించుకోవాలి. అది చేపించుకున్న రోజే మనం పంట అమ్ముకుంటానికి అవకాశం ఉందండి. చేపించుకోకపోతే మనం నువ్వు ఎన్ని ఎకరాలు వేసుకున్నా కానీ ఉపయోగం లేదు, కొండరు మన ఇత్తనం. ఒక ఆర్బీకేలో అది ఫెసిలిటీ ఉంది. ఆ చేపించుకుంటాం వల్ల మనకి ఇన్సూరెన్స్ అనేది వస్తుందండి. పంట ఏమన్నా డ్యామేజ్ అయ్యి అధిక వర్షాలు పడి మన పంట నష్టమైనా కానీ ఆ క్రాప్ బుకింగ్ చేపించుకుంటాం వల్లనే అది వచ్చేది మనకి పంట నష్టం అనేది.
1: అంటే వైపరీత్యాలు ఏమైనా వచ్చినా చేసినా వెంటనే మనకి
0: ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి పైరు ఎంత ముందు అనేది రాసుకోబోయేవాళ్ళు. పంట నష్టం వచ్చింది ఈ చేయలేదు, ఎంత నష్టం వచ్చింది అట్లా చూసుకొని రాసుకుంటూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు రాసుకోవాలన్నా కానీ రాయటానికి లేదు. తర్వాత పోస్టులోనే మనం పలానా పంట వేస్తున్నాము, పలానా పంట క్రాప్ బుకింగ్ నేను ఇవాళ పత్తి వేసాను, ఈ పత్తి క్రాప్ బుకింగ్ చేయించుకుంటేనే ఆ పత్తికి సంబంధించి ఉంటుంది. పంట ఇప్పుడు మనకి ఎనర్జీకి లాస్ వచ్చింది అనుకోండి, అప్పుడు లాస్ వచ్చిందని చెప్పండి, అప్పుడు వచ్చి అడవిడిగా రాయటాలు అనేది ఇప్పుడు ఉండలేదు. పంటల బీమా పథకం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది లేదు. ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి స్టార్టింగ్ ఆర్బీకే, ఆర్బీకేలోనే అన్ని క్రాప్ బుకింగ్ చేయించుకుంటేనే నీకు ఆ ఇన్సూరెన్స్ అనేది, నీకు ఆ పంట నష్టం అనేది ఏది వచ్చినా కానీ క్రాప్ బుకింగ్ అయి ఉంటేనే వస్తుందండి.
1: దానికి ఏమైనా కట్టాలా?
0: మనం రూపాయి కూడా కట్టే పనిలేదండి. పలానా రైతు సాగు పొలము మనం ఈ సాగు చేస్తున్నాము, ఈ పంట వేస్తున్నామని చెప్తే చాలు, అతనే వచ్చి ఫీల్డ్లోకి వచ్చి మనం ఏ పంట వేసాం చూసుకొని రాసుకొని వెళ్తూ ఉంటాడు. ఆర్బీకే ఉండటం వల్ల మనకు అన్నీ అందుబాటులో ఉండటం వల్ల మనకి ఈ పంట కూడా మనకి ఇబ్బంది లేకుండా కొనుగోళ్ళు అన్ని కేంద్రాలు బాగా ఇదిగా జరుగుతుందండి.
1: ఎక్కడెక్కడ అంటే ఈ గ్రామ గ్రామానికి ఉన్నాయా
0: ఆర్బీకే కేంద్రాలు? 10 గ్రామానికి ఉన్నాయండి. 10,000 ఎకరానికి ఒక ఆర్బీకే అండి. 2,000 ఎకరానికి అంటే 2 ఆర్బీకేలు పెడుతున్నారు. అంటే 1,000 ఎకరానికి ఒక ఆర్బీకే, ఒక వ్యవసాయ అధికారి మన అందుబాటులో ఎప్పుడు ఉంటాడు కాబట్టి మనకి ఏ ఇబ్బంది వచ్చినా కానీ ఎమ్మటనే ఆ అధికారి దగ్గర పోయి మనం సలహాలు సూచనలు మనకి పలానా ప్రాబ్లం ఉంది అని ఆయా అధికారికి చెప్తే ఆయన తెలిసింది చెప్తాడు. లేదంటే పైనుంచి సైంటిస్టులని వ్యవసాయ అధికారిని పిలిపించి ఒక మీటింగ్లా పెట్టి పలానా ఈ పంట మీద మనకి ఇబ్బందిగా ఉందండి, బాగా ఎక్కువగా ఉంది, దీని మీద చెప్పండి అంటే ఆ సలహాలు తీసుకొని ఒక మీటింగ్లా పెట్టుకుంటాం.
1: అంటే వ్యవసాయం ఇంకా ఏమాత్రం లాభదాయకం కాదు, మేము చేయలేము, నష్టాలు వస్తున్నాయి, చాలామంది ఫ్యామిలీస్ కూడా కుంగిపోతున్నాయి అని చెప్పి అనుకునేటటువంటి వారందరికీ మీరు ఇట్లాగా ఒక ఆదర్శ రైతుగా మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి?
0: వ్యవసాయం నష్టం అంటే ఇంతకుముందు అంతా నష్టమేనండి జరుగుతుంది. అంతకుముందు అంటే మార్కెట్లో కొనేవాళ్ళు లేరు, దళారులు వచ్చేవాళ్ళు, మనం ఎంత పండించినా కానీ చివరికి ఆయన అడిగిన రేటుకి ఇవ్వాలి కానీ మనకనేది ఒక రేటు అనేది లేదండి ఏ పంటకి కూడా. అది లేకపోవడం వాళ్ళు అడిగిన రేటుకి ఇస్తూ ఉంటాము. వచ్చిన తర్వాత మళ్ళీ అమ్ముకుంటేనే మళ్ళీ అవతలాలకి మనం పెట్టుబడి డబ్బులు కట్టాలన్నా ఏమైనా చేయాలన్నా కానీ అది అమ్ముకుంటేనే మనం జరిగేది. స్టాక్ అనేది మనం పెట్టుకోలేము. అది పెట్టుకోలేకపోవడం దళారి ఏదైతే అడిగితే అదేటికి ఇచ్చేవాళ్ళం, ఆ ఏళ్ళు మనం ఇదైపోయేవాళ్ళం కాబట్టి అట్లా లాస్ వచ్చింది.
1: ఇప్పుడు మరి ఎలా తేడా వచ్చింది?
0: ఇప్పుడు ఆర్బీకే ఉండటం వల్ల ఆర్బీకేలో ఒక రేట్ అనేది ఫిక్స్ చేసి పెట్టారండి. పత్తి వచ్చేసి మినిమం 6,000, ఆ రేట్ తక్కువ ఉందంటే గవర్నమెంటే అదేటికి ఉంటుంది కాబట్టి మనకి ఆ ధైర్యం అనేది ఒకటి ఉంది, మనం ఈ పంట వేసుకోవచ్చు నమ్మకంగా ఇంత ఉంటుంది అనేది ధైర్యం అనేది ఒకటి వస్తుందండి.
1: కావలిస్తే బయటనే అమ్ముకోవచ్చు లేదా
0: ఇప్పుడు మార్కెట్ గవర్నమెంట్ అనేది ఈ రేటు పెట్టిన తర్వాత ఆ రేటు తక్కువ అయితే మనం బయట ఇవ్వండి గవర్నమెంట్కి వేస్తాం. ఆ గవర్నమెంట్ ఇచ్చిన దాని మీద రేటు కూడా బయట మార్కెట్లో ఎక్కువ ఉంటే బయట అమ్ముతాం. అంటే రూపాయి వస్తే ఎటు వస్తే అట్టే పోతాం కానీ ఎక్కువ ఉందని చెప్పండి గవర్నమెంట్ పెట్టిందని ఆ రేటుకి ఏంటి అనేది లేదండి.
1: ఇప్పుడు ఈ అవగాహన అంతా మన రైతు సోదరులందరికీ కూడా వచ్చిందంటారా?
0: చాలా వాటికి 60% అందరికీ ఉందండి అవగాహన అనేది. 60% మొత్తం అన్ని రైతుల్లో ఉంది. 40% కూడా అది కూడా ఆర్బీకేలు మీటింగ్లు పెడుతున్నారు చెబుతున్నారు, కొంతమంది వస్తున్నారు కొంతమంది రావట్లేదు. ఆ రైతులు ఎప్పుడైతే వస్తారంటే పంట నష్టం నాకు దెబ్బ తగిలింది ముందుగా క్రాప్ బుకింగ్ చేయించుకోమంటే చేయించుకోరు. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి పంట నష్టం క్రాప్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకే రావడం వల్ల ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళందరూ వాళ్ళే వచ్చి నాది నేను ఈ పొలం వేసాను ఈ పంట వేసాను మీరు నాకు చేయండి అని చెప్పి చేపించుకొని వెళ్తున్నారు. అంటే మార్పు అనేది కొంచెం మార్పు వచ్చేసింది, మార్పు అనేది జరిగింది కాబట్టి మనకి ఇప్పుడు ధైర్యం వచ్చేసింది.
1: అంటే అబ్బా అప్పుడు వాళ్ళ దగ్గరికి ఏమి వెళ్తామని వాళ్ళు తిప్పుకుంటారు రోజంతా వేస్ట్ అయిపోతుంది అని ఇదివరకు అట్లా అనుకునేవాళ్ళు కదా.
0: అది అనుకునేవాళ్ళు కాబట్టి ఎవరు చేపించుకోవాలి ఫస్ట్లో. ఎప్పుడైతే పంట నష్టం వచ్చి ఈ సంవత్సరంలో ఈ క్రాప్ బుకింగ్ చేసుకునే వాళ్ళకి పంట నష్టం కూడా వచ్చింది, మీరు చేపించుకోలేదు కాబట్టి మీకు రాలేదు అనే ఎప్పుడైతే జనంలోకి వచ్చేసింది, ఆర్బీకే ఉండటం వల్ల మన దగ్గరలో ఉంది మనం అధికారి దగ్గర మనం పాలేకపోయాము అని చెప్పి ఎప్పుడైతే అనుకున్నారో నెక్స్ట్ పంటకు వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా అందరూ వచ్చేస్తున్నారు.
1: ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళ చుట్టూ తిరిగి ఏదో ముడుపులు చెల్లించుకుని ఇంకా అలాంటి పద్ధతులు ఏమైనా?
0: అసలు ముడుపులు చెల్లియడం అనేది అసలు లేదండి. ముడుపులు డబ్బులు ఇవ్వాల్సిన ఎక్కడ ఏ అధికారికి డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. ప్రతి అధికారి మన దగ్గరికే వస్తారు. ఆడిపికి ఉన్న తర్వాత మనం మండల ఆఫీస్కి పో. ఇంతకుముందు మాకు మండల ఆఫీస్ గుంటూరులో ఉండేదండి. ఏ ఇతనం తెచ్చుకోవాలన్నా, సబ్సిడీ కింద ఏ ఇతనం కొనుక్కోవాలన్నా కానీ ఒక రోజల్లో పట్టేది. అక్కడి నుంచి మండల ఆఫీస్కి పోయి అక్కడ రాపించుకోవాలి. అక్కడి నుంచి ఇత్తనాలు ఇచ్చేది ఇంకో ఆఫీస్ ఉంటుందండి, ఏపీ సీడ్స్. అక్కడ దగ్గర కాగితం రాపించుకొని పొలం పాస్బుక్ తీసుకెళ్ళి అతని దగ్గర కాగితం రాపించుకొని అది తీసుకెళ్ళి మళ్ళీ ఏపీ సీడ్స్కి వెళ్ళి అక్కడ డబ్బులు కట్టి అక్కడి నుంచి తెచ్చుకోవాలి. ఒక రోజల్లో పట్టిద్ది అయ్యాలి ఇతనం లేవడానికి. మళ్ళీ ఇంక తర్వాత ఇంకో రోజు పోవాలి. ఇప్పుడు అదేం లేదు. మనం ఏదైనా క్రాప్కి మనకి కావాలి అంటే మన ఊళ్ళోనే మన ఆడబీకే దగ్గరకు పోతే మనం ఇతనం నాకు ఈ ఇతనం కావాలి అని మనం బుక్ చేసుకుంటే ఇతనం మన దగ్గరకు వస్తుంది. మనం ఎక్కడికి పోవాల్సి మళ్ళీ ఇతనం మన ఇంటికి అడిగి వస్తుంది.
1: అంటే నాణ్యమైన ఇతనం,
0: నాణ్యమైన ఇతనం, ఇతనం గవర్నమెంట్ పంపిస్తుంది కాబట్టి నాణ్యమైన ఇతనం. ఇబ్బంది వచ్చిందంటే గవర్నమెంటే చూసుకుంటుంది. ఇంకా అది ఎరువులు కూడా మనం షాప్కి వెళ్ళి కొనుక్కోవాల్సిన పని లేదు. మన ఆడబీకేలోనే మనం బుక్ చేసుకున్నా మన ఇంటికే వస్తున్నాయి.
1: మరి ఇవన్నీ కూడా ప్రభుత్వం మరి ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గర తీసుకొని మీకు అందిస్తారా? ఎట్లా?
0: గవర్నమెంట్ ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గర తీసుకుని మనకు అందిస్తారు.
1: ఇదివరకు మీరు వాళ్ళ దగ్గర తీసుకునేటప్పుడు నష్టపోవడానికి అవకాశాలు?
0: నష్టపోవడం అంటే మన సరైన ఎరువు ఇచ్చేవాళ్ళు కాదు, సరైన ఇది ఇచ్చేవాళ్ళు కాదు. దాంట్లో ఎంత పర్సంటేజ్ ఏమున్నది మనకి తెలియదు. మనమైతే పోయి డబ్బులు ఇచ్చి పలానా కట్ట ఈ రేటు ఉంటే ఆ రేటు మనం డబ్బులు ఇచ్చి కొనుక్కెళ్ళి తీసుకెళ్ళి వేసుకునే వాళ్ళమే కానీ దాంట్లో ఎంత పర్సంటేజ్ ఉందనేది మనకు తెలిసేది కాదు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళు టెస్టింగ్ వాళ్ళ దగ్గరే ల్యాబ్ చూసుకొని వాళ్ళు టెస్టింగ్ చేసి ఈ లాట్ ఇంత ఉంది, ఇది బాగానే ఉంది అని
1: నమ్మకం పెరిగింది.
0: నమ్మకం అనేది వాళ్ళు ఇచ్చే బస్తా మీద సీలే ఉంటుంది, ఒకటి స్టిక్కర్ అతికిచ్చి ఇది గవర్నమెంట్ నమ్ముతుంది కాబట్టి గవర్నమెంట్ స్టిక్కర్ అనేది ఒకటి వేసి మనకి ఇస్తుంది. ఆ నమ్మకం మనకు కలిగించింది.
1: చాలా ధన్యవాదాలండి. నమస్కారం.
0: నమస్కారం.
2: అధిక దిగుబడులకు ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం నా అనుభవాలు, వంగ నవీన్ రెడ్డి గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడొక జానపద గేయం.

0: రాదు.
1: జానపద గేయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు
2: మిరపకాయలను ఎండపెట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. సరైన సమయంలో, ముఖ్యంగా వాతావరణ పరిస్థితులు పొడిగా ఉన్నప్పుడు కాయలు కోసుకోవాలి. ఎక్కువగా మొక్క మీదే పండనిస్తే కాయలు ముడతలు పడటమే కాకుండా సూర్యరశ్మి అధికంగా సోకి రంగు తగ్గి నాణ్యతను కోల్పోతుంది. వర్షాధార పంటలకు 3 నుండి 4 కోతలు, నీటి వసతి ఉన్న తోటల్లో 6 నుండి 8 కోతలు కోసుకోవాలి. కాయలు కోసిన తర్వాత ఒకరోజు రాశిగా పోసి తర్వాత ఎండబెట్టాలి. దీనివల్ల దోరకాయలు కూడా సమానంగా పండుతాయి. కళ్లాల్లో ఆరబెట్టిన కాయలు రాత్రులందు మంచుబారిన పడకుండా తార్పలిన్ పట్టాలతో కప్పాలి. ఎండిన కాయలు వెంటనే గ్రేట్ చేసుకోవాలి. తాళుకాయలు, విరిగిన కాయలు, రాలిన తొడిమలు, ఎండిన ఆకులు, తెల్లకాయలు, చీడపీడలు ఆశించిన కాయలను వేరు చేసుకోవాలి. గ్రేడింగ్ సరిగా చేయకపోతే ఈ తాళుకాయల నుండి అప్లోటాక్సిన్లు మంచి కాయలకు కూడా సోకే ప్రమాదం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తాళుకాయలను గ్రేడ్ చేసి నాణ్యమైన కాయల్లో కలపరాదు. ఏ కోతకి ఆ కోత కాయలను వేరు చేసి నిల్వ చేసుకోవాలి. కాయ రంగు నాణ్యత కోల్పోకుండా టిక్కీలను శీతల గిడ్డంగిల్లో నిల్వ చేసుకోవచ్చు.

0: తేమ శాతం అధికంగా ఉన్న కాయలను ప్యాక్ చేస్తే అఫ్లోటాక్సిన్లు కలిగించే బూజులు వృద్ధి చెందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల టిక్కీలలో తొక్కే ముందు నిర్దేశించిన తేమ శాతం ఉండేటట్లు చూసుకోవాలి. శీతల గిడ్డంగుల్లో తేమ శాతాన్ని నియంత్రించే యంత్రాలను వాడాలి. టిక్కీల్లో నింపే ముందు మిరపకాయలపై నీటిని చిలకరించరాదు. రైతువారి పద్ధతుల్లో నిల్వ చేసేటప్పుడు టిక్కీలు లేదా గోనె సంచులను తేమ కలగకుండా ఉంచాలి. అందుకు నేల మీద చాపలు లేదా వరిపొట్టు లేదా కర్ర చెక్కలు పరచాలి. గోడల నుండి 50 నుండి 60 సెంటీమీటర్ల దూరంగా బస్తాలు అమర్చాలి. మిరపకాయలు ఎండపెట్టే కళ్లాల వద్ద కుక్కలు, పిల్లులు, కోళ్లు, ఎలుకలు, పంది కుక్కలు రాకుండా చూసుకోవాలి. వాటి మలమూత్రాలు విసర్జన వల్ల కూడా నాణ్యత దెబ్బతింటుంది. గ్రేట్ చేసిన కాయలను ధూళి, చెత్త, చెదారం, చనిపోయిన కీటకాలు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. మిరపకాయలు ఆరబెట్టడానికి ఆధునిక డ్రయర్లను వినియోగించుకోవాలి. దీనివల్ల కాయలు అకాల వర్షాలకు గురికాకుండా, మంచు బారిలు పడకుండా, దుమ్ము ధూళి లేకుండా, రంగు నాణ్యత కోల్పోకుండా తక్కువ సమయంలో శాస్త్రీయంగా ఆరబెట్టుకోవచ్చు.
1: మీరింతవరకు మిరపకాయలను ఎండబెట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి విన్నారు.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2. సమయం 7:45 కావస్తుంది. మరి కాసేపట్లో వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి.
1: భారత్ శీర్షికన వ్యవసాయ రంగంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, ప్రధానమంత్రి ప్రాణం పథకం ప్రాముఖ్యత, ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహసంచాలకులు డాక్టర్ ఆర్ ఉమారెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త ఎం చిరంజీవి.
2: ఇక్కడ వికసిత్ భారత్ అంటే ఏంటి, ఈ వికసిత్ భారత్ కి వ్యవసాయానికి గల సంబంధం ఏంటి, ఎటువంటి స్కీమ్స్ ఉన్నాయి, అందులో కొన్ని ముఖ్యమైనటువంటి స్కీమ్స్ గురించి వివరించేందుకు గాను మనము ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకులు డాక్టర్ ఉమారెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి.
3: నమస్తే
2: సార్. చెప్పండి, ఈ వికసిత్ భారత్ అంటే ఏంటంటారు?
3: ఇప్పుడు భారత ప్రభుత్వం 2047 అంటే 100వ స్వాతంత్ర దినోత్సవం నాటికి భారతదేశం మొత్తం కూడా అభివృద్ధి చెందినటువంటి దేశంగా మార్చాలి అని ఒక సంకల్పంతో ఈ కాన్సెప్ట్ని పెట్టినరు. అంటే అన్ని రంగాలలో భారతదేశం 2047 కల్లా అభివృద్ధి చెందినటువంటి దేశంగా మార్చాలనేది ఈ వికసిత్ భారత్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. సో దాంట్లో ముఖ్యంగా ఈ వికసిత్ భారత్ 4 స్తంభాలు లాంటి పిల్లర్స్ లాంటివి ఉంటాయండి. ఈ 4 గనక మనం బాగా పట్టించుకున్నట్లయితే భారత్ వికసిస్తుంది అని. అందులో ప్రధానంగా యూత్ అంటే యువకులు, రెండోది ఏంటంటే మామూలుగా పూర్ అంటే పేదరికంలో ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా మహిళలు మరియు రైతులు. ఈ 4 రంగాలను కనుక కొంచెం మనం శ్రద్ధ వహించినట్లయితే భారత్ 2047 కల్లా వికసిస్తుంది అనే ఉద్దేశంతో ఈ 4 మీద కొంత ఫోకస్ పెట్టేటువంటి కార్యక్రమం ఇది.
2: వికసిత్ భారత్ అనేటువంటి దాంట్లో భాగంగా భారత్ వికసించాలంటే దానికి వ్యవసాయానికి కలిగినటువంటి మధ్య గల సంబంధం ఏంటి?
3: భారత్ వికసించాలంటే ముఖ్యంగా భారత ఆర్థిక వ్యవస్థ మంచిగా ఉండాలి, ప్లస్ ఉపాధి, ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు చాలా మందికి రావాలి, పర్యావరణ

0: వాతావరణం మంచిగా ఉండాలి, అందరికీ ఫుడ్ సెక్యూరిటీ అంటే అందరికీ నాణ్యమైనటువంటిది మరియు పెరుగుతున్నటువంటి జనాభాకు సరిపోయేంత ఆహార ధాన్యాలు ఉండాలి. ముఖ్యంగా గ్రామీణ యువత అంటే ఎవరైతే మిలియన్స్ ఆఫ్ ప్రజలు ముఖ్యంగా గ్రామాల లోపల వ్యవసాయం మీద ఆధారపడుతున్నారో వాళ్ళందరికీ ఒక సస్టైనబుల్ అంటే సుస్థిరమైనటువంటి ఆదాయం వచ్చేటువంటి దిశగా వాళ్ళు ఉండాలి. సహజ వనరులన్నీ రక్షించబడాలి, అంటే నీళ్లు, భూమి, వాతావరణం ఇవన్నీ ఉంటేనే మనం భారత్ వికసిస్తుంది. మనకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వ్యవసాయ రంగానికి సంబంధించినవి, అంటే ముఖ్యంగా నీళ్లు కలుషితం కాకుండా ఉండాలన్నా, లేకపోతే భూముల ఆరోగ్యం మంచిగా ఉండాలన్నా, నాణ్యమైనటువంటి తిండి గింజలు అందరికీ అందుబాటులో ఉండాలన్నా, గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ సిటీకి రాకుండా అర్బన్కి రాకుండా గ్రామీణ ప్రాంతంలోనే వాళ్ళు సుఖంగా ఉండాలన్నా, ఇవన్నీ జరగాలంటే దాదాపుగా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యవసాయ రంగం మంచుకుంటేనే ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి వ్యవసాయ రంగాన్ని బాగా వికసించేటట్టు చేస్తేనే భారత్ వికసిస్తుంది. ఈ అన్నిట్లలో కూడా రైతులకు సంబంధించిన పాత్రనే చాలా ఎక్కువ. భారత్ వికసించాలంటే అగ్రికల్చర్కు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా సమకూర్చే విధంగానే ఉంటాయి చాలా స్కీమ్స్. ఏదో రకంగా గ్రామీణంలోటువంటి ఇద్దరు యువకులు కానీ లేదా రైతులు కానీ ఆ స్కీమ్ను వాడుకున్నట్లయితే ఇప్పుడు మనం ఏదైతే వికసిత్ భారత్ అని అంటున్నామో అది సాధించడానికి అవకాశం ఉంటుంది మనకు.
1: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అనేక పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా కొన్ని ముఖ్యమైనటువంటి పథకాలు ఉన్నాయి, అవేంటంటారు?
0: చాలా స్కీమ్స్ ఉన్నాయి అన్ని రంగాలకు సంబంధించి, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించి ఈ రెండింటిని కలిపేటువంటి స్కీమ్స్ ఏంటంటే, కొన్ని ఉదాహరణకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఒకటి. అదేంటంటే మామూలుగా సంవత్సరానికి ఒక్కొక్క రైతుకు 6,000 రూపాయల చొప్పున మనీ ఇస్తూ ఉంటారు, అదొకటి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అదొకటి. క్రాప్ ఇన్సూరెన్స్ అయినా ఫైనాన్షియల్గా కానీ లేకపోతే ఏమైనా డ్యామేజ్ క్రాప్ ఇట్లా రిస్క్లు అయితే ఇవ్వడం కొరకు. ఇంకోటి ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన. అదేవిధంగా మాడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్స్, ముఖ్యంగా కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటే ఈ టైమ్లీ యాక్సెస్ అంటే రైతులకు ఏదో కొంత రుణ పరిమితి కొరకు ఇమీడియట్గా రావడం కొరకు. అదేవిధంగా అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, అదేవిధంగా ఒక 10,000 వరకు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అంటే రైతులు ఒక గ్రూప్ లాగా ఏర్పడి వాళ్ళు పండించిన ధాన్యాన్ని వాళ్ళే మార్కెటింగ్ చేసుకొని దాని కొంత విలువను జోడించి అమ్ముకునేటువంటి ఒక చట్టం, దానికి ఒక కంపెనీ యాక్ట్ కింద. అదేవిధంగా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్స్ మరియు ప్రైస్ సపోర్ట్ స్కీమ్ లాంటి, ముఖ్యంగా ప్రధాన్ మంత్రి కృషి సంచాయి యోజన అంటే ముఖ్యంగా వాటర్ యూజ్ ఎఫిషియన్సీ నీటి వినియోగ సామర్థ్యం పెరగడం కొరకు ప్రతి రైతు కూడా ఒక అష్యూర్డ్ ఇరిగేషన్ డెఫినెట్ గా వాటర్ అదొకటి. పర్ డ్రాప్ మోర్ క్రాప్ అనేటువంటి స్కీము, మైక్రో ఇరిగేషన్. అదేవిధంగా సాయిల్ హెల్త్ కార్డ్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్కీము, ముఖ్యంగా నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అంటే అగ్రికల్చర్ లో గ్రోత్ దిగుబడులు కానీ లేకపోతే ఇట్లాంటి అన్ని కూడా ఇది ఒక సంవత్సరం ఒక ఎకరంలో వచ్చినట్టు కాకుండా అవి ఎప్పటికీ సమయాన్ని బట్టి పద్ధతి ప్రకారం పెరుగుకుంటూ వెళ్ళాలి, లేకపోతే మళ్ళా పెరుగుతున్న జనాభాకు అనుకూలంగా ఉండదు. ఒక సస్టైనబుల్ మిషన్ లో ఉండాలి దాని కొరకు. ముఖ్యంగా నమో డ్రోన్ దీది ఒకటి. ఇంకోటి సబ్మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్, డిజిటల్ అగ్రికల్చరల్. అదేవిధంగా పరంపరాగత్ కృషి వికాస్ యోజన, ముఖ్యంగా భారత్ ప్రకృతి కృషి ప్రధానమంత్రి ఈ పద్ధతి. దాంతోపాటు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ముఖ్యంగా పిఎం ప్రణామ్ అని ఒక గొప్ప స్కీమ్. అదేవిధంగా మరికొన్ని స్కీమ్స్, ముఖ్యంగా క్రాప్ రెసిడ్యూ మేనేజ్మెంటు, నేషనల్ బీ కీపింగ్ అండ్ హనీ మిషను, మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఫర్ హార్టికల్చరు, రెయిన్ఫెడ్ ఏరియా డెవలప్మెంటు, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్, ఇట్లా అనేక పథకాలు ముఖ్యంగా అటు వ్యవసాయానికి చాలా వరకు ప్రత్యక్షంగా కొన్ని పరోక్షంగా వ్యవసాయ రంగాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం చాలా స్కీమ్స్ పెట్టడం జరిగింది.
1: మరి ఇన్ని పథకాలు వ్యవసాయ రంగానికి మనకు ఈ కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది ప్రవేశపెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా మీరు ఇంతకుముందు చెప్పినట్టు పిఎం ప్రణామ్ అనేటువంటిది చాలా గొప్ప స్కీమ్ అని అన్నారు. ఆ స్కీమ్ గురించి కొంచెం వివరించండి.
0: 2023-24 సంవత్సరం లోపల ఈ స్కీమ్ ను లాంఛనం చేయడం జరిగింది. 3 సంవత్సరాల కొరకు అంటే 2023-24 ఒక సంవత్సరం, అంటే 2024-25 రెండో సంవత్సరం, 2025-26 అంటే ప్రస్తుతం 3 సంవత్సరం. ఈ 3 సంవత్సరాల కాల పరిమితికి ఉండేటట్టు ఈ స్కీమ్ డిజైన్ చేయడం జరిగింది. పిఎం ప్రణామ్, పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్, ప్రణామ్ అంటే ప్రోగ్రామ్ ఫర్ రిస్టోరేషన్ అవేర్నెస్ జనరేషన్ నరిష్మెంట్ అండ్ అమిలియరేషన్ ఆఫ్ మదర్ ఎర్త్ అనేది ఆ స్కీమ్ యొక్క పేరు. ఇందులో రైతులు ప్రత్యక్షంగా పాల్గొన్నారు, కానీ ఇండైరెక్ట్ గా రైతులతోటే ఉంటది ఈ స్కీమ్ కనెక్టివిటీ అనేది. ఏం చేస్తారు ఇలా అంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన స్కీమ్ ఇది. అంటే ఏంటంటే ప్రతి రాష్ట్రము ఎరువులను వాడుకుంటది, దానికి సబ్సిడీస్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటది ఎరువుల మీద సబ్సిడీ. ఈ స్కీమ్ ఎట్లా ఆపరేట్ చేస్తున్నారంటే ఏదైనా ఒక రాష్ట్ర ప్రభుత్వం తను వాడుతున్నటువంటి రసాయనిక ఎరువులలో కొంత

0: గనక తగ్గించినట్లయితే, ఎంత మేరకైతే తగ్గిస్తారో ఆ తగ్గించిన ఎరువులకు ఇచ్చే సబ్సిడీలో 50% సబ్సిడీని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి గ్రాంట్ గా ఇచ్చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఉదాహరణకు 100 టన్నులు రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటుంది అనుకోండి, ఈ సంవత్సరం 70 టన్నులే వాడుకున్నారు వాళ్ళు, అంటే 30 టన్నులు మిగిల్చిండ్రు వాళ్ళు, వాడలేదు వాళ్ళు. ఆ 30 టన్నుల కొరకు ఎంత సబ్సిడీ అయితే ఉంటుందో ఆ 30 టన్నుల కొరకు ఇచ్చే సబ్సిడీ లోపల 50% సబ్సిడీని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి గ్రాంట్ ఇస్తారు, దాన్ని వాళ్ళు డెవలప్మెంట్ కొరకు వాడుకోవచ్చు వాళ్ళు. మరి ఈ ఫర్టిలైజర్ను సేవింగ్ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా చేస్తుంది? రైతులు చేస్తేనే రాష్ట్ర ప్రభుత్వానికి జరుగుతుంది. అది దీనికి బేసిస్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం లెక్కలు చూసుకున్నట్లయితే 25-26 ఇప్పుడు, అంటే దీనికంటే ముందు 3 సంవత్సరాలు, అంటే 24-25, 23-24, 22-23, ఈ 3 సంవత్సరాల లోపల పర్టికులర్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఎంత అయితే ఎరువులను వాడుకున్నదో ఆ మొత్తాన్ని డివైడెడ్ బై 3 మూడింటితోటి భాగిస్తారు, అప్పుడు దాని యావరేజ్ వస్తుంది. గత 3 సంవత్సరాల లోపల ఆ రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్న ఎరువుల సగటు వినియోగం వస్తుంది. సో దాన్ని బేసిస్, అంతకంటే కనుక తగ్గించింది అనుకో ఈ సంవత్సరం, ఆ తగ్గించిన క్వాంటిటీ ఎంతో తెలుస్తుంది మనకు. సో దాని సబ్సిడీని రాష్ట్రాలకు ఇస్తుంది అన్నట్టు, అది స్కీమ్ యొక్క ప్రధాన ఉద్దేశం. అయితే మరి దీన్ని ఎట్లా తగ్గించాలి రసాయనిక ఎరువులు అంటే, అది రైతులు తగ్గించాలి. ఎట్లా తగ్గించాలి అంటే ముఖ్యంగా రసాయనిక ఎరువుల వినియోగాన్ని బాగా తగ్గించాలంటే వాళ్ళు దాని స్థానంలో, అంటే ఉదాహరణకు యూరియా, డిఏపి, పొటాష్ ఇట్లాంటి ఎరువులు వేస్తుంటారు కదా, అవి ఇచ్చేటి ఏంటి, ముఖ్యంగా నత్రజని, భాస్వరము, పొటాష్ ఇట్లాంటి అన్ని మనకు సప్లై చేస్తూ ఉంటుంది ప్లాంట్స్కి. ఈ పోషకాలను, అంటే నత్రజని, భాస్వరం, పొటాష్, సల్ఫర్, ఐరన్, కాపర్, మ్యాంగనీస్ ఇట్లాంటివి అన్నింటినీ రసాయనిక ఎరువుల ద్వారా కాకుండా కొద్ది మొత్తంలో సేంద్రియ ఎరువుల ద్వారా, కొద్ది మొత్తం లోపల జీవ సంబంధమైనటువంటి బయో ఫర్టిలైజర్స్ ద్వారా, కొన్నిటిని నానో ఫర్టిలైజర్స్ ద్వారా కనుక అందించినట్లయితే అప్పుడు రసాయనిక ఎరువుల మీద కొంచెం బరువు తగ్గుతుంది అన్నట్టు. అట్లా మనం రాష్ట్రం యొక్క ఎరువుల వినియోగాన్ని మనం తగ్గించవచ్చు. కాబట్టి రైతులకు ఇటు నానో ఎరువులు కానీ, బయో ఫర్టిలైజర్స్ కానీ, సేంద్రియ ఎరువులు కానీ, పచ్చి రొట్టె ఎరువులు కానీ ఇట్లాంటి అన్ని కనుక వాళ్ళకి అందుబాటులో ఉండడం, వాటిని వాడుకోవడం అనేటువంటి అవగాహన రైతులకు ఉండడం, దానికి సంబంధించిన ఏర్పాట్లు కనుక జరిగినట్లయితే ఎరువుల వినియోగం బాగా తగ్గుతుంది. ఎరువులు తగ్గాలి, దిగుబడి మాత్రం తగ్గుతుంది, అది కాన్సెప్ట్. సో అట్లా చేస్తే రైతులు కనుక ఆ పని చేసినట్లయితే కంపల్సరిగా ఒక రాష్ట్ర ప్రభుత్వం వాడే ఎరువుల వినియోగం బాగా తగ్గుతుంది, తద్వారా రాష్ట్రానికి పెద్ద మొత్తం లోపల ఆ గ్రాంట్ వస్తుంది అన్నట్టు. దీంట్లో ఇంకొక అంశం కూడా ఏంటంటే ఈ సాయిల్ టెస్టులు కూడా, రైతులు భూసార పరీక్షలు కూడా చేయించుకొని ఎరువుల లోపల చాలా తగ్గుతుంది. మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం రైతులు ఏంటంటే సిఫారసు చేసిన దానికంటే ఎక్కువ మొత్తం లోపల ఎరువులు వాడతారు, అంటే వాళ్ళకి పైసలు ఎక్కువ ఉండేం వాడరు వాళ్ళు రైతులు. ఎందుకు వాడతారు ఎక్కువ ఎరువులు అంటే, పాపం రైతులు వేసినా కూడా వాళ్ళు ఆశించినంత పంట అక్కడ ఎదుగుదల కనపడదు, పంట లోపల మంచి మార్పు రాదు, అంటే ఎదుగు సరే పెరుగుదల ఉండకపోవడం, ఆకులు కొంచెం పసుపు రంగులోకి మారడం, సరి అయినటువంటి పిలకలు రాకపోవడం, లేకపోతే పూత కాత రాకపోవడం, లేకపోతే గింజ బరువు పెరగకపోవడం, లేకపోతే ఉట్టడిన చీడపిడ్డలు గురి కావడం, ఇలా అనేక రకాల అవలక్షణాలు ఉండడం వల్ల వాళ్ళు ఎరువులు వేస్తే మంచిగా అవుతుందేమో అనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తుంటారు. సిఫారసు చేసిన ఎరువులను సిఫారసు చేసిన సమయం లోపల ఆ మోతాదులో వేయకపోవడం, ఒక ఇంబ్యాలెన్స్ ఉండడం, ఇలాంటి కారణాల చేత వేసినటువంటి ఎరువుల వినియోగ సామర్థ్యం చాలా తగ్గి అనుకున్న ఫలితాలు రాకపోయినప్పుడు వాళ్ళు ఎక్కువ ఎరువులను వాడుతుంటారు. అందుకని ఇటు భూసార పరీక్షలు చేయించుకొని ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ పద్ధతులు, అంటే బయో ఫర్టిలైజర్స్, నానో, సేంద్రియ ఎరువులు, పచ్చి రొట్టె ఎరువులు, పంట అవశేషాలను తగలబెట్టకుండా భూమి లోపల కలియ దున్నడం, పంట మార్పిడి చేయడం, ఇట్లా పలు పద్ధతులు కనుక పాటించినట్లయితే అప్పుడు ఎరువుల వినియోగాన్ని తగ్గించడానికి అవకాశం ఉంది. అంటే అందులో 23 కిలోల నత్రజని ఉంటుంది ఒక బస్తాలో, 23 కిలోల నత్రజనిని మీరు వేరే రూపంలో, అంటే సేంద్రియ ఎరువుల రూపంలో లేకపోతే పచ్చి రొట్టెలు ఇట్లా ఇవ్వాలంటే చాలా సమయం వాళ్ళకు ఎక్కువ అది అవుతుంది. వాళ్ళకి 5-6 ట్రాక్టర్ల మట్టి తోలాల్సి వస్తుంది. ఈ గ్రీన్ మెన్యూర్స్ అయితే మనం ఎవ్రీ ఇయర్ చేయాల్సి వస్తుంది. అదే ఒక 260 రూపాయలు పెడితే ఒక యూరియా బస్తా ఇస్తే మళ్ళీ చేను పచ్చ పడిపోతుంది. అందులో కొంచెం కన్వీనియన్స్ ఉంది కాబట్టి ఎక్కువ వరకు కెమికల్స్ వైపే మొగ్గు చూపుతూ ఉంటారు. కానీ లాంగ్ రన్ లో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం దానివల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. నేల ఆరోగ్యం పాడైపోతూ ఉంటుంది. పంట పండించిన అందులోకెళ్ళి పండించిన పంట ధాన్యం ఆరోగ్యానికి మంచిగా ఉండదు. అది తిన్నట్లయితే మన అనారోగ్యం పాలైతూ ఉంటాం మనం. అది ఎక్కువ రోజులు నిల్వ పెట్టలేము దాన్ని. చీడపిడ్డలు కుట్టిన చెడిపోతూ ఉంటుంది ఆ ఫుడ్, చీడపిడ్డలు వస్తూ ఉంటాయి. ఆ పంట కూడా సరిగ్గా ఆరోగ్యంగా ఉండదు, దానికి చీడపిడ్డలు వస్తాయి. దాన్ని కంట్రోల్ చేయడానికి మందులు కొట్టాలి మళ్ళీ. సో ఇవన్నీ ఉన్నాయి దుష్ఫలితాలు ఎక్కువ ఫర్టిలైజర్ వాడడం వల్ల. కానీ రైతులు దాని మీద అవగాహన లేక ఎక్కువ ఎరువులే వాడుతుంటారు.
1: మరి ఈ పిఎం ప్రణామ్ అనేటువంటి బృహత్తర పథకంలో రైతుల పాత్ర ఏ విధంగా ఉంటే బాగుంటుందంటారు?
0: మందులు కానీ ఎరువులు కానీ ఎక్కువ వేస్తే పంట మంచిగా వస్తుంది అనేది ఒకటి ఆలోచన ఉంటుంది వాళ్ళకి. ఈల్డ్ తగ్గకుండా రసాయనిక ఎరువులు కానీ పురుగు మందులు కానీ బాగా తగ్గించగలిగితే తప్పనిసరిగా మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తనకున్నటువంటి పొలంలో కానీ చెలకలు కానీ 10 బస్తాలు యూరియానో, 10 బస్తాలు ఫర్టిలైజర్స్ వాడింది అనుకోండి, ఈ సంవత్సరం కనీసం 8 బస్తాలు వాడింది అనుకోండి, ఒక 2 బస్తాలు తగ్గించిన అనుకోండి, తెలంగాణ రాష్ట్రంలో లక్షల కొద్ది రైతులు ఉంటారు, ఒక్కొక్కరు 1 బస్తాను 2 బస్తాలు తగ్గించిన అనుకోండి, 100 మిలియన్ టన్స్

0: ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పథకాల గురించి చాలా చక్కగా మా శ్రోతలకు వివరించినందుకు గాను మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి.
1: నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.
2: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షికన వ్యవసాయ రంగంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, ప్రధానమంత్రి ప్రణమ్ ప్రాముఖ్యత, ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహసంచాలకులు డాక్టర్ ఆర్ ఉమారెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త ఎం చిరంజీవి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకు అవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపు వారై ఉండాలి. మే 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కలాన్ని కదిలించి మీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 తెలుగు ప్రసంగాలు. కార్యక్రమంలో తప్పు ఎవరిది కథానిక, కథకులు శ్రీ పాణిగ్రాహి రాజశేఖర్ గారు.
2: గుడ్ మార్నింగ్ వైభవ్ అంటూ భర్త చేతికి టీకప్పు అందించింది విరూప. వెరీ గుడ్ మార్నింగ్ డార్లింగ్ అంటూ టీకప్పుతో పాటు ఆమె చేయిని గట్టిగా ఒత్తాడు వైభవ్. అతడి చేతిలోనుంచి తన చేతిని విడిపించుకుంటూ, ఆహా, అయ్యగారేంటి, మంచి స్పీడ్ మీద ఉన్నారు అంది విరూప. ఉషోదయపు భానుడి లేలేత కిరణాలు నా నెచ్చిలి మోముపై పడి తన సౌందర్యం ద్విగుణీకృతమవుతుంటే అంటూనే ఆమెను దగ్గరకు లాక్కున్నాడు వైభవ్. అయ్యో, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాస్త కవివరేణ్యులవుతున్నారే, చమత్కరించింది విరూప. తమరి లావణ్యం చూస్తే అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అన్నాడు వైభవ్. మీ పొగడ్తలకేం కానీ ఒక్కసారి టైం చూడండి, ఇప్పటికే చాలా టైం అయింది. మీకు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలంటూ వైభవ్ను విడిపించుకొని వంటగదిలోకి వెళ్ళిపోయింది విరూప. విజయవాడకు చెందిన నారాయణరావు ఏకైక కుమారుడు వైభవ్. నారాయణరావు పెద్దగా చదువుకోకపోయినా వ్యాపారం బాగా కలిసి రావడంతో కొడుకును ఉన్నత చదువులు చదివించాడు. ఓ 2-3 భవనాలు సమకూర్చాడు. కొడుకంటే నారాయణరావు ఆదిలక్ష్మి దంపతులకు ఎనలేని ప్రేమ. పై చదువుల కోసం ఫారిన్ వెళ్తానంటే చూడకుండా ఉండలేనంటూ వద్దన్నారు. అయినా కొడుకు ఇష్టం కాదనలేక అమెరికా పంపారు. అక్కడే ఉద్యోగం కూడా వచ్చింది. పెళ్ళీడు వచ్చిందని సంబంధాల వేట ప్రారంభించారు. విరూపది భీమవరం. తండ్రి అప్పల నర్సయ్యకి 10 ఎకరాల రొయ్యల చెరువులు ఉన్నాయి. విరూప ఒక్కరితే కూతురు కావడంతో అల్లారు ముద్దుగా పెంచారు. అడిగిందే తడవుగా అన్నీ అందించేవాడు. కాళ్ళు కింద పెట్టకుండా మహారాణిలా

ఎంచుకున్నారు. భీమవరంలోనే విరూప బీటెక్ పూర్తి చేసింది. పై చదువులు చెప్పించడం ఇష్టం లేక సంబంధాల కోసం మ్యాట్రిమోనీలో పేరు నమోదు చేశాడు. అక్కడి నుంచి వచ్చిన అబ్బాయి ఫోటోల్లో అప్పలనర్సయ్య దంపతులు వైభవ్ ఫోటో చాలా నచ్చింది. పైగా అమెరికా సంబంధం, ఆర్థికంగా తమంతా కాకపోయినా ఎంతో కొంత ఉందనుకున్నారు. అమ్మా విరూప ఎక్కడమ్మా, ఒక్కసారి ట్రా తల్లి, పిలిచాడు ప్రేమగా. వాట్ డాడ్, వస్తున్నా అంటూనే వచ్చి తండ్రి పక్కన నిలబడింది. ఈ ఫోటో చూడు, అబ్బాయి ఎలా ఉన్నాడు, కూతురి వంక చూస్తూ అన్నాడు. ఎవరా అబ్బాయి, నాకెందుకు చూపిస్తున్నారు అంది అనుమానంగా. ఓసి పొచ్చి మహమా, ఆ ఫోటో ఓకే అంటే ఆ అబ్బాయి నీకు శ్రీవారు అవుతారు అంది తల్లి తాయారు. ఏంటి పెళ్ళా నాకా, ఆహాహా అంటూ ఫక్కున నవ్వింది విరూప. అదేంటి అలా నవ్వుతున్నావు, ఇక చాలు ఆపు అంది తల్లి. మరేంటి మమ్మీ, నాకు చెప్పకుండానే మీరు సంబంధాలు చూడడం ఏంటి, కొంచెం చిరాగ్గానే అంది. అమ్మా వీరు, నీకు ఇష్టం లేకపోతే వద్దు, జస్ట్ ఒకసారి చూడు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట అప్పుడే జరిగితేనే చూడ ముచ్చటగా ఉంటుందమ్మా అన్నాడు. నో నెవర్ డాడీ అని కరాఖండిగా చెప్పేసింది విరూప. ఇంతలో తల్లి కల్పించుకొని, ఇంకొక్కసారి ఆలోచించమ్మా, మంచి సంబంధం, పైగా అబ్బాయి అమెరికాలో ఉద్యోగం, నచ్చజెప్పింది తల్లి. విరూప కొంచెం ఆలోచించింది. పోనీలే, అమ్మా నాన్నల కోసం ఫోటో చూసి నచ్చలేదని చెప్తే సరిపోతుంది అనుకుంది. సరే ఇవ్వండి చూస్తాను అని ఫోటో తీసుకుంది. ఆకర్షణీయమైన వైభవ రూపం విరూపను ఆకట్టుకుంది. తదేకంగా ఆ ఫోటోను చూస్తూ తన గదిలోకి సిగ్గుపడుతూ వెళ్ళిపోయింది. అది చూసిన తాయారు, ఏమండి అమ్మాయికి అబ్బాయి బాగా నచ్చినట్టున్నాడు, వాళ్ళ వివరాలు తెలుసుకొని జాతకాలు చూపించండి అని భర్తకి పురమాయించింది. విరు ఓకేనా అని గదిలోకి వెళ్ళి అడిగింది. సిగ్గుతో తలదించుకొని, మీ ఇష్టమే నా ఇష్టం అంటూ నేల చూపులు చూస్తూ సిగ్గుపడుతూ అక్కడే నిచుంది. విరూప వైభవల జాతకాలు కుదరడం, పెళ్లి చూపులు, ఆపై పెళ్ళి, అన్నీ సినిమా రీల్లా చకచకా అయిపోయాయి. పెళ్లిలో గోదారాల మర్యాదలకు ఏమీ తక్కువ కాకుండా అంగరంగ వైభవంగా చేశారు. 16 రోజుల పండగ తర్వాత వైభవ్ తనతో పాటు విరూపను అమెరికా తీసుకువెళ్ళిపోయాడు. అలమరికలు లేని ఆనందాలతో కొత్త జంట ఉత్సాహంగా గడుపుతున్నారు. 2 నెలలు ఇట్టే గడిచిపోయాయి. విరు విరు పిలిచాడు వైభవ్. హా వస్తున్నానండి, ఏమిటి అన్నట్లు అతడి వైపు చూసింది. నేను ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఒంటరిగా ఉండాల్సి వస్తుంది కదా. అవును, అయితే నువ్వు కూడా జాబ్ చేస్తే. విరూప ముగ్గ కవలికలలో మార్పులను వైభవ్ కనిపెట్టాడు. అదేంటండి అలా అంటారు, నాకు జాబ్ చేయడం ఇష్టం లేదని ముందే చెప్పాను కదా, కాస్త పరుషంగానే సమాధానమిచ్చింది. అది కాదు విరు, నీకు టైం పాస్ అవుతుంది, మనకు అదనపు ఆదాయం వస్తుంది వివరించాడు. మీరు ఎన్నైనా చెప్పండి, నేను జాబ్ చేయను, కటవుగా తేల్చి చెప్పేసింది. వైభవ్కి కోపం వచ్చింది. ఆ వచ్చిందండి, రాయల్ ఫ్యామిలీ నుంచి, రాణిగారు అంటూ ఎత్తిపొడుపుగా అన్నాడు. విరు ముఖం ఎర్రబడింది. ఏమన్నారు అంటూ పెద్ద స్వరంతో అరిచినంత పనిచేసింది. ఏమిటి అరుపులు, అవునులే, తండ్రి టెంపర్ రాకుండా ఎందుకుంటుంది అన్నాడు ఆక్రోశంగా. వైభవ్, హోల్డ్ యువర్ టాంగ్, డోంట్ టాక్ టూ మచ్ అంటూ వెళ్ళిపోయింది. నేనేమన్నాను, ఎంతైనా తండ్రి జీన్స్ అంటూ మరోసారి రిపీట్ చేశాడు. విరూప ఆవేశం కట్టలు తెంచుకుంది. మీరు నన్ను ఏమైనా అనండి, మా డాడీనంటే ఊరుకునేది లేదు అంది సీరియస్గా. అంటాను, నీ తండ్రి పొగరే నీకు వచ్చిందని 100 సార్లు అంటాను అంటూ ఊగిపోయాడు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఇల్లు కాస్త యుద్ధభూమిగా మారిపోయింది. ఇద్దరూ ఇదే అంశంపై వాదులాడుకున్నారు. దాంతో గొడవ పెద్దదవడం, విరూప అలిగి పుట్టింటికి వచ్చేయడం, అన్నీ ఒకదాని తర్వాత ఒకటి సినిమా కథలా జరిగిపోయింది. అమ్మా విరూప, తొందరగా బయలుదేరువమ్మా, ఎక్కడికి డాడీ అంది విరూప. అదేంటమ్మా, అల్లుడిపై గృహహింస చట్టం కింద కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్కి అన్నాడు. కేసులు అవసరమా అంది. అదేంటమ్మా అలా అంటావు, నా బంగారు తల్లిని ఏడిపించిన వాడిని నేను వదిలిపెట్టేదే లేదు, త్వరగా రా అంటూ కూతురితో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్ళి వైభవ్పై ఫిర్యాదు చేయడంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అమ్మా విరు అన్న తల్లి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది. ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు, అల్లుడు గురించేనా అంది. అవునమ్మా అంటూ తలూపింది విరూప. కొత్త దంపతులు సరదా సంతోషాలతో గడపాల్సిన రోజులు, నువ్వు ఇక్కడ, అల్లుడు అక్కడ, నిట్టూర్చింది తల్లి తాయారమ్మ. ఇంతలో ఈ సంభాషణ విన్న తండ్రి, ఎందుకే వాడి గురించి మాట్లాడతావు, అమ్మా నువ్వు విడాకులకు అప్లై చేయి, మంచి సంబంధం చూసి మళ్ళీ పెళ్లి చేసేస్తా అన్న తండ్రి మాటలకు అడ్డు వచ్చి, డాడీ నన్ను ఆలోచించుకునివ్వండి, మీకు తర్వాత చెప్తాను అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది విరూప. రోజులు గడుస్తున్నాయి. విరూప పుట్టింటికి వచ్చి 2 ఏళ్ళయింది. అప్పల నర్సయ్య మాత్రం అల్లుడి మీద కేసులపై కేసులు వేయడం, కేసుల కోసం కోర్టుల చుట్టూ తిరగడం, వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉన్నాయి. పెళ్ళై ఒంటరిగా ఇంకెన్నాళ్ళు, వైభవ్ తన మంచిగేగా చెప్పాడు, ఆ మాత్రం

దానికి అంత గొడవ చేశాను. విరూపలో అంతర్మథనం మొదలైంది. ఓ నిర్ణయానికి వచ్చి వైభవ్కి ఫోన్ చేసింది. అవతల వైపు నుంచి సమాధానం రాలేదు. వైభవ్ గొంతు పూడికిపోతుంది. ప్రేమగా పలకరించాడు వైభవ్. ఆ పిలుపులో జీవోత్సవంలా మారిన విరూపకు ప్రాణం వచ్చినట్లయింది. అలకలు కోపాలు వీడి ఇద్దరూ అలా ముచ్చటించుకోవడం చూసిన తల్లి తాయారమ్మ, అమ్మా దుర్గమ్మ నువ్వున్నావమ్మా, దయతో వారిద్దరూ మళ్ళీ ఒకటైతే చాలు అని వేడుకుంది. విరూప, అమ్మా వీరు హైదరాబాద్ నుంచి లీడింగ్ లాయర్ వచ్చారంట, వెళ్ళి కలుద్దాం. ఈసారి వాయిదాలు లేకుండా వైభవ్ శాశ్వతంగా జైల్లో ఉండే శిక్ష పడేటట్లు ఆ లాయర్ చేస్తాడు, చెప్పుకుంటూ వెళ్తున్నాడు తండ్రి. ఆపండి డాడీ, ఇక ఏ కోర్టులు కేసులు వద్దు, నేను తప్పు చేశాను, నేను నా భర్త దగ్గరికి వెళ్ళిపోతాను అంది విరూప. అదేమిటి, వాడికి శిక్ష పడకుండానే అంటూ ఏదో చెప్పబోయాడు. స్టాప్ ఇట్ డాడీ, ముందు ఆయనను మీరు వాడు వీడు అండం మా తట్టుకోలేకపోతున్నాను, అల్లుడు గారు అనండి అంది విరూప. నా బంగారు తల్లిని ఏడిపించిన వాడిని వదిలిపెట్టేది లేదు అంటూ విసురుగా వెళ్ళిపోయాడు. విరు, ఎలా ఉన్నావు, ఒక్కసారి వీడియో కాల్ చేయొచ్చు కదా అంటూ ముద్దుగా అడిగాడు వైభవ్. రెండేళ్ల తర్వాత వైభవ్ ఎలా ఉన్నాడో చూద్దామనుకుంది. వీడియో కాల్ చేసింది. ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకొని భావోద్వేగానికి గురయ్యారు. ఒకరిపై ప్రేమను మరొకరు పంచుకున్నారు. వైభవ్, సారీ, ఇక నిన్ను వదిలి ఉండలేను అంది విరూప. సరే డార్లింగ్, అమెరికా వచ్చాయి, అన్నీ మర్చిపోయి హాయిగా కలిసిందాం అన్నాడు వైభవ్. థ్యాంక్ యూ వైభవ్, థ్యాంక్ యూ సో మచ్, డాడీతో మాట్లాడి ఫ్లైట్ టికెట్లు తీసుకుంటా అంది ఆనందంగా. ఆగు విరు, ఒక్క కండిషన్ అన్నాడు వైభవ్. కండిషనా, ఏంటి అంది విరూప. రెండేళ్లుగా నా వీరుని నా నుంచి దూరం చేసిన మీ నాన్న నా కాళ్ళు పట్టుకొని సారీ చెప్పాలి అన్నాడు. వాట్, సారీనా, నెవ్వర్ వైభవ్, అందుకు డాడీ ఒప్పుకోరు అంది విరూప. నేను కావాలంటే నువ్వు మీ డాడీతో ఆ పని చేయించు అని ఫోన్ కట్ చేశాడు. ఏమిటి, వాడి కాళ్ళు నేను పట్టుకోవాలా, తమాషాలు చేస్తున్నావాడా, నాలుగు తగిలిస్తా అంటూ ఊగిపోయాడు అప్పల నరసయ్య. అమెరికా సంబంధం అని చేస్తే ఏకు మేకై కూర్చున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. డాడీ అల్లుడే కదా, ఒక్కసారి సారీ చెప్తే తప్పేముంది, బతిమాలింది విరూప. నువ్వు ఎన్ని చెప్పు, నేను వాడికి సారీ చెప్పేదే లేదు అంతే అన్నాడు. ఇక నా బతికింతే అనుకుంటూ జీవోత్సవంలా బతుకుతుంది విరూప. రోజులు గడుస్తున్నాయి. ఇంట్లో అన్ని సౌకర్యాలున్నా భర్త దూరం అవ్వడంతో మనోవేదనతో విరూప చిక్కి శల్యమైంది. డాక్టరు టెస్టులు చేసినా ఏమీ లేదన్నాడు. మానసిక వైద్య నిపుణులకు చూపించాడు నరసయ్య. దిగులు వ్యధతో విరూప నిద్రలో నుంచి శాశ్వత నిద్రలోకి జారుకుంది. అమ్మా విరు అంటూ భోరున విలిపించాడు తండ్రి అప్పల నరసయ్య. మీ పంతాలు పట్టుదలతో నా కూతుర్ని పట్టున పెట్టుకున్నారంటూ శాపనాదాలు పెడుతూ రోధిస్తుంది తల్లి నాంచారమ్మ. అవును, విరూపను నేనే చంపాను అంటూ తల కొట్టుకుంటున్నాడు. బంధువులు వారించారు. ఇక జరగాల్సింది చూడండి అన్నారు. తలకొరివి ఎవరు పెడతారు అన్న ప్రశ్న తలెత్తింది. ఇంకెవరు, ఆమె భర్తే కదా అన్నారు. మరి సమాధానం ఇచ్చారా? ఇందాకే అల్లుడుగారు ఊర్లోకి వచ్చారంట, వెళ్ళి బతిమిలాడండి, బతిమిలాడి తీసుకురండి, ఆఖరు మజిలీ అయినా ఘనంగా అమ్మాయిని సాగనంపండి అంటూ తాయారమ్మ భర్తకు పంపింది. భార్య ఆరోగ్య పరిస్థితి బాగోలేదన్న విషయం ముందే తెలుసుకోవడంతో వైభవ్ భీమవరం చేరుకున్నాడు. హోటల్లో రూమ్ తీసుకొని అక్కడే ఉన్నాడు. బాబు వైభవ్ అన్న పిలుపుతో తలుపు తీశాడు. ఎదురుగా ఏకదాడిగా ఏడుస్తూ అప్పల నరసయ్య, బాబు నన్ను క్షమించు, నా కూతురికి తలకొరువి పెట్టి కర్మకాండలు పూర్తి చేయించన్నాడు. వైభవ్ దీర్ఘ ఆలోచనలో పడ్డాడు. బాబు కాదనుకు, అవసరమైతే నీ కాళ్ళు పట్టుకుంటా అంటూ వంగబోయాడు. అయ్యో మామయ్య గారు, మీరు పెద్దవారు, లేవండి, నా భార్యకు కడసారి విట్కోళ్ళు నేనే పలుకుతా అంటూ మామగారితో కలిసి బయలుదేరాడు. విరూప అంత్యక్రియలు దశదిన కర్మలు అన్నీ అల్లుడితో ఘనంగా చేయించాడు అప్పల నరసయ్య. కార్యక్రమానికి వచ్చిన ఫ్యామిలీ కోర్టు లాయర్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ, ఏమండి నరసయ్య గారు, ఎలాగూ అల్లుడు కాళ్ళు పట్టుకోక తప్పలేదు, ఆ పనేదో అప్పుడే చేసి ఉంటే విరూప బతికుండేది కదా అని కొండ బద్దలు కొట్టినట్లు చెప్పింది. మీరు మీ అమ్మాయిని చంపిన కిల్లర్ అంటూనే వైభవ వైపు తిరిగి, మీరు మాత్రం తక్కువ తిన్నారా, మీ వల్ల కూడా విరూప నలిగిపోయింది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నరసయ్య కళ్ళ వెంట నీళ్ల ధారగా వస్తున్నాయి. అవునమ్మా, తప్పు చేశాను, నా గారాల పట్టిని నా అహంకారంతో చంపుకున్నానంటూ చిన్న పిల్లాడిలా ఏడ్చాడు. అందరూ అతన్ని ఓదార్చారు. మామయ్య గారు, మీలో ఈ మార్పు కోసమే నేను అలా అన్నాను, అంతేగాని అహంకారంతో కాదు, కానీ ఇలా జరుగుతుందనుకోలేదు. ఏడుస్తూ మామగారిని పట్టుకున్నాడు. ఇకపై నేను మీకు అల్లుణ్ణి కాదు, కొడుకుని అంటూ

0: అతడి భుజంపై తల వాల్చాడు వైభవ్.
1: మీరింతవరకు తప్పు ఎవరిది కథానిక విన్నారు. కథకులు శ్రీ పాణిగ్రాహి రాజశేఖర్ గారు. ఇంతటితో ఈనాటి తెలుగు ప్రసంగాలు కార్యక్రమం సమాప్తం.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2. 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఆకాశవాణితో నా అనుబంధం. శ్రీ కళారత్న కురాడి చంద్రశేఖర్ గారితో పరిచయం. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది.
1: ఆకాశవాణి ప్రతిష్టాత్మకంగా 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణితో నా అనుబంధం ఈ పరంపరలో శ్రీ కళారత్న కురాడి చంద్రశేఖర్ గారితో పరిచయం వింటారు.
2: 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి నేడు మన శ్రోతల కొరకు ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ పరంపరలో భాగంగా రేడియోను ఒక ఆత్మీయ నేస్తంగా చేసుకున్నటువంటి డాక్టర్ కుర్రాడి చంద్రశేఖర్ కల్కురా గారు మనతో ఉన్నారు. వీరు వచ్చేసి రేడియోనే వీరి జీవితము, సాహిత్యమే వీరి జీవనము అనే విధంగా సాగిందండి. మరి వీరికి 87 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఇక కర్నూలులో ప్రతి సాహితీ సభలో ఇప్పటికీ కూడా ఒక నిత్య నూతన యువకుడిగా వీరు పాల్గొంటూ వీరి ఎన్నో ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. వీరికున్న ఒక ప్రత్యేకత ఏమంటే వీరు కన్నడవాసి, శబ్దమిత్రులు. కన్నడలో కూడా వీరు రేడియో వింటూ, అలాగే తెలుగులో కూడా రేడియో వింటూ ఆకాశవాణి హైదరాబాదు, తర్వాత విజయవాడ, విశాఖపట్టణము, కడప కేంద్రాలు ఉండేవారు. ఇక కర్నూలు ఆకాశవాణి ప్రారంభించినప్పుడు వీరిని కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. మరి ప్రారంభ కార్యక్రమంలో వీరు కూడా ఉన్నారు. కుర్రాడి చంద్రశేఖర్ కల్కురా గారు నేటికి 87 సంవత్సరాలైనా కూడా వీరు ఎన్నో సాహితీ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం విశేషం. తర్వాత ఎన్నో పుస్తకాలు కూడా వీరు రచించారు. ఇక ఆకాశవాణి అంటే వీరికి ఎంతో మక్కువ. తర్వాత వీరు వచ్చేసి కన్నడవాసి, అంటే కర్ణాటక రాష్ట్రం నుంచి ఇక్కడ కర్నూలుకు వచ్చి చంద్రశేఖర్ కల్కురా అంటే ఒక బ్రాండ్ నేమ్ గా పెట్టుకున్నారు. అప్పట్లో వీరు జాతీయ కాంగ్రెస్ లో ఒక ముఖ్య నేతగా కూడా విధులు నిర్వహించారు. గాంధీజీ కర్నూలు వచ్చినప్పుడు గాంధీజీతో పాటు వీరు కర్నూలు వీధుల గుండా కర్నూలు జిల్లా అంతా గాంధీతో పాటు వీరు తిరిగారు. ఇక అంతేకాకుండా 1992 మే 9 శనివారం రోజు శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, అప్పటి న్యాయశాఖ మాచ్యులు, ఈ ఆకాశవాణి కేంద్రాన్ని కర్నూలుకు తీసుకుని వచ్చారు. మరి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా శ్రీ అజిత్ కుమార్ పాంజా గారు, వీరు వచ్చేసి అప్పట్లో కేంద్ర సమాచార ప్రసార శాఖ మాచ్యులుగా ఉన్నారు. ఇక అప్పట్లో కాంగ్రెస్ నేతలు కొత్తకోట ప్రకాష్ రెడ్డి గారు, తర్వాత హుస్నాపురం నుంచి సంజీవ్ రెడ్డి గారు, ఇలా ఎందరో పెద్దవారు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. అయితే ఆ రోజు ఇంత ప్రసార మాధ్యమాలు లేనప్పటికీ ఒక గవర్నమెంట్ కార్యక్రమంగా ఈ రేడియో స్టేషన్ ని ఆవిర్భావం చేశారని వీరు తెలియజేశారండి. ఇక అంతేకాకుండా వీరు ఇంగ్లీషు నేర్చుకోవడానికి ఎంతో దోహదపడింది ఆకాశవాణి అని చెప్పారండి. వీరు ఇంగ్లీష్లో వార్తలు విని ఇంగ్లీష్ని స్వయంగా ప్రతిరోజు, ప్రతినిత్యం, ప్రతి క్షణం కూడా ఇంగ్లీష్ నెమరు వేసుకుంటూ ఇంగ్లీష్లో ప్రావీణ్యం సాధించారు. మరి ఈరోజు వీరు కర్నూలులోనే మనకు ఉన్న కొంతమంది పెద్దవారైన వారిలో చంద్రశేఖర్ కల్కురా గారు మొదటి స్థానంలో నిలిచారు. మరి వారు ఈరోజు మనతో రేడియోతో వారికున్న అనుబంధాన్ని పంచుకోవడానికి మన స్టూడియోలో ఉన్నారు. మరి వారి అనుబంధాన్ని మనము వారి మాటల ద్వారా తెలుసుకుందాము.
3: నా పేరు కళారత్న కురాడి చంద్రశేఖర్ కల్కురా. నేను గాడితెల్ల ఫౌండేషన్ సాహిత్య సదస్సు ఆంధ్రప్రదేశ్ తాలూకు అధ్యక్షుడిని. ఇతర కొన్ని సాంస్కృతిక స్థానిక సంఘాలతో అనుబంధం ఉంది. నేను సంఘ సేవకుడిని. 1992 9 తారీఖున కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఆనాటి కేంద్ర న్యాయశాఖ మంత్రులు మన కర్నూలు స్టేషన్ ని ఉద్ఘాటించారు. దానికి ప్రసార శాఖ మంత్రులు అజిత్ కుమార్ పంజా గారు అధ్యక్ష వహించారు ఆ కార్యక్రమానికి. ఆ కార్యక్రమానికి ఆ రోజు నేను హాజరయ్యాను. నాతో పాటు ఆనాటి నేనప్పుడు జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడిని, అలాగే కర్నూలు టౌన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిని, ఆనాటి కర్నూలు ఎమ్మెల్యే, అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం భారీ పరిశ్రమల శాఖ మంత్రులు రాంభూపాల్ చౌదరి గారు, జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షులు ముసాల ఈరణ్య గారు, కర్నూలు నగరపాలక సంస్థ అధ్యక్షులు సుధాకర్ బాబు గారు, ఊరవకల్ మండల పంచాయత్ అధ్యక్షులు ఊరవకల్ సంజీవ్ రెడ్డి గారు, ప్రముఖ కాంగ్రెస్ నాయకులు కొత్తకోట ప్రకాశ్ రెడ్డి గారు, అలాగే ఇంకా ఎంతో మంది ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు వీళ్ళందరూ హాజరయ్యారు. నేను 1958 నుండి వింటూ ఉన్నాను. 20% ప్రజలు నిరక్షరాస్యులు, 50% ప్రజలు అంతర్జాలం అందుబాటులో లేని వారు, నిరక్షరాస్యులు ఉండవచ్చు, మారుమూల ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఉండవచ్చు, దారిద్ర రేఖ కింద ఉన్న వాళ్ళు, ఆర్థిక స్థోమత లేని వాళ్ళు. వాళ్ళందరికీ విజ్ఞానాన్ని, వినోదాన్ని కలిగించే ఏకైక సాధనం అందుబాటులో ఉండేది. ఎందుకంటే ఒక టీవీ కనీసం 20,000 ఇస్తుంది, ఒక స్మార్ట్ ఫోన్ 5,000 తక్కువ లేదు, అయితే 500 రూపాయలకు రేడియో దొరుకుతుంది. అందువల్ల 99% ప్రజలకి, 92% భూగోళిక ప్రాంతానికి అందుబాటులో ఉండేది ఆకాశవాణి. 420 ఆకాశవాణి కేంద్రాలు, 23 భాషలు, 178 మండలకాల్లో ప్రసారం అవుతున్న ఏకైక ప్రచార సాధనం ఆకాశవాణి. ఇది కింది మధ్య తరగతి ప్రజలకి, దారిద్ర రేఖ నుండి కింద ఉన్న వాళ్ళకు కూడా విజ్ఞానానికి, వినోదానికి ఒక ఆధారంగా పనిచేస్తుంది. మన దేశంలో రేడియో 1923 యాజమాన్య రంగంలో మొదలయ్యింది. ఇది 1936 జూన్ 8వ తారీఖున భారత ప్రభుత్వం ఏఐఆర్ గా ఆల్ ఇండియా రేడియోగా దాన్ని తీసుకొని దాన్ని నడుపుతూ వచ్చింది. ఈ మధ్య 1936 మైసూరులో మైసూరు విశ్వవిద్యాలయం మనోశాస్త్ర ఆచార్యులుగా ఉన్న ఆచార్య గోపాలస్వామి గారు ఆకాశవాణి రేడియో స్టేషన్ పెట్టి ఆకాశవాణి అనే దానికి పేరు పెట్టారు. దాన్ని 1957 భారత ప్రభుత్వం ఆకాశవాణిగా స్వీకారం చేసింది. ఈ రోజు అధికారపూర్వకంగా మన ఆల్ ఇండియా రేడియో పేరు ఆకాశవాణి. ఇవే కాక అంతర్గతంగా అనుగతంగా 1942 నుండి 1945 వరకు మహారాష్ట్ర సతారాలో అచ్యుత పటవర్ధన్ సర్కార్ ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ ప్రభుత్వం ఒక రేడియో స్టేషన్ ను కూడా ఏర్పాటు చేసింది. అలాగే మన తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ తిరుగుబాటు, తెలంగాణ విమోచన కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో రేడియో స్టేషన్ ను ఏర్పాటు చేశారు. కర్నూలులో కండేరులో బిల్లపాటి బిల్లలాని ఒకటి ఉండేది, దాంట్లో విడియారం రామకృష్ణ శర్మ గారు, పాదపుల్లారెడ్డి గారు ఆ రేడియో స్టేషన్ ని నడిపారు తెలంగాణ తిరుగుబాటు ఉద్యమంలో. ఈ ఆకాశవాణి గాంధీజీ ఉపన్యాసాలని, సందేశాలని చాలా రికార్డ్ చేసింది, దాన్ని ప్రచారం చేసింది. అవి ఆ ఆల్బమ్ లన్నీ ఇప్పుడు ప్రస్తుతం మన గాంధీ స్మారకమైన ఢిల్లీలో దాచి ఉన్నారు. అవి చాలా అమూల్యమైన సందేశాలు. గాంధీజీ 1948 జనవరి 30వ తారీఖున హత్యకు గురైనప్పుడు ప్రపంచమంతా బాధపడింది. అయితే మొహమ్మద్ రఫీ రాత్రి 8 గంటలకు

ಕೀರ್ತಿ, ಮುಂಬೈ ಆಕಾಶವಾಣಿಯೊಂದಿ ಸುನೋ ಸುನೋ ದುನಿಯಾ ವಾಲೆಲು ಬಾಪೂಜಿ ಕೆ ಅಮರ್ ಕಹಾನಿ ಅನ್ನಪ್ಪುಡು, 7:30 ಡೆಲ್ಲಿ ನುಂಡಿ ದಿ ಲೈಟ್ ಇಸ್ ಔಟ್ అని సందేశం ఇచ్చినప్పుడు ప్రపంచమంతా ఏడ్చింది. ఇది మనం ఆకాశవాణి చరిత్ర సృష్టించింది. 1980-90 ప్రాంతంలో ఎఫ్ఎం స్టేషన్ లోని భారత ప్రభుత్వం మొదలుపెట్టింది న్యూస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్. అది విప్లవాత్మకమైన కార్యాచరణ. మారుమూల పల్లెలకి ఆ స్థానికంగా ఉండే వాళ్ళ మేధావితలని, వాళ్ళ స్థానిక సమస్యలని, వాళ్లలోని తెలివితేటల్ని పెంచడానికి, ప్రచారం చేయడానికి, ప్రజలకి అవకాశం ఇవ్వడానికి సాహిత్యము, సంస్కృతి, సంప్రదాయం, జానపదాలు ఇటువంటివి ఎన్నో విశేష కార్యక్రమాలు రేడియో ఆకాశవాణి ప్రసారం చేసింది, చేస్తూనే ఉంది. 20వ శతాబ్దం ఆఖరి వరకు రెస్టారెంట్లు, మంగళ షాపులలో రేడియోలు ఉండేవి. అవి చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ ఉదయం మధ్యాహ్నము సాయంత్రం వార్తలు వినడానికి వచ్చేవాళ్ళు. అప్పుడు ఇన్ని పేపర్లు లేవు, టీవీలు లేవు. దీన్ని చాలా ఆకాశవాణి ఒకే అతి త్వరగా ప్రజలకు వార్తల్ని అందించే మార్గంగా ఉండింది. రేడియోకి లైసెన్స్ ఉండేవి. దాన్ని 1985-86 ప్రాంతంలో యూపీసీ ప్రభుత్వం తీసేసింది. కర్నూలు ఎఫ్ఎం స్టేషన్ 1992 మేలో మొదలైంది. ఆ మే 9, 1992 విజయభాస్కర్ రెడ్డి గారు ఆనాటి కేంద్ర ప్రభుత్వం న్యాయశాఖ మంత్రులు అధికార పూర్వకంగా దాన్ని ఉద్ఘాటించారు. అజిత్ కుమార్ పంజా అధ్యక్షత వహించారు. ప్రసార శాఖ మంత్రులు సమావేశానికి ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉండిన రాంభూపాల్ చౌదరి గారు, కర్నూలు ఎమ్మెల్యే, అలాగే జిల్లా పరిషత్ అధ్యక్షులు మసాల ఈరణ్య గారు, ఓరకల్ మండల్ ప్రెసిడెంట్ సుధీరెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ సుధాకర్ బాబు గారు, ఇంకా ఎంతో మంది వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగాలకు సంబంధించిన వాళ్ళు, ప్రజాప్రతినిధులు, మా మున్సిపల్ కౌన్సిలర్ లాంటి ఎంతో మంది వందలాది మంది కార్యక్రమానికి హాజరయ్యారు. నేను కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నాను. అది చాలా సంతోషదాయకమైన విషయం. కర్నూలు ఆకాశవాణి రోజుకి 18-17 గంటల కంటే ఎక్కువ పనిచేస్తా ఉంది. విద్యుత్ శక్తి, నీటి సప్లై మాదిరి ఇది పనిచేస్తూ కర్నూలు, మహబూబ్ నగర్, రాయచూర్ జిల్లాల్లో 25 లక్షల ప్రజలకి విజ్ఞానాన్ని, వినోదాన్ని అందిస్తుంది. ఇది మనం చాలా సంతోషించవలసిన విషయం, గర్వించదగ్గ విషయం కూడా. 2009 తుంగభద్ర వరద వచ్చినప్పుడు ప్రజలకి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించిన ఏకైక సాధనం కర్నూలు ఆకాశవాణి. దాదాపు కర్నూలు ప్రజల్లో ముక్కాల భాగం, ఓవర్ ప్రాంతం సగము నీళ్ళలో మునిగిపోయినప్పుడు ఒక సంప్రదింపులకి అనుగుణంగా ఉండేది ఒక ఆకాశవాణి మాత్రమే. అలాగే కోవిడ్ పాండమిక్ వచ్చినప్పుడు 19 నుండి 22 వరకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అప్పటికప్పుడు ప్రసారం చేస్తూ దానికి భయపడకుండా ఉండాలని చేస్తూ వచ్చింది. మామూలుగా దైనందిన కార్యక్రమాల్లో కూడా సామాజిక బాధ్యతగా ఆరోగ్య వ్యవహారాల గురించి అవగాహన కార్యక్రమాలని వ్యవసాయానికి సంబంధించి చెప్పడం ఆకాశవాణి చేస్తోంది. ప్రజాసేవ ఇది సామాజిక బాధ్యతగా చేస్తోంది. అలాగే ప్రతి సంవత్సరం శివరాత్రి ఉత్సవం అప్పుడు శ్రీశైలం నుండి ప్రత్యక్ష వ్యాఖ్యానం చేస్తూ లక్షలాది ప్రజలకి శ్రీశైల బలిచారణ స్వామి దర్శనం అయినట్టు, కంటికి కట్టినట్టుగా వ్యాఖ్యానం చేస్తూ ఉంటుంది. ఇది చాలా సంతోషించవలసిన విషయంగా భావిస్తున్నాను. వ్యక్తిగతంగా నేను 1958 నుండి ఆకాశవాణి వినడం మొదలు పెట్టాను. ముందు కన్నడ, తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో వార్తలు వినేవాడిని. ఢిల్లీ నుండి వార్తలు శ్రీవాస్తవ, పుట్టపల్లి సుబ్రహ్మణ్యం, పన్యాల రంగనాథరావు, వనమాలి ప్రసాద్, జి నళిని, మోహన్ తదితరులు, అలాగే హైదరాబాద్ నుండి అయ్యన్న, గోపిచంద్, కానం నరసింహారావు, వేలుపల్లి కృష్ణారావు, రాచవతి, రావురి భారద్వాజ్, చిరుమూరి వరదరాజ అయ్యంగార్, మాచర్ల జగన్నాథరావు ఇలాంటి వాళ్ళు, అన్నయ్య అక్కయ్య గారు ఎన్నో కార్యక్రమాలు నడిపేవాళ్ళు. సంస్కృత కార్యక్రమాలను కూడా కేశవ పంతులు నరసింహ శాస్త్రి గారు నడిపారు. అది సంస్కృత విద్యాభ్యాసం కూడా జరిగింది. అలాగే నాకు ఆటల పోటీలు అంటే చాలా ఇష్టం. క్రికెట్, హాకీ, టెన్నిస్, ఫుట్బాల్ ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని వినేవాడిని. ప్రసిద్ధమైన వ్యాఖ్యాతలు విజయ మర్చెంట్, లాలా అమర్నాథ్, మెల్విల్డి బెల్లో, చక్రపాణి, రూతిక రత్నం, ఆనందరావు వాళ్ళ ఇంగ్లీషు వ్యాఖ్యానం, దానివల్ల నేను ఇంగ్లీష్ భాషని బాగా నేర్చుకోగలిగాను, అనుభవాలను కూడా నేర్చుకోగలిగాను. వాళ్ళ ఇంగ్లీషు చాలా చాలా గొప్పగా ఉండేది. ఈనాటికి భాషా జ్ఞానం, దాన్ని వైజ్ఞానికంగా స్పష్టంగా ఉచ్చారణ చేయడం

0: ఆకాశవాణికి సాటి లేనే లేదు. అలాగే ఇంకా చెప్పుకోవాల్సింది సమయ పాలన. దీన్ని ఆకాశవాణి ఖచ్చితంగా ఆఖరి సెకండ్ కూడా సమయ పాలన చేస్తూ ఒక మాదిరిగా ఉదాత్తమైన పాటల్ని ముందు తరానికి చూపిస్తుంది. అందరూ ఆకాశవాణిని ప్రోత్సహించండి, తినండి, దాని వల్ల లాభం పొందండి, విజ్ఞానవంతులు కండి అని విద్యావంతులు కండి అని ప్రార్థిస్తూ మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ కళారత్న కురాడి చంద్రశేఖర్ కల్కూర.
1: నిజంగా అండి, చంద్రశేఖర్ కల్కూర గారు చాలా చక్కగా తెలియజేశారు. ప్రపంచీకరణలో భాగంగా ఈరోజు మన ఆకాశవాణి మన బాణి మనవాణిగా ప్రపంచంలో ఎక్కడున్నా ఏ నలుమూలల్లో ఉన్నా మనం ఈరోజు వింటా ఉన్నాము. మీలాంటి గొప్పవారు మీ యొక్క స్మృతుల్ని మా శ్రోతలకు అందజేసినందుకు ఎంతో సంతోషంగా ఉందండి. రేడియోతో మీకున్న అనుబంధాన్ని ఎంతో శ్రమతో ఈ వయసులో కూడా మా రేడియో స్టేషన్కు వచ్చి మీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. మరి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం అండి, డాక్టర్ కుర్రాడి చంద్రశేఖర్ కల్కూరా గారు.
2: మీరింతవరకు ప్రతిష్టాత్మకంగా 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణితో నా అనుబంధం, శ్రీ కళారత్న కుర్రాడి చంద్రశేఖర్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త, కార్యక్రమ నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఆకాశవాణితో నా అనుబంధం, శ్రీ కళారత్న కుర్రాడి చంద్రశేఖర్ గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. ఈ కార్యక్రమం కర్నూలు కేంద్ర సమర్పణతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో వ్యవసాయం, మౌలిక సదుపాయాలకు సంబంధించి కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. భారత్ జమైకాల మధ్య భాగస్వామ్యంలో అభివృద్ధి శాఖ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అన్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ సూత్రం కింద సమ్మిళిత అభివృద్ధికి భారత్ కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఉద్ఘాటించారు. దేశంలో బలమైన పరిశోధన, ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, సాంకేతికతలపై దృష్టి సారిస్తూ 1.52 లక్షల కోట్ల రూపాయల విలువైన పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. వీటిలో ప్రధానంగా గుజరాత్లో 1,570 కోట్ల రూపాయల విలువైన నౌకా మరమ్మత్తు కేంద్రం, చెరకు ధరలో గణనీయమైన ప్రయోజనాలు, పత్తి ఉత్పాదకతను పెంచడం వంటి అంశాలు ఉన్నాయి. కేబినెట్ సమావేశ వివరాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడిస్తూ పత్తి రంగంలోని సమస్యలను పరిష్కరించడానికి 5,659 కోట్ల రూపాయల కేటాయింపుతో కపాస్ క్రాంతి పేరుతో పత్తి ఉత్పాదకత మిషన్కు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఈ పథకం ద్వారా సుమారు 32 లక్షల మంది పత్తి రైతులు లబ్ది పొందుతారని, 2030-31 నాటికి పత్తి ఉత్పత్తి 498 లక్షల బ్యాళ్లకు పెరుగుతుందని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: किसानों के लिए जो कॉटन का मिशन है जिसमें प्रोडक्टिविटी भी बढ़ाना, क्वालिटी भी बढ़ाना और टोटल प्रोडक्शन भी बढ़ाना, आज कैबिनेट ने जो अप्रूव किया वो करीब करीब 32 लाख किसान जो हमारे कपास उगाते हैं देश में उनके लिए बहुत ही एक क्रांतिकारी कदम होगा. नाम इसका कपास क्रांति रखा गया है. कपास हिंदी में कॉटन को बोलते हैं. अभी भारत करीब विश्व का सेकेंड लार्जेस्ट कॉटन प्रोड्यूसर है, 297 लाख बेल्स प्रोडक्शन. लेकिन जो डिमांड है, क्योंकि भारत में टेक्सटाइल गारमेंट इसकी इंडस्ट्री
0: భారత్ జమైకాల మధ్య భాగస్వామ్యంలో అభివృద్ధి సహకారం కీలకమైన అంశమని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అన్నారు. జమైకా విదేశాంగ మంత్రి కామినా జాన్సన్ స్మిత్ ఇతర కేబినెట్ సభ్యులతో ఈరోజు సమావేశమైన అనంతరం ఆయన పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ, ఈ చర్చలు ద్వైపాక్షిక సంబంధాలలోని అన్ని అంశాలకు సంబంధించి జరిగాయని చెప్పారు. సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి గల నూతన మార్గాలను గుర్తించాయని అన్నారు. డిజిటల్ పరివర్తన, సాంస్కృతిక మార్పిడి, క్రీడలు, డిజిటల్ చెల్లింపులు వంటి రంగాలలో ఇటీవల కుదిరిన అవగాహన ఒప్పందాల అమలుపై ఇరు దేశాలు చర్చించాయన్నారు. అలాగే పలు ముఖ్యమైన ఒప్పందాలపై రెండు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారని జైశంకర్ పేర్కొంటూ,
2: Gamut of India-Jamaica relations, we identified new avenues for further strengthening our partnership. Development cooperation remains a very important pillar of our partnership. In this context, I was very pleased to note the successful completion and handover in March 2026 of the Improving Rural Livelihoods Project in Kitson Town, implemented with the assistance of India to the tune of US$1 million under the India-UN Development Partnership Fund.
0: సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే సూత్రం కింద సమ్మిళిత అభివృద్ధికి భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఉద్ఘాటించారు. ఆరోగ్య సంరక్షణపై భారత్ జపాన్ దేశాల 3వ సంయుక్త కమిటీ న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన సమావేశానికి జేపీ నడ్డా, జపాన్ ఆరోగ్య సంరక్షణ విధాన శాఖ మంత్రి కిమీ ఒనోడాలు సహ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఆరోగ్య రంగంలో సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవడానికి, కొత్త భాగస్వామ్యాలను ప్రోత్సహించడానికి ఇరు దేశాలు నిబద్ధతతో ఉన్నాయని చెప్పారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి ఈ సమావేశం ఒక కీలక వేదికగా ఉపయోగపడుతుందని జేపీ నడ్డా స్పష్టం చేశారు. వియత్నాం అధ్యక్షుడు టో లామ్ భారత్లో అధికారిక పర్యటన నిమిత్తం ఈరోజు న్యూఢిల్లీకి చేరుకున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఆయనకు స్వాగతం పలికారు. అంతకుముందు టో లామ్ బీహార్లోని బోధ్గయాను సందర్శించి మహాబోధి ఆలయంలో ప్రార్థనలు నిర్వహించారు. వియత్నాం మఠాన్ని కూడా సందర్శించి మత, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ పర్యటనలో భాగంగా టోలామ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో విస్తృత చర్చలు జరుపుతారు. అదేవిధంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కూడా ఆయన సమావేశమవుతారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. యుఏఈలోని ఫుజైరా పెట్రోలియం ఇండస్ట్రీ జోన్పై జరిగిన డ్రోన్ దాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ఇరాన్ నిన్న జరిపిన డ్రోన్ దాడిలో యుఏఈలోని ఫుజైరా పెట్రోలియం ఇండస్ట్రీ జోన్లో అగ్ని ప్రమాదం సంభవించి 3 భారత పౌరులు గాయపడ్డారు. ఈ దాడిపై ప్రధానమంత్రి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, పౌరులను మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. యుఏఈకి భారత్ బలంగా సంఘీభావం తెలుపుతుందని, చర్చలు దౌత్యం ద్వారా అన్ని సమస్యల శాంతియుత పరిష్కారానికి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. ఆవిష్కరణల ఆధారిత ఫలితాలను అందించేందుకు దేశ పరిశోధన పర్యావరణ వ్యవస్థను మార్చవలసి ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఐఐటి మద్రాస్ టెక్ సమ్మిట్లో ఆయన మాట్లాడుతూ, దేశంలో బలమైన పరిశోధన ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. పరిశోధనల ఫలితాలు థీసిస్ల ప్రచురణలకే పరిమితం కాకూడదని, సమాజానికి ప్రయోజనం చేకూర్చే ఆవిష్కరణలకు దోహదపడాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. వివిధ కార్యక్రమాల ద్వారా పరిశ్రమలు, అంకుర సంస్థలు, విద్యా సంస్థలకు మద్దతు ఇచ్చేందుకు ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు కేటాయించిందని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
3: Today with the leadership of Prime Minister Modi, government is committed to create a new ecosystem in research sector. Gone are the days where institutions will only be specific to teaching. Now priority has changed. There is a societal consensus. Institution must. Research should not be limited up to PhD thesis, citation, paper publication. Research must lead to innovation.
0: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రవీంద్రనాథ్ ఠాగోర్ జయంతి రోజైన ఈ నెల 9న కొత్త మంత్రివర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. కాగా కేరళంలోని 140 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 102 స్థానాల్లో విజయం సాధించిన

0: కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ శాసనసభపక్ష సమావేశం అనంతరం మంత్రివర్గ ఏర్పాటు కోసం గవర్నర్ను సంప్రదించనుంది. ఢిల్లీ నుంచి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులు వచ్చిన తరువాతే శాసనసభపక్ష సమావేశం జరుగుతుందని యూడీఎఫ్ వర్గాలు తెలిపాయి. భారత రక్షణ మంత్రిత్వ శాఖ 5 గ్రౌండ్ బేస్డ్ మొబైల్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ కొనుగోలుకు సంబంధించి హైదరాబాద్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఇండియన్ ఇండిజినస్లీ డిజైన్డ్, డెవలప్డ్ అండ్ మాన్యుఫ్యాక్చర్డ్ విభాగం కింద న్యూఢిల్లీలో ఈరోజు రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో 1,400 కోట్ల రూపాయల ఒప్పందంపై సంతకాలు చేసినట్టు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కనీసం 72% స్వదేశీ పరిజ్ఞానంతో తయారయ్యే ఈ వ్యవస్థ భారత సైనిక విభాగాలను ఆధునీకరించడంతో పాటు దేశీయ రక్షణ తయారీ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేస్తుందని పేర్కొంది. పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, జపాన్ ప్రతినిధుల సభ సభ్యుడు లిబరల్ డెమోక్రటిక్ పార్టీ చైర్పర్సన్ తకాయుకి కొబాయాషితో న్యూఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు. భారత్ జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, సురక్షితమైన సుస్థిరమైన ఇంధన భవిష్యత్ కోసం సహకారాన్ని పెంపొందించడం, నౌకా నిర్మాణ రంగంలో సహకారానికి కొత్త మార్గాలను అన్వేషించడం వంటి అంశాలపై చర్చలు జరిపినట్టు కేంద్ర మంత్రి సామాజిక మాధ్యమం పోస్టులో పేర్కొన్నారు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో వ్యవసాయం, మౌలిక సదుపాయాలకు సంబంధించి కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. భారత్ జమైకాల మధ్య భాగస్వామ్యంలో అభివృద్ది సహకారం కీలక అంశమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అన్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ సూత్రం కింద సమ్మిళిత అభివృద్దికి భారత్ కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఉద్ఘాటించారు. దేశంలో బలమైన పరిశోధన, ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2. సమయం 8:40.
2: తొంభై ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకు అవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపు వారే ఉండాలి. 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో 10:00 వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కళాన్ని కదిలించి మీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి.
1: ఇప్పుడు విందాం ఒక దేశభక్తి గీతాన్ని.

దేశభక్తి గీతం విన్నారు. సమయం 8:45 కావస్తుంది. మరి కాసేపటిలో హిందీలోను, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్ర జగత్, హిందీ సినిమా పాటలు వింటారు.

90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకు అవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపువారై ఉండాలి. మే 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కళాన్ని కదిలించి మీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి.

0: చిత్ర జగత్ పాత హిందీ సినిమా పాటలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. కొంచెం సేపట్లో హరికథాగానం హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు. ఇప్పుడు హరికథ, వెల్దే భార్గవ్ గారిచే అన్నమయ్య చరిత్ర. వయలిన్ సహకారం ఎన్సి అనంతకృష్ణ, మృదంగ సహకారం పి జయభాస్కర్.

పరమదివ్యాత్మ స్వరూపులకు శ్రోతలకు ప్రణామములు. లోకాలను పాలించే కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ అలమేలుమంగ వెంకటేశ్వరుల దివ్య పాదారవిందములను అనన్య చింతనలేక నిరంతర శ్రీహరి భక్తిభావనతో 32,000 సంకీర్తనలను రచించి గానమునర్చి అంకితం చేసి తన జీవన సర్వస్వాన్ని అష్టవర్ష ప్రాయం నుండి 98 సంవత్సరాల దివ్య దీర్ఘ జీవితాన్ని శ్రీ వెంకటేశ్వర పరబ్రహ్మాంకితమునర్చిన ధన్యధన్యుడు కవితామూర్ధన్యుడు సజీవ భక్తిమూర్తి శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్య మహోదయులు జానపదాలలోనే జ్ఞానపదాలను చూపించినటువంటి పుణ్యపురుషుడు, లోకానికి దీపంబలి వెలిగి ఆత్మప్రకాశంతో భక్తిని ఆధ్యాత్మికతను శృంగార భావనను సర్వసమర్పణ బుద్ధితో వెంకటేశ్వరుని కీర్తించిన ద్రవిడాగమ పంచమాగమ సార్వభౌముడు సంకీర్తనాచార్యుడు అన్నమయ్య. ఆయన పావన జీవన కథాసుధ మన జాతికే సర్వదా ఆరాధనీయమైనటువంటిది.

సర్వమంత్ర పరమరహస్యములు శ్రీ తాళ్లపాక అన్నమాచార్య సంకీర్తనలు. పావనములు హరిభక్తి విభావనములు సర్వమంత్ర

మన కథానాయకుడు అన్నమయ్య జన్మస్థలం కడప జిల్లాలోని రాజంపేట మండలం తాళ్లపాక. పరమ పవిత్రమూర్తి అయిన చెన్నకేశవస్వామి వారి కొలువు చేసినటువంటి పుణ్యభూమి అది. నందవైదిక విప్ర వంశజులు తాళ్లపాక వారు. వారి వంశంలో 4 తరాల తర్వాత జన్మించినటువంటి నందకాంశ సంభవుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు. తండ్రిగారు నారాయణసూరి, తల్లి లక్కమాంబ. సంతానార్థమై వెంకటేశ్వరుని దివ్య పాదారవిందములను అనగా నందక ఖడ్గాన్ని స్వామివారు స్వప్నసీమలో ఆ దంపతులకు సందర్శనమిచ్చి ప్రసాదించాడు కరుణామూర్తి అయిన వెంకటేశ్వరుడు. ఆ వెంకటేశ్వరుని దివ్య కృపానుగ్రహం చేత ఒక శుభలగ్నములో 3 గ్రహములు ఉచ్చదశలో ఉండగా శ్రీ సర్వధారినామ సంవత్సర నిజవైశాఖ శుద్ధ పౌర్ణమి బుధవారము విశాఖ నక్షత్రం 9/5/1408 సంవత్సరంలో జన్మించారు. భావి భాగవత అలంకారుడగు ఆ బాలునికి అన్నమయ్య అని పేరు పట్టుకొని అల్లాముద్దుగా పెంచి పెద్ద చేయని ఆరంభించారు అతని తల్లిదండ్రులు. భగవదంశ సంభూతుడగు అన్నమయ్య బాల్యచేష్టలు అద్భుతములు. లక్కమాంబ ఉగ్గుపాలతో

రంగరించి పోసిన భక్తి అన్నమయ్య మనస్సులో వెన్నెలను చిలిగింది. శ్రీ వెంకటేశ్వర మంత్రము అతని ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో చోటు చేసుకున్నది. చిన్నతనము నుండి హరినామ సంకీర్తనాలోలుడై అన్యమెరుంగక ఉపనయన సంస్కారము పొందిన అన్నమయ్య సర్వవేదాలను అభ్యసిస్తూ తండ్రిగారి పుణ్య సంస్కారం, తల్లిగారి యొక్క అనన్య సామాన్యమైన భక్తి నెలకొనగా శ్రీ వెంకటేశ్వరుని సందర్శించాలనే కోరికతో తల్లిదండ్రులకు సహాయం చేయాలని పొలంలోనికి చేరాడు అన్నమయ్య. అడవిలో గరిక పచ్చగా పాపంలా తీగలు సాగింది. శ్రీపతి నామమనే కొడవలితో గడ్డిని కోస్తున్నాడు అన్నమయ్య. అలవాటు లేని పనిగదా, కొడవలి చిటికన విరెలను కోసింది. రక్తం బుటబుటా స్రవించింది. అన్నమయ్య బాధతో తల్లడిల్లిపోయాడు. రక్తం చూస్తూనే విరక్తి కలగసాగింది. తల్లి తండ్రి అంతా అబద్ధం. ఈ బంధాలు అశాశ్వతం. ఈ బంధుత్వాలు భగవద్భక్తికి అవరోధాలు అనుకున్నాడు అన్నమయ్య. అంటూ సొమ్మసెల్లి పడిపోయాడు నిద్రలోకి. స్వప్నావస్థలో కనిపించాడు శ్రీ వెంకటేశ్వరుడు. శంఖచక్ర గదాధారి అయిన స్వామివారి దివ్య మంగళ మంజుల రూపాన్ని కన్నులారా సందర్శించాడు. కోటి సూర్య ప్రభాభాసమయమైన దేహంతో వెలుగొందుతున్న శ్రీవెంకటేశ్వరుని దివ్య వైభవాలను కన్నులారా దర్శించాడు స్వప్నసీమలో అన్నమయ్య. కల నిజం కావాలనుకున్నాడు, మేలుకొన్నాడు. కంటి అఖిలాండక

పరమయోగుల పాలిట పరమ నిధానమైన పరంధాముని ఆ స్వప్నంలో దర్శించాడు. కల నిజం కావాలనుకున్నాడు అన్నమయ్య. కలకలలాడుతున్న వెంకటేశ్వర సందర్శన భాగ్యానికి తాను నోచుకోవాలని గోవిందనామస్మరణంతో వెళుతున్న తిరుమల యాత్రిక బృందం వెంట తిన్నగా అనేక శ్రమల కోర్చి స్వామివారి ఏడుకొండల సమీపానికి చేరుకున్నాడు. సర్వాంతర్యామి నెలకొన్న ఆ వేయి గుండెల రేడైన ఏడుకొండలవాణి సప్తగిరులను కన్నులారా సందర్శించాడు.

భవ్య దివ్య రూప సందర్శనం చేయాలని అన్నమయ్య ఏడు కొండలనెక్కాలని వెళ్ళిపోతున్నాడు. యాత్రిక బృందమంతా ముందుకు సాగిపోతున్నారు. కానీ పాదరక్షలు ధరించిన అన్నమయ్య మాత్రం అడుగు ముందుకు పడడం లేదు. బడలికతో ఆకలి దప్పులతో ఆ అడుగు సాగక మోకాళ్ల ముడుపు పర్వతం వద్ద సొమ్మసిల్లి పడిపోయాడు అన్నమయ్య. కరుణాతరంగిణి కరుణారస వరుణాలయ అయిన అలమేలు మంగమ్మ స్వామివారిని సేవించి సకల దేవీగణ మధ్యస్థురాలై కదలి వస్తున్నది సప్తగిరులను దాటి అన్నమయ్య దీనావస్థ చూసి ఆ జగన్మాత కన్నులలో కనిపించింది. అన్నమయ్య శిరస్సును ఒడిలో నిడుకున్నది. ఆకలి దప్పులతో అలమటించిపోతున్న బిడ్డను వరదాభయ హస్తముతో శరీరమంతా నిమిరినది. జగజ్జననీ కరస్పర్శతో జాగరితుడైనాడు అన్నమయ్య. దివ్యమంగళ స్వరూపిణి అయిన ఆ జగన్మాతను కన్నులారా సందర్శించాడు. అప్పుడు అలమేలు మంగమ్మ అన్నమయ్యతో ఈ విధంగా చెప్పింది. సకల సాలగ్రామమయమైన ఈ తిరుమల కొండలను పాదరక్షలతో ఎక్కరాదు. కనుక పాదరక్షలు విడిచి ఎక్కితే అలసట లేకుండా నీ మనోభీష్టం ఈడేరి స్వామి దర్శనమవుతుందని చెప్పి స్వామి తను ఆరగించిన ప్రసాదములను అతనికి పెట్టి సేద తీర్చి దేవి అంతర్ధానమైంది. పరమ భక్తి చింతనతో అన్నమయ్య ఆ తల్లి అలమేలు మంగమ్మ అని గుర్తించి ఆ తల్లికి కృతజ్ఞతగా 108 పద్యశతకముతో ఆ తల్లి పాదారవిందాములకు అంకితం కావించాడు వెంకటేశ్వర ముద్రతో. అలమేలు మంగమ్మ అనుగ్రహం వల్ల అన్నమయ్య తిరుమల శిఖరాలు చేరుకున్నాడు. వెంకటాచలం పాపాలను దహించే కొండ, శేషాచలం ఆదిశేషుని సాక్షాత్కార వైభవం, తిరుమల పరమ పావనమై శ్రీదేవికి పీఠస్థానమైనది. వెంకటపతి కలియుగ ప్రత్యక్ష దైవం, దేవతలు ఈ తిరుమూర్తికి ఆకాశము నుండి అనుదినం పూలవాన కురిపించి అభిషేకం చేసేవారట. అందుకే దీనికి పుష్పమండపం అని పేరు. అన్నమయ్య స్వామి పద్మపుష్కరిణి చెంతకు వాయువేగ మనోవేగాలతో చేరుకున్నాడు. కోనేటిలో స్నానం చేశాడు. ఉభయ నాంచారులతో ఆ పుష్కరిణి జనాలతో తెప్పల తేలే స్వామి వైభవాన్ని అనేక విధాలుగా కీర్తించాడు.

అనే కీర్తన ద్వారా తలుచుకున్నాడు. వరాహస్వామి దర్శనం తర్వాతనే తన దర్శనమని శ్రీనివాసుని కట్టడి కనుక వరాహస్వామిని దర్శించి మొక్కి చింతచెట్టు, పెద్ద గోపురం, గరుడ స్తంభాలకు వందనమిడి చెంపక ప్రదక్షిణం చేసి విమాన వెంకటేశ్వరుని దర్శించాడు. తదుపరి రామానుజుల వారికి, యోగ నరసింహస్వామి వారికి, జనార్దనులకు, అలమేలు మంగమ్మకు నమస్కరించాడు. కళ్యాణ మండపం, యాగశాల, వకుళమాత వంటశాల, అశ్వాన్ని, గరత్మంతుణ్ణి, ఆదిశేషుణ్ణి, పంచవన్నల రామచిలుకను చూసి భండాగారాన్ని దర్శించాడు. విశ్వక్సేన, గరుడ, హనుమంత స్వామివార్లను దర్శించి కీర్తించాడు అనేక విధాలుగా అన్నమయ్య. ఆపై స్వామివారి సన్నిధిలో బంగారి వాకిలి వద్ద నిలిచి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని అన్నమయ్య చూసి దర్శించిన వెంటనే కీర్తనాధార వెలువడింది అన్నమయ్య గళంలో. పొడగంటి మయ్యమి.

శతకోటి కనత్కిరీటు అస్కలిత మనోజ్ఞ కస్తూరి లసత్ తిలకాజిత పాలు కౌస్తుభజ్వలిత విశాల వక్షు

అని ఎన్నో సుమధుర కీర్తనలను రచించి పాడి స్వామిని మెప్పించి సాక్షాత్కారం పొందాడు అన్నమయ్య. పరమ పవిత్రమైన బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి. మంగళవాద్య మనోహర ధ్యానం, ద్రవిడ వేద పఠన నినాదం, వివిధ వాహన భేరీల కోలాహలం, యాత్రిక బృంద సంకీర్తనారావం, వేత్రధరుల హెచ్చరికలు, వాహకుల సంరంభం, ఛత్రజామర చారణములతో స్వామివారి ఊరేగింపు ఉత్సవాలు ప్రారంభమైనాయి. తిరువి

అనేక కీర్తనలను రచించారు స్వామివారిపై. తిరుమల క్షేత్రవాసి, హరిధ్యానలోలుడు, వైష్ణవ శాస్త్ర మర్మజ్ఞుడు, వైష్ణవ మత వ్యాప్తిశీలి అయిన ఘన విష్ణు యతీంద్రుల వారికి స్వామివారు స్వప్నంలో ప్రత్యక్షమయ్యి, ఘన విష్ణుయతి, అన్నమయ్యా నే నా భక్తుడు ఇచ్చటనే ఉన్నాడు, వానికి నీవే ముద్రాధారణ చేయి అంటూ శంఖుచక్రాలను ఇచ్చి అదృశ్యమయ్యారు స్వామివారు. ఆ మరునాడు ఘన విష్ణువు వెంకటేశ్వరుని ఆజ్ఞానుసారముగా అన్నమయ్యను ఆహ్వానించి పంచవైష్ణవాన్ని ఇచ్చి పంచ సంస్కారములను గావించి అన్నమయ్యను శ్రీవెంకటేశ్వరునిగా గావించాడు, శ్రీవైష్ణవునిగా గావించాడు అన్నమయ్యను. పంచ సంస్కారములను నిర్వహింపజేశారు. పంచ సంస్కారములనగా తాపము, పుండ్రము, నామము, మంత్రము, వైష్ణవేష్టి అనేవి పంచ సంస్కారములు. అప్పటి నుండి అన్నమయ్య అన్నమాచార్యులుగా, అన్నమయ్యంగారుగా, అన్నయాచార్యగా, అన్నయ్య గురువుగా, అన్నయ్యంగారుగా అనే పేర్లతో వ్యవహరింపబడ్డారు అన్నమయ్య. నాటి నుండి నిత్యము శ్రీ స్వామివారిని సేవిస్తూ సుప్రభాతం మొదలు పవళింపు సేవ వరకు స్వామివారిని కీర్తిస్తూ మధుర గానాలాపన చేస్తూ అచ్చడి జనులను అలరిస్తూ

ప్రతినిత్యం ఒక సంకీర్తన కుసుమాన్ని స్వామివారికి సమర్పిస్తూ తిరుమల నివాసి అయ్యాడు ఆ యొక్క అన్నమయ్య. వినరో భాగ్యము విష్ణుకథ, భావములోన భాగ్యమునందున అనేటటువంటి యొక్క గొప్పనైనటువంటి యొక్క సంకీర్తనను రచించింది అన్నమయ్య. తల్లిదండ్రులు అన్నమయ్యను అన్వేషిస్తూ సప్తగిరులపైకి చేరుకున్నారు. కన్నులారా కుమారుని యొక్క ఆధ్యాత్మిక చింతనను, పరమ పవిత్రమైన పద కవిత రచనలను వీణుల విందుగా విన్నారు. కుమారునికి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తూ అనేక విధాలుగా చెబుతూ ఉన్నారు. అన్నమయ్య వద్దకు తన తల్లిదండ్రులు లక్కమాంబ నారాయణ సూరి వెళ్ళి తాళ్లపాకకు రమ్మనమని ఎంత నచ్చజెప్పినా అన్నమయ్య మాత్రం పిరమాండ్లను వదిలి నేనెలా రాగలను అని అంటున్నాడు. తల్లి పట్టిన పట్టు వదలలేదు. అన్నమయ్య వెంకటేశ్వరుని సన్నిధి వీడలేదు. ఇదిలా ఉండగా ఆ రాత్రి అన్నమయ్యకు స్వామివారు స్వప్న ప్రబోధం చేశారు. అన్నమయ్య, తల్లి మనసు కష్టపెట్టకు, నన్ను మరవకు. అన్నమాచార్య, నీవు భార్యాబిడ్డలతో కూడి సంసారిగా సుఖిస్తుంటే ఆ సంతోషాన్ని చూడాలని నీ తల్లిదండ్రులకు ఆశ. ఆ ఆశను నిరాశను చేయబోకు అని స్వామివారు స్వప్న ప్రబోధం చేశారు. తల్లి దీవెన, స్వామి ఆన, విష్ణుముని ప్రబోధం అన్నమయ్య హృదయాంతరంగాన చెలరేగి ముద్ర వేసుకున్నాయి. మారు మాట్లాడక అన్నమయ్య తల్లిదండ్రులతో గృహోన్ముఖుడైనాడు. తాళ్లపాక చేరుకున్నాడు. పెద్దలందరూ పరమానందంతో అన్నమయ్యకు సత్సాంప్రదాయంలో జన్మించిన తిరుమలమ్మ, అక్కలమ్మ అనే పేరు కలిగిన కన్యాద్వయాన్ని ఇచ్చి వివాహం కావించారు. గృహస్థుడుగా వారి జీవితానికి ఎటువంటి ఆటంకం రాకుండా అక్కలమ్మ కవితాస్ఫూర్తి కలిగినటువంటి సుభద్రా కళ్యాణ ద్విపద కావ్య రచయిత. ఆ తిరుమలమ్మ తిమ్మక్కగా స్వామివారి యొక్క ఆ కవితా వ్యాసంగాన్ని ఎటువంటి ఆటంకం రాకుండా అన్ని విధాలుగా ఉత్తమ ఇల్లాలని అనిపించుకున్నారు. అన్నమయ్య తన సతులతో కూడుకొని గృహస్థాశ్రమ సుఖజీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. కొద్ది దినాలకు సహృదయులైనటువంటి విద్యావంతులైన కుమారులు ఇద్దరు కలిగారు. వారి సహచర్యంలో స్వామివారి యొక్క సంకీర్తనా పటిమ మరింతగా పెరిగింది. ద్విపద రామాయణాన్ని దివ్యమైన శృంగార ఆధ్యాత్మిక సంకీర్తనలతో ఆ అన్నమాచార్యుల వారి యొక్క కవిత్వం నవనవోన్మేషమైనది. వారి యొక్క గీతి దశ దిశలా వ్యాప్తి చెందింది. అటువంటి సమయంలో విజయనగర సామంతుడై పరిపాలన చేస్తున్నటువంటి టంగుటూరును పరిపాలిస్తున్న సాళ్వ నరసింగరాయ భూపతి అన్నమయ్య పాదద్వయాన్ని అంటి ఆ స్థాన విద్వాంసునిగా వారి రాజ్యానికి రావలసిందిగా ఆహ్వానించారు. పసిడి గద్దెపై ఆసీనుడై ఉన్నటువంటి ఆ మహారాజుగారు పెనుగొండను కూడా జయించాడు. సత్సాంగత్యం ఎంత ఫలప్రదాయి! ఆ పెనుగొండలో సకల సంగీత సాహిత్య విద్వాంసుల నడుమ తాను స్వయంగా రచిస్తున్నటువంటి శృంగారమంజలిలోని అద్భుతమైన కీర్తనను గానం చేశారు అన్నమయ్య. జగడపు సనముల జాజర అనేటటువంటి యొక్క గొప్పనైనటువంటి యొక్క కీర్తనను రాజు విన్నాడు. అన్నమయ్య శృంగారమంజరిని, శృంగారాధినాయకుడైన వెంకటేశ్వరునికి కైంకర్యమైన రచనలను తన వైపు మలుచుకోవాలని రాజు అన్నమయ్య పాదాలనంటి వినయాన్ని నటిస్తూనే, మహాత్మా, వెంకటేశ్వరునిపైన రచించినట్టుగానే మా పట్టమహిషిపైన నాపైన శృంగారమంజరిని రచించి అంకితం చేయండి, ఈ పెనుగొండ క్షేత్రాన్ని మీ స్వాధీనం చేస్తాను అన్నాడు ఆ రాజు. రాజా, వెంకటేశ్వరుని దివ్య దేవాలయంలో ఆస్థాన గాయకుడనైన నేను నీ చింత చేరుటయే నీ చేసినటువంటి మొట్టమొదటి పొరపాటు. అంతేగాక నీ వంటి వారిని ఆశ్రయించినందుకు తగిన ప్రతిఫలాన్ని నేను పొందాను. వెంకటరమణుని కీర్తించిన ఈ వాయి, వెంకటరమణునిపై కీర్తనలు రచించిన ఈ చేయి అహితల్పశాయికి అంకితాలు. నారాయణుని రచించిన ఈ నోటితో నరులను ఏనాటికీ కీర్తింపనన్నాడు అన్నమయ్య. మహారాజు ఊరుకుంటాడా? రాజుల కొలువు గాజుగిన్నె లాంటిది. ఆగ్రహోదగ్ధుడైన రాజు అన్నమాచార్యుల వారిని చెరసాలలో వేయించాడు. ఆకటి వేళలో అలపైన వేళల వెంకటరమణుడొక్కడే రక్షించగలడని విశ్వసించాడు. సంఖ్యల పెట్టిన వేళ, చెంప పిలిచిన వేళ, అంకిలగా అప్పులవా రాగిన వేళ శ్రీనివాసుని దివ్య పాదాశ్రయమే రక్షించగలదని పరిపూర్ణంగా విశ్వసించాడు. స్వామివారిని ప్రార్థించాడు. సకల భక్తజనులను రక్షించే ఆర్త్రత్రాణ పరాయణుడు, ఆపన్న శరణ్యుడు, ఆపద ముక్కులవాడైన వెంకటేశ్వరుడే తగిన తీర్పు ఇవ్వగలడని
నమ్మి నెమ్మి కొలిచాడు స్వామివారిని. శ్రీనివాసుని దివ్యానుగ్రహం లభించింది. సంఖ్యలు లూడిపడ్డాయి. నరసింహుడు పశ్చాత్తాపమంది అన్నమయ్య పాదాలపై పడి సాధు మహాపచారానికి క్షమించమని ప్రార్థించాడు. శ్రీనివాసో రక్షతు అని దీవించి తాను చేరవలసినది, తన జీవితం చరితార్థం కావలసినది భక్తాభీష్టప్రదాయి అయిన శ్రీనివాసుడి చింత మాత్రమే అని ఎంచి సకల పుణ్యక్షేత్రములను కావిస్తూ ప్రయాణమైనారు అన్నమయ్య తన సతులతో కూడుకొని.

నరసింహుని దర్శించాడు. అహోబిల మఠాధిపతి అయిన షటగోప మునీంద్రుని వద్ద సకల వేదశాస్త్ర అధ్యయనాన్ని ముగించుకున్నాడు. దివ్యమైన 32 అక్షరముల దివ్య అహోబల నరసింహస్వామి వారి మంత్రోపదేశాన్ని పొంది 32 అక్షరములకు గుర్తుగా 32,000 సంకీర్తనలను రచించి శ్రీ వెంకటేశ్వర పాదాంకితమునర్చుకోవాలని స్థిర నిర్ణయం చేసుకున్నాడు అన్నమయ్య. ఆ విధంగా అన్నమయ్య తన సతులతో కూడుకొని సకల పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తూ సకల దేవతా చయాన్ని ప్రార్థిస్తూ తిన్నగా 7 కొండలపైకి చేరుకున్నారు అన్నమాచార్యుల వారు. నీక

శ్రీ వెంకటేశ్వరుని దివ్య పద సాన్నిధ్యం చేరుకున్నాడు. శాశ్వత సుఖప్రదాయి ఎవరో గుర్తించాడు. తన దగ్గర ఉన్న సంపదంతా దానం చేశారు. అన్నమయ్య, సతులైన తిరుమలమ్మ, అక్కలమ్మలు పరమపద ప్రాప్తి పొందారు. ఇక అన్నమయ్య తన శేష జీవితం ఆ శేషశాయి సాన్నిధ్యంలో గడుపుతూ అన్ని జాతులు, మతాలు, కులాలు ఇవన్నీ సర్వేశ్వరార్పణమే అనేటటువంటి యొక్క నిజాన్ని గ్రహించి, సత్యాన్ని గుర్తించి 10 మందికి దాన్ని ప్రబోధం చేశాడు.

శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవాలను తిలకిస్తూ అన్నమయ్య తలంబ్రాల ఘట్టాన్ని వర్ణిస్తూ పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు అనేటటువంటి యొక్క కీర్తన రచించారు. అనేక విధాలైనటువంటి యొక్క కళ్యాణోత్సవ సంకీర్తనలను స్వామివారు రచించారు. నెల మూడు శోభనాలు

ఇప్పటికీ తిరుమలలో స్వామివారి యొక్క కళ్యాణాన్ని ప్రారంభించినటువంటి అన్నమయ్య వంశీకుల చేతనే ఈ యొక్క కార్యక్రమం కూడా నిర్వహింపబడడం గమనీయం. అదేవిధంగా అనేక విధాలైనటువంటి యొక్క కళ్యాణోత్సవ సంకీర్తనలను రచించారు స్వామివారు. వెంకటేశ్వరుని సహస్ర దీపాలంకరణ శోభతో వెలిగిపోతున్న ఉయ్యాల సేవలో ఇరు దేవేరులతో కలిసి బంగారు తూగుటుయ్యాలలో ఊగుతున్న సర్వ దివ్యాంబర భూషితుడు శరణాగత వత్సలుడైన వెంకటేశ్వరుని పరాభావన బుద్ధితో సంకీర్తించాడు ఆ యొక్క అన్నమాచారుల వారు.

లోకాలను చిరుబజ్జలో ఊపేటటువంటి స్వామి అన్నమయ్య సంకీర్తన డోలికలలో ఊయలలూగాడు. శరీరమలసినది, వృద్ధాప్యం ఆవహించినది, 32,000 సంకీర్తనలను వెంకటేశ్వర పరబ్రహ్మాంకిత మునర్చి దాచుకో నీ పాదాలకు తగ నే చేసిన పూజలివి చేకొనవయ్యా, ఒక్క సంకీర్తనే చాలు వద్దికై మము రక్షింపగా అన్నాడు. సంకీర్తన చేసేందుకిక ఈ శరీరం సహకరించడం లేదన్నాడు. నీ దివ్యమైన హృదయంలో శాశ్వత స్థానాన్ని ఇచ్చి మోక్ష సామ్రాజ్యాన్ని ఏలే మహద్భాగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థించాడు. అనేక విధాలుగా కీర్తించాడు.

అనేక విధాలైనటువంటి యొక్క కీర్తనలను రచించిన అన్నమయ్యను అడిగి మరీ పాడించుకున్నాడు ఆ యొక్క వెంకటేశ్వర స్వామివారు. ఇంకా నీకు జీవితాన్ని నేను ప్రసాదిస్తానయ్యా, ఇంకా నాపై కీర్తనలను రచించు అనగా, స్వామి అనేక విధాలుగా అలసిపోయాను,

వాగ్గేయకార భాగవత ద్వయమైన కర్ణాటక సంగీత పితామహుడు పురంధరదాసుల వారు, అన్నమాచార్యుల వారు ప్రశంసాలాపనలతో పరమానందించారు. వైరాగ్య యోగ శృంగార సంకీర్తనములను ద్విపద రామాయణము, వెంకటాచల మహాత్మ్యము, శృంగార మంజరి 12 శతకములు అనేక ప్రబంధములు రచించి సర్వం శ్రీ వెంకటేశ్వరార్పణమస్తు అన్నాడు అన్నమయ్య. గృహస్థ ధర్మాన్ని పాటించారు. శ్రీనివాసానుగ్రహం వలన తనను మించినటువంటి తనయులను మనుమలను పొందారు. జీవితాంతం శ్రీ వెంకటేశ్వరుని కీర్తించి తన కుమారులైన పెద తిరుమలాచార్యుల వారిని పిలిచి తంబుర చిరుతలను ఇచ్చి ఇక ఈ సంకీర్తనా యజ్ఞాన్ని కొనసాగించే బాధ్యత నీపై పెడుతున్నానని అప్పచెప్పి స్వామి సన్నిధానంలో అన్నమాచార్యుల వారి యొక్క దివ్య జ్యోతి శ్రీనివాసునిలో ఐక్యమైనది. దుందుభినామ సంవత్సరం ఫాల్గుణ బహుళ ద్వాదశి అనగా 1503 సంవత్సరంలో శ్రీనివాసుని దివ్యధామాన్ని అలంకరించి పరమపద ప్రాప్తి పొందారు అన్నమాచార్యుల వారు. ఆనాటి నుండి ఈనాటి వరకు సకల భక్తజనుల హృదయాలలో శ్రీవెంకటేశ్వరుని దివ్య పాదార విందముల వద్ద నిరంతరం వెలిగేటటువంటి అఖండ జ్యోతి అన్నమాచార్య భక్తమణి. ఇప్పటికీ అనేక విధాలైనటువంటి యొక్క సంకీర్తనలు బహుళ ప్రాచుర్యం పొందాయి.

0: Targeting civilians and infrastructure is unacceptable. He asserted that India stands in firm solidarity with the UAE and reiterates its support for peaceful resolution of all issues through dialogue and diplomacy. External Affairs Minister Dr. S. Jaishankar today said that development cooperation remains a key pillar of the partnership between India and Jamaica. Addressing the media after his meeting with his Jamaican Foreign Minister Carmina Johnson-Smith and other cabinet members. India has retained its position at the top of the ICC Men's T20 ranking, showcasing their dominance in the cricket world. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఉదయం 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, శ్లోక విశ్లేషణ. మోతీలాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా జాతీయోద్యమంలో మోతీలాల్ నెహ్రూ గారి పాత్ర గురించి వి వెంకటేశ్వరరావు గారి ప్రసంగం. వరకట్న వేధింపుల చట్టం పట్ల మహిళలకు అవగాహన. న్యాయవాది డాక్టర్ ఎద్దనపూడి హేమలత గారితో పరిచయం వినవచ్చు. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారి గానం ప్రసారమవుతుంది. 11:00 గుర్తు చేసుకుందాం శీర్షికను ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి అందిస్తున్న కార్యక్రమంలో భాగంగా శ్రీరమణ గారి హాస్య గల్పికలు ప్రసారమవుతాయి. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. 11:30 వనితావాణి కార్యక్రమంలో భారత భారతి సాహిత్య రూపకం మహాభారతంలో కొందరు మానవీయ మూర్తుల అంతరంగావిష్కరణ ధారావాహికలో మొదటి భాగం శకుంతల వ్యాఖ్యానం డాక్టర్ వి నాగరాజ్యలక్ష్మి, శ్రీమతి నిడుమోలు కనకదుర్గారాణి గారు. సాయంత్రం 6:30 పల్లెసీమల కార్యక్రమంలో గుండె జబ్బులు లక్షణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ధారావాహికలో గుండె నిర్మాణ ప్రత్యేకత గురించి డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ గారితో పరిచయం వినవచ్చు. రాత్రి 8:15 90 వసంతాల ఆకాశవాణి అనంతపురం కేంద్రం తొలి సంచాలకులు, దూరదర్శన్ పూర్వ అడిషనల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు పంచుకున్న జ్ఞాపకాలు వినవచ్చు. రేపు రాత్రి 10:00 రాగం తానం పల్లవి విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. రేపటి ప్రసారంలో కొన్ని ముఖ్యాంశాలు విన్నారు. తన అజ్ఞానాన్ని తెలుసుకోవటమే నిజమైన జ్ఞానం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 11:12 దాటి 13 సెకండ్లు. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 358.4 మీటర్లు 837 కిలోహెడ్స్ పై మా మొదటి ప్రసారం ప్రారంభమవుతుంది. జై హింద్.